ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, ఆశ్వీజ మాసం తొలి రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 23వ తేదీ బుధవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రము దేశభక్తి గీతం జయభారత జనయిత్రికి బృందగానం ఆచార్య తిరుమల గారి సాహిత్యం వల్లూరి సుధీర్ కుమార్ గారి సంగీతం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన. వ్యాఖ్యాత శ్రీ
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం FM 102 MHz పై చింతన కార్యక్రమం వింటారు. చింతన కార్యక్రమంలో భాగంగా బౌద్ధ సూక్తులు రచన శ్రీ రొక్కాల రాజన్, పఠనం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.
2: గౌతమ బుద్ధుని అనుసరించిన మహిళల గురించి తెలుసుకుందాం.
3: మల్లిక శ్రావస్తిలో ఒక పుష్పలావికుని కుమార్తె మల్లిక. ఆమె ఒకరోజు స్నేహితురాళ్లతో అన్నం మూట కట్టుకుని పూదోటకు వెళుతుండగా మార్గం మధ్యలో ప్రశాంత వదనంతో భిక్ష కోసం వెళుతూ ఎదురైన బుద్ధుని చూసి సంతోషంతో మల్లిక తన కోసం తెచ్చుకున్న అన్నాన్ని బుద్ధునికి భిక్షగా సమర్పించింది. అప్పుడు బుద్ధుడు చిరునవ్వుతో పక్కనే ఉన్న శిష్యుడు ఆనందునితో ఇలా అన్నాడు, ఆనంద, ఈరోజునే మల్లిక రాణి కాబోతున్నది అని. అదే రోజున ప్రసేనుడు అనే రాజు అజాతశత్రువుతో జరిగిన యుద్ధంలో ఓడిపోయి వస్తుండగా మల్లిక పాటలు పాడుతూ కనిపించింది. ఆ పాటలు విన్న ప్రసేనుడు ఆమె అందాన్ని చూసి గుర్రము దిగి ఆమె దగ్గరికి వెళ్ళాడు. మల్లికతో యుద్ధంలో జరిగిన వాటమని ఆమెకు చెప్పి ఆమె సానుభూతిని పొందాడు. ఆమె అందానికి మురిసిన రాజు ఆమెను రాణిగా స్వీకరించాడు. ఆ తరువాత మల్లిక బుద్ధుని అనుయాయి అయ్యింది. ఒక పేదరాలు రాణి కావడం ఎలా జరిగిందనే ప్రశ్నకు సమాధానం కొరకు బుద్ధుని వద్దకు వెళ్ళింది. ఓ భగవానుడా, కొంతమంది స్త్రీలు అందముగా శక్తివంతులుగా, మరికొందరు పేదవారిగా బలహీనులుగా, ఇంకొంతమంది అందవిహీనులుగా ఉంటారు అని అడిగింది. దానికి బుద్ధ భగవానుడు, ఓ మల్లిక, ఓర్పు గలవారు అందంగాను, ఉదారులు ధనవంతులుగాను, అసూయపడనివారు అధికారంతోనూ పుడతారు. ఈ మూడు కర్మలు చేసినవారు పొందడం కష్టము అని చెప్పాడు. అప్పటినుంచి మల్లిక సహనం, ఉదారత, కరుణ, ముదిత ఆచరణలో పెట్టింది. ఆమె కూడా సంతోషంగా బౌద్ధ ధమ్మంలో కాలం గడిపింది. ధనంజనాని. ఈమె భరద్వాజుని భార్య, బుద్ధ భగవానిని అభిమాని. ఆమె భర్త బుద్ధిని ద్వేషించేవాడు. ధనంజనాని బుద్ధుని పట్ల, ఆయన ధమ్మం పట్ల, భిక్షు సంఘం పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ఉండేది. త్రిశరణాలైన బుద్ధం శరణం, ధమ్మం శరణం, సంఘం శరణం వాటిని శ్రద్ధగా పఠిస్తూ ఉండేది. ఆ సమయంలో ఆమె భర్త చెవులు మూసుకునేవాడు. ఒకనాడు భరద్వాజుడు అతని అనుయాయులకు విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో తన భార్య త్రిశరణాలు పఠిస్తే చంపుతానని బెదిరించాడు. అయినా ఆమె భయపడక త్రిశరణాలతో పాటు బుద్ధ భగవానుని ధమ్మాన్ని పొగుడుతూ 500 గీతాలను ఆలపించింది. ఆ విధంగా ఆమె అవమానపరిచిందనే కోపంతో అతిథులందరూ ఆహారాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆ తరువాత ధనుంజనాని ఆమె భర్తకు భోజనం వడ్డిస్తూ ఇలా అన్నది, సర్వోన్నతుడైన బుద్ధ భగవానునికి శుభము కలగాలని, ఆయన ధమ్మం వర్ధిల్లాలని, ఆయన సంఘం ప్రపంచమంతా విస్తరించాలని గొంతెత్తి పలికింది. ఆమె ప్రశంసలకు కోపోద్రిక్తుడైన భరద్వాజుడు నిందించసాగాడు. ఆ తరువాత బుద్ధునికి తగిన గుణపాఠం చెబుతానని బయలుదేరి బుద్ధుని చేరుకున్నాడు. ఆనవాయితీగా వందనం చేసి స్నేహభావాన్ని చూపిస్తూ కూర్చొని ఇలా అన్నాడు, తథాగత, సంతోషంగా బ్రతకాలంటే దేనిని విడిచిపెట్టాలి? దుఃఖించకుండా జీవించాలంటే దేనిని విడిచిపెట్టాలి అని ప్రశ్నించాడు. అందుకు భగవానుడు ఇలా అన్నాడు, ఓయి భరద్వాజ, నీవు కోపాన్ని విడనాడితే సుఖంగా జీవిస్తావు, దుఃఖం లేకుండా జీవించాలంటే కోపాన్ని విడనాడాలి అని బోధించాడు. బుద్ధుని బోధనలకు భరద్వాజుడు తన అజ్ఞానాన్ని తెలుసుకుని బుద్ధుని అనుచరుడిగా మారి తన భార్య ధనుంజనానితో కలిసి బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించాడు. ధనుంజనాని బౌద్ధ చరిత్రలో ఆదర్శ గృహిణిగా నిలిచిపోయింది.
1: మీరింతవరకు చింతన కార్యక్రమంలో బౌద్ధ సూక్తులు విన్నారు. రచన

శ్రీ రొక్కాల రాజన్, పఠనం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం FM 102 MHz పై పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు.

0: పొలం పనులు.
1: వ్యవసాయదారుల కార్యక్రమంలో గ్రామీణ యువత ప్రత్యేకతలు అనే అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి వివరణ వింటారు.
2: గ్రామీణ ప్రాంతాల్లో యువతీ యువకులను చూస్తూ ఉంటే నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, వారి వారి శక్తి సామర్థ్యాలని వాళ్ళు సరిగ్గా సద్వినియోగపరచుకోవటం లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అలా అనవలసి వస్తుందంటే, వాళ్ళకి అనేక రకాలైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ముఖ్యంగా పట్టణాలు నగరాలతో పోల్చుకుంటే ఇక్కడ ఉన్నటువంటి యువత యువకులతో మనం చూస్తే, సరిచూసి గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత యువకులకే ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉంటాయేమో అనిపిస్తుంటుంది. ఎలా అంటే, వాళ్ళు జీవిస్తున్నటువంటి స్థితిగతులు, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల వల్ల వాళ్ళకి అవన్నీ వస్తాయి. ప్రతిరోజు కూడా అతను అనేక మందితో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకరికి సహాయం చేయాల్సిన అవసరం ఉంటుంది, ఒకరి సహాయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే వివిధ రకాలైనటువంటి వృత్తులు వాళ్ళతోటి మరి సహకారంతో పనిచేయాల్సి వస్తుంది. పట్టణ ప్రాంతాల్లో ఇన్ని అవసరాలు ఉండవు. ఎవరికి వాళ్ళు వాళ్ళు ఉద్యోగం చేసుకోవటము, లేకపోతే చదువుకునేటప్పుడుగా పూర్తిగా చదువు మీదనే ఉండటము జరుగుతూ ఉంటుంది. గ్రామీణ యువత చదువుకుంటున్నప్పటికీ కూడా మరి వాళ్ళ తల్లిదండ్రుల వృత్తిరీత్యా మరి చుట్టుపక్కల ఎంతోమందితో అనుసంధానమై అనేక పనులు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇలాంటి పరిస్థితే వాళ్ళకి గొప్ప శక్తి సామర్థ్యాలను ఇస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే, గ్రామీణ యువత యువకులు వాళ్ళకి మరి ఏమి తెలియదను, లేకపోతే ఇంగ్లీష్ రాదను, లేకపోతే బయటికి పోయి మనము మాట్లాడలేమను, ఇలా రకరకాల అపోహలతోటి బతుకుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళు అనేక అవకాశాలని వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. ఇది పోవాలి అంటే, వాళ్ళకున్నటువంటి శక్తి సామర్థ్యాలు సద్వినియోగపరచుకోవాలి అంటే, వాళ్ళు వివిధ రకాలైనటువంటి శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనాలి, బయట ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉండాలి. అలాగే గవర్నమెంట్ వాళ్ళు కానీ, వివిధ శాఖల వాళ్ళు కానీ, ఇప్పుడు వ్యవసాయ శాఖ కానీ, పశుసంవర్ధక శాఖ కానీ, లేకపోతే పట్టు పరిశ్రమ శాఖ వాళ్ళు కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఏదైనా ఎప్పుడైనా మీటింగ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి పాల్గొని విషయాలన్నీ తెలుసుకోవాలి, నలుగురితో మాట్లాడుతూ ఉండాలి. ముఖ్యంగా వాళ్ళకు అవసరమైనటువంటి వివిధ శాఖల అధికారులతో ఎప్పుడూ అనుసంధానమై ఉండాలి. అలా గనక చేస్తే ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి ఈ ఉత్పత్తి కన్నా, లేకపోతే వాళ్ళు సాధించేటువంటి విజయాల కన్నా ఎక్కువ విజయాలు మటుకు ఖచ్చితంగా సాధించగలుగుతారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వెస్ట్ కుటుంబాల్లో ఎవరికి వాళ్ళే బతుకుతూ ఉంటారు, వాళ్ళకి సమిష్టిగా కలిసి జీవించేటువంటి అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. అదే మన గ్రామాల్లో మన తాతలు ముత్తాతలు, అవ్వలు నాన్నలు, అత్తలు మామలు, బాబాయిలు, కొడుకులు కోడళ్ళు, ఇలా అందరూ కలిసి జీవించడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఆ కుటుంబాల్లో వాళ్ళ అనుభవాల్ని తర్వాత తరాల వాళ్ళకి వాళ్ళు పంచుతూ ఉంటారు. ఈ అవకాశం ఎప్పుడూ

0: కూడా నగరాల్లో అన్ని కుటుంబాల్లో ఉండదు. ఇది గ్రామీణ వాతావరణంలోనే సాధ్యమవుతుంది. అందుకని గ్రామీణ యువత వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కానీ తాతల ముత్తాతల నుంచి కానీ తెలుసుకున్నటువంటి విషయాల్ని వాళ్ళ వ్యవసాయంలో కానీ వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో కానీ అమలుపరుస్తూ దానికి నూతనంగా వచ్చినటువంటి సాంకేతికతని వాళ్ళ చదువు ద్వారా కానీ సమాజాన్ని చూడటం వల్ల కానీ లేకపోతే ఈ అంతర్జాలం వచ్చిన తర్వాత తెలుసుకున్నటువంటి విషయాలను కానీ జోడింపు చేసి వాళ్ళు అనేక రకాలైనటువంటి విజయాలను సాధించవచ్చు. దాన్ని సాధించటానికి కాస్త కృషి చేయాలి. దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి యువతి యువకులకి ఏదన్నా చేస్తే మనం చేయగలుగుతామా లేదా, మనము దాంట్లో సఫలీకృతం అవుతామా లేదా అనేటువంటి అనుమానం కూడా చాలామందిలో ఉండి, ఏది కొత్తదాన్ని మొదలుపెట్టకుండా పాత పద్ధతిలోనే జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అది కూడా చాలా పొరపాటు. కాలం మారుతూ ఉంది, కాలంతో పాటు సాంకేతికత కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. మనం గమనిస్తే వ్యవసాయం కాకుండా ఇతర వృత్తులు కానీ ఇతర రకాలైనటువంటి అనేక సంస్థల్లో కానీ సాంకేతికత బాగా పెరిగిపోయింది. వాళ్ళు ఈ సాంకేతికతను ఉపయోగించుకోవడంలో ఎంతో ఎత్తునున్నారు మనతో పోల్చుకుంటే. మన వ్యవసాయంలో కానీ వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో కానీ వాటిని మనం సరిగ్గా సద్వినియోగపరచుకోవటం లేదేమో, వాటిని సరిగ్గా ఉపయోగించుకొని మనం విజయం సాధించట్లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. దానికి సరే చదువు సరిగ్గా లేదనో, చదువు మధ్యలో మానేసామనో, ఇలా రకరకాల అనుమానాలతోటి, లేకపోతే భాష రాదనో ఇంగ్లీషు రాదనో అనేటువంటి ఆలోచన కూడా కొంతమందిలో ఉంటూ ఉంటుంది. అది మటుకు సరైంది కాదు. ఇంగ్లీషు మాట్లాడటం వలన, ఇంగ్లీషు నేర్చుకోవటం వలన మరి వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తెలుగు భాష రానప్పుడు అది కొంత ఉపయోగపడవచ్చు, కానీ అది మటుకు మన విజయానికి అడ్డు కాకూడదు. ఉదాహరణకి కొన్ని దేశాలు తీసుకుంటే జర్మనీ కానీ ఫ్రాన్స్ కానీ అలాగే ఇతర యూరోప్ దేశాల్లో పూర్తిగా వాళ్ళ భాషలోనే అంతా కార్యక్రమాలు కానీ చదువుకోవటం కానీ జరుగుతూ ఉంటుంది. ఇంగ్లీషు మనలాగా కూడా వాళ్ళకి పూర్తిగా వస్తుందో రాదో తెలియదు, కానీ వాళ్ళు విజయం సాధించట్లా, అభివృద్ధి చెందట్లా. అట్లాగే మనం కూడా ఈ విధంగా మనం చేయదలుచుకున్న దానిలో విజయం సాధించడానికి భాష అడ్డు కాదు. నేర్చుకోవటం వల్ల నలుగురితో మాట్లాడటానికి కానీ, అవసరమైన చోట దాన్ని ఉపయోగించుకోవటానికి కానీ ఖచ్చితంగా బాగానే ఉంటుంది. కాకపోతే మనం మటుకు ఈ చిన్న చిన్న అపోహలతోటి మనము కొత్త ప్రయత్నాలు చేయటం మటుకు మానుకోకూడదు. సాంకేతికతను ఉపయోగించుకొని మనకున్నటువంటి అనుభవాల్ని, మన దగ్గర ఉన్నటువంటి గ్రామీణ పరిస్థితుల్ని ఉపయోగించుకొని మనం పైకి ఎదగాలి.
1: మీరు ఇంతవరకు వ్యవసాయదారులు పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో గ్రామీణ యువత ప్రత్యేకతలు అనే అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారి వివరణ విన్నారు.

పొలం పనులు, వ్యవసాయ సమాచారం ఇప్పుడు వింటారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మరియు ఏలూరు. రాబోయే 24 గంటలలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. చెదురుమదురుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తదుపరి 2 రోజులు వాతావరణ పరిస్థితి గణనీయమైన మార్పు ఉండే అవకాశం లేదు. రైతులు భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించబడుతోంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెట్స్ పై మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

వెనువెంటనే సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. మీరింతవరకు వ్యవసాయ సమాచారం విన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా నూతన రైతు బజార్ భవన నమూనాను, వివిధ అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన చిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి గత రాత్రి తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: రాబోయే రోజుల్లో ఎల్నినో వచ్చినా మనం బయటపడాలంటే నదుల అనుసంధానం ఒకటి చేసి మినిమం నీళ్లు వచ్చేటట్టు చేసుకోవడం, మీ ఊర్లో పడిన వర్షాన్ని భూమిలో ఇంకెడికి చేయడం, పెద్ద నీటి సమస్య లేకుండా భూమినే ఒక జలాశయంగా తయారు చేయడం, నీటి భద్రత వస్తుంది. భూమి తాపాన్ని తగ్గించాలంటే మనం చేయాల్సింది ఈ యొక్క పక్కురు సేద్యం చేయాలి. పక్కురు సేద్యం అన్నింటికంటే శ్రేష్టమైనటువంటి వ్యవసాయం. ఈ సంవత్సరం నా ఆలోచన రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్క ఎకరాకి
0: వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచేలా ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విమానాశ్రయాలు, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణాలపై రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతిరూపాలైన కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయ శిల్ప వాస్తుకళలను పరిశీలించి వాటి ప్రత్యేకతలు ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. విమానాశ్రయాల నుంచి రహదారులు నిర్మించి వాటిని సమీప జిల్లా, రాష్ట, జాతీయ రహదారులకు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈరోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశముందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
2: ఇది విశాఖపట్నం, గోపాల్పూర్ ప్రాంతాల్లోని తీవ్ర వాయుగుండంగా తీరం తాకే అవకాశాలు ఉన్నాయి. మనకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు ప్రాంతాలకు ఎక్కువగా కూడా తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయి.
0: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో సహాయం కోసం 0892223649 పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 0896345034 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. వర్షాల కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత సూచించారు. ప్రభావిత జిల్లాల్లో విపత్తు నిర్వహణ బృందాలను సిద్దంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో ఏటిగట్ల

0: భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖాధికారులను ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్యం విధానంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్లోని ఏక్తా నగర్లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రదానం చేశారు. ఫీచర్ సినిమాలు, నాన్ ఫీచర్ సినిమాలు సహా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులు చిత్రాలకు రాష్టపతి పురస్కారాలను అందజేశారు. వీరిలో ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తిక్ ఆర్యన్ పురస్కారాన్ని అందుకోగా ఉత్తమ నటి పురస్కారాన్ని యామి గౌతమ్ అందుకున్నారు. ఇక తెలుగు చలన చిత్రాలకు సంబంధించి ఉత్తమ బాల నటుడి విభాగంలో 35 చిన్న కథ కాదు సినిమాకి అరుణ్ దేవ్, ఉత్తమ సంభాషణలు విభాగంలో లక్కీ భాస్కర్ సినిమాకు దర్శకులు వెంకీ అట్లూరి, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా నిలిచిన కల్కి 2898 ఏడీ చిత్రానికి దర్శకులు నాగశ్విన్ పురస్కారాలను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది చలనచిత్ర టీవీ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. 2012 నుంచి 2016 వరకు గతంలో ప్రకటించిన అవార్డులతో పాటు 2017 నుంచి 2024 అవార్డులను, 2025 సంవత్సరానికి సంబంధించిన పురస్కారాలను కూడా అందించనున్నట్లు చెప్పారు. అమరావతి లేదా విజయవాడలో నంది చలనచిత్ర అవార్డులు, తిరుపతిలో నంది టీవీ అవార్డుల ప్రదానోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలను అందిస్తారు.
2: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన మంగళవారం రాత్రి మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి అడుగడుగున కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
0: మాదక ద్రవ్య రహిత భారత్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధిపతుల సదస్సును ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, అమరావతి సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం విధానంలో పాల్గొని మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన చర్యల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ను క్యాన్సర్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారిగా గుంటూరులో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ జీనోమిక్స్ సొల్యూషన్ కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్యుపరంగా వచ్చే క్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్

0: తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రచా ఝా. అథ వార్తాః. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపది ముర్ముహు అద్య గుజరాతస్య వడోదరా నగరే మహారాజా సయాజీరావ విశ్వవిద్యాలయస్య పంచసప్తతితమే వార్షికే దీక్షాంత సమారోహే భాగం భదిష్యతి. సమారోహావధౌ రాష్ట్రపతి పదాసీనయా ముర్ముహువర్యయా షట్శతాధిక ద్వాదశ సహస్రాధికేభ్యః వేద్యార్థిభ్యః ఉపాధయః ప్రదాస్యతి. స్నాతక స్నాతకోత్తర కార్యక్రమేషు శైక్షణికోపలబ్ధిభ్యః సా విద్యార్థిభ్యః సువర్ణ పదకాని అపి ప్రదాస్యతి. తదనంతరం అసౌ వడోదరా నగరే బ్రహ్మకుమారీస్ ఇతి సంస్థాయాః గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ ఇత్యస్య ఉద్ఘాటనం కరిష్యతి. కార్యక్రమస్య అంతర్గతే సా విశ్వస్య నవ నిర్మాణాయ ఆధ్యాత్మిక జాగరణం ఇతి పరియోజనాయాః ఉద్ఘాటనం కరిష్యతి తథా వికసిత భారతాయ యువ రాష్ట్ర నిర్మాణాయ ఆంతరిక శక్తేః జాగరణం ఇతి అభియానస్య దృశ్య శ్రవ్య పరాంతర్జాలీయ మాధ్యమేన శుభారంభం కరిష్యతి. రాష్ట్రపతిః గుజరాతస్య త్రిదివసీయ యాత్రాయామస్తి. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపది ముర్ముహ్ హ్యః గుజరాతస్య ఏకతానగరి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇత్యస్య భవ్య పృష్ఠభూమౌ ఆయోజితే సమారోహే భారతీయ చలచిత్ర క్షేత్రస్య ప్రముఖ ప్రతిభాభ్యః చతుర్విశత్యధిక ద్విసహస్రతమస్య వర్షస్య ద్విసప్తతితమ రాష్ట్రీయ చలచిత్ర పురస్కారాన్ ప్రదత్తవతీ. చలచిత్ర జగతః జనాన్ సంబోధయంతీ రాష్ట్రపతిః ముర్ముహ్ ఉక్తవతీ యత్ చలచిత్రం భారతస్య సమృద్ధాం సాంస్కృతిక వైవిధ్యతాం ప్రతిబింబయతి తథా విభిన్న భాషాణాం ప్రాదేశిక పరిప్రేక్ష్యాణాం రాష్ట్రీయాభిలాషాణాం చ మధ్యే సేతు రూపేణ కార్యం కరోతి.
2: యహా అనేక భాషా ఏవం విభిన్న క్షేత్ర మే బని ఫిల్మ సే జుడి లోక్ ఉపస్థిత హే. సభీ భాషా ఔర్ క్షేత్రో కి ఫిల్మ మే హమారే భారత్ కి ఛబి దిఖాయి దేతి. భారతీయ ఫిల్మ మే హమ్ భారత్ కే లోగోం కే సప్నే పరంపరా సంఘర్ష ఓ భవిష్య కి సంభావనాయ భీ హే. ఉత్కృష్ట ఫిల్మ కో సన్మానిత కర్నే కా ఏ సమారోహ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కే ప్రాంగణ మే వాల్ ఆఫ్ యూనిటీ కే సమీప ఆయోజిత హో రహా హే. ఏసా లగ్తా హే కి భారత్ కి సాంస్కృతిక ఏకతా కే ఇస్ మహోత్సవ కో స్వాధీన్ భారత్ కి ఏకతా కే శిల్పకార్ లౌహ పురుష్ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్వయం ఆశీర్వాద్ దే రహే.
1: సమారోహే సూచనా ప్రసారణ మంత్రి అశ్వినీ వైష్ణవః ఘోషితవాన్ యత్ రాష్ట్రీయ చలచిత్ర పురస్కార సమారోహః అధునా దేశస్య ప్రముఖేషు పర్యటన స్థలేషు ఆయోజయిష్యంతే. సహ రాజ్యేభ్యః కేంద్ర శాసిత ప్రదేశేభ్యశ్చ భవిష్యే పురస్కార సమారోహాణాం ఆతిథ్యాయ ప్రముఖ స్థలానాం చయనం కర్తుం ఆహ్వానం కృతవాన్. సమారోహి రాష్ట్రపతి వర్యయా దేశస్య ఆహత్య విభిన్నేభ్యః భాగేభ్యః ఆగతేభ్యః ద్వినవతి పురస్కార విజేతృభ్యః సమ్మాననం ప్రదత్తం. ప్రసిద్ధః కన్నడ అభినేత అనంత నాగః భారతీయ చలచిత్ర క్షేత్రే పంచదశకాధిక కాల పర్యంతం ప్రదత్తస్య ఉత్కృష్ట యోగదానస్య కృతే ప్రతిష్ఠితేన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారేణ సమ్మానితః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యః నవదల్ల్యాం ఉడుపి ఇత్యత్ర శ్రీ పేజావర అధోక్షజ మఠస్య శ్రీ శ్రీ విశ్వ ప్రసన్నతీర్థ స్వామినా అన్యై గణమాన్యై చ సహ మిలితవాన్. అస్మిన్ అవసరె శ్రీమోదినా పద్మ విభూషణ యతికుల చక్రవర్తి శ్రీ విశ్వేశ్వర తీర్థ స్వామినః జన్మ శతాబ్ది సమారోహస్య ప్రతీక చిహ్నస్య అనావరణం కృతం. సామాజిక సంచార పటలే ప్రకాశితే ఏకస్మిన్ సందేశే ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ శ్రీ విశ్వేశ్వర తీర్థ స్వామినః భక్త్యా జ్ఞానార్జనేన సేవయా చ పరిపూర్ణం జీవనం అసంఖ్య జనాన్ నిరంతరం ప్రేరయతి. సహ ఉక్తవాన్ యత్ తస్య జన్మ శతాబ్ద్యాః ఉపలక్ష్యే క్రియమాణాః వివిధాః ఉపక్రమాః తస్య మహనీయాదర్శాన్ అగ్రే నేతుం అధికం సాహాయ్యం కరిష్యంతి. భారతర్తు విజ్ఞాన విభాగేన ఆగామిషు

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెర్ట్స్ రెయిన్బో సాగరిక ఇదో అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:20 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు మరియు శ్రీరామకృష్ణ శేష సాయిబాబు. 8:30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో మరి వైద్య మంత్రం ఫ్యాషన్ మంత్రం లో భాగంగా వైద్య మంత్రానికి సంబంధించి నోటి దుర్వాసన ఎలా తగ్గించుకోవాలి, అలాగే చిన్నపిల్లల పంటి సంరక్షణను ఎలా కాపాడుకోవాలి అనే అంశంపై డాక్టర్ శారదా తంత్రవహి గారు చెప్తారు. ఫ్యాషన్ మంత్రంలో భాగంగా బ్యూటీషియన్ నీరజా గారిని కొన్ని సలహాలు అడిగి తెలుసుకుంటారు. స్వచ్ఛతా హీ సేవలో పాన్ మసాలా గుట్కాస్ బహిరంగ ప్రదేశాల్లో స్ప్లిట్ చేయటం వల్ల వచ్చే నష్టాలు, వాటి వల్ల కలిగే దుష్ప్రయోజనాల గురించి తెలుసుకుంటారు. 8:59 పాటల పల్లకి లేటెస్ట్ ఫిల్మ్ సాంగ్స్ని శ్రోతలు మెసేజ్ చేసిన పాటల్ని వింటారు. 9:30 ఏషియన్ గేమ్స్ 2026 జపాన్లో ప్లే అవుతున్న ఏషియన్ గేమ్స్కి సంబంధించి తాజా సమాచారాన్ని వింటారు. 9:35 పాటల పలకి కంటిన్యూ అవుతుంది. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 పాటల పల్లకి కంటిన్యూ అవుతుంది. 11:00 మధురిమ ఓల్డ్ తెలుగు ఫిలిం సాంగ్స్ వింటారు. 11:35 ఏకచిత్రగానం వింటారు. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమంలో కళ్లకి సంబంధించిన సమస్యలు, లక్షణాలు, చికిత్స నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ కిరణ్మయ్యి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. ప్రేమ దివ్యలు కథానిక రచన సత్యవాడ సోదరిమణులు, పఠనం శ్రీమతి డి శ్రీదేవి. మరి ప్రేమ దివ్యలు కథానిక కూడా వింటారు. 1:10 తెలుగు సినిమా పాటలు వింటారు. 1:35 మహిళావాణి కార్యక్రమంలో హెలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ ప్రత్యక్ష ప్రసారం వింటారు. 3:00 మధురమే సుధాగానం భారతదేశంలోని వివిధ కళలు సంప్రదాయాలు వాటికి సంబంధించిన విశేషాలు తెలుసుకుంటారు. అలాగే శ్రోతలు కోరిన ఆపాత మధురాలు కూడా వింటారు. 4:00 సరదాగా కాసేపు ఫోన్ ఇన్ లైవ్ ప్రత్యక్ష ప్రసారం వింటారు.

0: సాయంత్రం 5:35 మా పదం మీ భావం కార్యక్రమం వింటారు. ఇవి ఈనాటి కొన్ని ప్రసార విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz పై మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైభవాన్ని వైవిధ్యం ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు, జాతీయ ఆకాంక్షలు అనుసంధానించే పనిచేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం తెలిపారు. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బకర్, వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో వీరబాయ్ చాను పోటీలో పాల్గొంటారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు వడోదరలో పర్యటిస్తారు. మహారాజా సయ్యాజీరావు విశ్వవిద్యాలయ 75వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు బంగారు పతకాలు అందిస్తారు. ఆ తర్వాత వడోదరలో బ్రహ్మకుమారీస్ గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రీట్రీట్ సెంటర్ రాష్టపతి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పునరుద్దరణ కోసం ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టు ప్రారంభించడంతో పాటు వికసిత్ భారత్ కోసం యువత ప్రచారాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు. గుజరాత్లో ఏక్తానగర్ వేదికగా నిర్వహించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. 2024 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, రచయితలకు అవార్డులు అందజేస్తారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు, జాతీయ ఆకాంక్షలు అనుసంధానించేలా పనిచేస్తుందని కొనియాడారు.
2: సభీ భాషా ఓ చేత్రో కి ఫిల్మో మే హమారే భారత్ కి ఛబి దిఖాయి దేతి భారతీయ ఫిల్మో మే భారత్ కే లోగో కే సపనే పరంపరా సంఘర్ష ఓ భవిష్య కి సంభావనాయే భీ హై. ఫిల్మ్ కళాకార్ బహుత్ లోకప్రియ హోతే హై, ఉన్మే దేశవాసియోం కో విశేషకర్ యువాఓం కో ప్రభావిత్ కర్నే కి అసీమ్ క్షమతా హోతీ హై.
1: చలనచిత్ర పరిశ్రమలో మరింత సమగ్రత, భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించిన రాష్టపతి అవార్డుల జ్యూరీ, నిర్ణయాత్మక కమిటీల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా సినిమా నిర్మాణంలో వెన్నుముగ్గా నిలిచే, వెనుక రంగంలో పనిచేసే సాంకేతిక నిపుణులు, కార్మికుల శ్రమకు తగిన గౌరవం, సామాజిక భద్రత కల్పించాలని పిలుపునిచ్చారు.
2: आप सब ये ध्यान रखे कि इस इकोनॉमी को योगदान देने वाले मजदूरों, छोटे कलाकारों, सहायों को और संघर्षरत लोगों को सम्मान मिले और सामाजिक सुरक्षा भी मिले.
1: సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన సినీ ప్రముఖులు తమ సామాజిక బాధ్యత గుర్తించాలని రాష్ట్రపతి సూచించారు. యువతకి ఆదర్శంగా నిలుస్తూ ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించాలని, ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తుల ప్రకటనలో నటించకుండా దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టికల్ 370 చిత్రానికి మొదటి జాతీయ చలనచిత్ర అవార్డు అందుకోవడంపై నటి యామి గౌతమ్ తన సంతోషం వ్యక్తం చేస్తూ ఈ గుర్తింపు ఓ కళాకారుడికి లభించే అత్యున్నత ప్రశంస అన్నారు. తనకు ఎంతో సృజనాత్మక సంతృప్తినిచ్చిన ఈ చిత్రానికి దేశంలో అత్యున్నత చలనచిత్ర పురస్కారం లభించడం వల్ల గత కొన్నేళ్లుగా తన అంకితభావం ఓర్పు సార్థకమయ్యాయని తెలిపారు.
3: For a film like Article 370, which gave me so much as an artist, as an actor, everything that I had been wanting to do as an actor for the longest time, that, you know, kai bar bahut saalon ki mehnat, bahut saalon ki challenges, patience, they trickle down to one moment, and I think for me that was Article 370.
1: చందు చాంపియన్ చిత్రానికి గాను తొలి జాతీయ చలనచిత్ర అవార్డు పొందడంపై బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవాన్ని తన కళ ప్రయాణంలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. మరోవైపు దర్శకుడిగా తాను తెరకెక్కించిన తొలి చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై నటుడు రణదీప్ హుడా సంతోషం వ్యక్తం చేశారు. వీర సావర్కర్ కథను సాయుధ విప్లవ విశేషాలు వెండితెరపై తీసుకురావడంలో ఉన్న ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పురస్కారాలు తమకు మరింత బాధ్యతను పెంచాయని నటులు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో

పి శ్రీ పేజావరు అధోక్షజ మఠానికి చెందిన శ్రీ శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీతో పాటు ఇతర ప్రముఖులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మవిభూషణ్ శ్రీ విశ్వేశ్వతీర్థ స్వామీజీ జన్మ శతాబ్ది ఉత్సవాల లోగో ఆవిష్కరించారు. శ్రీ విశ్వేశతీర్థ స్వామి భక్తి సేవాభావంతో కూడిన జీవితం కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జన్మ శతాబ్ది వేడుకల సందర్భంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలు ఉన్నత ఆదర్శాలను మరింత ముందుకు తీసుకెళ్తాయని మోదీ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యాపారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా సులభంగా అందించేందుకు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కామర్స్ అండ్ ఇండస్టీ ఆఫీసెస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేర్వేరు ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని సేవలు ఒకే చోట అందించడమే దీని ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎగుమతులు ప్రోత్సహించేందుకు భౌతిక డిజిటల్ వ్యవస్థలు బలోపేతం చేస్తున్నామని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎగుమతిదారులకు అవసరమయ్యే ఉత్పత్తి ఆధారిత సమాచారం, హెచ్ఎస్ఎన్ కోడ్లు, సుంకాలు, ఉచిత వాణిజ్య ఒప్పంద అవకాశాలు, కృత్రిమ మేధా సేవలు అందించేందుకు ట్రేడ్ కనెక్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్దం చేస్తున్నట్టు వివరించారు. న్యూఢిల్లీలో పరిశ్రమల ప్రోత్సాహకం అంతర్గత వాణిజ్య విభాగం నిర్వహించిన వర్క్షాప్లో గోయల్తో పాటు కేంద్ర సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్హెచ్ఆర్సీ సమావేశంలో మాట్లాడుతూ సమాజంలో వివిధ వర్గాల హక్కులు పరిరక్షించేందుకున్న కమిషన్లు కలిసి పనిచేయాలని, సమన్వయం కోసం ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. దివ్యాంగుల సంక్షేమ విధానాలు సమీక్షించాలని, వారికి తగిన సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ఎన్హెచ్ఆర్సీలో మహిళలు, వెనుకబడ్డ తరగతులు, బాలల హక్కులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, దివ్యాంగుల కమిషన్లు డీమ్డ్ సభ్యులుగా ఉన్నారు. మహారాష్టలో నాగ్పూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆయుర్వేద రంగానికి చెందిన కీలక భాగస్వాములు ఒకే చోట చేరి విజ్ఞాన మార్పిడికి, భాగస్వామ్యానికి ఈ వేడుకలు వేదిక నిలుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా తొలిసారిగా ఆయుష్ సర్వీసెస్ సెక్టార్ నివేదిక విడుదల చేయనున్నారు. అలాగే గోక్షుర, చంద్రసర సేఫ్టీ డోస్పియర్లు, చర్మ సంబంధిత వ్యాధులపై స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ ఆవిష్కరించనున్నారు. ఆయుష్ విజన్ 2030 నివేదికతో పాటు సీసీఆర్ఏఎస్ ఏజీఎన్ఐ అసెస్మెంట్ స్కేల్ వెబ్ పోర్టల్ ప్రారంభిస్తారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ స్టార్క్ పాకిస్తాన్ అధికారులపై ఆరోపణలు చేశారు. నిరసనలు అణిచేసేందుకు పాక్ ప్రభుత్వం బలప్రయోగం, అక్రమ నిర్బంధాలు ఉపయోగిస్తోందని విమర్శించారు. భారత్లో ఇటీవల జరిగిన విద్యార్థి నిరసన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ యువజన నాయకులతో చర్చలు జరపడమే సరైన మార్గమని, అంతేకాని బలప్రయోగం తగదని భారత్ నిరూపించిందన్నారు. మానవ హక్కుల మండలి సమావేశంలో పాకిస్తాన్ భారతదేశాల వైఖరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలిపారు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో విద్యుత్ ధరలు, పాలనపై జూన్ నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు ఉపయోగించి ఈ నిరసనలు అణిచేయడంపై ఐరాస నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. బలూచ్ నిరసనకారులపై జరిగిన హింసను ఖండించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఒప్పందంపై మధ్యవర్తులు జరిగిన చర్చల్లో స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొన్నట్టు తెలిపారు. ఇరాన్ ఒప్పందానికి అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అదే సమయంలో ఒప్పందం కుదిరితే ఇరాన్ గొప్ప దేశంగా మారుతుందన్నారు. మరోవైపు రిపబ్లికన్ సెనేటర్ల విజ్ఞప్తి మేరకు మిత్ర దేశాలకు డీజిల్ ఎగుమతులు తాత్కాలికంగా నిషేధించే అంశం పరిశీలిస్తున్నట్టుగా తెలిపారు ట్రంప్. పూర్తిస్థాయి లేదా పాక్షిక నిషేధంపై చర్చిస్తున్నట్టుగా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. రాగల 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్టాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులు ఉండే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. జపాన్లో ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో 4వ రోజు పోటీల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్, సురిచి సింగ్, ఇషా సింగ్లు బరిలోకి దిగుతున్నారు. వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను ఈరోజు పోటీల్లో పాల్గొంటారు. పురుషుల సింగిల్స్ సల్స్ రోయింగ్ ఫైనల్కు బాలరాజ్ పన్వార్ అర్హత సాధించారు. బ్యాడ్మింటన్ సెమీఫైనల్లో పురుషుల జట్టు చైనాతో, ఉషు సెమీఫైనల్స్లో రోషిబీనాదేవ్ ఇండోనేషియాతో తలపడనున్నారు. హాకీలో భారత మహిళల జట్టు థాయిలాండ్తో తలపడుతోంది.
భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైవిధ్యం ప్రతిబింబిస్తుంది.

0: పనిచేస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు, జాతీయ ఆకాంక్షలను అనుసంధానించేలా పనిచేస్తుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వీర్ రామసుబ్రహ్మణ్యన్ తెలిపారు. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్, వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను పోటీల్లో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
2: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
2: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
1: దీని వల్ల అందరికి స్పామ్ తగ్గుతుందా?
2: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
3: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
4: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కీర్తి మధురాతి మధురం స్వామి.

0: పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. వినండి చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రిత పరిపాలకుడైనటువంటి శ్రీవారు ఉభయ దేవేరులతో ఈ నవరాత్రి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు చివరి రోజు చక్రస్నానాన్ని భక్తుల మధ్య స్వామి జరుపుకుంటూ ఉన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటే స్వామికి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేటువంటి అర్థం కూడా మనం గ్రహించవచ్చు. అందులో మొదటి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం తిరిగి మళ్ళీ ధ్వజ అవరోహణంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు శ్రవణానక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు చక్రస్నానం నిర్వహించడం తిరుమల క్షేత్రంలో అనాది కాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. అంటే శ్రవణానక్షత్రం రోజు చక్రస్నానం ఆచరించే విధంగా లెక్కగట్టి ముందు 9 రోజులు ముందు ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని అర్చక స్వాములు వైఖానస ఆగమోక్త ప్రకారంగా ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఈ 9 రోజులు కూడా స్వామి అనేకమైనటువంటి వాహనాలని అధిరోహించి భక్తులందరినీ కూడా అనుగ్రహించి ఉన్నారు. మొదటి రోజు పెద్దశేష వాహనంతో స్వామి ప్రారంభమై ఈనాడు చక్రస్నానంతో స్వామివారి యొక్క ఈ సేవలన్నీ కూడా ముగింపు దశకు చేరుకుంటాయి. కాసేపట్లో చక్రతాళ్ వారు ఆ యొక్క పుష్కరిణిలో చక్కగా స్నానం ఆచరించి భక్తుల యొక్క మనోభావాలను మనోభీష్టాలను ఆయన సిద్ధింపజేయిస్తూ ఉన్నారు. అందులో ఈరోజు ఉదయాన్నే స్వామికి చక్ర స్నానానికి ముందు ఆలయంలో చక్కగా చూర్ణోత్సవం నిర్వహించినారు. ఆ చూర్ణోత్సవంలో దేవతలందరినీ కూడా ఆవాహన చేసినారు. ఆ పసుపు కొమ్ములను ఒక రోటిలో వేసి చక్కగా బ్రహ్మ విష్ణు రుద్రులను ఆవాహన చేసి ఆ పసుపు కొమ్ముల పైన లక్ష్మీ అమ్మవారిని కూడా ఆవాహన చేసి చక్కగా పసుపు దంచి అక్కడ మంచి చక్కటి సుగంధ తైలాన్ని స్వీకరించి అందులో విష్ణువును ఆవాహన చేసి ఆ యొక్క చూర్ణమును స్వామివారికి అమ్మవార్లకు చక్రతాళ్ వాళ్లకు మర్దన చేసి అటు పిమ్మట స్వామివారిని తిరుచి వాహనంలో అధిరోహింపజేసి ఇలా మాడి వీధులలో స్వామివారు ఊరేగింపుగా ఇచ్చేసి ఇప్పుడు స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ స్వామి పుష్కరిణి అనేటువంటి దివ్యమైనటువంటి తీర్థంలో స్వామికి చక్కగా తిరుమంజనం నిర్వహిస్తూ ఉన్నారు. అందులోనూ ఆ అర్చక స్వాములు కూడా చక్కగా స్వామికి సంకల్పం చెప్పుకున్నారు. అస్య దేవదేవస్య శ్రీ స్వామినః సార్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవే నవమే అహని శ్రీ స్వామినః ఉత్సవ తాపోపశమనార్థం సర్వలోక హితార్థం చూర్ణోత్సవాఖ్యం కర్మకరిష్యేని చక్కగా వారు సంకల్పం కూడా పలికినారు. స్వామికి ఈ 9 రోజులు భక్తులందరినీ కూడా అనుగ్రహించి స్వామి కాస్త అలసట పొంది ఉంటారట. ఒకరా ఇద్దరా తండోపతండాలుగా ఈ తిరుమల క్షేత్రానికి విచ్చేసి చేతులు 2 ఎత్తి జోడించి నమస్కరించి స్వామిని అనేకమైనటువంటి కోరికలు నెరవేర్చమని భక్తులంతా కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక్కడే కాదు, దేశ విదేశాలలో అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులంతా కూడా ప్రతినిత్యము ప్రతి క్షణము ఏదో ఒక వరాన్ని ఇవ్వమని స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు. కాబట్టి స్వామి అందరికీ ఆ వరాలను ఇచ్చి అలసి ఉంటారు. ఇలాంటి స్వామికి ఉత్సవ తాప ఉపశమనార్థం కాస్త అలసట పొంది ఉంటారు. స్వామికి కూడా కాస్త బడలిక అనేటువంటిది ఉంటుంది. ఒకరా ఇద్దరా ఈ విధంగా స్వామి అనేక మంది భక్తులతో ఉండడం వల్ల ఆ శమనం కోసము స్వామికి ప్రశాంతత కోసము చక్కగా చక్ర స్నానాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. హరిద్రాచూర్ణే శనివారి ఆవాహయామి అంటారు. ఆ దేవతను కూడా ఆవాహన చేసి సుగంధి తైలే ఆదిదేవం విష్ణుమావాహ్య అష్టోపచారై సంపూజ్య అని చక్కగా ఆ తైలంలోను ఆ చూర్ణంలోను హరిద్ర అంటే పసుపులోను దేవతలను ఆవాహనం చేసి చక్కగా అదుగో చూడండి స్వామికి చక్కగా ఆ మలయప్ప స్వామికి ఉభయ దేవేరులకు చందనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అంతకంటే ముందు చక్కగా ఆవు పాలు ఆవు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామికి చక్కగా హవభృతం.

0: నిర్వహిస్తున్నారు. అవృతం దినేనైవ దివా ఏవ కురియాతో రాత్రు ఉదకస్య అశుచి భావాతున్నారు. మనం చూస్తూ ఉన్నాము అనాది నుండి కూడా ఎందుకు స్వామికి ఉదయాన్నే చక్రస్నానం నిర్వహిస్తారు అని ఒక ప్రశ్న రావచ్చు. కొన్ని వైదిక కార్యక్రమాలు ఉదయం పూటే చేయాలని, కొన్ని సాయంత్రం పూటే చేయాలని ఆగమశాస్త్రం చెప్తూ ఉన్నది. మనకు మొదటి రోజు చూసినట్లయితే అంకురార్పణ అనేటువంటి కార్యక్రమం సాయంత్రమే నిర్వహిస్తారు. చంద్రుడు ప్రత్యక్షంగా ఉండాలి, ఆయన సమక్షంలోనే అంకురార్పణ నిర్వహిస్తారు. ఆ తర్వాత చక్రస్నానం అనేటువంటిది ఉదయమే చేయాలి. సూర్యుడు ప్రత్యక్షంగా ఇక్కడ ఆయన వీక్షిస్తూ ఉంటారంట. దివా ఏవ కురియాతు, పగటిపూటే చేయాలి. రాత్రిపూట చేసినట్లయితే ఆ జలానికి అశుచి అనేటువంటిది ఉంటుంది, అది గొప్ప దోషంగా భావిస్తూ ఉంటారు. అందుకే ఆ అర్చక స్వామి వారు కూడా చక్కగా సంకల్పం చేసినారు. స్వామికి నానాలోక నివాసనాం సర్వేషాం భక్తజనానాం సకల పాప నివృత్త్యర్థం అశ్వమేధ ఫల అవాప్త్యర్థం లోక కళ్యాణార్థం తుష్ట్యర్థం పుష్ట్యర్థం శాంత్యర్థం నవమే దినే ప్రాతఃకాలే అవభృతోత్సవ కరిష్యేని లోకాలన్నిటికీ కూడా మంగళాలు చేకూరాలని ఆ దేవుణ్ణి చక్కగా ప్రార్థించి వారు ఈ అవభృతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందులోనూ ప్రాచ్యం అక్షతోదకం నాలుగు కలశాలు అక్కడ స్థాపించి ఉంటారు. ఒక కలశంలో అక్షతోదకాలు, ఇంకొక కలశంలో కుషోదకము, ఇంకొక కలశంలో జప్యోదకం, ఇంకొక కలశంలో రత్నోదకం. ఇలాంటి ద్రవ్యమైనటువంటి పరిమళమైనటువంటి ఆ ద్రవ్యాలతో చక్కగా స్వామికి అవభృత స్నానం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆ పంచామృత తిరుమంజనం కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క విశేషాలను గురించి శ్రీమాన్ అర్చక స్వాములు చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. అవభృతోత్సవం వల్ల ఫలితం ఏముంటుంది అంటే విష్ణోహ అవభృత స్నానాత్ కోటి జన్మార్జితం పాపం తక్షణాదేవ నశ్యతే అంటారు. ఈ అవభృతం యొక్క విశేషాన్ని ఎవరైతే వీక్షిస్తారో, ఎవరైతే ఆ స్వామి యొక్క వైభవాలను చక్కగా వింటారో, వారికి కోటి జన్మలలో చేసినటువంటి సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయంట. అందుకే ఈ తిరుమల దివ్యక్షేత్రాన్ని ఉత్సవ క్షేత్రం అని కూడా మనం పిలవచ్చు. ప్రతి నిత్యము స్వామికి అనేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఉత్సవా అనుష్ఠేయ ఉత్సాహ పరిపూర్తయే. ఎక్కడైతే పరమాత్మకు అనేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారో ఆ స్వామి ద్విగుణీకృతమైనటువంటి తేజపుంజాలతో మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా ఆ స్వామికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆయనతో పాటు చక్రతాళ్వాళ్ళు కూడా ఉంటారు, వారికి కూడా స్నపనం నిర్వహించి ఆ తర్వాత స్వామి వారికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ చక్రతాళ్వారును స్వామి పుష్కరిణిలో చక్కగా నిమజ్జనం చేస్తారు. దీనిని అవభృతస్తము అంటూ ఉంటారు. ఈ చక్రము అనాది కాలం నుండి అనేక యుగాల నుండి పరమాత్మకు ఆభరణంగా కూడా కనిపిస్తూ ఉన్నది. సుదర్శన చక్రం ఎందుకు స్వామి ధరించి ఉంటారు? దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు, ధర్మ సంస్థాపనకు స్వామి అనాది కాలం నుండి దానిని స్వామి ఆభరణంగా ధరించి ఉన్నారు. ఆ ఆభరణంగా ధరించినటువంటి ఆ యొక్క ఆయుధమే ఈనాడు మనందరికీ కూడా శరణాగతిని శరణాగతిని ఇస్తూ ఉన్నది. అలాంటి స్వామివారి యొక్క ఈ చక్రతాళ్వారి వైభవము అవభృతోత్సవం వైభవాన్ని గురించి శ్రీమాన్ రామకృష్ణ శేషశాయి గారు వారి యొక్క మాటలలో మనం విందాం. ఓం నమో వెంకటేశ్వర
1: వెంకటరమణ గోవింద గోవింద వందే శ్రీ నయనోత్పలస్య శశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యర్చిత పాద పద్మయుగలం లోకైకనేత్రోత్సవం వాసిష్ఠై సనకాదిభిర్మునిగణై సంస్తూయమానం సదా భక్తానాం అఖిలార్ధనాయ నమః శ్రీవేంకటేశం గురుం భక్తానాం అఖిలార్ధనాయ నమః శ్రీవేంకటేశం గురుం. సప్తగిరి సానువులలో స్వయం వ్యక్తమై ఆవిర్భవించినటువంటి వెంకటరమణుని యొక్క దివ్య వైభవం ఆకాశవాణి ద్వారా మనం చక్కగా వింటూ ఉన్నాం.

స్వామివారు 9 రోజుల పాటు వివిధ వాహనాలలో చక్కగా భక్తులను అనుగ్రహించినటువంటి ఆ పరమాత్మ పరమపురుషుడు పురుషోత్తముడు ఈనాడు అవబృధ స్నానం అని మన మధుసూదన శర్మగారు చెప్పారు. ఈ యజ్ఞము అనన్నారు. 9 రోజుల పాటు జరిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి యజ్ఞం, దానికి పరిసమాప్తి. సామాన్యంగా మనం ఈ సనాతనమైన హిందూ ధర్మంలో వేద సంస్కృతిలో యజ్ఞయాగాదులు చేస్తారు లోక కళ్యాణ సిద్ధ్యర్థం. అలాంటి యజ్ఞం ఇది ఈ 9 రోజుల పాటు జరిగినటువంటి బ్రహ్మగారు శుభారంభం చేసి ఏనాడో కలియుగ ఆరంభంలో ఆ దేవదేవునికి ఆలయాన్ని విశ్వకర్మ ద్వారా నిర్మాణమైనటువంటి ఆలయంలో స్వామివారు ప్రవేశించిన తదనంతరం బ్రహ్మదేవుడు ప్రార్థించి లోక కళ్యాణం కోసం, అంటే సమస్త లోకాలు, మన ఉన్నది భూలోకమే, దీని పైన కొన్ని లోకాలున్నాయి, క్రింద కొన్ని లోకాలున్నాయి, అన్ని లోకాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా శుభం కలగాలి అని ఈ ఉత్సవాన్ని శాస్త్రరీత్య వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి 9 రోజుల పాటు సార్వకామిక నవాన్హిక బ్రహ్మోత్సవము అని అన్నారు. అంటే సర్వకామ్యములు దీనివల్ల తీరుతాయి అని. భక్తాభీష్ట వరప్రదాత ఆయన. అందువల్ల 9 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవ కైంకర్యాదులలో చివరి ఘట్టం ఇది. ఈ దీనిలో స్వామి యొక్క దక్షిణ హస్తంలో అలంకారంగా ఉండేది కాదు సుమా, ఆ చక్రం చక్రమా అని అన్నమయ్య అద్భుతంగా కీర్తిస్తాడు. సుదర్శనం జయ జయ ప్రతిభట శ్రేణి భీషణ వర గుణ స్తోమ భూషణ జని భజ స్థాన కారణ కారణ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన అని ఆ సుదర్శన భగవాను చక్కగా ఉపాసిస్తారు చాలామంది మహానుభావు. సాక్షాత్తుగా పరమాత్మే ఆ రూపంలో కూడా ఉన్నారు. ఒక ఐతిహ్యం కూడా ఉన్నది. ఈ తిరుమల క్షేత్రంలో మనం వేద పాఠశాలకు వెళ్ళేటువంటి దారిలో శిలాతోరణం అని ఉన్నది. ఆ శిలాతోరణానికి కొద్ది దూరంలోని చక్రతీర్థం అని ఉన్నది. పద్మనాభుడు అనేటువంటి ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉంటే రాక్షసులు బాధిస్తారు. అనాదిగా ఈ ధర్మము అధర్మము వీటి ఘర్షణ ఉంటూనే ఉంటుంది. పరమాత్మ ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటాడు. అప్పుడు ఆ పద్మనాభుడు ఆ బాధని తట్టుకోలేక ప్రార్థిస్తే వెంకటేశ్వర స్వామిని ఆ వెంకటరమణుడు ఆ సుదర్శనాన్ని పంపిస్తాడు. ఆ రాక్షస సంహారం చేస్తే అప్పుడు ఆయన అద్భుతంగా స్తుతిస్తాడు అని మనకు పురాణాలు చెబుతాయి. అందువల్లనే ఆ చక్రాన్ని అక్కడ స్థాపించి ఆయన ఉపాసించాడు చక్రతీర్థము అని అన్నారు. కాబట్టి ఆ సుదర్శన భగవానుడు ఆయన ఉపాసన స్ఫురత్ సహస్రాల శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే అని విష్ణోన్ముఖోత్థానిల పూరితస్య ఎస్య ధ్వనిర్దానవ దర్పహంత ఇలాగా స్తోత్రాలు చేస్తారు. మహావిష్ణువు చేతిలో 5 ఆయుధాలు ఉన్నాయి, పంచాయుధాలు అని. ఇక్కడ ఎందుకని స్వామికి ప్రతిరూపంగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు. స్వామి యొక్క ఈ అవబృధ స్నానంలో తాము కూడా పాలు పంచుకోవాలి అని. మా దైవం, మా ఇష్టదైవం, మా కులదైవం, మా దేవదేవుడు శ్రీనివాసుడు యొక్క దివ్య వైభవ స్ఫూర్తి మాలో పెరగాలి అని ఈ క్షణం కోసం ఆ చక్రతాల్వార్ అని పిలుచుకునేటువంటి ఆ సుదర్శన భగవానుడు ఎప్పుడు 3 మునకలు వేస్తే తాము కూడా స్వామితో మునగాలి, స్వామి మాలో అంతర్యామిగా ఉంటాడు అని భావన చేసేటువంటి కోట్ల కొలది ఆ భక్తాదులంతా కూడా ఈ

0: మాధ్యమాలలో వినేటువంటి ద్వారా, చూసేటువంటి ప్రక్రియల ద్వారా తమ గృహంలోనే స్వామి యొక్క దర్శనం చేస్తూ, ఇందాక వారు చెప్పినట్లుగా స్వామివారికి ఈనాడు వరాహదేవుని యొక్క, వరాహ మహావిష్ణువు యొక్క ఆ దేవాలయంలో పుష్కరిణి తీరంలో స్వామి స్వయంగా ఏం చేసి అక్కడ చక్కగా పసుపుతో గంధంతో సుపుణ్య తీర్థ జలాలతో అభిషేకాన్ని అందుకుంటూ ఉన్నాడు. తులసి మాలికలను ధరిస్తూ ఉన్నాడు. నయన మనోహరమైనటువంటి ముగ్ధ మోహన కోమల శ్యామల స్వరూప స్ఫూర్తితో ఉండేటువంటి ఆ పరమాత్మ దివ్య రూపాన్ని దర్శించాలి అని, ఆయన నామాన్ని గానం చేయాలి అని ఈ స్వామివారి యొక్క నామరూప గుణ లీలాధామ విశేష వైభవాలను, మనోహర దృశ్యాన్ని రమణీయంగా మహానుభావులు వర్ణించారు. ఒక యజ్ఞంలాగా 9 రోజుల పాటు శ్రద్ధగా ఘనంగా వైభవంగా నిర్వహించి 9వ రోజు ఈ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతార నక్షత్రం శ్రవణం, అట్టి శ్రవణం ఆ రోజు ప్రధానంగా పెట్టుకొని దానికి ముందు 8 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. చిట్ట చివరిగా యజ్ఞాంతంలో ఆచరించబడే అవబృధ స్నానం అంటారు, శ్రౌత ప్రక్రియలు ఆగమ శాస్త్రాన్ని అనుసరించి చక్రస్నానం అన్నారు. ఈ అవబృధ స్నానం ఎవరు చేయాలి? యజ్ఞయాగాదులలో యజమాని చేస్తారు. యజమాని అనే పదానికి అర్థం యజ్ఞం చేసేటువంటి వారు, చేసేటువంటి కర్తృత్వాన్ని పొందినవారు, శాస్త్రవిహితం కూడా. అయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలలో చివరి అంశంగా చక్రస్నానం జరుగుతోంది. దీన్ని తరిగొండ వెంగమాంబ కూడా వెంకటాచల మహాత్మ్యంలో చక్కగా వర్ణిస్తోంది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, వీటితో తిరుమంజన కైంకర్యాన్ని చేస్తారు. ఇలాగా ఇక్కడ స్వామి సర్వానికి అధిపతి. ఈ స్వామి యొక్క దివ్య జలాలను సహస్రధారాభిషేకం, నక్షత్రహారతులు, ధూప దీపహారతులు, కుంభహారతి ఇలాగా స్నపణ తిరుమంజనం చేస్తూ ఉంటే వేదాధ్యయనం చేసిన మహానుభావులు శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తాలు పఠిస్తారు. వేద పాఠం అయిన తర్వాత ద్రావిడ వేద పాఠం చేస్తారు, నీరాట్నం సమర్పిస్తారు. అభిషేక జలాన్ని అర్చక స్వాములు పూతోభవ అని తమ మీద తల్లుకొని భక్తుల మీద తల్లుతారు. వస్త్రాలంకారం చేసి నివేదన చేస్తారు. చక్రతాళ్వారు మాత్రమే స్వామి పుష్కరిణిలో ఆ అవబృధ స్నానం చేస్తారు. ఉత్సవం వెంకటేశ్వర స్వామి అవబృధం ఆయనదైతే ఆయన యజమాని. కానీ సేవకుడైనటువంటి చక్రతాళ్వారు అంటే సుదర్శనమూర్తికి జరుగుతోంది. అందువలనే దీనికి సుదర్శన చక్రం కాబట్టి చక్రస్నానం అనే పేరు వచ్చేది. చాలా విచిత్రమైనటువంటిది. జపద్భిర్ వైదికాన్ మంత్రాన్ సహితస్య ద్విజోత్తమై చకార అవబృధ స్నానం భగవాన్ ఆదిపురుష అని మనకు చెప్పడం జరుగుతోంది. స్వామి పుష్కరిణీ తీర్థే సర్వలోకైక పావనౌ అవతార దినే తస్మిన్ నక్షత్రే శ్రవణే ప్రగే అని పురాణాలు చెబుతాయి. ఆ సమయంలో అర్చకులు భక్తులు అందరూ పవిత్ర స్వామి పుష్కరిణిలో స్నానం చేసి పవిత్రులవుతారు. ఇలాగా ఆ స్వామి యొక్క దివ్య వైభవం ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటిది, శ్రవణ శుభగమైనది. మరికొన్ని విశేషాలు మా మధుసూదన శర్మ గారు అందిస్తారు, చక్కగా శ్రవణం చేద్దాం. జయ గోవింద హరే, జయ గోపాల హరే.
1: ధన్యవాదాలండి. ఈ యుగంలో భక్తులందరికీ కూడా స్వామి ధరించినటువంటి ఆభరణాలుగా ఉన్నాయి సుదర్శన చక్రము, ఇంకో పక్క శంఖము. ఈ యొక్క సుదర్శన చక్రమే ఒకనొక కాలంలో భక్తులందరినీ కూడా రక్షించినటువంటి చక్రము, శిశుపాల వధను చేసినటువంటి చక్రము, సూర్యపిధాన అని పిలువబడేటువంటి చక్రము, 16 రేఖలు కలిగి లక్ష్మీ నరసింహస్వామి ఒకవైపున ఉండగా అత్యంత ఆ మనోహరమైనటువంటి ఆయుధంగా స్వామివారు ధరించి ఉన్నారు.

గమనించినట్లయితే గజేంద్ర మోక్షం అనేటువంటి ఘట్టంలో స్వామి ఆ వైకుంఠం నుంచి భూమికి విచ్చేసి ఒక క్షణకాలంలో ఆ మొసలి యొక్క శిరస్సును ఛేదించినటువంటి ఆయుధమే ఈనాడు ఈ చక్రతాళ్వార్లు. ఈ విధంగా పరమాత్మ యొక్క మనస్సును తెలుసుకొని ఆయన యొక్క ఆజ్ఞ చేత క్షణకాలంలో ఆ యొక్క ఉనికికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని భక్త రక్షణ చేస్తూ ఉంటుంది. కాబట్టి పరమాత్మకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఆయుధాలలో మొదటి ఆయుధంగా చక్రతాళ్వార్ను కూడా కీర్తిస్తూ ఉన్నది మన యొక్క శాస్త్రము. అంతేకాకుండా స్వామివారి యొక్క మహిమ ఎంతో, స్వామివారి చెంతన ఉన్నటువంటి పుష్కరిణి కూడా అంత మహిమ కలిగినటువంటిది. స్వామి పుష్కరిణి స్నానం, సద్గురోహ పాదసేవనం, వెంకటేశ్వర దర్శనం ఏదాని అత్యంత దుర్లభాని అన్నారు. స్వామి యొక్క దర్శనము, ఆ పుష్కరిణిలో స్నానం ఆచరించడము, ఇవన్నీ కూడా ఎన్నో జన్మలలో పుణ్యం ఉంటే తప్ప మనం అవి లభించవు. మనకు స్వామి తీర్థం మహాపుణ్యం, సర్వపాప ప్రణాశనం, యశ్వతీరే జగన్నాథో రమతే రమయా సహ అన్నారు. ఈ స్వామి ఆ అమ్మవార్లతో కలిసి చక్కటి ఆ ఆనంద నిలయాన్ని విశ్వకర్మ ద్వారా నిర్మించుకొని అందులో నివసిస్తూ స్వామికి పక్కనే పుష్కరిణిని స్వామి తయారు చేసుకున్నారు. సర్వదోష ప్రశమని మాయీషా పరమేశ్వరి వరిష్ట సర్వతీర్థేభ్య స్వామి పుష్కరిణి రూప అన్నారు. అన్ని తీర్థాలు భూమిపైన అనేకమైనటువంటి తీర్థాలు ఉన్నాయి, దగ్గర దాపు కోటానుకోట్ల తీర్థాలు ఉన్నాయి. అన్ని తీర్థాలకు స్వామి పుష్కరిణి రాజము రాజుగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే సకల దేవతలంతా కూడా ఇక్కడికి విచ్చేసి స్వామి పుష్కరిణిలో నిత్యము స్నానం ఆచరించి వారంతా తరిస్తూ ఉంటారు. అందుకే ఏ నరాహ ప్రాతురుత్తాయ స్వామి పుష్కరిణీతి వై కీర్తయంతి మహాత్మానః తేయాంతి పరమాం గతిం. స్వామి పుష్కరిణి స్వామి పుష్కరిణి అని ఉదయాన్నే లేచి ఎవరైతే భక్తులు చెప్తారో వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. స్వామి పుష్కరిణి స్నానం ఒకటే కాదండి, స్వామి పుష్కరిణి స్మరణ ద్వారా కూడా జన్మలో చేసినటువంటి పాప సమూహమంతా కూడా నశిస్తుందంట. అందుకే తస్యాం స్నాత్వాచ తద్వారి దృష్ట్వాచ మహద్భుతం సర్వపాప వినిర్ముక్తాః సర్వశోక వివర్జితాః అన్నారు. సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ స్వామి పుష్కరిణిని చూస్తేను అని. పృథివ్యాం యాని తీర్థాన్ని బ్రహ్మాండాంతర్గతాన్ని చ తాని సర్వాణి వర్తంతే వెంకటాహ్వయ భూధరే. ఈ పుష్కరిణికి అంత పేరు, అంత గొప్ప విశిష్టత రావడానికి కారణం కూడా భూమి పైన ఉన్నటువంటి సకల తీర్థాలన్నీ కూడా స్వామి పుష్కరిణిలో కలుస్తూ ఉంటాయంట. అందుకని ఈ స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పుష్కరిణిలో స్వామివారు చక్కగా నీరాజనాన్ని అందుకుంటూ ఉన్నారు. అంతేకాదు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇలాంటి ద్రవ్యాలతో అభిషేకం కూడా నిర్వహించినారు. ప్రతి సంవత్సరము కూడా బ్రహ్మోత్సవ సమయంలోనే కాకుండా మిగతా కొన్ని రోజుల్లో కూడా స్వామివారి యొక్క పుష్కరిణిలో చక్ర స్నానం నిర్వహిస్తూ ఉంటారు. అది ప్రధానంగా బ్రహ్మోత్సవము, ఆ తర్వాత రథసప్తమి వేడుకలలోను, అనంత పద్మనాభ చతుర్దశి నందు, వైకుంఠ ఏకాదశి, ఈ విధంగా సంవత్సరంలో నాలుగు పర్యాయాలు స్వామి పుష్కరిణిలో చక్రస్నానం అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు. దశాపరాధ తోయేనా అన్నారు. సరే, స్వామికి ఇన్ని ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తున్నారు కదా, ఏ ఏ ద్రవ్యానికి ఎలాంటి ఫలితము ఉంది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. స్వామి ఆ క్షీరంతో స్నపనం చేయించుకుంటే ఆవులు చక్కగా పాలిస్తాయట. అంతేకాదు వర్షాలు బాగా పడి భూమి అంతా కూడా సస్యశ్యామలంగా ఉండి సురుష్టి కలిగి ఆ అందరికీ కూడా ఆహార పానీయాలు లోటు ఉండదు అని చెప్పి చెప్తుంది. శుద్ధోదక దశాపరాధ తోయేనా. అంతేకాదండి, స్వామి పుష్కరంలో ఆ నీటితో అభిషేకం వల్ల అనేక వందల కొలది చేసిన పాప సమూహం అంతా కూడా నశిస్తుంది అని చెప్తున్నారు. అలాంటి స్వామికి పాలుతో అదేవిధంగా పెరుగు ఒకటి ఉన్నది, ఆ పెరుగుతో అభిషేకం చేయడం వల్ల దదన ఆరోగ్య బలం యశ అన్నారు. ప్రజలందరికీ భక్తులందరికీ కూడా ఆరోగ్యము యశస్సు కీర్తి కలుగుతుంది. ఆజ్యేన ఐశ్వర్య వృద్ధిశ్చ దుఃఖనాశస్య సర్కల అన్నారు. స్వామికి నెయ్యితో స్నపనం చేస్తే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి. తేజో వృద్ధిశ్చ మధున, స్వామికి తేనెతో అభిషేకం చేసినట్లయితే తేజస్సు వృద్ధి కలుగుతుంది. ఇక్షు
ధనమిక్షుసారేణ రసేన అంటే చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే ధనం లభిస్తుంది.

0: చెప్తుంది, సర్వ సంపద సమృద్ధిశ్చ నారికేళ జలేనచ సకల కామ్యములన్నీ కూడా కలిగి పుత్ర సమృద్ధి కలుగుతుంది నారికేళ జలముల చేత. గంధతో ఏన సత్పుత్ర లాభాశ్చ. అంతేకాదు ఎవరికైతే సంతానం లేదో వారికి ఈ స్వామికి జరిగేటువంటి ఆ గంధోత్సవాన్ని దర్శించినట్లయితే మంచి సంతానం కలుగుతుంది. భూలాభ పుష్పతో ఏన పుష్పము పుష్పతో ఎంతో స్వామికి అవభృతం చేస్తే భూలాభం కలుగుతుంది. స్వర్ణోదక అభిషేకేన ఘోర దారిద్ర్యనాశనం అన్నారు. ఆ సువర్ణ జలములతో అభిషేకం చేసినట్లయితే దారిద్ర్యమంతా కూడా పోతుంది. అదిగో చూడండి, స్వామికి చక్కగా స్నపనం నిర్వహిస్తూ ఉన్నారు. శంఖు చక్రము ధరించినటువంటి ఆ పరమాత్మకు శంఖనిధి పద్మనిధి అనేటువంటి రెండు చక్కటి ఆ పదా ద్రవ్యములు స్వీకరించి వాటితో స్వామికి సహస్ర జలధారలతో అభిషేకం నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాదండి, స్వామికి ఆ విధంగా చక్ర స్నానం నిర్వహించిన పిమ్మట ఆ చక్రతాళ్వారు వెళ్ళి పుష్కరంలో చక్కగా భక్తుల మధ్య ఆయన ఆ పుష్కరంలో స్నానం ఆచరిస్తారు. ఆ దానివల్ల సకల సౌభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి అని మనకు ఆ విమాన అర్చన కల్పం అనేటువంటి శాస్త్రంలో చెప్పడం జరిగింది. దివ్య మాల్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. దివ్యమైనటువంటి ఆభరణాలు దివ్యమైనటువంటి ఆ పుష్పాలన్నీ స్వామి ధరించి ఆ తులసి మాలికలు ధరించినారు. అందులో కూడా ఒక ఆంతర్యం ఉంది. ఎన్మూలే సర్వతీర్థాని ఎన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం అన్నారు. సమస్త వేదాలు సమస్త తీర్థాలు సమస్త దేవతలంతా కూడా నిత్యము ఎల్లప్పుడూ నివసించేటువంటిది ఏదైనా ఉంది అంటే అది తులసి వృక్షము. ఆ తులసి దళాలను స్వామివార్లకు అమ్మవార్లకు సమర్పించి చక్కగా స్నపనం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో కూడా వేద మంత్రాలు వారు ఉదాత్త అనుదాత్త స్వరితయుక్తంగా స్పష్టంగా స్వామివారికి వేదాన్ని గానం చేస్తూ ఉన్నారు. దద్యాత్ పురుష సూక్తేన పుష్పాన్ని అపయేవ అచ్యుతం సాత్ జగదిదం అని అన్నట్లుగా ఆ స్వామికి ఎప్పుడైతే పుష్పాలు కానీ పాలు కానీ లేక నీరు కానీ సమర్పించేటప్పుడు పురుష సూక్తాన్ని పఠించినట్లయితే ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త దేవతలందరినీ కూడా ఆరాధన చేసినంత పుణ్యం వారికి లభిస్తుంది. అందులోను ఆరాధనానాం సర్వేషాం విష్ణోః ఆరాధనం పరం తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయ ఆరాధనం పరం. సమస్త దేవతలంతా కూడా ఆనందించాలంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని భక్తిగా మనం సేవిస్తే చాలు, దేవతలంతా కూడా వారు సంతృప్తి పొందుతారంట. అందుకని ఈ బ్రహ్మోత్సవాలలో నవానిక బ్రహ్మోత్సవాలలో ఎవరైతే భక్తిగా ప్రధానంగా ఉండాలి, భక్తే ప్రధాన మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీసి అన్నారు. పరమాత్మ యొక్క మనస్సును మనం పొందాలి, ఆయన అనుగ్రహానికి లోను కావాలి, ఆయన యొక్క కృప అమృత బిందువులు మనపైన ప్రసరించాలి అంటే మన దగ్గర ఉండవలసింది భక్తి. ఆ భక్తి ఎవరి దగ్గరైతే ఉంటుందో స్వామి వారి దగ్గరికే వస్తారంట. అందుకని మనం చూస్తే ప్రహ్లాదుడి కోసం స్వామి సంభవం నుంచే ఉద్భవించినాడు. అలాంటి దయాళువైనటువంటి పరమాత్మ ఎప్పుడూ కూడా భక్తులపైన అపారమైనటువంటి ప్రేమ వాత్సల్యం అన్నీ కూడా కలిగి ఉంటాయి. ఏతద్ ఉత్సవేన దేవేశ సుప్రీత భవేతో అన్నారు. ఈ నవానిక బ్రహ్మోత్సవాలు చేస్తే స్వామి చాలా సంతోషిస్తారంట. అనేనైవ గోబ్రాహ్మణాది చాతువర్ణ్యం సమృద్ధి. గవాది సర్వ జంతువులు బ్రాహ్మణాది సర్వ వర్ణాల వారంతా కూడా సర్వ కోరికలన్నీ కూడా పొందుతారు. సస్య వివర్ధనం పాడి పంటలు పండుతాయి సర్వ సంపత్కరం అని చెప్పినారు. గ్రామశాంతి దేశశాంతి రాజులంతా కూడా క్షేమంగా ఐశ్వర్యంగా ఉంటారు అని మనకు బ్రహ్మోత్సవ అనుక్రమణిక అనేటువంటి గ్రంథంలో శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని చక్కగా వర్ణించడం జరిగింది.
1: చాలా అద్భుతంగా మనం ఇప్పటిదాకా విన్నాం. సహస్ర ధారలతో స్వామివారికి ఆ స్నపన తిరుమంజనాన్ని నిర్వహిస్తూ ఉన్నారు తిరుమల స్వామి సన్నిధానంలో. అలాంటి ఆ వైభవాన్ని మనం ఇప్పటిదాకా విన్నాం శ్రవణపేయంగా శ్రీ ఆకాశవాణి ద్వారా మనం విన్నాం. తిరుపతి కేంద్రంగా తిరుమల క్షేత్ర వైభవాన్ని మనం ఇలాగనే నిరంతరంగా అనేకమైనటువంటి ఉత్సవాదులలో కూడా వినేటువంటి భాగ్యాన్ని కలిగించాలి అని ఈ బ్రహ్మోత్సవాలు సమస్తమైనటువంటి లోకాలకు శాంతి

శాంతిని, ఆనందాన్ని, సంతోషాన్ని, సమన్వయ భావాన్ని, ఐకమత్యాన్ని కలిగించాలి అని ఈ బ్రహ్మోత్సవ ఫలాన్ని, అశ్వమేధయాగ ఫలితాన్ని ఎంత ఉంటుందో అంతటిదిగా శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ విశేషాలన్నీ కూడా మనం విన్నాం. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రేయః కా.

0: మంగళం. వెంకటరమణ గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం కె రామాంజనేయులు, కె వాసుదేవకుమార్, ఏ రమేష్, ఎస్ అజిత్. సెప్టెంబర్ 15వ తేదీ నుండి 9 రోజులుగా ఆధ్యాత్మిక వైభవంతో భక్తి పారవస్వంతో సాగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇంతటితో ముగుస్తుంది. స్వామివారి వివిధ వాహన సేవలు, విశేష అలంకారాలు, భక్తుల గోవిందనామ స్మరణతో తిరుమల కొండలు మార్మోగిన ప్రతి ఘట్టాన్ని మీ కళ్లకు కట్టినట్లుగా అందించే ప్రయత్నం చేసింది మీ ఆకాశవాణి. ఈ 9 రోజులు మా ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆసక్తిగా వింటూ స్వామివారి సేవలను మా మాటల ద్వారా దర్శించిన మా శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిసినా స్వామివారి వైభవాన్ని మీతో పంచుకునే మా ప్రయాణం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. 12 నుండి 20వ తేదీ వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మళ్ళీ ప్రత్యక్ష వ్యాఖ్యానంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఓం నమో వెంకటేశాయ. మీరింతవరకు తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు గారు మరియు శ్రీ రామకృష్ణ శేష సాయిబాబు గారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే.
3: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం FM 102 మెగాహెడ్స్ రెయిన్బో సాగరిక ఇదో అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు సమాచారవాణి. ఈ కార్యక్రమాలు మీరు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం FM 102 మెగాహెడ్స్ రాజమహేంద్రవరంలో FM 102.9 మెగాహెడ్స్ పైన కాకినాడలో FM 100.1 మెగాహెడ్స్ మరియు శ్రీకాకుళంలో FM 102.7 మెగాహెడ్స్ ద్వారా మరియు గూగుల్ ప్లేస్టోర్ నందు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా అలాగే వేవ్స్ అనే యాప్ ద్వారా ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుని ఈ ప్రసారాలను మీరు ప్రపంచవ్యాప్తంగా వినవచ్చు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెడ్స్ పై మరి కాసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు విను వెంటనే మార్నింగ్ న్యూస్ ఇన్ ఇంగ్లీష్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं प्रियंका अरोड़ा.

పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్. ఆఫ్టర్ దాట్ ద ప్రెసిడెంట్ విల్ ఇనాగ్రేట్ ద గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ ఆఫ్ బ్రహ్మకుమారిస్ ఇన్ వడోదరా. డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ద ప్రెసిడెంట్ విల్ ఆల్సో ఇనాగ్రేట్ ద స్పిరిచువల్ అవేకనింగ్ ఫర్ ది వరల్డ్ రిన్యూవల్ ప్రాజెక్ట్ అండ్ విల్ వర్చువల్లీ లాంచ్ ద యూత్ ఫర్ వికసిత్ భారత్ అవేకనింగ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఫర్ నేషన్ బిల్డింగ్ క్యాంపెయిన్.

సాగరిక, ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. చల్లని గాలి, పక్షుల కిలకిల రావాలు, అసలే వర్షం, చేతిలో వేడివేడి కాఫీ. మరి మీ రోజును అందంగా ప్రారంభించడానికి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. మరి మీ ఉదయాన్ని సంగీతంతో, మధురమైన మాటలతో, మంచి ఆలోచనలతో మరింత అందంగా మార్చడానికి చిరునవ్వుతో, కొత్త రోజుని కొత్త ఆశలతో, మీకిష్టమైన పాటలతో మన ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో సిద్ధంగా ఉందండి. మరి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో స్టార్ట్ చేసే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెడ్స్ పై ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో మన ఫస్ట్ సెగ్మెంట్ వైద్య మంత్రం. మరి ఇవాళ్టి వైద్య మంత్రంలో మన కోసం నోటి దుర్వాసన ఎలా తగ్గించుకోవాలి, చిన్నపిల్లల పంటి సంరక్షణ ఏ విధంగా కాపాడుకోవాలి అనే టాపిక్ పైన సీనియర్ డెంటిస్ట్ డాక్టర్ శ్రీమతి శారదా తంత్రవహి గారు వివరిస్తారు, వినండి.
1: నేను డాక్టర్ శారద, సీనియర్ డెంటిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. ఈరోజు నేను నోటి దుర్వాసన గురించి మరియు పిల్లల దంతాల సంరక్షణ గురించి మాట్లాడబోతున్నాను. నోటి దుర్వాసన సాధారణంగా చిన్న విషయంగా చాలామంది భావిస్తారు, కానీ ఇది మన శరీరంలో ఇచ్చే ఒక హెచ్చరిక లాంటిది. నోటి దుర్వాసనకు చాలా కారణాలు ఉంటాయి. సరైన బ్రషింగ్ లేకపోవడం, నాలుక శుభ్రం చేసుకోకపోవడం, పళ్ళ మధ్యలో ఆహారం ఇరుక్కుపోవడం, చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వల్ల లేదా జీర్ణాశయ సమస్యలకు కూడా ఇది సంకేతం కావచ్చు. దీన్ని నివారించడానికి రోజుకు 2 సార్లు బ్రష్ చేయడం, 4 శుభ్రం చేసుకోవడం, ఫ్లాస్ చేయడం, ఏమైనా తిన తర్వాత నోట్లో నీళ్లు వేసుకుని పుక్కిలించడం వంటివి అలవాటు చేసుకోవాలి. తగినంత నీరు తాగడం కూడా చాలా అవసరం. దుర్వాసన కొన్ని రోజులకి కూడా పోకుండా అలాగే ఉంటే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని సంప్రదించడం మంచిది. పిల్లల దంతాల సంరక్షణ కూడా చాలా అవసరం. చాలామంది పాలపళ్ళు ఎలాగో ఊడిపోతాయని వాటి సంరక్షణ నిర్లక్ష్యం చేస్తారు, కానీ పాలపళ్ళు పిల్లల నమలడానికి మరియు పర్మనెంట్ పళ్ళు సరైన స్థానంలో రావడానికి చాలా ముఖ్యం. పిల్లలకు చిన్నతనం నుండే రోజుకి 2 పూట్ల బ్రషింగ్ చేసుకోవడం అలవాటు చేయాలి. రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా పళ్ళు తోముకోవాలి. జంక్ ఫుడ్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ ఎక్కువగా ఇవ్వకుండా చూసుకోవాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. తద్వారా సమస్యలు మొదట్లోనే గుర్తించి దాన్ని ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. మన నోటి ఆరోగ్యం మన మొత్తం ఆరోగ్యానికి అద్దం లాంటిది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పెద్ద సమస్యలను నివారించవచ్చు. ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, ఎంతో చక్కని విషయాలు తెలియజేశారు. మరి ఈ డాక్టర్ గారు మన ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మన పరిసరాలను ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచాలి, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అలాగే గుట్కా, పాన్ మసాలా వంటి పదార్థాలను బహిరంగ ప్రదేశాల్లో స్ప్లిట్ చేయకుండా ఎలా నివారించాలి అనే అంశం గురించి కూడా మనకి వివరించడానికి సీనియర్ డెంటిస్ట్ డాక్టర్ శారదా తంత్రవహి గారు వివరిస్తారు, వినండి.
1: నేను డాక్టర్ శారదా, సీనియర్ డెంటిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. మనం రోజూ పాటించే కొన్ని అలవాట్లు మన ఆరోగ్యాన్ని, మన పరిసరాలను కూడా ప్రభావితం చేస్తాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గుట్కా, పాన్ మసాలా, నమిలి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం. ఒక్కసారి ఆలోచించండి, మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉండాలని కోరుకుంటామో, మన వీధి, స్కూల్, హాస్పిటల్, బస్టాండ్ కూడా అంతే శుభ్రంగా ఉండాలి కదా. చెత్తను బయట వేయడం నా ఒక్కరి వల్ల ఏమవుతుంది అనుకోవడం వల్ల సమస్య పెద్దదవుతుంది. ఒకరు వేస్తారు, ఇంకొకరు చూస్తారు, మరొకరు అదే చేస్తారు. చివరికి మన అందరి పరిసరాలు మురికగా మారతాయి. అందుకే ఒక చిన్న అలవాటు మార్చుకుందాం. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డస్ట్బిన్లోనే వేయండి. మరొక ముఖ్యమైన విషయం, గుట్కా, పాన్ మసాలా ఇవి కేవలం బహిరంగ ప్రదేశాలు మురికగా చేయడం మాత్రమే కాదు, పొగాకు ఉన్న గుట్కా వంటి పదార్థాలు నోటి ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తాయి.

0: నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. గుట్కా లేదా పాన్ మసాలా అలవాటు ఉంటే రేపటి నుంచి మానేస్తాను అని అనుకోకుండా ఈరోజే మొదలు పెట్టండి. మొదట కష్టం అనిపించవచ్చు, అవసరమైతే మీ డాక్టర్ సహాయం తీసుకోండి. ఇక మన పరిసరాల విషయానికి వస్తే, స్వచ్ఛత అనేది ప్రభుత్వం లేదా పారిశుద్ధ్య సిబ్బంది బాధ్యత మాత్రమే కాదు, మన ప్రతి ఒక్కరి బాధ్యత. మన చేతిలో ఉన్న చిన్న చర్యలు చాలా పెద్ద మార్పు తీసుకురాగలవు. మన కోసం, మన కుటుంబం కోసం మన ఈ స్వచ్ఛతాహి సేవలో మనము భాగస్వాములం అవుదాం. శుభ్రమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన సమాజం, అదే మన బాధ్యత. ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మీరు ఇంతవరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో సీనియర్ డెంటిస్ట్ డాక్టర్ శారదా తంత్రవహి గారు చెప్పిన గుట్కా, పాన్ మసాలా వంటి పదార్థాలను బయట వేయకుండా ఎలా నివారించాలి అనే అంశం గురించి తెలుసుకున్నారు కదండి. మరి మీ అందరి కోసం భారతీయుడు సినిమా నుండి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది, వినేయండి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెడ్స్ పై ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో మన నెక్స్ట్ సెగ్మెంట్ ఫ్యాషన్ మంత్రం. మరి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో మన ఫ్యాషన్ మంత్రాలో ఇవాళ టిప్ ఏంటంటే, పెద్దవాళ్ళందరూ ఎదుర్కొంటున్న సమస్య, ట్యాన్ని ఎలా తగ్గించుకోవాలి. మరి లేడీస్కి కావచ్చు, జెంట్స్కి కావచ్చు, విపరీతంగా పని ఒత్తిడి వల్ల, ఎండలో తిరగటం వల్ల చాలా ఎక్కువగా ట్యాన్ వచ్చేస్తూ ఉంటుంది. మరి న్యాచురల్గా ఎటువంటి ఫ్రూట్స్తో ఏ విధంగా ట్యాన్ని తగ్గించుకోవచ్చో తెలియచేస్తున్నారు బ్యూటీషియన్ శ్రీమతి నీరజ బలివాడ గారు. ఓకే, మరి ఆ టిప్ ఏంటో మనం కూడా వినేద్దాం.
1: నా పేరు నీరజ, నేను ఒక బ్యూటీషియన్ని. ఇవాళ మీ అందరితోటి ఒక మంచి బ్యూటీ టిప్ షేర్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఇది ట్రైడ్ అండ్ టెస్టెడ్, చాలా లాంగ్ బ్యాక్ నుంచి అందరూ వాడుతున్నదేను, యూస్ఫుల్ కూడా మనందరికీ. ఎవరైనా వాడచ్చు, మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా వాడచ్చు, పిల్లలకు కూడా మనం ఇది యూస్ చేయొచ్చు. ఏంటంటే, బాగా పండిన బొప్పాయి పండులో కొంచెం శనగపిండి, కాస్త పాలు కలిపేసి పేస్ట్లా తయారు చేసి దాన్ని ఫేస్కి, హ్యాండ్స్కి, ఫీట్కి, సన్కి ఎక్స్పోజ్ అయ్యే ప్రతి పార్ట్కి మనం అప్లై చేసి ఒక 15-20 మినిట్స్ తర్వాత ఆర్డినరీ వాటర్తో కడిగేసుకుంటే స్కిన్ చాలా గ్లోయీగా ఉంటుంది, అండ్ ప్లస్ ఏదైనా ట్యాన్ అయితే ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది అన్నమాట. థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ సో మచ్ నీరజ గారు, మా అందరి కోసం చాలా చక్కని బ్యూటీ టిప్ని అందజేశారు. మరి మీ అందరి కోసం సీతారామ మూవీ నుండి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది, వినేయండి.

తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం తనక ధీం

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెర్ట్స్ రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. పాటలే మనసుకు మధురమైన భావాలను అందించే పల్లకులు. సంగీతం మన ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది, మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అలాంటి మధురమైన గీతాలతో, అద్భుతమైన స్వరాలతో మన ముందుకు రాబోతున్న అందమైన కార్యక్రమమే పాటల పల్లకి. శ్రోతలు కోరిన విభిన్నమైన పాటలతో, మధురమైన గానంతో మనమందరం ఈ కార్యక్రమాన్ని ఆనందంగా ఆస్వాదిద్దాం. వెల్కమ్ టు పాటల పల్లకి. మరి మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటున్నారా? అయితే రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, కాకినాడ మరియు విశాఖపట్నం ప్రాంతంలో ఉంటున్న వారే కాకుండా మన రెయిన్బో ఎఫ్ఎం 102 మెగాహెడ్స్ వింటున్న ప్రతి ఒక్క శ్రోత కూడా మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే మీ పేరు, ప్రాంతం పేరు, మీకు ఇష్టమైన పాటని మా వాట్సాప్ నంబర్ 6304767436కి మెసేజ్ చేసేయండి. వెంటనే ఆ పాటని నేను మీకోసం ప్లే చేస్తాను. మరి కార్యక్రమంలో మనకి ఫస్ట్ ఎవరు మెసేజ్ చేశారో చూసే ముందు, హుషారు మూవీ నుండి సిద్ శ్రీరామ్ గానంలో ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది, వినేయండి.

పాటల పల్లకి కార్యక్రమంలో మరి ఫస్ట్ ఎవరు మెసేజ్ చేశారో చూద్దాం. మా కోసం పాటల పల్లకి కార్యక్రమంలో నేనున్నాను సినిమా నుండి చీకటిలో వెలుగే చెప్పెను అనే పాటని మా కోసం ప్లే చేయండి అంటూ లింగలక్ష్మి మరియు సత్యనారాయణమూర్తి చీమలాపల్లి వేపగుంట నుండి కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు కోరిన ఈ పాట మీకోసం.

పాటల పల్లకి కార్యక్రమంలో మా కోసం ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం నుండి మళ్ళీ కూయవే గువ్వా అనే పాటను ప్లే చేయండి అంటూ సత్యారావు, లక్ష్మి, సంతోష్, ప్రసన్న, అభిరామ్ తుమ్మపాల నుండి కోరుతున్నారు. మీకోసం మీరు కోరిన పాట వినేయండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz పై పాటల పల్లకి కార్యక్రమంలో మరొక శ్రోత మెసేజ్ చేశారు. భాగమతి చిత్రంలో మందార మందార అనే పాటను మా కోసం ప్లే చేయండి అంటూ గొరిల్లా రమణారావు, అరవింద్ ఆర్నవ్, లక్ష్మీ ప్రసన్న, సాయిప్రియ గార్డెన్స్, మధురవాడ నుంచి కోరుతున్నారు. మీకోసం మీరు కోరిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వినండి.

0: పాటల పల్లకి కార్యక్రమంలో మా కోసం ఇరుముడి సినిమా నుండి ఇరుముడి కట్టు అనే పాటని ప్లే చేయండి అంటూ బొడ్డేటి జగన్నాథరావు, లలిత, బిందు, చందు చింతలాగ్రహారం గ్రామం నుండి కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు కోరిన ఈ చక్కని పాట మీకోసం వచ్చేస్తుంది, వినేయండి.
1: శరణమయ్యప్ప పల్లి కట్టి.

పాటల పల్లకి కార్యక్రమంలో మా కోసం చక్రం సినిమా నుండి జగమంత కుటుంబం అనే పాటని ప్లే చేయండి అంటూ బొడ్డేటి రవీంద్రనాథ్ గారు, బొడ్డేటి సత్యవతి గారు, బొడ్డేటి జయవేణుగోపాల్, ప్రమీల, అలాగే సూర్యకాంతం, రామానందం, నాగేశ్వరరావు గారు సింహాచలం నుండి కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు కోరిన ఈ పాట మీకోసం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెడ్స్ పై మీరు పాటల పల్లకి కార్యక్రమం వింటున్నారు. మరికొద్దిసేపట్లో ఢిల్లీ కేంద్రం నుండి 20వ ఏషియన్ క్రీడలు 2026కి సంబంధించి జపాన్లో జరుగుతున్న అవర్లీ తాజా సమాచారాన్ని మరికాసేపట్లో వింటారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: ఏషియన్ గేమ్స్ 2026 ఐచీ నగోయా.
3: Hello and a very warm welcome to all the listeners of Akashvani. Main hu Sakshi Mandwala aur mere sath aaj yahan par maujood hain Shahid ji aur hum dono aapke liye lekar aane wale hain the live updates of the ongoing Asian Games happening in Aichi Nagoya, Japan. Aur sabse badi khabar dosto jo aaj din ki aa rahi hai wo hai soft tennis ki duniya se, kyunki Jay Meena ne Bharat ko pehli baar soft tennis mein ek medal assure karwa diya hai Asian Games mein. Ji ha, you heard me right. Medal in the world of soft tennis in Asian Games. A sensational comeback from Jay Meena to deny Sherwin Nugent the

విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెర్ట్స్ రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు పాటల పాలకీ కార్యక్రమంలో. మరి నెక్స్ట్ ఎవరు మెసేజ్ చేశారో చూద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్. మాకు శ్యామ్ సింగ్ రాయ్ మూవీ నుండి ఒక చక్కని సాంగ్ని, ప్రణవాలయ అనే పాటని మాకోసం ప్లే చేయండి అంటూ కోరుతున్నవారు ఏకా శ్రీనివాసరావు, రామలక్ష్మి, జంగారెడ్డిగూడెం నుండి. మీకోసం మీరు కోరిన పాట వినేయండి.

పాటల పల్లకి కార్యక్రమంలో మాకోసం అన్నయ్య మూవీ నుండి వానవల్లప్ప అనే సాంగ్ని ప్లే చేయండి అంటూ శిరీష, శ్రీనివాస్, మోక్ష, గౌతమ్, నాయుడు తోట విశాఖపట్నం నుండి కోరుతున్నారు. హరిహరన్ సుజాత ఆలపించిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం వినండి.

పాటల పల్లకి కార్యక్రమంలో బద్రి మూవీ నుండి బంగాళాఖాతంలో అనే సాంగ్ని మాకోసం ప్లే చేయండి అంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకుల నారాయణరావు, నాగలక్ష్మి, జోషిత, శివశూర్య, సిరిమల్లి వీరంతా కోరుతున్నారు. డెఫినెట్గా అండి, మీరు కోరిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది, వినేయండి.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

పాటల పల్లకి కార్యక్రమంలో నేను శైలజ మూవీ నుండి ఏం చెప్పను అనే సాంగ్ని మా కోసం ప్లే చేయండి అంటూ అనంతపూర్ నుండి మహేష్ కోరుతున్నారు. డెఫినెట్గా మీరు కోరిన ఈ పాట మీకోసం వచ్చేస్తుంది, వినేయండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz పై డాడీ సినిమా నుండి మా కోసం గుమ్మాడి గుమ్మాడి అనే పాటని ప్లే చేయండి అంటూ కళ్యాణి కృష్ణారావు, శంకర్రావు, భువన, సుమన శ్యామల, తేజేష్, శ్రీ లోక్షిత, శ్రీ సూర్యకుమారి విశాఖపట్నం బీసీ రోడ్ నుండి కోరుతున్నారు గాజువాక. తప్పకుండా మీరు కోరిన ఈ పాట మీకోసం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz పై స్పెషల్ ప్రోగ్రామ్. గవర్నమెంట్ డెవలప్మెంట్స్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ తరపున సేవా సంకల్ప అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
2: ప్రపంచం నేడు భారతదేశాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యంగా పరిగణిస్తోంది. అనేక కంపెనీలు భారతదేశంలో వ్యాపారాలను ప్రారంభించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాణిజ్య సౌలభ్యం పెంపు దిశగా ప్రగతిశీల మార్పులతో కూడిన పరిపాలన సహా ఆర్థిక సంస్కరణల అమలుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తుండటంపై విశేషమైన ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే వ్యాపారానికి సౌలభ్యమైన ప్రదేశంగా భారత్ను మలచడానికి గత 11 సంవత్సరాలలో ప్రభుత్వం అనేకమైన మార్పులు, చేర్పులు, సంస్కరణలు తీసుకురావడంతోనే ఇది సాధ్యమైంది. దశాబ్దాలుగా పేరుకుపోయిన నియంత్రణల భారాన్ని సమూలంగా మార్చివేసింది. ఎందుకంటే 21వ శతాబ్దం తొలి దశకంలో భారత్లో వ్యాపారం అంటే అనేక అడ్డంకులు, అవరోధాలు, కఠినమైన నిబంధనలు, ఇవన్నీ కలిసి వ్యాపారాలకి ప్రోత్సాహం అందించకపోగా ఓ మేర నిరుత్సాహపరిచేలా ఉండేవి. ఒక సాధారణ నిర్మాణం చేపట్టడానికే అనేక రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఒక అనుమతి పొందాలంటే దాదాపు 6 నెలలు వేచి చూడాల్సి వచ్చేది. అలాంటి నియంత్రణల భారం వలనే తొలి దశకంలో వ్యాపార సౌలభ్యం అంతగా సాధ్యపడలేదు. ఇదంతా యాదృచ్ఛికంగా జరగలేదు. దీనికి అనేక కారణాలున్నాయి. దశాబ్దాల

0: నియంత్రణలు, వలసకాల చట్టాల వారసత్వం, వ్యాపారంపై లోతుగా పాతుకుపోయిన అపనమ్మకం, ఇవన్నీ కలిసి భారత్లో వ్యాపారాల ఏర్పాటుకు సంబంధించి కొంతమేర వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది. ఇలాంటి అవరోధాలన్నింటిపైన ప్రభుత్వం దృష్టి సారించి అనవసర నియంత్రణలను తొలగించి సంస్కరణలను తీసుకువచ్చి గత 11 ఏళ్లలో భారతదేశంలో వ్యాపార సౌలభ్యాన్ని ఒక అలవాటుగా మార్చింది ప్రభుత్వం. ఎప్పటినుంచో పేరుకుపోయిన నియంత్రణ భారాన్ని నెమ్మదిగా తగ్గిస్తూ స్థిరంగా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు కొనసాగాయి. ఈ ప్రయాణంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. 2025 మాత్రం మిగతా సంవత్సరాల కంటే భిన్నం. ఎందుకంటే 2025లో భారత్ వ్యాపార సౌలభ్యం నుంచి వ్యాపారానికి పూర్తిగా స్వేచ్ఛ కల్పించే దశకు చేరుకుంది. 1991లో భారత ప్రభుత్వం తీసుకువచ్చిన ఉదారవాద సంస్కరణలతో వ్యాపారాలకు ప్రాణం పోసినట్లయితే 2025 మాత్రం ఆ ప్రాణానికి పూర్తిగా స్వేచ్ఛ కల్పించిన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అందుకే 2025 మాత్రం భవిష్యత్తులో నియంత్రణల తొలగింపు సంవత్సరంగా గుర్తుండిపోతుంది. ఇక దశాబ్దాలుగా భారతీయ కంపెనీలు ఉద్దేశపూర్వకంగా చిన్నగానే ఉండేవి. విస్తృతమైన ఆశయం లేక కాదు, వ్యాపార సంస్థలను విస్తరించాలన్నా వృద్ధి చేసుకోవాలన్నా అనేక అడ్డంకులు ఎదురయ్యే పరిస్థితి ఉండేది. ఒక సంస్థలో 10వ ఉద్యోగిని నియమిస్తే ఒక నియమం, 20వ ఉద్యోగిని నియమిస్తే మరో తనిఖీ, 100వ ఉద్యోగి అంటే కేసులు, నోటీసులు, ఇలా అనేక అడ్డంకులు. అలాగే ఈ ఉద్యోగ నియామక ప్రక్రియల్లో 29 కేంద్ర కార్మిక చట్టాలు కూడా కొంతమేర అవరోధంగా కూడా ఉండేవి. కాబట్టి కంపెనీల విస్తరణ అంటే తనిఖీలు, కేసులు, ప్రమాదాలు, వీటన్నింటినీ తట్టుకోలేక కంపెనీలు చిన్నవిగానే ఉండిపోయేవి. కానీ 2025లో మాత్రం ఈ ధోరణికి స్వస్తి పలుకుతూ చిన్న కంపెనీగా పరిగణించే టర్నోవర్ పరిమితిని 10 కోట్ల నుంచి ప్రభుత్వం 10 రెట్లు పెంచి 100 కోట్లకు పెంచింది. దీంతో అభివృద్ధిని కాంక్షించే సంస్థలకు తమ సంస్థలను మరింత విస్తరించడానికి ప్రోత్సాహం లభించింది. వీటికి అనుగుణంగానే 29 సంక్లిష్ట కార్మిక చట్టాలను సరళీకృతం చేసి కార్మికుల సంక్షేమం దృష్ట్యా 4 లేబర్ కోడ్స్గా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నూతన 4 కార్మిక చట్టాలు అటు కార్మికులతో పాటు వ్యాపార సంస్థలకు కూడా అనుకూలంగా ఉంటూ తమ తమ వ్యాపార సౌలభ్యాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ నూతన కార్మిక చట్టాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక సందర్భంలో ఈ విధంగా మాట్లాడారు.
1: Well-articulated modern labor codes, which will help Indian industry and the MSME sector particularly, which will ensure our workers get a better deal, which will ensure that our contractual workers, non-formal workers also get social security. It's a continuous process towards transforming our processes and procedures to encourage greater trade, industry, manufacturing and business.
0: ఇక భారతదేశంలో తయారీ రంగం ఎదుగుదలకి ప్రధాన అవరోధం నైపుణ్యం లేకపోవడం కాదు, నియంత్రణల అధిక భారం. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకువచ్చిన నాణ్యతా నియంత్రణ ఉత్తర్వులు, క్యూసీఓలు, ఇవి ప్రారంభంలో మంచి ఉద్దేశం కోసమే ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ కాలక్రమేణా పూర్తి స్థాయి ఉత్పత్తుల నుంచి కీలక ముడిసరుకుల వరకు తప్పనిసరి ధృవీకరణల జాలంగా మారిపోయాయి. దీని ఫలితం ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్దేశానికి విరుద్ధంగా మారాయి. మేక్ ఇన్ ఇండియాకి ప్రోత్సహిస్తూనే తయారీదారులు ఖరీదైన, ఆలస్యమైన క్యూసీఓ అనుగుణ దిగుమతులపై ఆధారపడవలసి వచ్చింది. దీనిని గుర్తించిన ప్రభుత్వం క్యూసీఓలపై సమగ్ర సమీక్ష చేపట్టింది. 76 ఉత్పత్తి విభాగాలకు తప్పనిసరి అనుగుణ్యతను తొలగించింది. మరో 200కు పైగా విభాగాలను నియంత్రణల తొలగింపుకు గుర్తించింది. తయారీ భారత్లోనే జరగాలి, కాగితాలపై మాత్రమే కాదనే మరో స్పష్టమైన సందేశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఎగుమతుల ప్రోత్సాహక మిషన్, ఈపీఎంను ప్రవేశపెట్టింది. 6 సంవత్సరాల కాలపరిమితితో ఈపీఎం కోసం ప్రభుత్వం 25,060 కోట్ల రూపాయల కేటాయింపులను చేసింది. ఇందులో ఎగుమతిదారులు, ఎంఎస్ఎంఈల కోసం 20,000 కోట్ల రూపాయల ఎగుమతి క్రెడిట్ హామీలు కూడా ఉన్నాయి. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్, ఈపీఎం గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక సందర్భంలో ఇలా వివరిస్తూ,
2: తో ఆజ్ యే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ స్టార్ట్ కియా గయా హై, 25,060 కరోడ్ రూపాయ కా ఇస్కా అవుట్లే హై, 6 సాల్ కి ఇస్కి అవధి హై, ఔర్ ఇస్మే బహుత్ హీ కాంప్రిహెన్సివ్ తరీకే సే పూరే కంప్లీట్ ఎక్స్పోర్ట్ కి ఈకోసిస్టమ్ కో సపోర్ట్ కర్నే కా ఇస్మే డిసిజన్ లియా. ప్రయారిటీ ఉన్ సెక్టర్స్ కు దీ జాయేగి జిన్కే ఉపర్ అభి ఏక్ అడ్వర్స్ ఇంపాక్ట్ హై, జైసే టెక్స్టైల్ హై, లెదర్ హై, జెమ్స్, జ్యువెలరీ హై, ఇంజనీరింగ్ గుడ్స్ ఆర్ మెరీన్ ప్రొడక్ట్స్ హై. దో ఇస్కే పిల్లర్స్ హై. ఫస్ట్ పిల్లర్ ఇస్ నిర్యాత్ ప్రోత్సాహన్ అండ్ సెకండ్ వన్ ఇస్ నిర్యాత్ దిశా. నిర్యాత్ ప్రోత్సాహన్ ఇస్ ఫోకస్డ్ మోర్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ క్రెడిట్ అండ్ రిడ్యూసింగ్ ది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సబ్సే పహలా ఇస్కా

0: एलिमेंट है वो है इंटरेस्ट सबवेंशन फॉर प्री एंड पोस्ट शिपमेंट क्रेडिट. सेकेंड पिलर ऑफ दिस एंटायर मिशन इज निर्यात दिशा. निर्यात दिशा का सारा फोकस है जो नॉन टैरिफ बैरियर्स दुनिया में कई देशों ने बना के रखे हुए हैं, उनको काउंटर करना.
1: ఇక ప్రపంచ దేశాలతో వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఎఫ్టీఏలతో గ్లోబల్ మార్కెట్లకు ద్వారాలు తెరిచింది. ఎందుకంటే వ్యాపార సౌలభ్యం సాధించాలంటే మార్కెట్లు తప్పనిసరి. ఈ దిశగా ఆలోచించిన ప్రభుత్వం ఒక్క 2025లోనే 3 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. యునైటెడ్ కింగ్డమ్, యూకే, ఒమన్, న్యూజిలాండ్ దేశాలతో ఇప్పటికే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. ఇంకా మరికొన్ని దేశాలతో ఎఫ్టీఏలపై సానుకూల దిశగా చర్చలు సాగుతున్నాయి. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా భారత్ గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశ ఖర్చును తగ్గించింది. ఉదాహరణకు ఒమన్ దేశంతో కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో టియర్డ్ రూల్స్ ఆఫ్ ఒరిజిన్ అనే ఒక ప్రత్యేక నిబంధన ఉంది. ఇది ధృవీకరణను సులభతరం చేసి భారత పెట్రోలియం ఉత్పత్తులు, ఆభరణాలకు తక్షణ జీరో డ్యూటీ ప్రవేశాన్ని కల్పించింది. అలాగే న్యూజిలాండ్తో కుదిరిన ఒప్పందంలో భారత ఎగుమతులకు సున్నా సుంకం మార్కెట్ ప్రాప్తి లభించింది. ఇవన్నీ వెలసి భారత్ ప్రపంచవ్యాప్తంగా ఒక నమ్మదగిన భాగస్వామిగా అవతరించిందని, పెట్టుబడులకు భవిష్యత్ గమ్యస్థానంగా భారత్ నిలిచిందని పీయూష్ గోయల్ ఒక సందర్భంలో ఈ విధంగా చెప్పారు.
2: ఇండియా హాస్ ఎమర్జ్డ్ యాస్ ద వరల్డ్స్ ట్రస్టెడ్ పార్ట్నర్ త్రూ కన్సిస్టెంట్ అండ్ ప్రిన్సిపల్ ఎంగేజ్మెంట్. ఆర్ ట్రస్ట్ బేస్డ్ డిప్లొమసీ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఆర్ ever expanding free trade agreements. We have recently signed free trade agreements with the United Kingdom. We have operationalized free trade agreements with the four nation EFTA bloc, Switzerland, Norway, Liechtenstein and Iceland. The world trusts India because we offer predictability through regulatory reforms, transparency through digital governance and reliability in honoring commitments. We have removed more than 42,000 compliances and abolished 1,500 obsolete laws. Our next generation GST reforms will further ensure ease of doing business and rapidly expand consumer spending.
1: 2023లో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ స్వేచ్ఛా వాణిజ్య విధానానికి ప్రాధాన్యతనివ్వడంతో పాటు గత దశాబ్ద కాలంగా తీసుకువచ్చిన సంస్కరణలు ప్రపంచంలో భారత్ను భవిష్యత్తులో చోదక శక్తిగా మారుస్తాయని చెప్పారు.
3: భారత్ ఆజ్ విశ్వ కి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ హై. జల్ద్ హీ భారత్ 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ బన్ జాయేగా. ఇస్ బాత్ మే కోయి సందేహ నహీ కి ఆనే వాలే వర్షో మే భారత్ విశ్వ కా గ్రోత్ ఇంజిన్ హోగా. యే ఇస్లియే హై క్యోంకి భారత్ నే ఆపదా ఔర్ ముష్కిలో కే సమయ కో ఆర్థిక సుధార్ కే అవసర్ మే పరివర్తిత్ కియా. పిచ్లే కుచ్ వర్షో మే హమ్నే మిషన్ మోడ్ మే జో రిఫార్మ్స్ కియే హై ఉన్సే భారత్ మే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మే లగాతార్ బఢోతరీ హుయీ హై. హమ్నే కంప్లయన్స్ బర్డన్ కో కమ్ కియా హై. రెడ్ టేప్ కో హటాకర్ రెడ్ కార్పెట్ బిఛా రహే హై. జీఎస్టీ ఔర్ ఇన్సాల్వెన్సీ అండ్ బేసిక్ కోడ్ కే లాగూ హోనే సే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ బఢా హై. రక్షా ఔర్ అంతరిక్ష జైసే క్షేత్ర జిన్ కో ప్రతిబంధిత్ మానా జాతా థా ఆజ్ ప్రైవేట్ సెక్టర్ కే లియే ఖోల్ దియే గయే హై.
1: ఇక వ్యాపారంలో కీలకమైన సముద్ర రవాణాకు సంబంధించి 2013-14 సమయాల్లో నౌకాశ్రయాల జాప్యం తీవ్రంగా ఉండేది. ముఖ్యంగా మూలధనం నిలిచిపోవడం, వాణిజ్య ఆలస్యం, పోటీ సామర్థ్యం తగ్గడం ఇలాంటి కారణాలతో భారత నౌకాశ్రయాల్లో నౌకలు సగటున 4 రోజులు నిలిచిపోయేవి. 2025 వచ్చేసరికి ఈ సమయం ఒక రోజు కంటే తక్కువకు తగ్గింది. ఎందుకంటే 1908-1925 నాటి వలస కాలపు చట్టాల స్థానంలో పార్లమెంటు 5 ఆధునిక సముద్ర చట్టాలను తీసుకొచ్చింది. ఇవన్నీ బిల్ ఆఫ్ ల్యాండింగ్ నుంచి పోర్టు పరిపాలన వరకు సమగ్రంగా అన్ని సేవలను సులభతరం చేశాయి. దీంతో లాజిస్టిక్ ఖర్చులు తగ్గి బ్లూ ఎకానమీని భారత్ పూర్తి స్థాయిలో వినియోగించుకునే స్థితికి చేరింది. ఇలా కాలం చెల్లిన అనేక చట్టాలను, పలు నిబంధనలను ప్రభుత్వం తొలగించి తప్పుదోవ పట్టించడం, వల్లమాలిన జాప్యం వంటి జాడ్యాల స్థానంలో 2014 నుంచి ఎర్రతివాచి పరిచే విధానం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు పెట్టుబడులకు వెనుకాడిన వారికి ప్రభుత్వం ఎన్నడూ అవరోధం కాకుండా సముచిత రీతిన చేయూతనిచ్చింది. అందుకే దేశంలో నేడు వాణిజ్య సౌలభ్యం, ఆటంకాలను తొలగించే వాతావరణంతో పాటు ఫిర్యాదులను సత్వరం పరిష్కరించే ప్రభుత్వం కొనసాగడంపై పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెనుక తేదీ నుంచి పన్ను విధింపు, ఏంజల్ ట్యాక్స్ రద్దు, కార్పొరేట్ పన్ను తగ్గింపు వంటి కీలక నిర్ణయాల ద్వారా ఈ వినూత్న మార్పు సాధ్యమైంది. నేడు జాతీయ ఏకగవాక్ష వ్యవస్థ ఒకే వేదిక ద్వారా అన్ని ఆమోదాల సౌలభ్యం కల్పిస్తోంది. మరోవైపు 1500 పైగా కాలం చెల్లిన చట్టాలు, వేలాది నిబంధనల రద్దుతో ప్రభుత్వం అనవసర భారాన్ని తగ్గించింది. దీంతో భారతీయ సంస్థలకు అన్ని రకాల అనవసర వ్యయం, అవరోధాలు కూడా పూర్తిగా తొలగిపోయాయి. ఇవన్నీ వెలసి 2047 నాటికి భారత్ $30 trillion ఆర్థిక వ్యవస్థగా పరిణమిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.
2: We grow from a $4 trillion economy today to a $30-35 trillion economy over the next 22 years by 2047 when we celebrate 100 years of independence. Friends, despite all the global headwinds, India and our economy has demonstrated tremendous ability to withstand headwinds, shock, challenges. From a fragile 5 economy barely 11 years ago, we are today amongst the top 5 economies, soon to become the world's third largest GDP. We have navigated the pandemic, we have navigated geopolitical tensions, supply shocks, and are recognized the world over today as a beacon of hope, as an engine of economic growth.
1: ప్రభుత్వం గత 11 సంస్కరణలపై దృష్టి సారించడంతో అంతర్జాతీయ స్థాయిలో భారత స్థానం మరింత పదిలమైంది. గతంలోలా కాకుండా వ్యవస్థాపకులను సంపద సృష్టికర్తలుగాను, జాతీయ ప్రగతిలో భాగస్వాములుగాను ప్రభుత్వం పరిగణిస్తోంది. వాణిజ్య సౌలభ్యం దిశగా సమిష్టి కృషి సంపద సృష్టికర్తల సంఖ్య చారిత్రక విస్తరణకు దోహదం చేస్తోంది. ఇది దేశంపై విస్తృత ప్రభావం చూపింది. ముఖ్యంగా ఉద్యోగ సృష్టికి, దేశంలో అధిక ఆదాయార్జనకు వీలు కల్పించింది. ఈ ప్రయాణం దశాబ్దాలుగా పేరుకుపోయిన నియంత్రణ భారాన్ని తగ్గించిన ఒక వ్యవస్థాపక మార్పు కథ. ఇక వ్యాపార సౌలభ్యం భారత్ను వెంబడించే ఒక సూచిక కాదు, అది 2025 వచ్చేసరికి ఒక వ్యవస్థగా ప్రతిరోజు అనుసరించే అలవాటులా మారిపోయింది.
4: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. మీరింతవరకు సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. విజయవాడ కేంద్రం నుండి రిలే సమర్పణ ప్రాంత 102 MHz పై పాటల పల్లకి కార్యక్రమంలో మరి మా కోసం పంజాబ్ మూవీ నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్ని ప్లే చేయండి అంటూ కోరుతున్నారు శ్రీనివాస్ గారు, జాను గారు రాజమండ్రి నుండి. తప్పకుండా అండి, మీరు కోరిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం.

పాటల పల్లకి కార్యక్రమంలో మా కోసం పెళ్లి సందడి మూవీ నుండి రమ్యకృష్ణ లాగా ఉంటుందా ఆ సాంగ్ని ప్లే చేయండి అంటూ కోరుతున్నవారు లావణ్య, జోషు, జగదీష్, సుగుణ అండ్ రాజు ఫ్రమ్ న్యూఢిల్లీ. తప్పకుండా మీరు కోరిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వినేయండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకీలో మా కోసం బిగ్ బాస్ చిత్రం నుండి ఉరుమొచ్చేసింది అనే పాటని ప్లే చేయండి అంటూ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరి పొలం నుండి పంతాడి శ్రీనివాసరావు కోరుతున్నారు. అలాగే జాను రాజమండ్రి నుండి కోరుతున్నారు. మీరు కోరిన ఈ పాట మీకోసం వినేయండి.

పాటల పల్లకి కార్యక్రమంలో మా కోసం వర్షం సినిమా నుండి మెల్లగా కరగని అనే పాటని ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు రాజారాం మోహన్ రావు ఎండాడ విశాఖపట్నం నుండి. మీరు కోరిన ఈ పాట మీకోసం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz పై జపాన్లో జరుగుతున్న 20th ఏషియన్ క్రీడలు 2026కి సంబంధించిన అవర్లీ తాజా సమాచారాన్ని ఇప్పుడు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: బ్రాంజ్ మెడల్ జోడ్ దియా ఇస్ వర్ కా గోల్డ్ మెడల్ కతర్ నే 553 అంకో కే సాథ్ జీతా జబ్కి సిల్వర్ మెడల్ కువైత్ నే 548 అంకో కే సాథ్ అప్నే నామ్ కియా. ఇస్సే పహలే ఆజ్ సుబహ్ పరినాత్ ధాలివాల్ మహేశ్వరి చౌహాన్ ఔర్ రాయజాన్ ఢిల్లోన్ నే మహిళాఓ కి స్కీ టీమ్ స్పర్ధా మే 331 అంకో కే సాథ్ కాంస్య పదక్ హాసిల్ కియా. వహీ మహిళాఓ కి 10 మీటర్ ఎయిర్ పిస్టల్ స్పర్ధా మే ఇకలౌతీ ఫైనలిస్ట్ మను భాకర్ 181.1 స్కోర్ కే సాథ్ 5వే స్థాన్ పర్ రహీ ఔర్ ఇస్ వర్ కా గోల్డ్ మెడల్ దక్షిణ కొరియా రే ఔర్ సిల్వర్ మెడల్ చీన్ నే జీత్ లియా. ఏక్ బడా సెట్బ్యాక్ భారత్ కో మిలా హై యహాన్ పర్ 10 మీటర్ మే జహాన్ పర్ కోయి పదక్ ఇండివిజువల్ మే భారత్ కే ఖాతే మే నహీ ఆయా.
2: Gee, thank you so much, Shahid. And the next update that you bring to you is from the world of Kabaddi, where there's a good news coming in because India beat Iran 37-23 in the Kabaddi Women's Team Group A. Both the teams are now locked on 4 points in the group and have ensured their semi-final spots. And men's team Kabaddi, if we talk about this, this match is going on between Bharat and Bangladesh. Where in the first half, Bharat beat Bangladesh comfortably 29-9. Now, this time, the second half is on. And the latest update is that in the second half, Bharat के पास एक पॉइंट की फिलहाल बढ़त बनी हुई है, यानी 2-1, जिसमें 2 अंक भारत ने अपने पास रखे हैं, जीते हैं, कमाए हैं, और दूसरी तरफ बांग्लादेश ने अभी तक सिर्फ 1 ही अंक कमाया है. द टोटल स्टैंडिंग एट 31 पॉइंट्स फॉर इंडिया एज ऑफ नाउ, वाइल बांग्लादेश लीडिंग, शुड आई नॉट से लीडिंग बट रादर बांग्लादेश लैगिंग बिहाइंड विथ जस्ट 10 पॉइंट्स ऑन बोर्ड.
1: जी बिल्कुल, शूटिंग की जैसे मैंने पहले बात की थी, एक और खबर हमारे पास आ गई शूटिंग से. अनंजीत सिंह नरुगा फाइनल के लिए क्वालिफाई कर लिया है 8वें स्थान से, हालांकि फिनिश किया क्वालिफिकेशन में, लेकिन जब क्वालिफिकेशन के बाद जब फाइनल मुकाबला आता है तो बहुत ऊपर नीचे मुकाबला पहुंचता है. लेकिन एक मेडल की उम्मीद भारत की एक और बहुत बड़ा मुकाबला होने वाला है, भारत बनाम चीन पुरुषों का जो बैडमिंटन मुकाबला है. भारत के अगर लाइनअप की बात करें यहां पर तो लक्ष्य सेन शी यूची से भिड़ेंगे, बड़ा तगड़ा मुकाबला होगा. वहीं पर मेन डबल्स की सबकी निगाहें होगी, सात्विक साईराज रंकी रेड्डी और चिराग शेट्टी से. वहां पर लियांग वेई केंग और वांग चांग से भिड़ेंगे, ये भी बड़ा जबरदस्त मुकाबला होगा. वहीं मेन डबल्स में आयुष शेट्टी का सामना होगा ली शी फेंग से. वहीं मेन डबल्स का जो दूसरा मुकाबला होगा, हरिहरन अमक अरुण और MR अर्जुन भिड़ेंगे हेजिटिंग ल्यू यी से. जबकि मेन सिंगल्स का तीसरा बेहद अहम मुकाबला होगा, निगाहें होंगी किदांबी श्रीकांत पर, जो भिड़ेंगे हो यांग से.
2: राइट, एंड नाउ मूविंग ऑन टू द वर्ल्ड ऑफ फेंसिंग, वहां से भी आपके लिए कुछ अपडेट्स लेकर आ रहे हैं आज के दिन में कि फेंसिंग की दुनिया से मेरे पास आपके पास दोस्तों कुछ खास खबर देने के लिए अच्छी है नहीं, बिकॉज द इंडियन बोथ द इंडियंस फेस डिफीट्स इन द वुमेन्स फॉइल इवेंट. जी हाँ, मीना देवी नावरम लॉस्ट टू जापान्स यूका उइनो 1-5, वाइल जॉयस अश्विता स्टैनली राज लॉस्ट टू मकाउस ह्यू लामकू 0-5. वहीं अगर हम बात करते हैं कि वुमेन्स फॉइल इंडिविजुअल इवेंट के अंदर भी फेंसिंग में, तो मीना देवी नावरम वहां से भी she has gone out of contention in the women's foil individual event after suffering a heavy defeat to South Korea's Park Ji-hee in the round of 32. Well, also to tell you, South Korea's Park Ji-hee completely dominated this contest from the outset, securing a convincing 15-3 victory to advance to the next round.
1: जी बिल्कुल, वेट लिफ्टिंग पे भी निगाहें होंगी, हालांकि मुकाबला अभी चल रहा है, बताना अभी बहुत जल्दी होगा कौन जीतेगा, लेकिन सभी की निगाहें भारत की धाकड़ जो वेट लिफ्टर है मनु भाकर पर सबकी निगाहें होंगी. मीराबाई चानू पे वो क्या कमाल करती हैं, जैसे ही नतीजा आएगा आपको अपडेट में बताएंगे फिलहाल. लेकिन जिस तरह से भारत ने अब तक 9 पदक जीते हैं, उम्मीद है कि आज जब शाम ढलेगी तब भारत के पदकों की संख्या बढ़ेगी, जिनमें शूटिंग का बड़ा महत्वपूर्ण हाथ है.
2: राइट, एंड अनदर क्विक अपडेट कमिंग फ्रॉम द वर्ल्ड swimming also for all our listeners, ki Sajan Prakash missed the swimming men's 100 meter butterfly heats. Meanwhile, his compatriot Benedictine Williston had finished 4th in the heats with a 53.08 seconds timing. Bhai Anish Sunil aur Vedant Madhavan ki agar baat kare to wo 4th aur 6th sthan par unhone finish kiya. Men's 200 meter freestyle heats ke andar Anish clocked 1 minute 22.65 ahead of Madhavan's 1 minute 23.67 seconds. So not a lot of good news from the world of swimming also coming in, and a very quick update coming in also would be from the world of shooting, जहां आज जैसे हमें शाहिद ने बताया अभी कुछ खास खुशखबरी नहीं है. अंक तालिका पे भारत का स्थान अभी कुल मिलाकर 9 मेडल्स के साथ बना हुआ है, जिसमें 1 गोल्ड है हमारे पास, एंड ऑफकोर्स 7 कुल मिला के जो मेडल्स हमारे पास आए हैं वो रहे हैं सिल्वर और ब्रॉन्ज मेडल्स भी। सो 9 मेडल्स, उम्मीद करते हैं शायद यहाँ से और बढ़त मिलेगी हमें। फिलहाल के लिए शाहिद और मुझे साक्षी को दीजिए इजाजत। हम आपसे मुलाकात करेंगे सुबह 11:30 बजे एक बार फिर से।
3: एशियन गेम्स 2026 आईची नगोया।
0: మీరింతవరకు జపాన్ లో జరుగుతున్న 20వ ఏషియన్ క్రీడలు 2026కి సంబంధించిన అవర్లీ తాజా సమాచారం విన్నారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. పాటల పల్లకి కార్యక్రమంలో మా కోసం మన్మధుడు సినిమాలోని నా మనసు మీటకే అనే పాటని ప్లే చేయండి అంటూ సురేఖ గాజువాక్ నుండి కోరుతున్నారు.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

పాటల పల్లకి కార్యక్రమంలో మా కోసం గోదావరి సినిమా నుండి అందంగా లేనా అనే పాటని మా కోసం ప్లే చేయండి అంటూ పిఎం పాలెం నుండి వినోద్ కుమార్, ప్రమీల, యశ్వర్ధన్ కోరుతున్నారు. తప్పకుండా మీరు కోరిన ఈ పాట మీకోసం.

పాటల పల్లకి కార్యక్రమంలో మా కోసం దళపతి సినిమా నుండి యమునా తటిలో అనే పాటని ప్లే చేయండి అంటూ సంతోషి నల్ల రాజాం నుండి కోరుతున్నారు. తప్పకుండా సంతోషి గారు, మీరు కోరిన ఈ పాట మీకోసం ప్లే చేస్తున్నాము, వినండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెడ్స్ రెయిన్బో సాగరిక ఇదో అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరి పాటల పల్లకి కార్యక్రమంలో మా కోసం పెద్ది సినిమా నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్ రే రే రారా అనే పాటని ప్లే చేయండి అంటూ స్వామి, రాజేష్, సత్య, రవి, వినోద్, సంతోషి కోరుతున్నారు. డెఫినెట్గా అండి, మీరు కోరిన ఈ పాట మీకోసం ప్లే చేస్తున్నాను, వినండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెర్ట్స్ పై మీరు ట్యూన్ చేసి వింటున్నారు రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మరి పాటల పల్లకీ కార్యక్రమంలో మా కోసం సీతయ్య సినిమా నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్ని ప్లే చేయండి అంటూ ఉషా, కనక మహాలక్ష్మి, సాగరిక, భూలక్ష్మి కోరుతున్నారు చింతలగ్రహారం గ్రామం నుండి. తప్పకుండా అండి, మీరు కోరిన ఈ పాట మీకోసం వస్తుంది. వినేసేయండి.

పాటల పల్లకి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz పై మీరు ట్యూన్ చేసి వింటున్నారు రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మనసుకు ఆహ్లాదాన్ని, మాటలకు మాధుర్యాన్ని, కళలకు కొత్త వెలుగును అందించే అందమైన కార్యక్రమమే మధురిమ. మధురిమ కార్యక్రమానికి స్వాగతం. మరి మా చాయిస్లో మీకు నచ్చిన పాటల్ని వినాలి అనుకుంటే వెంటనే మీ పేరు, ప్రాంతం పేరు, మీకు నచ్చిన పాటని సాంగ్ నెంబర్ 1, సాంగ్ నెంబర్ 2లా మేము ప్లే చేసి వినిపిస్తాం. మరి వెంటనే లేట్ చేయకుండా మా వాట్సాప్ నంబర్ 6304767436 నెంబర్కి మెసేజ్ చేసేయండి. మరి మన ఫస్ట్ సాంగ్ ఏంటంటే

సాంగ్ నెంబర్ 5గా గ్యాంగ్ లీడర్ మూవీ నుండి ఈ పాట. మరి మన శ్రోతలు మెసేజ్ చేస్తున్నారు, సాంగ్ నెంబర్ 1ని మధురిమ కార్యక్రమంలో మా కోసం ప్లే చేయండి అంటూ వాసవి శేఖర్ ఏవియన్ కాలేజ్ టౌన్. తప్పకుండా అండి, మీరు కోరిన వేటగాడు సినిమా నుండి సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి గారు నటించిన ఈ సినిమాలోని ఈ పాట మీకోసం.

మధురిమా కార్యక్రమంలో సాంగ్ నెంబర్ 2ని మా కోసం ప్లే చేయండి అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట్ గ్రామం నుండి, కామారెడ్డి జిల్లా నుండి కోరుతున్నారు. ఆదిత్య 369 మూవీలో బాలకృష్ణ నటించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

మధురిమ కార్యక్రమంలో మాకోసం సాంగ్ నెంబర్ 3ని ప్లే చేయండి అంటూ ముసాపేట గ్రామం నుండి మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబు, ముసాపేట నరేష్ గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. తప్పకుండా అండి, మీరు కోరిన గీతాంజలి సినిమా నుండి నాగార్జున హీరోగా నటించిన ఈ పాట మీకోసం.

మధురిమ కార్యక్రమంలో మా కోసం సాంగ్ నెంబర్ 4ని ప్లే చేయండి అంటూ శ్రీకాంత్ నగర్ నుండి ఆరిలోవా విజయ కోటేశ్వరరావు రమణ కుర్మారావు దామోదర వేద ప్రకాష్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే మరి సాంగ్ నెంబర్ 4ని మా కోసం ప్లే చేయండి అంటూ బాలసుబ్రహ్మణ్యం రాజు చిత్తూరు జిల్లా నుండి కోరుతున్నారు. సాంగ్ నెంబర్ 4ని మా కోసం వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బాను జైనుద్దీన్ కోరుతున్నారు. అలాగే సాంగ్ నెంబర్ 4ని మా కోసం కూడా ప్లే చేయండి అంటూ సత్యరెడ్డి పసలపూడి నుండి కోరుతున్నారు. డెఫినెట్గా అండి, మీరు అడిగిన సీతారామయ్య గారి మనవరాలు సినిమా నుండి అక్కినే నాగేశ్వరరావు గారు మీన నటించిన ఈ సినిమాలోని ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం.

మాధురిమ కార్యక్రమంలో మా కోసం సాంగ్ నెంబర్ 5 ప్లే చేయండి అంటూ బాలకృష్ణ ఎన్ఏడి జంక్షన్ నుండి కోరుతున్నారు. అలాగే సాంగ్ నెంబర్ 5ని మా కోసం కూడా ప్లే చేయండి అంటూ నిజామాబాద్ నుండి ఎం మురహరి యశోద జానకీరాజు కోరుతున్నారు. సాంగ్ నెంబర్ 5 మా కోసం కూడా ప్లే చేయండి అంటూ శ్రీనివాసరావు లక్ష్మి నవీన్ కుమార్ దుర్గాప్రసాద్ అనీషా గారు దీపక్ జోషి కోరుతున్నారు. తప్పకుండా అండి, గ్యాంగ్ లీడర్ మూవీ నుండి చిరంజీవి నటించిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం.

సో లిసనర్స్, మధురిమ కార్యక్రమంలో మా చాయిస్లో మీకు నచ్చిన సాంగ్స్ని వినేశారు కదండి. మధురిమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఏకచిత్రగానం ఏ మాయ చేసావే మూవీ గురించి ఆ సినిమా విశేషాలు తెలుసుకుంటున్నాం కదండి. 2010 వచ్చిన తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం ఏ మాయ చేసావే. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, హీరో నాగ చైతన్య. ఈ సినిమాలో కార్తిక్ పాత్ర పోషించారు, హీరోయిన్ సమంత జెస్సీ పాత్ర పోషించారు. సంగీతం ఏఆర్ రెహమాన్ అందించగా మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్ నిర్మాతలుగా తెరకెక్కించిన ఈ సినిమా 2010 ఫిబ్రవరి 26వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచింది. మరి కథ విషయానికి వస్తే, కార్తీక్కి సినిమా దర్శకుడు కావాలనే కళ ఉంటుంది. అతను తన పొరుగింటి అమ్మాయి జెస్సీని ప్రేమిస్తాడు. అయితే మతపరమైన మరియు కుటుంబపరమైన కారణాల వల్ల వారి ప్రేమకు అడ్డంకులు ఎదురవుతాయి. వారి ప్రేమ విడిపోవడం, మళ్లీ కలుసుకోవడం చుట్టూ సినిమా కథ సాగుతుంది. ఈ సినిమాలోని మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు మరొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

ఏకచిత్ర గానంలో ఏమాయ చేసావే సినిమా విశేషాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈ సినిమాలో నాగ చైతన్య మరియు సమంత హీరో హీరోయిన్స్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారనే చెప్పాలి. అలాగే ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్తీక్ ఇంజనీరింగ్ పూర్తి చేసి సినిమా దర్శకుడు కావాలి అని కలలు కనే యువకుడు అతను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం ప్రారంభిస్తాడు. ఈ సమయంలోనే తన ఇంటి యాజమాని కూతురు జెస్సీని కలుస్తాడు.

0: జెస్సీ ఒక మలయాళీ క్రిస్టియన్ కుటుంబానికి చెందిన అమ్మాయి. కార్తీక్ ఆమెను చూసిన మొదటి పరిచయం నుంచే ఆకర్షితుడవుతాడు. మొదట జెస్సీ అతని ప్రేమను అంగీకరించదు. వారి మధ్య వయస్సు తేడా, అలాగే మతపరమైన కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రుల అభిప్రాయాలు వంటి సమస్యలు ఎదురవుతాయి. మరి ఈ మూవీలోని మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు మరొక సాంగ్.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను, చిన్న మొత్తాల పొదుపు. హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను, చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఏకచిత్రగానం కార్యక్రమంలో ఏమాయి చేసావే సినిమాలోని విశేషాలని తెలుసుకుంటూ ఆ సినిమాలోని అన్ని పాటల్ని వింటున్నాం కదండి. మరి క్రమంగా జెస్సి కూడా కార్తీక్పై ప్రేమ పెంచుకుంటుంది. ఇద్దరూ తమ ప్రేమను కొనసాగించడానికి ప్రయత్నిస్తారు. అయితే కుటుంబ పరిస్థితులు వారి ప్రేమకు పెద్ద అడ్డంకిగా మారతాయి. ఇక్కడి నుంచి వారి ప్రేమలో జరిగే పరిణామాలు, విడిపోవటం, మళ్ళీ కలుసుకోవటం మరియు ముగింపు ఈ సినిమాకు ప్రధాన భావోద్వేగంగా నిలుస్తాయి. ఈ సినిమాకి సంగీతం గౌతమ్ మీనన్, ఏఆర్ రెహమాన్ కలయికలో వచ్చిన ముఖ్యమైన సినిమాల్లో ఒకటి అనే చెప్పుకోవాలి. మరి కార్యక్రమంలో చివరిగా మరొక బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం.

మీరింతవరకు ఏకచిత్రగానం కార్యక్రమంలో ఏమాయ చేశావే సినిమా విశేషాల్ని, ఆ సినిమాలోని పాటల్ని విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెడ్స్ పై మరి కాసేపట్లో హిందీలో వార్తలు, వెను వెంటనే ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: పర్సనల్ లోన్ ఆఫర్.
1: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
0: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్,
1: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
2: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
2: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుందంతే.
1: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
2: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
3: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెడ్స్ పై మీరు ట్యూన్ చేసి వింటున్నారు రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మధుమంజరి తెలుగు సినిమా పాటలు ఇప్పుడు వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz రెయిన్బో సాగరిక ఇదో అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఇప్పుడు వాతావరణ సమాచారం తెలుసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వారు అందించిన సమాచారం ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తీవ్ర వాయుగుండం. ఇది ప్రస్తుతానికి గోపాల్పూర్కు 150 కిలోమీటర్ల, కళింగపట్నానికి 100 కిలోమీటర్ల, ఒడిశాలోని పూరీకి 220 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 180 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతం అయ్యింది. ఇవాళ రాత్రికి తీవ్ర వాయుగుండంగా విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య తీరాలను దాటే అవకాశం ఉంది. నేడు రేపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు, హోర్డింగ్స్ వద్ద నిలబడరాదు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదు. ప్రఖర్ జైస్ ఎండి విపత్తుల నిర్వహణ సంస్థ, నేడు రేపు కోస్తాంధ్రాలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. చెదురు మదురుగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో భారీ వర్షాలు. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కలదు. ఆకస్మిక వరదలు పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రఖర్ జైస్ ఎండి విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తున్నారు. మీరింతవరకు వాతావరణ సమాచారం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధుమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఎఫ్ఎం 102 మెగాహెడ్స్ పై మీరు ప్రసారాలు వింటున్నారు. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ వడోదరాలో మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగే 75వ వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొంటారు. భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఆర్థిక వాతావరణ సవాళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ విభాగం, పురుషుల షాప్ టెన్నిస్ విభాగంలో భారత్ కాంస్య పతకాలు సాధించింది. ఇక వార్తల వివరంగా, రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గుజరాత్లో వడోదరాలో పర్యటిస్తున్నారు. మహారాజా సాయిజీరావు విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో రాష్టపతి విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేస్తారు. డిగ్రీ పీజీ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు స్వర్ణ పతకాలు అందిస్తారు. అనంతరం వడోదరాలో బ్రహ్మకుమారి సంస్థకు చెందిన గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ రాష్టపతి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రపంచ నవీకరణ కోసం ఆధ్యాత్మిక మేల్కొలుపు ప్రాజెక్టు ప్రారంభిస్తారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయుర్వేదం అనేది కేవలం ఒక చికిత్సా విధానం మాత్రమే కాదని, ఆరోగ్యకరమైన సమతుల్యమైన జీవనశైలికి ఒక బలమైన మార్గమని సామాజిక మాధ్యమ వేదికగా మోదీ పేర్కొన్నారు. మహారాష్టలో నాగ్పూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతరత్వంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆయుర్వేద రంగానికి చెందిన కీలక భాగస్వాములు ఒకచోట చేరి విజ్ఞాన మార్పిడికి, భాగస్వామ్యానికి ఈ వేడుకలు వేదికగా నిలుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్రీయ కవి రామ్ధారి సింగ్ ధింకర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ఆయనకు నివాళులర్పించారు. ప్రజల్లో జాగృతి నింపే ధింకర్ ఉద్వేగభరిత కవితలు నేటికీ దేశ ప్రజల హృదయాల్లో వీరత్వాన్ని, ఉత్సాహాన్ని, ఆత్మగౌరవాన్ని నింపుతూనే ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఆయన రచనలు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా మాతృభూమిపై భక్తిభావాన్ని కూడా పెంపొందిస్తున్నాయని తెలిపారు. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రామ్ధారి సింగ్ ధింకర్కు నివాళులర్పించారు. హిందీ సాహిత్య గగనంలో ధింకర్ స్థానం కేవలం ఒక గొప్ప కవిగా మాత్రమే కాదని, జాతి చైతన్యాన్ని, ప్రజాభావాలను, సామాజిక స్పృహను తన కలంతో అక్షరరూపించిన సాహిత్యవేత్త అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య ఉన్నత స్థాయి సమావేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ ప్రతినిధుల సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా

0: పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావాలు, అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని తెలిపారు. సరఫరా వ్యవస్థలో అడ్డంకులు, ఆర్థిక సవాళ్లు, కనెక్టివిటీ సమస్యలు సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు.
1: We can see that in conflicts and geopolitical tensions, in the disruption of supply chains, in increasing trade barriers, fragmented investment flows, climate shocks, and the fact that international law and rules are under great pressure.
0: ఈ సమావేశంలో భాగంగా జరిగిన ఇండియా సెల్యాక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన జయశంకర్, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కూటమితో భారత్కు ఉన్న ఆర్థిక అభివృద్ది భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్ సెల్యాక్ దేశాల మధ్య వార్షిక వాణిజ్యం 50 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కు దాటిందని వెల్లడించారు.
2: India has emerged as one of the major world economies. Our GDP has more than doubled. Growth has remained robust. And India today combines a large and increasingly skilled human resource base with increasing capabilities, growing market, a strong digital infrastructure, and expanding technology capabilities.
0: భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ పన్నుల విభాగాల అధిపతుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పేస్లెస్ అసెస్మెంట్, ప్రీపీల్డ్ ఐటీ రిటర్న్స్, రియల్ టైమ్ ఇన్వాయిస్ అథెంటికేషన్, ఏఐ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయక వ్యవస్థల్లో భారత్ సాధించిన విజయాలు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల్లో ఆసక్తి రేకెత్తించాయని తెలిపారు. ఈ సంవత్సరం బ్రిక్స్ పన్నుల విభాగం ప్రధానంగా సాంకేతికత, పరిపాలన, ప్రజలు అనే మూడు అంశాలపై దృష్టి సారించిందని వివరించారు.
3: Technology, the use of data and digital infrastructure to make tax administration more precise, more accessible and less dependent on the discretionary powers of individuals. Administration, the governance structures, the shared standards and the practical tools that give a cooperation like ours a durable institutional shape.
0: Akasavani, Vartalu Vintunnaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ పథకం ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకం చేపట్టామని పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్దదైన ఈ ఆరోగ్య బీమా పథకం 60 కోట్లకు పైగా ప్రజలకు రక్షణ కల్పిస్తోందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వంలో అందరికీ అందుబాటులో ఉండే చౌకైన, సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థ బలోపేతం చేయడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. వ్యాపారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సులభంగా అందించేందుకు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫీసెస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేర్వేరు ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని సేవలు ఒకే చోట అందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎగుమతులు ప్రోత్సహించేందుకు భౌతిక, డిజిటల్ వ్యవస్థలు బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఎగుమతిదారులకు అవసరమయ్యే ఉత్పత్తి ఆధారిత సమాచారం, హెచ్ఎస్ఎన్ కోడలు, సుంకాలు, ఉచిత వాణిజ్య ఒప్పందాల అవకాశాలు, కృత్రిమ మేధ సేవలు అందించేందుకు ట్రేడ్ కనెక్ట్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్దం చేస్తున్నట్టు వివరించారు. భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా గల్ఫ్ సహకార మండలి అరబ్ దేశాల అధినేతలతో సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో యుద్దం తీవ్రమై దాడులు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యప్రాచ్య ఇంధన మౌలిక వస్తులు, ఇరాన్ చెక్ పాయింట్లు అలాగే నియంత్రణ తప్పించాల్సిన అవసరం ఉందని ట్రంప్ ఉద్ఘాటించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు వేగంగా దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఒడిశాలో పలు దక్షిణ తీర ప్రాంత జిల్లాల్లో ఈ ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం ఈ రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తీర దాటే సమయంలో వరదలు, కొండచెట్టు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ఒడిశా ప్రభుత్వం ముందస్తు విపత్తు నిర్వహణ చర్యలు తీవ్రతరం చేస్తుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, కోస్తాంధ్ర, ఒడిశా రాష్టాల్లో

0: ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, సిక్కిం, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహే, కొంకణ్, గోవా, మహారాష్ట, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, రాయలసీమ ప్రాంతాల్లో మెరుపులు ఉరుములతో కూడిన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో భారత మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ ఈవెంట్లో మహేశ్వరి సింగ్, పరిణాద్ ధాలివాల్, రైజా థిల్లాన్ త్రయం కాంస్య పతకం సాధించింది. పురుషుల సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో భారత క్రీడాకారుడు జయమీనా కాంస్య పతకం సాధించారు. ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో జయమీనా 2-4 తేడాతో జపాన్కు చెందిన టకుయా కురోసాకా చేతిలో ఓటమిపాలై కాంస్యంతో సరిపెట్టుకున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులందరికీ రాష్టపతి ద్రౌపది ముర్ము, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రత్యేక అభినందనలు తెలిపారు. మరోవైపు రోయింగ్లో బాల్రాజ్ పన్వర్, సత్నాం సింగ్, సల్మాన్ ఖాన్ జోడీ ఫైనల్స్ చేరుకున్నారు. బాక్సింగ్లో జాదుమణి సింగ్, సాక్షి చౌదరి ప్రీ క్వార్టర్స్ ప్రవేశించారు. పురుషుల బ్యాడ్మింటన్ సెమీఫైనల్, మహిళల ఉషు హాకీ మ్యాచ్లు ఈరోజు జరగనున్నాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ వడోదరాలో మహారాజా సాయేజీరావు విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగే 75వ వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొంటారు. భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఆర్థిక వాతావరణ సవాళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ విభాగం, పురుషుల షాప్ టెన్నిస్ విభాగంలో భారత్ కాంస్య పతకాలు సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెర్ట్స్ పై కార్మికుల కార్యక్రమం వింటారు. కార్మికుల కార్యక్రమంలో మొదటి అంశంగా కళ్లకి సంబంధించిన సమస్యలు, లక్షణాలు, చికిత్స నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ కిరణ్మయ్యి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు.
2: ఈరోజు మన స్టూడియోకి డాక్టర్ కిరణ్మయ్యి గారు, నేత్ర వైద్య నిపుణులు వచ్చారు. వాళ్ళని అడిగి ఈ కళ్లకు సంబంధించినటువంటి సమస్యలు, లక్షణాలు, నివారణ ఏ విధంగా ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: ఈ కళ్ళకు సంబంధించి ఏ విధమైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయండి? మీ హాస్పిటల్కి వచ్చే రోగులు ఏ విధంగా చెబుతూ ఉంటారు?
3: కంటికి సంబంధించిన చాలా రుగ్మతలు ఉంటాయండి. అది వయసును బట్టి ఉంటాయి. జనరల్గా చిన్నపిల్లల్లో ఎక్కువ శాతం చూసేది దృష్టిలోపం, అంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, సరిగ్గా కనిపించకపోవడం. అలాంటి పిల్లలు ఏంటంటే టీవీ బాగా దగ్గరికి వెళ్ళిపోయి చూడడం కానీ, కళ్ళు స్క్వీజ్ చేసి చూడడం కానీ చేస్తారు. అంటే వాళ్ళకి క్లియర్గా కనిపించట్లేదు అని. క్లాస్ రూమ్లో బ్లాక్ బోర్డ్ అది కూడా వాళ్ళకి క్లియర్గా కనిపించట్లేదు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఐ చెకప్ చేసి కళ్ళ జోడిస్తే చాలా బాగా కనిపిస్తుంది. అది చాలాసార్లు మనం ఇగ్నోర్ చేస్తాం, ఎందుకంటే పిల్లలు వచ్చి చెప్పలేరు కదా నాకు కనిపించట్లేదు అని చెప్పి. సో అలాంటప్పుడు మనం ఇగ్నోర్ చేయకుండా ఉండాలి అంటే వాళ్ళకి జనరల్గా అట్లీస్ట్ ఎల్కేజీ జాయిన్ అయ్యే ముందు 5 ఇయర్స్ ఏజ్లో ఒకసారి ఐ చెకప్ చేయించుకుంటే, తర్వాత ఏదన్నా ఐ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా చూపించాలి. అంటే ఎక్కువ శాతం కళ్ళు స్క్వీజ్ చేస్తారు, కళ్ళు ఇలా దగ్గరగా పెట్టుకుని చూస్తారు క్లియర్గా కనిపించడానికి. కళ్ళు ఎక్కువ నలుపుతూ ఉంటారు, కళ్ళు దురదలు వస్తుంటాయి. ఇవి జనరల్గా ఐ అలర్జీస్ ఉంటే ఇలా కళ్ళు దురదలు వస్తాయి. అలా కళ్ళు ఎక్కువ నలుపుతూ ఉంటే కార్నియా కర్వేచర్ మారి కెరటోకోనస్ అనే ప్రాబ్లం రావచ్చు. సో పిల్లలు ఎప్పుడన్నా ఎక్కువగా కళ్ళు నలుపుతూ ఉంటే పేరెంట్స్ అది కూడా దృష్టిలో పెట్టుకుని వెంటనే ఐ చెకప్ చేయించుకోవాలి. పెద్ద వయసుకి వచ్చేటప్పటికి జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే శుక్లాలు రావచ్చు, క్యాట్రాక్ట్ అంటారు. శుక్లంతో పాటు గ్లకోమా అనే ప్రాబ్లం రావచ్చు, నీటి కాసల వ్యాధి అంటారు. షుగర్, బీపీ ఉన్నప్పుడు డయాబెటిక్ రెటినోపతి, హైపర్టెన్సివ్ రెటినోపతి అనే ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అండి.
2: ఇప్పుడు మీరు చెప్పారు క్యాట్రాక్ట్ అని చెప్పి, ఆ క్యాట్రాక్ట్ వచ్చినప్పుడు ఆ రోగికి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయండి?
3: సో జనరల్గా ఏంటంటే అర్లీగా ఉన్నప్పుడు పెద్దగా సింటమ్స్ ఏమీ ఉండవు. గ్రాడ్యువల్గా క్యాటరాక్ట్ పెరిగే కొద్దీ వాళ్ళకి మసగ్గా ఉంటుంది, ముందు కనిపించే అంత క్లియర్గా కనిపించదు. వెహికల్ అది డ్రైవింగ్

0: చేస్తున్నప్పుడు ఎక్కువ గ్లేర్ ఉండడం, వెలుతురు వైపు చూస్తే చక్రాల్లాగా కనిపించడం, టీవీ సరిగ్గా కనిపించకపోవడం, న్యూస్ పేపర్ సరిగ్గా కనిపించకపోవడం, మెయిన్గా చూపు తగ్గుతుంది క్యాటరాక్ట్ వచ్చినప్పుడు. ఎర్లీ స్టేజెస్లో తెలుసుకోలేకపోయినా క్యాటరాక్ట్ ముదిరే కొద్దీ వాళ్ళకి క్రమంగా చూపు తగ్గుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనము శుక్లాలకి ఆపరేషన్ చేసి ఆ క్యాటరాక్ట్ రిమూవ్ చేసి వేరే ఆర్టిఫిషియల్ లెన్స్, ఇంట్రాక్యులర్ లెన్స్ అంటారు, దాన్ని కంట్లో అమరుస్తామన్నమాట.
1: ఈ ఆపరేషన్ ప్రక్రియ ఎన్ని రోజులు పడుతుందండి?
0: పూర్వకాలంలాగా కాదు, ఇప్పుడు క్యాటరాక్ట్ అనేది రిలేటివ్గా బాగా అడ్వాన్సెస్ వచ్చాయి. సో క్యాటరాక్ట్ అనేది పెద్ద ఆపరేషన్ కాదు, కుట్లు అవన్నీ జనరల్గా ఏమీ ఉండవు, చిన్న ఆపరేషనే. కంట్లో ఉన్న లెన్స్ని టెక్నాలజీ ద్వారా చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసి మిషన్తో దాన్ని రిమూవ్ చేస్తాం అల్ట్రాసౌండ్ ఎనర్జీతో. తర్వాత మనము క్యాలిక్యులేట్ చేసి ఎంత పవర్ అద్దం పడుతుంది అనేది చూసుకుని నాచురల్ లెన్స్ ప్లేస్లో ఒక ఆర్టిఫిషియల్ లెన్స్ పెడతాము. జనరల్గా ఏంటంటే ఒక వారంలో పూర్తి రికవరీ ఉంటుంది. ఈ మధ్య కాలం చేసే క్యాటరాక్ట్ ఆపరేషన్కి మత్తుకి ఇంజెక్షన్ కూడా అవసరం లేకుండా జస్ట్ డ్రాప్స్ వేసి కూడా చేస్తున్నాము. అదే రోజుకి పంపించేస్తాము, ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఒక వారంలో వాళ్ళు అన్ని పనులు ఇదివరకటిలాగా చేసుకోవచ్చు.
1: ఇదివరకు అయితే ఈ విధమైనటువంటి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసినట్లయితే వారం రోజులు 10 రోజులు హాస్పిటల్లో ఉండాల్సినటువంటి అవసరం పడేది. ఇప్పుడు అయినట్లయితే ఎప్పుడైతే ఆపరేషన్ చేస్తున్నారో ఆ రోజే పంపించే అవకాశం ఉందన్నమాట. ఇంకే విధమైనటువంటి రోగాలతో వస్తూ ఉంటారండి క్యాటరాక్ట్ కాకుండా?
0: ముఖ్యంగా నేను ఎక్కువ చూసేది గ్లకోమా ప్రాబ్లం అండి. నేను గ్లకోమా స్పెషలిస్ట్ని.
1: ఓహోహో.
0: సో గ్లకోమా అంటే నీటి కాసల వ్యాధి. ఈ ప్రాబ్లం ఏంటంటే మన శరీరంలో బీపీ ఎలా ఉంటుందో కంట్లో కూడా బీపీ ఉంటుంది. ఎలా అయితే మనం బీపీ వస్తే బీపీ టాబ్లెట్స్ వేసుకుంటామో, ఈ గ్లకోమా అనే ప్రాబ్లం వస్తే జీవితాంతం ఐ డ్రాప్స్ వేసుకుంటామన్నమాట. సో ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి సాధారణంగా సిమ్టమ్స్ ఏమీ ఉండవు. సో వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అని కూడా తెలియదు.
1: అయ్యో.
0: సో ప్రాబ్లం బాగా పెరిగే కొద్దీ సైడ్ చూపు తగ్గిపోతుంది. సో సెంటర్లో అంటే నేరుగా బాగా కనిపిస్తుంది, కానీ పెరిఫరీలో అంటే పక్క చూపు గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళకి బాగా చూపు తగ్గే వరకు ప్రాబ్లం వచ్చిందని కూడా తెలియదు. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే రెగ్యులర్ ఐ చెకప్. ఒక 40 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి స్పెషల్గా ఫ్యామిలీలో ఎవరికైనా గ్లకోమా ఉన్నా కానీ, వాళ్ళు ఏదన్నా కారణం వల్ల స్టీరాయిడ్స్ వాడుతున్నా కానీ, ఆర్ శరీరానికి సంబంధించి వేరే ఇంకేమైనా మాత్రలు వాడుతున్నా కానీ, వాళ్ళు రెగ్యులర్ ఐ చెకప్ చేసుకోవాలి. హై మైనస్ పవర్ ఉన్నా, హై ప్లస్ పవర్ ఉన్నా వాళ్ళకి గ్లకోమా వచ్చే అవకాశం ఉంటుంది. ఎర్లీగా ఈ ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి చూపు పోకుండా కాపాడగలము. ఒకసారి చూపు పోతే మళ్ళీ మనం తిరిగి తీసుకురాలేము. అందుకే దీన్ని చూపు దొంగ అంటారు. సైలెంట్ డిసీజ్ అనమాట ఇది.
1: గ్లోకోమాని గుర్తించడం కష్టం అని చెప్పారు. మరి అలాంటప్పుడు ఒక వ్యక్తికి తనకు గ్లోకోమా ఉందని తెలియదు కదా, మరి ఆ వ్యక్తి ఏం చేయాలి?
0: ఆ వ్యక్తికి గ్లకోమా ఉంది అని మనం ఎలా తెలుసుకుంటామంటే వాళ్ళు జస్ట్ రెగ్యులర్ చెకప్కి వస్తేనే. సో అందుకే ఒక వయసు దాటిన తర్వాత ఐ చెకప్ని ఇగ్నోర్ చేయకూడదు. ఎలా అయితే మనం షుగర్ చెక్ చేసుకుంటాము, బీపీ చెక్ చేసుకుంటాము, అలా ఒక వయసు వచ్చిన తర్వాత ఐ హెల్త్ కూడా మనము చూసుకోవాలి. ఒక ఐ చెకప్ చేయించుకుని, కాంప్రిహెన్సివ్గా మొత్తం ఐ చెకప్ చేయించుకుని కంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి.
1: సరేనండి, మరి ఇప్పుడు బీపీ ఉన్నా షుగర్ ఉన్నా సరే ఏ విధమైనటువంటి లక్షణాలు బయటపడతాయి ఈ కంటి వ్యాధికి సంబంధించినటువంటి విషయంలో?
0: సో షుగర్ బీపీ ఉంటే కూడా ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. డయాబెటిక్ రెటినోపతి అంటారు, హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటారు. అంటే షుగర్ వచ్చిన 5 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి స్పెషల్గా షుగర్ కంట్రోల్లో లేదనుకోండి, వాళ్ళకి రెటీనాలో చేంజెస్ వస్తాయి. ఆ రెటీనాలో వచ్చే చేంజెస్లో 2 రకాలు ఉంటాయి. ఒక రకము చాలా సివియర్ ఫామ్, ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటారు. అందులో కొత్త రక్తనాళాలు వచ్చి కంట్లోకి బ్లీడింగ్ అవుతుంది. అలాంటప్పుడు చూపుకే ప్రమాదం ఉంది. సో అన్ఫార్చునేట్లీ ఈవెన్ షుగర్ వల్ల వచ్చే చేంజెస్కి కూడా పెద్దగా సిమ్టమ్స్ ఏమీ ఉండవు. చూపు మెల్లిగా తగ్గుతుంది తప్పితే సిమ్టమ్స్ ఏమీ ఉండదు. కాబట్టి షుగర్ వచ్చిన 5 ఇయర్స్ దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కంపల్సరీగా రెటీనా చెకప్ చేయించుకోవాలి. అదే రెటీనా ప్రాబ్లం స్టార్ట్ అయింది అని తెలిసాక every 6 months చెకప్ చేయించుకోవాలి. అండ్ ఈ ప్రాబ్లం వచ్చిందని తెలిసాక దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. రెటీనాలో ఇంజెక్షన్స్ ఉంటాయి, లేజర్స్ ఉంటాయి. సో మనం ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి చూపు మనం పోకుండా మనం కాపాడచ్చు. ఒకసారి రెటీనా అంతా డ్యామేజ్ అయిపోయాక మనం ఆపరేషన్ చేసినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు.
1: ఇప్పుడు మీరు పరీక్షలు చేయించుకోమని చెప్పారు కదా, ఏ విధమైనటువంటి పరీక్షలు ఉంటాయండి?
0: సో నార్మల్ గా ఎక్కువ మంది ఏమనుకుంటారంటే నాకు చూపు అంతా బాగానే ఉంది కదా, చెకప్ చేసుకోకపోయినా పర్వాలేదు అని చెప్పి. సో ఐ చెకప్ లో ఒట్టి సైట్ చెకప్ ఏ కాదు.

0: ఇంకా చాలా ఎక్కువ చెకప్స్ ఉంటాయి. సైట్ చెకప్ అనేది జస్ట్ ఐ చెకప్లో ఒక చిన్న భాగము. సో సైట్ చెకప్ అయిపోయిన తర్వాత మనం కంట్లో ఉన్న కన్నుపాప ప్యూపుల్ ఎలా రియాక్ట్ అవుతుందో లైట్ వేసి చూస్తాము. కంట్లో ఉన్న మజిల్స్ అన్ని సరిగ్గా పనిచేస్తున్నాయా, మూమెంట్ బాగుందా అనేది చూస్తాము. స్లిట్ ల్యాంప్ అనే మెషిన్ ద్వారా కన్ను మొత్తం చెక్ చేస్తాము. నల్లగుడ్డ ఎలా ఉంది, లెన్స్లో ఏమైనా శుక్లం ఉందా, కంట్లో నీరు ప్రవహించే మార్గం సరిగ్గా ఉందా లేదా అని. తర్వాత డ్రాప్స్ వేస్తాము. డ్రాప్స్ వేసిన ఒక అరగంట సేపు ఆగిన తర్వాత లోపల రెటీనా చెకప్ చేస్తాము. ఆ రెటీనా చెకప్ చేశాక మనకి ఈ డయాబెటిక్ రెటినోపతి ఉందా, గ్లకోమా ఉందా, షుగర్ వల్ల ఏమైనా చేంజెస్ ఉన్నాయా, బీపీ వల్ల చేంజెస్ ఉన్నాయా తెలుస్తాయి. తర్వాత కంట్లో ప్రెషర్ కూడా చెక్ చేస్తాము. ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ అంటారు, సాధారణంగా 20 లోపల ఉండాలి. సో ఈ ఐ చెకప్ లో భాగంగా ప్రెషర్ కూడా చెక్ చేస్తాము. ఇవన్నీ నార్మల్ గా ఉంటే పర్వాలేదు, వీటిల్లో ఏమైనా తేడా ఉంటే అప్పుడు మనం స్పెషల్ టెస్టులు చేస్తాము. గ్లకోమాకి ఫీల్డ్ టెస్ట్ అనేది చేస్తాము. అలా చాలా రకరకాల టెస్టులు ఉంటాయి.
1: అప్పుడప్పుడు పిల్లలకి దెబ్బలు తగులుతుంటాయండి కంటికి, అప్పుడు కార్నియా దెబ్బ తిందని లేకపోతే మరొక కంటికి సంబంధించినటువంటి ఏదో ఒక లోపం జరిగిందని అంటూ ఉంటారు. యూజువల్గా అలా దెబ్బలు తగిలినప్పుడు కానీ, కిందకు పడినప్పుడు కానీ ఏ విధమైనటువంటి లోపం వచ్చే అవకాశం ఉందండి కంటికి?
0: కంట్లో దెబ్బ తగిలినప్పుడు రెండు రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒకటి బ్లంట్ ఇంజరీ అంటారు, అంటే ఏ భాగము టేర్ అవ్వడం అలా ఏమీ ఉండదు, దెబ్బ బాగా గట్టిగా తగలడం వల్ల కంట్లో బ్లీడింగ్ అవ్వడం కానీ కంట్లో నీరు ప్రవహించే మార్గము డ్యామేజ్ అవడం వల్ల కంట్లో ప్రెషర్ పెరిగి గ్లకోమా వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా డైరెక్ట్గా ఏదైనా పదునైన ఆబ్జెక్ట్ పెన్సిల్ కానీ ఆర్ ఏదైనా చాక్ కానీ అలాంటిది ఏమన్నా కంటికి తగిలితే కార్నియా పైన ఉన్న పొర టేర్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు లోపల ఉండే భాగాలన్నీ లెన్స్కి డ్యామేజ్ అవ్వచ్చు, రెటీనాలో బ్లీడింగ్ అవ్వచ్చు, అలా అయ్యే ప్రాబ్లం ఉంది. అలా ఉంటే వాళ్ళకి ఇమీడియట్గా మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో కంటికి ఇంజురీ ప్రివెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో పిల్లల దగ్గర ఎప్పుడు మనం షార్ప్ ఆబ్జెక్ట్స్ అనేవి వాళ్ళకి అందుబాటులో ఉండకుండా చూసుకోవాలి, స్పెషల్లీ పెన్సిల్స్ ఇలాంటివి.
1: మంటల దగ్గరికి వెళ్ళినప్పుడు కళ్ళు డ్యామేజ్ అవుతుంటాయి కొంతమందికి, ఇమీడియట్గా వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలండి?
0: కంటికి మంట నిప్పు ద్వారా మెయిన్గా ఎక్కువగా దివాళీ టైంలో అవుతుంది. దివాళీ క్రాకర్స్ పేల్చేటప్పుడు ఎక్కువ శాతం పిల్లలకి దెబ్బలు తగులుతూ ఉంటాయి. దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏంటంటే మరీ దగ్గరగా వెళ్ళి క్రాకర్స్ కాల్చకూడదు. రెండోది ఏంటంటే ఎప్పుడూ ఐ ప్రొటెక్షన్కి సేఫ్టీ గాగిల్స్ కానీ సేఫ్టీ గ్లాసెస్ కానీ వేసుకుని కాల్చాలి. అండ్ ఆల్వేస్ దివాళీ క్రాకర్స్ కాల్చేటప్పుడు పేరెంట్స్ పక్క నుండి సూపర్వైజ్ చేస్తూ ఉండాలి.
1: డాక్టర్ గారు, ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకి స్కూళ్ళకి వెళ్లకుండా ఆన్లైన్ పాఠాలు కానీ, అలాగే పెద్దలు కూడా ఆఫీసులు కూడా ఆన్లైన్ వర్క్ చేయడం జరుగుతుంది కదా, ఈ సందర్భంగా కంప్లీట్గా కంటిన్యూస్గా ఆ యొక్క టీవీ తెర దగ్గర కానీ లేకపోతే మొబైల్ వాడకం కానీ పెరిగింది కదా, వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటండి?
0: అవునండి, స్పెషల్గా ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ శాతము పిల్లలకి ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి, పెద్దవాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అవుతుంది. దీనివల్ల గ్యాడ్జెట్ యూసేజ్ ఎక్కువైపోయింది, మొబైల్ ఫోన్ కానీ టీవీ కానీ ఆర్ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ. దీనివల్ల మన కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి, ఎందుకంటే మనకు తెలియకుండానే మనం రెప్పలు ఆర్పకుండా అదే పనిగా స్క్రీన్ అని చూస్తూ ఉంటాము. దానివల్ల మనకి కంట్లో ఉండే టియర్ ఫిల్మ్ డిస్టర్బ్ అవుతుంది. దీనికోసం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఆ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి బ్రైట్నెస్ని మనం తగ్గించుకోవాలి, బాగా బ్రైట్గా పెట్టుకోకూడదు. సో దానిలో మనం ఆటో లెవెల్ అడ్జస్ట్ చేసుకుంటే పక్కనున్న లైట్ని బట్టి ఆ లెవెల్ ఆఫ్ లైట్ అనేది కంట్రోల్ అవుతుంది. సో మనం స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గించుకోవాలి. రెండోది ఏంటంటే 20-20-20 రూల్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి 20 నిమిషాలు మనము సిస్టమ్ చూసినప్పుడు ఒక 20 మినిట్స్ అయిన తర్వాత ఒక 20 ఫీట్ డిస్టెన్స్లో ఉన్న ఏదైనా ఒక వస్తువుని మనం 20 సెకండ్స్ చూడాలి, అంటే బ్లింక్ చేయాలి. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకుని కళ్ళు రెప్పలు ఆర్పుతూ ఉండాలి. ఇలా కాకుండా ఎక్కువ సిస్టమ్ చూడడం వల్ల ఎక్కువగా తరచుగా రీజన్ లేకుండా హెడేక్ రావడము, కళ్ళు మంటలుగా ఉండడము, కరకరలాడడము ఇలా ఉంటుంది. ఇవన్నిటికీ కారణం మనం బ్లింక్ చేయకపోవడము. సో ఈ టైంలో మనం ఏంటంటే గుర్తుపెట్టుకుని బ్లింక్ చేయాలి. ఇంకొకటి ఆర్టిఫిషియల్ టియర్ డ్రాప్స్ వాడచ్చు. నాచురల్గా మన కంట్లో టియర్స్ తగ్గిపోయాయి కాబట్టి దానికోసం ఆల్టర్నేటివ్గా ఆర్టిఫిషియల్ టియర్ సప్లిమెంట్స్, లూబ్రికేటింగ్ డ్రాప్స్ అంటారు, అలాంటివి యూజ్ చేయొచ్చు. అండ్ సిస్టమ్ వాడేటప్పుడు యాంటీ గ్లేర్ గ్లాసెస్ విత్ బ్లూ ఫిల్టర్ అనేది పెట్టుకోవచ్చు, దానివల్ల కూడా కొంచెం బెటర్గా ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఒక చిన్న ప్రశ్న. కళ్ళను

0: దానం చేయడం అంటారు. అంటే ఏమిటండి
1: కళ్ళదానం అనేది? చాలా మంచి పని అండి. సో మనం చనిపోయాక కూడా మన ద్వారా ఇంకొక ఇద్దరికి చూపు మనం ప్రసాదించవచ్చు. సో కళ్ళదానం అంటే కన్నుగుడ్డు మొత్తం తీసేయరండి. కన్నుదానం అంటే మెయిన్గా కార్నియల్ ట్రాన్స్ప్లాంట్, నల్లగుడ్డు ఉంటుంది కదా మనకి, అది చనిపోయిన వ్యక్తి నల్లగుడ్డు తీసుకుని ఎవరికైనా నల్లగుడ్డు ద్వారా అంధత్వం వచ్చిందనుకోండి ఆ పార్ట్ని రీప్లేస్ చేస్తారు, కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. సో చనిపోయిన వాళ్ళ నల్లగుడ్డుని వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల వాళ్ళకి చూపు వస్తుందండి.
0: ఎంత సమయం లోపున తీస్తే బాగుంటుందంటారు? అప్పుడు దానికి ప్రాణం ఉండాలి కదా.
1: సో జనరల్గా 6 గంటల లోపల, చనిపోయిన 6 గంటల లోపల మనం నల్లగుడ్డును తీసుకుని ప్రిజర్వ్ చేయగలిగితే ఇంకొక పేషెంట్కి మనం ఆ కార్నియాను ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చండి.
0: ఈ విషయంలో భయపడాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదంట?
1: ఏమీ లేదండి, అది చాలా మంచి పని. సో కార్నియల్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీలైనంత వరకు అందరూ అది చేస్తే చాలా బాగుంటుంది.
0: ఇంకేమైనా జాగ్రత్తలు ఉంటే చెప్పండి.
1: ఏదైనా ఒక జాగ్రత్త అంటే అన్నిటికన్నా ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే రెగ్యులర్ ఐ చెకప్. సో కంట్లో ఏ ప్రాబ్లం రాకుండా రెగ్యులర్గా ఐ చెకప్ చేయించుకోండి. దానివల్ల పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మనం ప్రివెంట్ చేయగలుగుతాము.
0: చక్కటి విషయాలు తెలియజేశారండి. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ కిరణ్మయ్యి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ బేతారామ సూర్య ప్రకాశరావు. కార్మికుల కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం విన్నారు. ఇక రెండవ అంశంగా ప్రేమ దివ్యలు కథానిక వింటారు. రచన సత్యవాడ సోదరీమణులు, పఠనం శ్రీమతి శ్రీదేవి.
3: ఏమిటే నీ వాలకం, 2 రోజుల నుండి పూర్తిగా తిండి తిప్పలు మానేశావు. నువ్విలా మొండికేస్తే ఆ పసికందేమైపోతుంది? దానికి పాలివ్వడానికైనా కాస్త తినవే తల్లి. నిస్త్రాణంగా కూర్చున్న కూతురి ముందు అన్నం ప్లేట్ ఉంచింది. ఏం పసిబిడ్డో ఏం కర్మో, పాడు బ్రతుకు అంది సారిక. నువ్విలా మాట వినవుగాని బిడ్డ ఉసురు తీసేట్టున్నావు. శివానీ బలవంతాన్న ఒక్కో ముద్ద నోటికి అందించింది. ఎంత ఉన్నతమైంది కన్నతల్లి ప్రేమ. మరి తనేమిటి చంటిదాన్ని పట్టించుకోకుండా ఇలా? తనలో మాతృత్వం ఆవిరైపోతుందా? చప్పున ఊయల్లో పాపను తీసుకుని ఒడిలో వేసుకుంది. బిడ్డకు పాలిస్తూ ఉంటే కన్నీళ్లు ఆగడం లేదు. అమ్మా, చెల్లి ఎంత ముద్దుగా ఉందో, నాకైతే భలే సరదాగా ఉంది. చెల్లిని ఒడిలో పెట్టుకుని నువ్వెందుకేడుస్తావు? 5 ఏళ్లు నిండని స్మిత మాటకి కళ్ళు తుడిచేసుకుని, చెల్లంటే నాక్కూడా బోలెడంత ఇష్టమేనమ్మా, మీరిద్దరూ అయిపోయారు కదా తల్లి అనేసి చటుక్కున నాలుక కరుచుకుంది. అయితే ఏమైందమ్మా, నేను చెల్లిని ఆడిస్తాను, అది పెద్దయ్యాక ఇద్దరం కలిసి ఆడుకుంటాం, బడికి వెళతాం. చెల్లి బంగారు పాపను ముద్దు పెట్టుకుంది. తను అలానే కలలు కంది. ఇద్దరు పిల్లలతో భర్త అనురాగాన్ని పొందుతూ కళకళ్లాడే కాపురం సాగించాలని తన కలలను భగ్నం చేసిందెవరు? తను మనసారా ప్రేమించిన సంతోష్ కదూ. ఇంత కర్కశంగా ప్రవర్తిస్తాడని ఎలా ఊహించగలదు? తనని ప్రాణప్రదంగా ప్రేమించాడు. తను ఎంతో ఆరాధించింది. ఈ ప్రేమలు దోమలు అన్నీ గాలిబుడగలు ఆకర్షణలు, మోజు తీరిపోగానే ఇట్టే తుస్సుమంటాయి. అలాంటి భావాలు ఎవరు వ్యక్తపరిచినా ఊరుకునేవాడా? ఒంటికాలిమీద లేచేవాడు. మా జంటని చూసి మీకు కళ్ళు కొడుతున్నాయి, మా ప్రేమ ఎప్పటికీ చెదరనివ్వం, ఒకరికోసం ఒకరే జీవిస్తాము అని ప్రగల్భాలు పలికిన ప్రబుద్ధుడేంచేశాడు? 2వసారి ఆడపిల్ల పుడితే తన ముఖమే చూడ్డం మానేశాడు. తను ఫోన్లో నిలదీస్తే ఏమన్నాడు, అబ్బాయి పుడతాడనుకుంటే అమ్మాయిని కన్నావు, 2 ఆడపిల్లలను ఎలా పెంచగలననుకున్నావు? మనం వంశోద్ధారకుణ్ణి ఇవ్వలేదనే మా అమ్మకి నాన్నకి చాలా కోపంగా ఉంది. అటు వాళ్లకి సర్ది చెప్పలేను. 2 ఆడపిల్లల్ని నా సంపాదనతో పోషించనూ లేను. ఈ పరిస్థితులకు నాకు పిచ్చెక్కిపోతుంది. నా మానాను నన్ను వదిలి నీదోవ నువ్వు చూసుకో, కర్ణ కఠోరంగా వినిపించాయి ఆ మాటలు. సమాజం ఎంత మారిందనుకున్నాను, వేళ్లానుకుని పోయి ఉన్న ఈ భావాలు స్త్రీజాతికి ఎప్పటికీ తీరని శాపాలేనా? తండ్రి ప్రేమకు నోచని బిడ్డ ఎలా పెరుగుతుంది, ఎలా బతుకుతుంది? చూసావా సారిక, మనం ప్రేమలో నెగ్గాం, ఆలో మగలైపోయాం. ఇంత అందాల రాశి నా సొంతం, ఈ అల్లరి ప్రియుడు నావాడైపోయాడు, తను కొంటెగా అంది. ఈ ప్రణయ సామ్రాజ్యంలో మనిద్దరం ఇలా ఒకరినొకరు కవ్వించుకుంటూ ఇలానే హత్తుకుపోయి హాయి హాయిగా విహరించేద్దాం. ఆగాగు, అదెలా కుదురుతుంది? మన ప్రేమ సామ్రాజ్యంలోకి ఓ బుల్లి యువరాణి వచ్చి అబ్బాయిగారి ఆట కట్టించేస్తుంది. రాణి అంటావేమిటి సారిక? బాలరాజు రావాలి. ఎవరైతేనేం, ఇద్దరం ముగ్గురవుతాం. భర్త మాట పూర్తి కాకుండా అనేసింది. మన ప్రేమనంతా కలబోసి మన రాజాబాబుని పెంచాలి. సారిక గలగలా నవ్వుతూ, పుట్టకుండా పేరు పెట్టేస్తున్నావు. అమ్మాయి అయితేనో? భర్త కళ్లల్లోకి సూటిగా చూసింది. మరో ఛాన్స్ తీసుకుందాం, తేలిగ్గా అనేశాడు. తీరా తొలి కాన్పు ఆడపిల్లైతే చిన్నబుచ్చుకున్నాడు. పాప అచ్చన్ నీ పోలికే. సంతోష్ చూసావా? చూసేదేముంది, ఆడపిల్లేగా. నీకు తెలీదేమో, ఆడపిల్లకు తల్లిదండ్రుల పట్ల అభిమానం ఎక్కువంటుంది. చూడు, నిన్ను చూసి ఎలా బుడగలేస్తుందో. పాపను భర్త చేతికి అందించింది. ఈ కబుర్లకేం ఎన్నైనా చెప్పొచ్చు. మోసేవాడికే తెలుస్తుంది కావడి బరువు. చదువు చెప్పించి లక్షలకు లక్షలు కట్నాలు గుమ్మరించి అత్తవారింటికి పంపడం అంటే తమాషా ఏం కాదు. అలాంటి వెర్రిమొర్రి ఆలోచనలు కట్టిపెట్టు సంతోష్. ఆడపిల్లంటే నీకింత చులకన పనికిరాదు. కన్నతండ్రి ప్రేమకు నోచుకోకపోతే ఆ కూతురి భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ రోజుల్లో ఆడామగా సమానమే. మనిద్దరి పరిపూర్ణమైన ప్రేమానురాగాలు పంచి ఈ బంగారు తల్లిని పెంచాలి. భర్తనెత్తిన సన్నగా మొట్టికాయలు వేసి అంది సారిక. భార్యను దగ్గరగా తీసుకున్నాడు సంతోష్. కూతుర్ని ముద్దాడాడు. భర్త మనసులో ఉన్న పిచ్చి కలుపు మొక్కల్ని పెరికి పారేశాననుకుంది అతని కళ్లల్లో మెరుపును చూస్తూ. మూర్ఖుల మనసు మార్చడం ఎవ్వరికీ సాధ్యపడదేమో. తను అల్లుకున్న ఆశలు, తామిద్దరూ చేసుకున్న బాసలు అన్నీ మసిచేశాడు. ఎంత అవివేకి అయిపోయాడు. వెనుకపాటుగా కళ్ళు మూసేసరికి అప్రయత్నంగా సంతోష్ అంది. అమ్మా అంతా చెప్పారే, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఇంత చదువు సంస్కారం ఉన్నా నువ్వు ఇలా బేలవైపోవటం నాకేం నచ్చలేదు. సారిక కళ్ళు తుడిచి అంది సాగరిక. నిన్నూ పాపని చూడాలని ఎంత ఆత్రంగా వచ్చానో. నీ అవతారం చూస్తే ఇలా ఉంది. మరేం చేయనే, మనసారా ప్రేమించాను. సంతోష్ తప్ప వేరే లోకమనేదే లేదనుకున్నాను. మా మధ్య పొరపచ్చలే రావని, ఏ ఒడిదుడుకులు ఉండవని భ్రమలో పడి కొట్టుకుపోయాను. మళ్లీ నీ కళ్లలో నీళ్లా? అతగాడు దారికొచ్చే మార్గం నేను చెప్పనా? నువ్వు ధైర్యంగా ఉండు, నీ భర్త కళ్ళు తెరిపిస్తాను. సంతోష్ తన తప్పిదం తెలుసుకుంటాడు. మీ కాపురం కమ్మగా సాగిపోతుంది. స్నేహితురాలి వెన్ను నిమిరి ఊరడించింది సాగరిక. హాయ్ నాన్నా, మేమొచ్చేసాం అంటూ తండ్రి భుజమెక్కేసింది స్మిత. అరే సంతోష్, ఇలా చీకట్లో కూర్చున్నావు? గబాళున లైటు వేసింది సారిక. గదంతా ఒక్కసారిగా వెలుగుపరుచుకుంది. సారిక, నువ్వు? నువ్వు? నేనే సంతోష్. మన ప్రేమ నన్ను నీ నుంచి దూరం చేస్తుందా? నీకోసం ఎలాంటి త్యాగమైనా చేస్తాను. మన ప్రేమ నెగ్గిందన్నావుగా, అది అలాగే నిలబెట్టుకోవాలి. విస్మయంగా భార్యవైపు చూశాడు. అదిరిపడ్డాడు. ఆమె చేతుల్లో పాపాయి లేదు. అలా వింతగా చూస్తావేం? మనం ముగ్గురమే. మన ప్రేమ పునాదులు గట్టిపడ్డం కోసం నేనేమైనా చేస్తాను. భార్య మాటలకు సంతోష్ తల తిరిగిపోయింది. దోషిలా ఆమె నుండి తప్పించుకొని బెడ్రూంలోకి మంచం మీద వాలిపోయాడు. అంటే పేగుబంధాన్ని తెంచుకుందా? 9 నెలలు మోసికన్నా పసిబిడ్డని పాలించి లాలించి పెంచాలని తల్లి హృదయం ఎంత తపిస్తుంది? అయితే ఈ ఆశలన్నీ సారిక చంపేసుకుందా? నీమాటే నాకు వేదమంటుంది, నీతోటిదే లోకమంటుంది. పాపకి మాతృప్రేమను అందించలేక ఎంత విలవెల్లాడిపోతుందో, మరెంతగా మదనపడుతుందో. తన ప్రేయసి, తన ఇల్లాలు, ప్రాణానికి ప్రాణమైన అర్ధాంగిని మానసికంగా ఎంత హింసించాడు. అసలు ప్రేమకి అర్థం తెలుసా తనకి? లేనిపోనివి ఊహించుకుని ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. టీ తీసుకో సంతోష్, చల్లారిపోతుంది. నువ్వు పొగలు గ్రక్కుతున్నా టీ తాగేస్తావుగా. ఆలోచనలు చెదరగొట్టి చిరునవ్వుతో అతని ముందు నిలబడింది. 2 చేతులు పట్టుకుని, నన్ను క్షమించు సారిక, ఇంతకీ పాపనేంచేశావ్ అడిగాడు. ఆమె నుండి జవాబు రాలేదు. మౌనంగా ఖాళీ కప్పందుకొని వెళ్లిపోతున్న భార్యవైపు అయోమయంగా చూస్తుండిపోయాడు. ఆ రాత్రి తనకిష్టమైన వంటలన్నీ చేసింది. కొసరి కొసరి వడ్డించింది. తమ ప్రేమ గురించి ఎన్నెన్నో ముచ్చట్లాడింది. పశ్చాత్తాప హృదయుడై, మన పాప ఎక్కడుంది? ఎన్నిసార్లు అడిగినా ఆమె నుండి సమాధానం రాలేదు. కమ్మని భోజనం చేశాడేమో, కమ్ముకొచ్చేసింది నిద్ర. అర్ధరాత్రి మగతలో చేయి చాపాడు. సారిక స్పర్శ. చేయి వెనక్కి తీసుకోబోయాడు. ఆమె దగ్గరకు వచ్చి అల్లుకుపోయింది. అతని మనసరిగి కోరిక తీర్చేసింది. నాన్నా నాన్నా, నువ్వు లేవలేదుగా. అమ్మైతే నన్ను స్కూల్కి రెడీ చేసేసింది. తండ్రికో ముద్దిచ్చి టాటా చెప్పి హుషారుగా వెళ్ళిపోయింది స్మిత. లేవండి దొరగారు, కాఫీ టిఫిన్లు సిద్ధంగా ఉన్నాయి. రాత్రి సంఘటన గుర్తొచ్చి అతని తల నేలకు వాలిపోయింది. తనలో తను కుచించుకుపోతూ మౌనంగా ఉండిపోయాడు. సారిక, నువ్వు జాబ్ చేస్తానన్నావుగా, అప్లికేషన్ తీసుకొచ్చాను. నింపి ఆఫీసుకురా, ఇంటర్వ్యూ ఇవ్వు. నామక మాత్రమే, మా స్కూల్లో టీచర్ పోస్ట్ ని ఖాయమైపోయినట్లే. సాగరిక రివ్వున దూసుకొచ్చి సారిక చేతిలో అప్లికేషన్ ఫామ్ పెట్టి చెప్పింది. దిగ్గున లేచి, మీరైనా చెప్పండి మేడం, ఎంత బ్రతిమాలినా పాపజాడ చెప్పకుండా ఉంది. ఎలా చెప్తుంది సంతోష్, ఆడపిల్లతో ఎన్ని తిప్పలో ఏకరువు పెట్టావుగా. పైగా తన దోవతన్ను చూసుకోమన్నావు. నీ దృష్టిలో ప్రేమంటే ఇంతేనా? ఏ ఒడిదుడుకులు ఎదుర్కోవా? మీ ప్రేమ గాఢమైనదని నమ్మి నేను మీ పెద్దవాళ్లని ఒప్పించి మీ పెళ్లి జరిపించాను కదా. నీ పిరికి మనస్తత్వానికి ఈ అమాయకురాలు బలి కాకూడదు. ఆ బాధ్యత నాదే. ఒప్పుకుంటున్నాను మేడం, నేనే అమానుషంగా ప్రవర్తించాను. సారిక నిష్కల్మషమైన ప్రేమ ముందు ఓడిపోయాను. రెండోసారి ఆడపిల్ల పుడితే తలకు మించిన బరువు అనుకున్నాను. ప్రేమ ఎంత ఉన్నతమైనదో రుజువు చేసింది మీ స్నేహితురాలు. నా కళ్లకు కట్టిన పొరలు తొలగిపోయాయి. ఇక ఎప్పటికీ సారిక మనసు కష్టపెట్టను. మా ప్రేమదీపాలు ఈ ఇద్దరే మాకు చాలు. ఎవ్వర్నీ లెక్క చెయ్యను. అపురూపంగా పెంచి వాళ్లకు ఉజ్వలమైన భవిష్యత్తును కల్పిస్తాను. నన్ను నమ్మండి మేడం. దయచేసి పాప ఎక్కడుందో చెప్పండి మేడం, సాగరిక అప్పుడు చెప్పింది. వినేసరికి సంతోష్ తల దిమ్మెక్కిపోయింది. ఇంత పని చేశారా మేడం? తల్లి తండ్రులుండి మా పాప అనాథ కాకూడదు. ఆడపిల్ల పట్ల నీ వైఖరి ఇలా ఉంటే ఇంతకన్నా చేయగలిగింది ఏముంది? నీ కూతురు అనాథాశ్రమంలోనే పెరగాలి. అలా అనొద్దు మేడం. వెంటనే పాపను తీసుకొచ్చేద్దాం. పిల్లలకు ఏ లోటు రానివ్వను. తండ్రిగా వాళ్ల పట్ల నా కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటాను, దృఢంగా అన్నాడు సంతోష్. ఒక్క నిమిషం మేడం, చిటికలో ఫ్రెషప్పై వచ్చేస్తా. వెంటనే పాపను తెచ్చేసుకుందాం. బెడ్రూమ్ వైపున నడిచాడు. సంతోష్ ఆరాటం చూస్తుంటే నాకు పూర్తి నమ్మకం కలిగిందే. ఒక్క కొరడా రొలిపింపుతో అదరగొట్టేశావు. నీ ఉపకారం ఎప్పటికీ మర్చిపోలేనే. సాహసించి మా కాపురాన్ని నిలబెట్టావు. సాగరికను అల్లుకుపోతూ అంది సారిక. ముగ్గురూ బయలుదేరారు. మా మామయ్య స్థాపించిన అనాథాశ్రమం ఇదే. బహుశా పాపను తిరిగి ఇవ్వడానికి ఆయన ఒప్పుకోరు అంటూ రమణయ్యను పరిచయం చేసింది. సాగరిక అన్నట్టు రమణయ్య ఒక పట్టాన అంగీకరించలేదు. ఏం ముఖం పెట్టుకుని వచ్చావయ్యా? ఆడపిల్లలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న ఈ రోజుల్లో ఆడపిల్లల పట్ల నీకిలాంటి భావాలు ఉండనే కూడదు. బరువు భారం అన్నావుగా, ఇక్కడే పెరగని నీ కూతుర్ని. మా నిర్ణయమైతే ఇదే అనేశాడు. సంతోష్ ఎంతో ప్రాధేయపడ్డాడు. ఇచ్చేద్దాం మామయ్యా. సాగరిక నచ్చజెప్పడంతో బిడ్డని తండ్రి చేతుల్లో ఉంచాడు. తమ ప్రేమ గెలిచినందుకు, తమ బిడ్డలు ప్రేమదివ్వెలే, తమ ఇంట వెలుగులు విరజిమ్మినందుకు తృప్తిగా ఊపిరి పీల్చుకుంది సారిక.
2: మీరింతవరకు

మీరు ఇంతవరకు కార్మికుల కార్యక్రమం విన్నారు. మరి కాసేపట్లో వెదర్ బులెటిన్. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వారు అందించిన వివరణ వింటారు. ఏపీ ఈపీడీసీఎల్ విశాఖపట్నం జిల్లాలో డివిజన్ కార్యాలయాలు, కంట్రోల్ రూమ్ నంబర్లు ఈ విధంగా పంపించారు. సర్కిల్ కార్యాలయం మహారాణిపేట 7382-49881, జోన్ 1 డివిజన్ మహారాణిపేట 9490-61001, జోన్ 2 డివిజన్ కంచరపాలెం 9849-62880, జోన్ 3 డివిజన్ మధురవాడ 9491030722. విశాఖపట్నం జిల్లాలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రతికూల వాతావరణం వల్ల ఎక్కడైనా విద్యుత్ లైన్లకు లేదా స్తంభాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ బి సింహాచలం నాయుడు సూచించారు. రోడ్లపై గాని పొలాల్లో గాని తెగిపడిన విద్యుత్ తీగలు, నేలకూలిన స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దని స్పష్టం చేశారు. నీటిలో విద్యుత్ వైర్లు పడి ఉండే ప్రమాదం ఉన్నందున వర్షపు నీరు నిలిచిన ప్రదేశాలకు దూరంగా ఉండాలని, చెట్లు లేదా ట్రాన్స్ఫార్మర్ల కింద నిలబడకూడదని కోరారు. ఇళ్లలో తడి చేతులతో స్విచ్లను తాకవద్దని, ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాల ప్లగ్లను తీసివేయాలని విజ్ఞప్తి చేశారు. పశువుల కాపరులు తమ పశువులను విద్యుత్ స్తంభాలకు కట్టేయకూడదని హెచ్చరించారు. ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే స్థానిక విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని, అత్యవసర మరమ్మతుల కోసం ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. బి సింహాచలం నాయుడు, పర్యవేక్షక ఇంజనీర్, ఆపరేషన్ సర్కిల్, ఏపీఈపీడీసీఎల్ విశాఖపట్నం వారు అందించిన సమాచారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz పై మీరు ప్రసారాలు వింటున్నారు. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమాపేశం కొనసాగుతోంది. రాష్టంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈరోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెల్లడించింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్ర సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
1: ఇది విశాఖపట్నం, గోపాల్పూర్ ప్రాంతాల్లోని తీవ్ర వాయుగుండంగా తీరం తాకే అవకాశాలు ఉన్నాయి. మనకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు ప్రాంతాలకు ఎక్కువగా కూడా తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలుండి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయి.
0: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ కార్యదర్శి, డీజీపీ, మంత్రులు, వివిధ శాఖల అధికారులతో రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా వాగులు, వంకలు, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశమున్న ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అధికారులకు సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, మందులు అందుబాటులో ఉంచాలని, పశువులకు మేత, నీటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను మంత్రులు పి నారాయణ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అప్రమత్తం చేశారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా అదనపు సిబ్బందితో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రభావం ఎక్కువగా ఉన్నందున మున్సిపల్, పారిశుద్ధ్య, ఆర్టీసీ, రవాణా సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలకు సిద్దంగా ఉండాలని మంత్రులు ఆదేశించారు. విజయవాడలో కొండ ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి నారాయణ ఆదేశించారు. వర్షాల పరిస్థితిని అమరావతి నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు మంత్రులు సూచించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. వర్షాల దృష్ట్యా ఈపీడీసీఎల్ అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.

మతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో 60కి పైగా అజెండా అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. ఈ సమావేశంలో పెట్టుబడులు, పరిశ్రమలు, అమరావతి అభివృద్దికి సంబంధించిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పరిశ్రమల ఏర్పాటుకు భూ కేటాయింపులపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశముందని అధికారులు తెలిపారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత కోసం చేపట్టిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలోని అనేక జిల్లాల ఆర్థిక వ్యవస్థల్లో స్థానిక ప్రత్యేకతలకు తగిన గుర్తింపు, మార్కెట్ అందుబాటు గతంలో పరిమితంగానే ఉండేది. స్థానిక ఉత్పత్తులకు సరైన ఆదాయాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండేవి కావు. ఈ పరిస్థితిని మార్చేందుకు దేశంలోని జిల్లాల ప్రత్యేకతలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వన్ డిస్టిక్ట్ వన్ ప్రొడక్ట్ ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం కింద ధర్మవరం చీరలు, ఏటికొప్పాక బొమ్మలు, నరసాపురం అల్లిక లేసులు వంటి ప్రత్యేక ఉత్పత్తులను గుర్తించి ప్రోత్సహిస్తున్నారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి ద్వారా ప్రతి జిల్లా తన సొంత ప్రాంతంలో ప్రత్యేకంగా తయారు చేసే ఒక ఉత్పత్తికి అభివృద్ది, బ్రాండింగ్, మార్కెట్కు అవకాశం కలుగుతుందని ప్రధానమంత్రి తెలియజేస్తూ
1: వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఏక్ పూరీ హోలిస్టిక్ ఈకోసిస్టమ్ పైదా కర్తా హై. ఇస్ యోజనా కే మాధ్యమ్ సే స్థానీయ స్తర్ పర్ స్కిల్ డెవలప్మెంట్, ప్రొడక్ట్ కి మార్కెటింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్ ఉస్కే కార్య భీ బహుత్ ఏక్ ఆసానీ సే కియే జా సకే.
0: సమగ్రమైన వైద్య చికిత్స పద్దతిగా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేందుకు ఈరోజు ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2016లో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి ప్రతి ఏటా సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటారు. నివారణ, ప్రధానమైన ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేద వైద్య చికిత్స పద్దతి ఒక కీలక పాత్రను పోషిస్తోంది. ఆయుర్వేద వైద్య విధానంపై పలు కార్యక్రమాల ద్వారా ఈరోజు అవగాహన కల్పిస్తారు. రాష్టంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. 6 జిల్లాల్లో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణం, పరికరాల కొనుగోలుకు 27 కోట్ల రూపాయలు ఆమోదించినట్లు చెప్పారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ది కమిటీ సమావేశంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలని, తాగునీరు, పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆక్వారంగంపై ప్రభావాన్ని అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విశాఖపట్నానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా విశాఖపట్నం మహానగరపాలక సంస్థ జీవీఎంసీ పరిధిలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతో పాటు స్థానిక రాజకీయ పరిణామాలపై జగన్మోహన్రెడ్డి చర్చించారు. కాగా విజయవాడలోని లోక్భవన్లో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్తో ఈరోజు సాయంత్రం జగన్మోహన్రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనలపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. దసరా, దీపావళి పండుగల సందర్బంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నరసాపురం, చెర్ల

పల్లి నర్సాపురం తిరువన్నామలై మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనుందని చెప్పారు. ఇందులో భాగంగా 07062 నెంబర్ కలిగిన నర్సాపురం చెర్లపల్లి ప్రత్యేక రైలు, 07291 నెంబర్ కలిగిన నర్సాపురం తిరువన్నామలై రైళ్లు అక్టోబర్ 4 నుంచి నవంబర్ 29వ తేదీ వరకు ప్రతి ఆదివారం నడుస్తాయని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్టంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: పర్సనల్ లోన్ ఆఫర్
1: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
0: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
1: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
2: మీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
2: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
1: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
2: అవును, రిపోర్ట్స్ వెళ్లిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
3: జపాన్లో జరుగుతున్న 20th ఏషియన్ క్రీడలు 2026కి సంబంధించిన అవర్లీ తాజా సమాచారాన్ని ఇప్పుడు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెడ్స్ పై మీరు ప్రసారాలు వింటున్నారు. మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో భాగంగా హెలో బావున్నారా ఫోన్ ఇన్ లైవ్ ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు వింటారు.

0: హలో
1: హలో,
0: హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: నా పేరు శాంభవి అండి. 10th నుంచి మాట్లాడుతున్నాను.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: డ్యూయట్ మూవీ నుంచి అంజలి అంజలి సాంగ్.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను వాసవి కాలేజ్ గ్రౌండ్ గన్నేరు వీధి నుంచి మాట్లాడుతున్నాను.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: దాగుడు మూతుల మూవీ నుంచి గోరంక గుటికే చేరావ చిలక.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: బాగున్నాను మేడం గారు.
0: బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం గారు.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: నా పేరు సుబ్బలక్ష్మి అండి. క్రాప్ నుంచి వస్తున్నాను మేడం గారు. మాకు గ్యాంగ్ లీడర్ సినిమా లేదండి. వాన వాన ఇల్లు అయిన పాట కావండి. ఈ పాట మన అందరి కోసం మేడం గారు.
0: తప్పకుండానండి. మీరు కొన్ని పాట వస్తుంది వినండి.
1: ఆయన నమస్తే.

0: హలో,
1: హలో,
0: మీ పేరేండి?
1: నా పేరు అనురాధ అండి. గోపాలపట్నం నుంచి మాట్లాడుతున్నాను.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: అవునన్నా కాదన్నా సినిమా నుంచి ప్రేమించానని చెప్పిన పాట పాడండి.
0: తప్పకుండానండి, మీరు కోని పాట వస్తుంది వినండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే కాంపోజిట్ న్యూస్, ఆంగ్లంలో వార్తలు, అనంతరం 2 గంటల 15 నిమిషాలకు హిందీలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: शुरुआत की। आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के देश भर में सार्वजनिक स्वास्थ्य सेवाओं में 8 वर्ष पूरे। विदेश मंत्री सुब्रमण्यम जयशंकर ने संयुक्त अरब अमीरात और फ्रांस के विदेश मंत्रियों के साथ आर्टिफिशियल इंटेलिजेंस, अंतरिक्ष और ऊर्जा क्षेत्रों में सहयोग पर चर्चा की। और जापान एशियाई खेलों में मीराबाई चानू ने भारोत्तोलन स्पर्धा में रजत पदक जीता। इसके साथ ही दोपहर समाचार का यंग समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రత్యేక వాతావరణ సమాచారం. పశ్చిమ మధ్య దానికి ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం గత 6 గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదిలింది. ఈ రోజు ఉదయం 8:30 ఇది అదే ప్రాంతంలో 18 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 84.6 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమైంది. ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నానికి ఆగ్నేయంగా సుమారు 60 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి తూర్పు ఈశాన్యంగా 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే ఒడిశాలోని గోపాల్పూర్కు దక్షిణంగా 150 కిలోమీటర్లు, పూరికి దక్షిణ నైరుతి దిశలో 240 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రికి ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల మధ్య, విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య కళింగపట్నానికి సమీపంలో తీవ్ర అల్పపీడనంగా తీరం దాటే అవకాశం ఉంది. ప్రత్యేక వాతావరణ సమాచారం విన్నారు. ఇప్పుడు విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం వారు అందజేసిన వాతావరణ వివరాల ప్రకారం వాల్తెల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 26.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24.7 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 95.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24.8 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 72.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ ఎడతెరిపి లేకుండా వర్షం లేదా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు.

లిసనర్స్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదాలని చెగటం ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఇప్పుడు మీరు విన్నారు నిన్నే నిన్నే బ్యూటిఫుల్ వాయిస్లో. మరి ఆ వాయిస్ ఎవరిది, ఎవరికోసం చెప్పుకోబోతున్నా అని డీటెయిల్స్గా చెప్పేస్తాను. ఈ పాట పాడిన వారు ససరేఖ పరిణయం మూవీకి గాను ఈ పాట పాడి ఆమె ఎందరికో ఇంకాస్త ఫేవరెట్ సింగర్ అయిపోయారన్నమాట. ఆమె మన కేఎస్ చిత్ర గారు. ఆమె కోసం చెప్పుకుంటూ ఆమె పాడినటువంటి పాటల్ని చక్కగా వింటూ ఎంజాయ్ చేద్దాం. వింటూ ఉండండి, వింటూ ఎంజాయ్ చేయండి. 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక.

చక్కగా చిత్రమ్మ గారి పాటలు వింటూ ఈ క్లైమేట్కే ఈ సాంగ్స్ వింటూ మంచిగా ఎంజాయ్ చేయండి లిజనర్స్. సో అయితే కేఎస్ చిత్రగా భారత సినీ రంగంలో పేరొందినటువంటి ఆమె అసలు పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర గారంట. 1963 జూలై 27న జన్మించారంట. ఈమె దక్షిణ భారత నైటింగేల్ అనే బిరుదు అందుకున్నటువంటి ఈమె మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ మొదలైన భాషల్లో సినిమాల్లో సుమారు 25 వేలకు పైగా పాటలు పాడటం జరిగిందంట. అసలు 25 వేలకు పైగా పాటలు అంటే మామూలు విషయం కాదు కదండి. సో మరి చిత్ర గారు పాడినటువంటి మరొక పాట ముకుంద మూవీ నుంచి మీకోసం రెడీగా ఉంది. విని ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక.

నిజంగానే ఒక గాయనికి సరిగ్గా సూట్ అయినటువంటి పాట అన్నమాట. నిజంగానే రెక్కలు విప్పుకుంటూ చుక్కల సీమకి సాగింది ఆమె పైన. అయితే ఈమె వారి అక్క చిత్రగారి అక్క సాధన చేసేటప్పుడు చిత్రగారు కూడా ఆమెతో పాటు స్వరాలు పాడేవారంట. చిన్నతనంలో ఉండగానే ఆల్ ఇండియా రేడియోలో 2 ఏళ్ల కృష్ణుడికి ఈమె చేత పాట పాడించడం జరిగిందంట. ఆమె తొలి రికార్డింగ్ కూడా అదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్క్రోలింగ్. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తీవ్ర వాయుగుండం. ఇది ప్రస్తుతానికి గోపాల్పూర్ 150 కిలోమీటర్లు, కళింగపట్నానికి 100 కిలోమీటర్లు, ఒడిశాలోని పూరికి 220 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఇవాళ రాత్రికి తీవ్ర వాయుగుండంగా విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య తీరాలను దాటే అవకాశం. నేడు రేపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు హోర్డింగ్స్ వద్ద నిలబడరాదు, మత్స్యకారులకు వేటకు వెళ్లరాదు. ప్రకాష్ జైన్, ఎన్డీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచనల మేరకు నేడు రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు, చెదురుమదురు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో భారీ వర్షాలు. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తారు వర్షాలు. రాయలసీమలో జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. కేఎస్ చిత్ర గురించి మాట్లాడుకుంటున్నాము. చిత్ర గారు పాడినటువంటి పాటల్లో మురారి సినిమా నుంచి మరొక పాట మీకోసం.

లిజనర్స్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో. సాగరిక ఇదాలను చికెరటం ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మనం ఉన్న మధురమే సుధాగణం. మరి మధురమే సుధాగణంలో 1980 మీరు కనుక పాటల్ని రిక్వెస్ట్ చేసినట్లయితే మీ రిక్వెస్ట్పై ఆ సాంగ్ని ప్లే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మధురమే సుధాగణంలో ఒక మంచి విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఏంటి అంటే కలంకారీ ఆర్ట్. దీనికోసం చెప్పాలి అంటే మాత్రం నవే డేస్ కొన్నాళ్ళ నుంచి కొన్నాళ్ళకి మనం బాగా గమనిస్తున్నది ఏంటంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నది కూడా కలంకారీ డ్రెస్, శారీస్, జ్యువెలరీస్, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే చాలామంది ఇప్పటికీ బాగా ఇష్టపడుతున్నారు కూడా. ఇంకా అది ఎప్పుడో పాతకాలంలోవి అని అనేదే లేకుండా ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉన్నాయి కలంకారీ ఆర్ట్. సో ఇలా ఈ ఆర్ట్ అంటే ఏంటి, మరి దేనికోసం, ఈ మధురమే సుధాగణంలో కొంత వివరంగా తెలుసుకుందాం. అలానే మా పదం మీ భావం యొక్క పదం కూడా నేను ఇప్పుడే మీకు అనౌన్స్ చేసేస్తున్నాను. కలము పెన్ అన్నమాట, పెన్ తెలుగులో కలం అంటాం కాబట్టి నేను మీకు ఈరోజు ఇస్తున్న పదం కలము. సో మా పదానికి మీ భావం తెలియజేయాలి అంటే మీ కవితల్ని మాకు వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. వాట్సాప్ నెంబర్ 6304767436.

మరి మధురమే సుధాగానంలో బాగా ట్రెండింగ్లో ఇప్పుడు మనందరికీ కూడా మనసును దోచుకున్నటువంటి కలంకారీ ఆర్ట్ కోసం చెప్పుకోవాలనుకుంటున్నాం కదండి. మరి కలంకారీ ఆర్ట్ కోసం చెప్పబోయే ముందు ఒక సాంగ్ అయితే ప్లే చేద్దాం. ఆ సాంగ్ ఏంటి అంటే, స్వర్గానికి నిర్జనలు సినిమా నుంచి నీ కళ్ళు చూశాను ఈ పాట కావాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నవారు గోపికానగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్. మీకోసం ఏ పాట?

మధురమే సుధాగానంలో తోటరాముడు చిత్రం నుంచి ఏదైనా ఒక పాటను మా కోసం ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు వాసవి శేఖర్, ఏవియన్ కాలేజ్ టౌన్. థ్యాంక్ యూ, ప్లీజ్ ప్లే. గుడ్ ఆఫ్టర్నూన్, హాయ్ అంజలి అంటున్నారు. మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను ప్లే చేసేస్తున్నాను, విని ఎంజాయ్ చేయండి.

అయితే మరి మనం మధురమే సుధాగణంలో కలంకరీ ఆర్ట్ కోసం చెప్పుకుంటున్నాం కదండి. ఇది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్భవించిన ఒక ప్రాచీన వస్త్ర ముద్ర కళ అంట. విజయనగర సామ్రాజ్య పాలనలో దక్షిణ భారతదేశంలో కలంకారీ ప్రాచుర్యం చాలా పొందిందంట. కలం అంటే కళ అని, మరియు కారీ అంటే దక్కన్ ప్రాంతంపై, కారీ అంటే కళ అని అర్థం అంట. అయితే దక్కన్ ప్రాంతంపై తమ పాలనలో మొఘలుడు ఈ కళను కనుగొన్నప్పుడు వారు ఈ పేరు పెట్టడం జరిగిందంట. మరి మిగిలిన విషయాలు కూడా మనం చక్కగా చెప్పేసుకుందాం ఒక పాటి తర్వాత. అంతకన్నా ముందు మధురమే సుధాగణంలో 1980కి ముందు వచ్చినటువంటి సినిమాల నుంచి మీరు ఆపాత మధురాలని చాలామంది రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలా మీ పేరుపై మీ పాటను వినాలి అనుకుంటే చక్కగా రిక్వెస్ట్ చేసేయచ్చు. మరి ఆపాత మధురాల్లో ఆ పాట సినిమా పేరుతో పాటు మీ పేరు ప్రాంతాన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేసి వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ నెంబర్ 6304767436 నెంబర్కి.

0: ఈ పాట చక్కగా ఎంతో మందికి ఫేవరెట్ సాంగ్ అనే చెప్పుకోవాలన్నమాట. ఈ పాటని చక్కగా వినేద్దరు కానీ మోగ మనసులో సినిమా నుంచి ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత విని ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి. 102 FM రెయిన్బో సాగరిక, ఇది అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.
1: మళ్ళీనా దీన్ని బ్లాక్ చేస్తున్నా,
2: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
1: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా, ఇంకా ఎన్ని నంబర్స్ ఎలా బ్లాక్ చేయాలరా?
3: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
3: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
1: దీని వల్ల అందరికి స్పామ్ తగ్గుతుందా?
3: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

మధురమే సుధాగానంలో కలంకారి ఆర్ట్ కోసం చెప్పుకుంటున్నాం కదండి. 23 దశలను కలిగి ఉండే కలంకారిలో సహజమైన రంగులను మాత్రమే ఉపయోగిస్తారంట. మరి మిగిలిన విషయాలు కూడా చెప్పుకుందాం. చక్కగా ఒక మంచి పాట తర్వాత మరి ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే, త్రిశూలం మూవీ నుంచి పెళ్ళంటే సాంగ్ కావాలి అంటూ వాణి శేషు, శివగాయత్రి నగర్, ఏ నగరు, శివగాయత్రి నగర్ అని పెట్టారు. నమస్తే ప్లీజ్ ప్లే చేయండి అంటున్నారు. ఇంతలా రిక్వెస్ట్ చేశాక సాంగ్ ప్లే అవ్వకుండా ఎలా ఉంటుంది చెప్పండి. సో మీకోసం ఈ సాంగ్ అయితే వచ్చేసింది, విని ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక.

అయితే కలంకారీ అనేది సుమారు 3000 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందిన ఒక పురాతన వస్త్ర ముద్రణ కళారూపం అంటండి. కాంచీయుగం నాటి సింధూలోయ నాగరికతకు చెందిన హరప్ప క్రీస్తుపూర్వం పురాతన ప్రదేశంలో ఒక వెండి పాత్రపై రెసిస్ట్ డై చేసిన వస్త్రపు ముక్క అంటే ఒక క్లాత్ పీస్ని కనుగొనడం జరిగిందంట. పటచిత్ర సాంప్రదాయం చాలా పురాతనమైనదని నిర్ధారిస్తుందన్నమాట. అయితే ఈ రోజుల్లో మరి భారతదేశంలో పట్టు, మూల్మూల్, కాటన్ మరియు సింథటిక్ చీరలు కూడా కలంకారీ ప్రింట్తోనే అమ్ముతున్నారు. సాంప్రదాయ కలంకారీ పనితో పోలిస్తే ప్రింటింగ్ చాలా సులభమైన పని అంట. కలంకారీ దుప్పట్లు, దుప్పటాలు మరియు బ్లౌజ్ పీస్లు భారతీయ మహిళల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సముద్రమే సుధాగానంలో లాస్ట్ రిక్వెస్ట్, ఆనందం ఆనందమాయి మూవీ నుంచి చిత్ర చిత్రాల పాట రిక్వెస్ట్ చేస్తున్నవారు రామ్మోహన్, సరస్వతి, శ్రీను, పవన్ కళ్యాణ్, కృష్ణారావు, శంకర్రావు, భువనశ్రీ, సూర్యకుమారి, విశాఖపట్నం, బీసీ రోడ్, గాజువాక నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు మీకోసం మీరు అడిగినటువంటి పాట. ఈ ప్రోగ్రామ్ని ఇంతటితో కన్క్లూడ్ చేసేస్తున్నామన్నమాట.

वहां एक हाथी भी रहता था। वो दिन भर इधर उधर घूमता रहता था।

हाथी परेशान होने लगा। उसने सूंड को जोर जोर से हिलाया।

0: లిజనర్స్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదే కిరటం ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మనమున్నాం సరదాగా కాసేపు. మరి సరదాగా కాసేపులో సరదా సరదాగా మాట్లాడేసుకుందాము. ఒక టాపిక్ కూడా ఇవ్వాలి కాబట్టి నేను ఒక ఈజియెస్ట్ టాపిక్ ఇచ్చేస్తాను అనమాట. అదేంటంటే, మీ లైఫ్లో చాలా ఫన్నీగా ఇప్పటికీ కూడా ఆ విషయం నేను తలుచుకుంటే నేను ఇప్పటికి పడి పడి నవ్వుతా అనేటటువంటి సందర్భం ఏదైనా ఉందా? మీ లైఫ్లో అలాంటి సందర్భం ఏదైనా ఉంటే వెంటనే కాల్ చేసేయచ్చు 0891-272-7244 ఆర్ 272-7288. టాపిక్ చెప్పి చెప్పగానే లిజనర్స్ కాల్ చేసేస్తున్నారంటే ఎంత ఫాస్ట్గా ఉన్నారో చూడండి. సో మన ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో
1: హలో,
0: హలో, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు?
1: త్రిపురే కదా, హేమాంజలి గారా?
0: ఎవరండి?
1: త్రిపుర హేమాంజలి. మీరు
0: హేమాంజలి?
1: హేమాంజలి త్రిపురా గారి కూడా సేమ్ మీలాగే వస్తుంది అనమాట, అందుకని.
0: ఓకే, చెప్పండి.
1: ఆరిల్లో పెద్ద గదిలి వినాయక నగర్ తిన్నారా? ఫస్ట్ కాలర్,
0: కంగ్రాచులేషన్స్ అండి. చెప్పేయండి, టాపిక్ విన్నారా?
1: మీకు నాకు బాగా చిన్నప్పుడు ఏంటంటే 80లలో మాత్రమే పల్లెటూరులో అంట మా గుడ్డులు అంత డబ్బులు వేస్తారు, డబ్బులు వచ్చేసి దళ్ళమ్మకు అవి పెడతారమ్మా. అయితే అవి పెద్ద దళ్ళమ్మ కొనుక్కొని పెద్ద మన్ను మొక్క తెచ్చేసాను కాగితంలో చుట్టేసి చేకట్లేదు. అయితే మా అక్క అంటుంది, అదే చిన్ని నేను అంతే పందుబులు చేసేస్తున్నావు అన్నాను. ఇందాక పెద్ద దళ్ళ మొక్క తెచ్చాను. ఏదైనా దళ్ళ మొక్క అన్నంటే అది కాగితం నుంచి మన్ను మొక్క.
0: అయ్యో అయ్యో,
1: ఎలా నవ్వుతుంది అంటే, ఇసా ఇంత పెద్ద బెల్లం మొక్క తెచ్చేసావు అని తెచ్చేసావా, అక్కడ నిన్ను మోసుకొచ్చి అంతే. ఇంకా నవ్వు బగలేదు మండుగా తప్పుడు నిన్ను నాకు సరే మా బెల్లం మొక్కని మొండి పెడితే తెచ్చారా, దానికోసం పన్ను బోర్ చేసేస్తానని అర్జెంట్ గా తినేద్దామని అని అన్నది మా అక్క. అందరూ నవ్వు నవ్వు.
0: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. సాధారణ మాట, ఎప్పటికీ కూడా నిజంగానే ఇలాంటి చిన్న చిన్నవే అనుకుంటాం, కానీ అది ఎప్పుడు గుర్తొచ్చినా కూడా మనకి నవ్వొస్తూనే ఉంటుంది. మరి ఇలాంటి ఇన్సిడెంట్ని షేర్ చేసుకోవడానికి మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో,
2: నమస్తే అండి. బాగున్నారండి?
0: నమస్తే అండి. బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: మా అభిమాన అజే, శ్యామాంజలి.
0: థ్యాంక్ యూ. మీకు కూడా శుభ సాయంత్రం అండి. మీ పేరు చెప్పలేదు మీరు.
2: మీరు 3 గంటలకు వస్తున్నారు కదా, మీరు 2:30 వస్తున్నారు కదండి.
0: అవునండి.
2: అప్పుడు మీ పేరు కొంచెం మీ పేరు మాకు కన్ఫ్యూజ్ చేస్తుంది.
0: ఓకే, మరి ఏం చేద్దాం అంటారు?
2: అది 3 గంటలకు వచ్చినప్పుడు మీరు చెప్పారు అనుకోండి.
0: అంటే మీరు అప్పటి నుంచి వింటున్నారు ఎఫ్ఎం ని?
2: మీరు వాతావరణం చెప్తున్నారు, వచ్చేసే వాతావరణాన్ని 2:30.
0: అవునండి.
2: అప్పటి నుంచి అంటే అన్ని ఎవరు వస్తున్నారు, ఏం పేరు, అలా ఆలోచించాల్సిన పడిపోతుంది.
0: అర్రెర్రెర్రెర్రే, ఎంత కష్టం వచ్చిందండి. అంటే ఈసారి ఎవరైతే ఉంటారో వాళ్ళు నేమ్ చెప్పేయాలంటారు.
2: చెప్పండి. అంటే మాకు అలవాటు రాకనే
0: మిక్స్. ఓకే,
2: మీరు మీరు నవ్వుతున్నారు సరే, దాన్ని బట్టి ఏమైంది కొంచెం అలవాటు అయింది నేను.
0: ఓకే అండి. ఇంతకీ మరి మీ పేరేంటి, మీ ఊరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: ఊరు సత్యరెడ్డి, పసలపూడి, శివరా సెంటర్. కరెంట్ లేదు.
0: టాపిక్ విన్నారా అండి ఇంతకీ?
2: అది కరెంట్ లేదని మాకండి.
0: టాపిక్ ఏంటంటే, మీ లైఫ్ లో జరిగేటటువంటి ఫన్నీ ఇన్సిడెంట్ కోసం చెప్పమన్నాను. సరదా సరదాగా మీ లైఫ్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైనా ఒకటి. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఈ లిజనర్ ఎవరో కానీ చక్కగా మనపై, మన ఆకాశవాణిపై ఉండేటటువంటి అభిమానాన్ని మాత్రమే తెలియజేయడానికి కాల్ చేసినట్టున్నారు. సో మరొక కాల్. హలో,
3: గుడ్ ఈవినింగ్ మేడం.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: మేము ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి శ్రీనివాసరావు రామలక్ష్మి అండి.
0: ఓకే, టాపిక్ విన్నారా?
3: విన్నా మేడం. ఒకసారి ఒక చిన్న బండి దగ్గర టిఫిన్ చేస్తాకి వెళ్ళాం మేడం. అక్కడ సిట్టింగ్ పెద్దగా ఉండదు కదండి, 4 చిన్న స్టూల్స్ లాంటివి వేశారు. ఇద్దరు కుర్రోళ్ళు, నేను ఇంకొక ఒక ఆయన కూర్చున్నామండి, 4 కూర్చొని తింటున్నాం టిఫిన్. ఈ లోపల ఇంకో ఆయన ఒక ఆయన వచ్చాడండి.

0: వచ్చేటప్పటికి పక్కన ఉన్న కుర్రాడు దబుకుని లేచి వెళ్తున్నాడండి. ఆయన పెద్ద ఆయన అన్నాడండి, పర్లేదమ్మా కూర్చో కూర్చో అన్నాడు. ఈ కుర్రాడు అన్నాడండి, లేదండి నేను చట్నీ కోసం లేచా అన్నాడు. దానికి ఇప్పటికి కూడా పొట్ట చెక్కలు వేయలే నవ్వుకుంటాను మేడం.
1: మంచిది, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
0: థ్యాంక్ యూ మేడం.
1: సాధారణ మాట, మన నెక్స్ట్ కాల్. హలో.
2: హలో, నమస్తే అమ్మా.
1: నమస్తే అండి.
2: బాగున్నారా?
1: బాగున్నాను, మీరు బాగున్నారా?
2: నేను బాగున్నాను. టాపిక్ ఏంటమ్మా?
1: మీ పేరు ఊరు కూడా చెప్పాలి.
2: చెప్తాను, ఇంకా చెప్పాలి విశాఖపట్నం.
1: ఓకే, అంటే టాపిక్ కోసం మాట్లాడిన తర్వాత మీరు చెప్తాం అనుకున్నారా?
2: అంటే నేను మాట్లాడినప్పుడు మీరు చెప్పిన టాపిక్ అయితే మ్యూజిక్ వచ్చేస్తున్నారు, అందుకు అడిగాను.
1: ఓకే, చెప్పండి అమ్మా, టాపిక్ కోసం మాట్లాడండి.
2: టాపిక్ చెప్పండి, అది అయ్యాక మ్యూజిక్ విన్నాను కానీ.
1: యాక్చువల్లీ మీ లైఫ్లో జరిగినటువంటి ఫన్నీ ఇన్సిడెంట్లో ఏదైనా ఒకటి షేర్ చేసుకోమని చెప్పామన్నమాట.
2: అయితే నేను టీచర్గా చేశాను, లాస్ట్గా పెండుకి దగ్గర సరిపిల్లి అని ఒక ఊర్లో చేశాను. అయితే అక్కడ క్లాసులో మంచి పిల్లల కోసం చెప్తున్నప్పుడు మరో స్టూడెంట్ ఎవరో వచ్చి మీకోసం ఎవరో వచ్చేయండి అన్నారు. ఇది అనుకొని పిల్లలకి ఏదో ప్రాబ్లం వారి నిజా లేదు చెప్పి మళ్ళీ వస్తాయని బయటకు వచ్చి వచ్చే వాళ్ళు
1: లేరు. మిమ్మల్ని
2: అవునరా, ఇలా చేస్తారా? విషయం చెప్తూ ఉన్నాను కదా, వాళ్ళకి ఎంత డిస్టర్బెన్స్ అంటే.
1: ఏ ఇయర్ లో జరిగిందమ్మా ఇది? ఏ ఇయర్ లో జరిగింది?
2: నాది అక్కడ 2008-09 మధ్యలో.
1: అప్పుడే ఉన్నాయి ఫ్రాంక్స్ అన్ని. అప్పట్లో ఆట పట్టించడం అంటారేమో, ఇప్పుడు ఫ్రాంక్ అంటున్నారు అన్నమాట కొత్తగా.
2: ఫ్రాంక్,
1: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో మరొక కాల్ కూడా తీసేసుకుందాం. లిజనర్స్ చాలా వెయిట్ చేస్తున్నారు, చాలా కాల్స్ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ కాల్.
3: నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? టాపిక్ విన్నారా అండి?
3: మేడం ఇంటాను మేడం.
1: చెప్పండి.
3: చిన్నప్పుడు స్కూల్కి వెళ్తుంది మేడం, కోసం వచ్చేసింది మనం. మరి పుస్తకాలు 3 మైళ్ళ దూరం వెళ్ళాలి స్కూల్కి, ఎక్కడ షర్ట్ ఎక్క లేదు. చెట్టు కింద ఎలా ఉండిపోయాం మేడం చాలాసేపు వరకు.
1: చెట్టు కింద ఉన్నా కూడా తడుస్తాం కదండి.
3: మేడం పుస్తకాలు బచాయించడం అని చెప్పి ఎలా ఉండిపోయామట.
1: ఇప్పటికీ
3: అది ఇప్పటికీ జ్ఞాపకం ఉండదు అలాగే. కానీ పుస్తకాలు మొత్తం సేవ్ చేసాం కానీ మేము పూర్తి ముద్ద అయిపోయాం ఆ టైంలో. ఆ పొలంలోకి ఏముంటుంది అంటే
1: పొలాలు పుస్తకాలను సంరక్షించుకున్నారు
3: మేడం. అది రోడ్డు ఇది లేదు, అది పొలాలు దాటుకొని వెళ్ళాలి స్కూల్కి. ఆ మధ్యలో ఇది అయింది అనమాట. ఆ చెట్టు కూడా మామూలు చెట్టు, చిన్న చెట్టు. అక్కడే మనం ఉండిపోయాము వెళ్ళి.
1: సో అవన్నీ స్వీట్ మెమరీస్ అనమాట ఇప్పటికి.
3: అది జ్ఞాపకం వస్తుంటా మేడం.
1: థ్యాంక్ యూ ఫర్ కాల్.
3: థ్యాంక్ యూ మేడం.
1: సో అదనమాట, ఒక సాంగ్ చక్కగా ప్లే చేసేయచ్చు కానీ చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత సాంగ్ ప్లే చేయాల్సి ఉంది. కాబట్టి నెక్స్ట్ కాలర్ ఎవరో కూడా చూద్దాం.
4: హలో అండి. హలో, వినబడుతుంది?
1: హలో, లైన్స్ అన్ని బిజీగా ఉన్నట్టున్నాయి. కాలర్స్ అందరూ కూడా ఒకేసారి మాట్లాడేద్దాం ట్రై చేస్తే కాల్స్ లైన్స్ ఇలానే బిజీ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ కాల్. బేసిక్గా ఆకాశవాణి తరపు నుంచి లిజనర్స్ డిసప్పాయింట్ అవ్వకుండా కాల్స్ అయితే తీసేస్తున్నాం. హలో,
5: గుడ్ ఈవినింగ్ అంజలి.
1: వెరీ గుడ్ ఈవినింగ్.
5: వాసవి ఏవియన్ కాలేజ్ డౌన్.
1: గుర్తుపట్టాను, అయినా కూడా మీరు మీ బాధ్యతగా మీ పేరు ఊరు చెప్పేయాల్సిందే, అందుకనే నేను ఏమనలేదు.
5: అంటే మీతో మాట్లాడదామని చేశాను, పన్ను ఇన్సిడెంట్స్ అంటే సడన్ గా గుర్తురావట్లేదు. బాయ్ అమ్మా.
1: థ్యాంక్ యూ. సో ముందే చెప్పేస్తున్నారు అనమాట, ఓన్లీ అభిమానంతో మాత్రమే నేను కాల్ చేశానండి, కాల్స్ ఇంకేం చెప్పడానికి కాదు అని. సో ఇప్పుడైతే మాత్రం చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత నేను లోకల్ నుంచి ఒక మంచి సాంగ్ కూడా వచ్చేసింది. ఏ సాంగ్ అన్నది నేను రివీల్ చేయొచ్చు కానీ ప్లే చేసేంత వరకు మీరు వెయిట్ చేయాలి.

0: செவ்வலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சரால்கா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சைபால்
3: పర్సనల్ లోన్ ఆఫర్
4: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
3: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
4: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అనేలా బ్లాక్ చేయాలరా?
5: నీ ఫోన్ లో జస్ట్ నెంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
4: మరి ఏం చేయాలి?
5: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
4: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
5: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

0: அபபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ ஓபிலாஷி சைபால்
3: பர்சனல் லோன் ஆஃபர்
4: மல்லினா தின்னி பிளாக் చేస్తున్నా
3: ஃப்ரீ ட்ரிப் டு துபாய்
4: தின்னி கூட பிளாக் చేస్తున్నా ఇంకా ఎన్ని నంబర్స్ అనేలా బ్లాక్ చేయాలరా
5: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు
4: మరి ఏం చేయాలి
5: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి బ్యాంకింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే
4: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా
5: అవును రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు జస్ట్ బ్లాక్ చేయడం కాదు రిపోర్ట్ చేయడం మర్చిపోకండి ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి

0: సరదాగా కాసేపులో మన నెక్స్ట్ కాల్.
1: హలో
0: హలో,
1: హలో
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: హలో
0: హలో,
1: నా పేరు నూకరాజ్ అండి, అగనంపూడి.
0: టాపిక్ విన్నారా అండి?
1: హలో,
0: వినిపిస్తోంది, మాట్లాడండి.
1: అదే పన్నీ ఇన్సిడెంట్ గురించి చెప్పమన్నారు కదండి.
0: అవునండి.
1: ఒకసారి ఏనుగు మామూలుగా ఈ మామిటి వాడు డబ్బులు ఇస్తే దీవించమని చెప్తారండి. వాళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారు, దీవిస్తుంది, మా దగ్గర డబ్బులు లేవు.
0: ఎక్కడండి ఇది?
1: అది తిరుపతిలోనండి.
0: ఓకే ఓకే.
1: నేను డబ్బులు లేకపోతే నేను ఇల్లు ఉంచున్నానండి మామూలుగా. అయితే దీవించలేదు, తండంతా ఇలాగా నెత్తి మీద పట్టమని కొట్టిందండి. పట్టమని కొడితే పడిపోయి దొర్లేశానండి.
0: అరే అరే,
1: పడిపోయి దొర్లేసి భయపడిపోయి బయటకు వచ్చానండి.
0: అది
1: అది జరిగింది నాకు ఇన్సిడెంట్, నాకు ఇప్పటికీ తలుచుకుంటే నవ్వుతుందండి. అదే
0: దాన్ని మీరు ఫన్నీగా తీసుకున్నారు. వెరీ నైస్, థ్యాంక్ యూ ఫర్
1: ఓకే, థ్యాంక్
0: కాలింగ్.
1: యూ.
0: సదా అన్నమాట, మనకి జరిగింది మంచి అయినా చెడైనా కూడా దాంట్లో మంచిని వెతుక్కోవడంలో ఇది కూడా ఒకటే అనుకోవచ్చు. సో నెక్స్ట్ కాల్. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: వెరీ గుడ్, వెరీ గుడ్
1: పర్వాడ
0: ఈవినింగ్ అండి.
1: పర్వాడ
0: లవరాజ్ గారి టాపిక్ విన్నారా?
1: విన్నానండి. చిన్న శిల్పి
0: మీ లైఫ్
1: ఏమన్నా
0: లో జరిగినటువంటి ఏదైనా ఒక ఫన్నీ ఇన్సిడెంట్?
1: పన్నీ చిన్నప్పుడు మా ఇంట్లోను ఒక పెద్ద బెల్లం దిమ్మలు కట్టివారని ఒక మూల ఉట్లోని పెట్టి అవసరానికి పండగ పూట కట్ట పిండి వంటలు కట్ట వాడేవారు. ఆ మూలలో కాబట్టి అవతల వైపు ఆ మూలలో ఉన్న కనిపించిన ముక్క ఎగిరిపోతుండేది వాళ్ళ అవసరాన్ని తీసుకోపోతారు.
0: నాకు అర్థమైంది.
1: ఎవరు చిట్టెలకు ఉంది కదా ఇంట్లో, ఆ చిట్టెలకే తినే తీసేస్తుంటది అని అనుకుని సరిపెట్టుకునేవారు.
0: సరిపెట్టేసుకునేవారు. ఎప్పుడు మీకు దెబ్బలు పడలేదు?
1: చిన్నోడు కదా ఇంటికి, ఇంట్లో చిన్నోడి బాగా,
0: ఓకే.
1: అందుకని అందుకని ఏమనివ్వరు కాదు.
0: సో మీ ముద్దంతా అలా ఎంజాయ్ చేసేవారు అన్నమాట. వెరీ నైస్,
1: ఓకే, థ్యాంక్
0: థ్యాంక్
1: యూ,
0: యూ.
1: బాయ్.
0: సదన్నమాట, మరి నెక్స్ట్ కాలర్ ఎవరో తెలుసుకోబోయే ముందు ఒక మంచి సాంగ్ కూడా వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ బాస్.

ఒక ప్రకటన. విశాఖపట్నం జిల్లాలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రతికూల వాతావరణం వల్ల ఎక్కడైనా విద్యుత్ లైన్లకు లేదా స్తంభాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ బి సింహాచలం నాయుడు సూచించారు. రోడ్లపై గాని పొలాల్లో గాని తెగిపడిన విద్యుత్ తీగలు, నేలకూరిన స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దని స్పష్టం చేశారు. నీటిలో విద్యుత్ వైర్లు, తీగలు, నేలకూరిన స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దని స్పష్టం చేశారు. నీటిలో విద్యుత్ వైర్లు పడి ఉంటే ప్రమాదం ఉన్నందున వర్షపు నీరు నిలిచిన ప్రదేశాలకు దూరంగా ఉండాలని, చెట్లు లేదా ట్రాన్స్ఫార్మర్ల కింద నిలబడకూడదని కోరారు. ఇళ్లలో తడిచేతులతో స్విచ్లను తాకవద్దని, ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాలు, ప్లగ్లను తీసివేయాలని విజ్ఞప్తి చేశారు. పశువుల కాపరులు తమ పశువులను విద్యుత్ స్తంభాలకు కట్టేయకూడదని హెచ్చరించారు. ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే స్థానిక విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని, అత్యవసర మరమ్మతుల కోసం ప్రత్యేక బృందాలను సిద్దంగా ఉంచామని వెల్లడించారు. డివిజన్ల వారీగా మహారాణిపేట, కంచరపాలెం, మధురవాడ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా, కంట్రోల్ రూమ్ యొక్క నెంబర్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో ప్రసారాలు వింటున్నారు. జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026కి సంబంధించిన ఆవర్లీ తాజా సమాచారాన్ని ఇప్పుడు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలీజ్.

మీరింతవరకు జపాన్లో చదువుతున్న 20వ ఆసియా క్రీడలు 2026కి సంబంధించిన అవర్లీ తాజా సమాచారాన్ని విన్నారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: సదన్నమాట విషయం మరి సరదాగా కాసేపులో మన నెక్స్ట్ కాలర్ ఎవరో తెలుసుకుందాం.
3: నవరాణి హాయిగా పలికించి హేమాంజలి గారు బాగున్నారా?
2: అమ్మో నమస్తే అండి, బాగున్నాను. ఇంతకీ మీరెవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీరెలా ఉన్నారు?
3: నేను అలాగే ఉన్నాను. నా పేరు అగ్రహారం ప్రణదండి, చిన్నమ్మ వారి మీదండి.
2: ఎందుకండి అలాగే ఉన్నారు, బాగున్నానని కదా చెప్పాలి.
3: అందుకే కదండి.
2: టాపిక్ విన్నారా?
3: చెప్పండి ఒకసారి. విన్నాను.
2: మీ లైఫ్ లో జరిగినటువంటి ఏదైనా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ని మన లిజనర్స్ అందరితో షేర్ చేసుకోమని చెప్పా.
3: అవునండి,
2: చెప్పేయండి.
3: అయితే నేను ఒకసారి మొట్టలకి వెళ్దాం అనుకున్నాను, కానీ వెళ్ళే అదే ఇక్కడ మన టిఫిన్ బండి దగ్గరికి, అక్కడే మన స్టేట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాక అదేమైందంటే టిఫిన్ చేయడానికని కూర్చున్నానండి. టిఫిన్ చేసేసాను.
2: చేశారా?
3: చేసాను. అయితే నన్ను నమ్మొచ్చేదో కాదు నాకు తెలీదు. అయితే ఆఖరికి చేసేసాక అయిపోయాక మళ్ళీ ఇంకో ఆయన మళ్ళీ టిఫిన్ ఇప్పించేశారు. నేను మరి టిఫిన్ కాదండి అనుకున్నా, అందాం అనుకున్నాను. ఇంకాను తీరా చూస్తే మళ్ళీ ఇడ్లీ ఇప్పించారు. అయితే మా అమ్మగారు అన్నారు మళ్ళీ తీసుకోపోని అనేసి అన్నారనమాట. అది జరిగింది. అది ఎక్కడ జరిగింది అంటే స్టేట్ బ్యాంక్ దగ్గర ఇక్కడ జరిగింది అని మన టౌన్ లోనే. అది నాకు జరిగింది బాగా గుర్తండి. ఈ మధ్య అంటే ఒక 5-6 సంవత్సరాల పైన అవుతుందండి, కొంచెం ఇదే అవుతుంది.
2: ఆ సందర్భంగా అలా ఫుల్ గా తినేశారు అన్నమాట మీరు?
3: అంటే నేను తినేది 4-3 తిన్నాను, 2 ఆయన ఒక 2 ఎన్నో ఇప్పించారు.
2: ఇంకా ఎక్కువ అయిపోయింది. సో ఆ ఇన్సిడెంట్ మీకు ఇప్పటికే తలుచుకున్నా కూడా మీకు నవ్వు అనిపిస్తుంది.
3: నిజంగా నాకు అదే గుర్తుకు వస్తుందండి. ఎందుకంటే మరి మళ్ళీ మళ్ళీ మనకు రాలేని రోజు అనమాట అది.
2: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.
3: అంటే ఆయన ఎవరో మనకు తెలీదు.
2: ఓకే, ఏ జన్మలోనో అనుబంధం అయి ఉంటుంది మీ ఇద్దరిది.
3: మరి అంతేనండి, అలా జరిగిందండి అది.
2: సో అది మీకు చాలా ఫన్నీగా అండ్ మెమరబుల్ గా అనిపించింది.
3: మీ లైన్ కలిసిన నాకు చాలా ఆనందంగా ఉంది. నవరత్నాల నవరాణి హేమాంజలి,
2: సాదన్నమాట. ఏంటో ఎప్పుడు లిసనర్స్ తో మాట్లాడినా కూడా. నెక్స్ట్ కాల్.
4: హలో.
2: హలో, నమస్తే అండి. ఎవరు
4: మాట్లాడుతున్నారు? ఏదండి
2: సాంగ్?

0: లేదండి అమ్మగారు మీరు అంటున్నా
1: చాలా మెసేజెస్ వస్తాయి కదండి, అందులో ఎక్కడో మీ సాంగ్ మిస్ అయ్యి
0: అంటే రైట్ టైం
1: ఉండుండొచ్చు.
0: పెట్టాం కదా మేము, ఎందుకు ప్లే చేయాలండి మా సాంగ్?
1: సో అలా మిస్ అయ్యి ఉండొచ్చు, నెక్స్ట్ టైం అయితే నేను తప్పకుండా ప్లే చేస్తాను. టాపిక్ విన్నారా
0: రెండో
1: అండి?
0: తరగతి మూడో తరగతి అలా అండం ప్లే చేయడం లేదు.
1: నేనే
0: నువ్వే
1: ఇప్పటి వరకు నాకు ఇన్ని క్వశ్చన్స్ నన్ను ఎవరు అడగలేదండి, మీరే అడిగారు. సో ఇప్పుడే నేను ఆన్సర్ చేస్తాను,
0: అందుకే
1: నెక్స్ట్ టైం
0: అంటే
1: మాత్రం డెఫినెట్లీ ప్లే చేస్తాను. ఇంతకీ మీ పేరు అండి?
0: మహేష్ అనంతపురం.
1: ఓకే, టాపిక్ విన్నారా?
0: నేను చెప్పనులేండి.
1: ఓకే, థ్యాంక్ యూ. సో ఎప్పుడు కూడా మాట్లాడుకుందాం తర్వాత. నెక్స్ట్ కాల్. హలో,
2: హలో మేడం, నమస్తే.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: నేను గాజాకండి అండి, అమ్మాయి.
1: ఓకే, అమ్మాజీ గారు టాపిక్ విన్నారా?
2: విన్నానండి.
1: చెప్పండి.
2: అంటే మా పిల్లలు చిన్నపిల్లలుగా ఉండేవారు, అప్పుడు మేము తిరుపతి వెళ్ళడానికి అని పొంగడాలు పిండిపాకుండా చేస్తున్నాం అనమాట.
1: ఓకే.
2: పెద్ద అబ్బాయి గబగబా వచ్చి వండుతూ ఉంటే కరెంటు అప్పుడు అయితే కరెంటు వండుతూ ఉంటే నా వెంకాతల నుంచి వచ్చి భుజం మీద పొగేసి, అమ్మా అమ్మా అమ్మా ఏం అంటే చెప్పడు. తర్వాత ఏమో నాకు నాకు నాకు పంపించింది అన్నాడండి. అట్లా ఇంకొక అమ్మాయి వచ్చి ఆడుకోండి, వీడు ఎప్పుడు అలాగే మాట్లాడతాడో మన ఊరికో, నువ్వు పొంగడాలు నాకు ముందు నాకు. ఇంకొక అమ్మాయి వచ్చి వీళ్ళిద్దరినే కొట్టేసి తీసుకెళ్ళిపోయిందండి. అది చాలా నవ్వు, ఇప్పుడు బాగా గుర్తు చేశారు మీరు.
1: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇంకా కాసేపు చక్కగా నవ్వుకోండి. సాదన్నమాట. సో ఈ టాపిక్ ప్రకారం లిజనర్స్ హ్యాపీ, లిజనర్స్తో పాటు మనం కూడా హ్యాపీ. రెమో మూవీ నుంచి మిస్ ఎ బ్యూటీ సాంగ్ రెడీగా ఉంది, విని ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి 102.2 FM రెయిన్బో సాగర్ రంజిత్ వాయిస్లో.

0: ప్రస్తుత తీవ్ర వాయుగుండం పరిస్థితుల్లో వాతావరణ స్థితిగతుల గురించి విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ పిఎల్ఎన్ మూర్తిగారు అందించినటువంటి వివరాలు వింటారు.
1: బంగాళాఖాతం మరియు దానికి ఆనుకునున్న వాయు బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ ప్రస్తుతం విశాఖపట్నానికి 140 కిలోమీటర్లు, కళింగపట్నానికి 60 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండంగా కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 12 గంటల్లో పశ్చిమ వాయువ దిశగా ప్రయాణిస్తూ విశాఖపట్నం మరియు గోపాల్పూర్ తీరాల మధ్యన కళింగపట్నానికి సమీపంలో ఈరోజు రాత్రి 8 గంటల నుండి 12 గంటల మధ్యన తీవ్ర వాయుగుండంగా తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటుతున్నప్పుడు అరౌండ్ ద టైమ్ ఆఫ్ ల్యాండ్ఫాల్ ఎదురుగాలులు గంటకు 55 నుండి 60 కిలోమీటర్లు, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ తీవ్ర వాయుగుండం వలన ముఖ్యంగా ఈరోజు అత్యంత భారీ వర్షపాతం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీ పురమణ్యం, ఏఎస్ఆర్ జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా రేపు ఏఎస్ఆర్ మరియు ఏలూరు జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా వెరీ హెవీ రైన్ఫాల్ అంటే అత్యంత భారీ వర్షపాతం ఈరోజు విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడలో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా రేపు విశాఖపట్నం, పార్వతీపురమణ్యం, శ్రీకాకుళం, కాకినాడ జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. ఈ భారీ అతి భారీ వర్షపాతం మరియు అత్యంత భారీ వర్షపాతంతో పాటు ఉరుములు మరియు మెరుపులు కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మత్స్యకారులకు ఈ రోజు నుండి నెక్స్ట్ 4 డేస్ కూడా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి మరియు ఆవల చేపలు పట్టడానికి వెళ్ళకూడదని హెచ్చరిక జారీ చేస్తున్నాం. అదేవిధంగా మనకు పోర్ట్ వార్నింగ్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఉన్న పోర్ట్లన్నింటికీ కూడా 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక అనగా LC3 వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ తీవ్ర వాయుగుండం ల్యాండ్ఫాల్ అవుతున్నప్పుడు దానికి ముందు 6 అవర్స్, తర్వాత కూడా అరౌండ్ ద టైమ్ ఆఫ్ ల్యాండ్ఫాల్ విండ్ స్పీడ్ ఎక్కువ ఉండటం చేత మనకి వీక్ స్ట్రక్చర్స్ అనగా చిన్న చిన్న చిన్న స్మాల్ హట్స్, అరటి చెట్లు, అలాగే ఇంకా ఏమైనా బలహీనమైన చెట్లు, బలహీనమైన కట్టడాలు, రేకుల షెడ్లు ఇలాంటివి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో దానివల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భారీ నుండి అతి భారీ వర్షపాతం ఉండే అవకాశం ఉండడం చేత ఫ్లాష్ ఫ్లడ్స్, ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ ఉండే అవకాశం. అందుచేత ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎలివేటెడ్ ఏరియాస్ అంటే ఎత్తైన ప్రదేశాలకి మొబిలైజ్ అవ్వాలి.
0: మీరింతవరకు ప్రస్తుత తీవ్ర వాయుగుండం పరిస్థితుల్లో వాతావరణ స్థితిగతుల గురించి విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ పిఎల్ఎన్ మూర్తిగారు అందించినటువంటి వివరాలు విన్నారు.

0: సరదాగా కాసేపులో లాస్ట్ లక్కీ కాలర్ ఎవరు? హలో,
1: హలో, నమస్తే మేడం. బాగున్నారా?
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: క్లియరే పెదపిల్లి అమరమ్మ.
0: రమణ గారు, టాపిక్ విన్నారా అండి?
1: విన్నాం కానీ విన్నాం. చిన్నప్పుడు రోజు జరిగిన సంఘటన చెప్తున్నాను అలకండి.
0: చెప్పండి చెప్పండి.
1: ఒక చుట్టూ మేము సినిమా కానీ వెళ్ళాం. సినిమా కానీ వెళ్తే ఏటమ్మా, అదే ఇదే కాలాన్ని సినిమాకి వెళ్తే ఏమని తెలిసినప్పుడు అంత వర్షం వచ్చేసింది. వర్షం వచ్చేస్తే అప్పుడు మాకు పెద్ద గడ్డ ఉండేది. గడ్డ ఉంటే అంటే మేము ఫస్ట్ స్టార్ట్ సినిమాకి, అదే మ్యాటీ సినిమాకి వెళ్ళాం. పెద్ద గడ్డ ఉండేది, ఆ గడ్డ తగ్గలేదు. ఆ గడ్డ తగ్గుతుంది అని చూస్తే ఏమైంది, అలా నిలబడిపోతే ఇదేం గడ్డ అని చెప్పి ఒక ఇద్దరేమో ముందు దిగేశారు. అది దిగిపోతుడికి వాళ్ళిద్దరు కొట్టిపోయింది గడ్డ.
0: ఓకే.
1: కొట్టుపోతే అప్పుడు మేము భయపడిపోయి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి మళ్ళీ రెండో సినిమా చూసి వచ్చాం అనమాట.
0: ఓకే.
1: చూసి వస్తే ఇంకేముంది, అప్పుడు గడ్డ అది తెగిపోయింది. ఇంకా అది అలా ఉండిపోయింది. ఇలాంటి కాలం వస్తే మాకు అదే గ్యాప్ వస్తుంది. అదే నీకు చెప్తాను, ఏం దొరకలేదు.
0: ఇప్పుడు దొరికేసింది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
1: థ్యాంక్ యూ.
0: సాదా అన్నమాట విషయం. అయితే ఎస్ఆర్ కళ్యాణ్ మండపం, ఇంకొక లాస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసి మనం ఒక సాంగ్ తీసుకుందాం.
2: మేడం నమస్తే అండి.
0: నమస్తే అండి, మీరు లాస్ట్ లక్కీ కాలర్.
2: మేడం నమస్తే, నా పేరు గంటా వీరబాబు, కాకినాడ నుంచి అండి.
0: చెప్పండి, టాపిక్ విన్నారా?
2: విన్నాను మేడం. మీరు ఇంకా టైం వేస్ట్ చేయనండి, ఎందుకంటే మేడం
0: లాస్ట్ లక్కీ కాలర్ కాబట్టి.
2: మేడం
0: చెప్పండి.
2: మేడం 90s లోని మూవీస్ కి వెళ్ళి ఉండే మేడం మా చిన్నప్పుడు మా కుర్రాళ్ళు బ్యాచ్. అయితే జనరల్ గా ఒక సినిమా చూస్తారండి జనరల్ గా. కాకపోతే మేము మ్యాట్నిక్ అనేసి కూడా కొంచెం రైస్ పట్టుకెళ్ళి భోజనం పట్టుకెళ్ళిపోయేవాళ్ళు మేడం. ఎందుకంటే దాని ఫస్ట్ షో కూడా చూడడానికి మధ్యలో ఆహారం అన్నమాట అండి.
0: ఏ హీరో సినిమాలు ఎక్కువగా చూసేవారు?
2: చిరంజీవి అండి, కొదమసింహం.
0: ఏదో స్కూల్ కి ఉద్యోగానికి వెళ్ళినంత సిన్సియర్ గా వెళ్ళిపోయేవారు అండి సినిమాలకి మీరు.
2: అదే మేడం, నాకు నాకు సీరియస్ కానీ మీకు కామెడీ అండి, అందుకని అలా చెప్పాను మేడం.
0: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
2: థ్యాంక్ యూ మేడం.
0: సో చాలా హ్యాపీ హ్యాపీగా లిజనర్స్ వారి వారి భావాలను ఇలా వ్యక్తం చేశారనమాట. సో ఇప్పుడైతే మాత్రం ఎస్ఆర్ కళ్యాణ్ మండపం మూవీ నుంచి సాంగ్ రెడీగా ఉంది, విని ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక.

పౌర సంబంధాల అధికారి జీవీఎంసీ వారి సూచన. నగరంలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో జీవీఎంసీ యంత్రాంగం పూర్తి అప్రమత్తం. 56 ప్రభావిత ప్రాంతాలకు 56 పునరావాస కేంద్రాలు సిద్ధం. అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు. కొండవాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి. అత్యవసర సహాయక చర్యలు. 22 జేసీబీలు, 149 టాటా ఏసీలు లేదా టిప్పర్లు, 30 మినీ ఎక్స్కవేటర్ల సిద్ధం. సిటీ ఆపరేషన్ సెంటర్ జోనల్ కంట్రోల్ రూంల ద్వారా 24 గంటల నిరంతర పర్యవేక్షణ. సీఓసీ అదనపు కమిషనర్ ఎస్ఎస్ వర్మ నిరంతరం మానిటరింగ్ చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ ఆదేశం. అత్యవసర సహాయానికి జీవీఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ 1800420000009. జీవీఎంసీ వాట్సాప్ నెంబర్ 9014218870. వర్షాలకు సంబంధించి సంఘటనలను వెంటనే తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

వెల్ లిజనర్స్, మీరు జోన్ చేసి వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది వాళ్ళని చక్రటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. క్లాక్ చూపిస్తోంది 5:01 అయ్యింది. యువవాణి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే టైం అయితే వచ్చేసింది. మరి యువవాణి యువకుల ప్రోగ్రామ్.

యువవాణి యువకుల కార్యక్రమంలో ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసే ముందు ఒక మంచి పాటతో ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం ఫ్రమ్ ద మూవీ స్టైల్.

ఎప్పుడైనా ఆలోచించావా నీ గమ్యం ఎటు వరకు అని? చివరికి నువ్వు చేరే గమ్యం ఎక్కడికి ఎలా వెళ్ళబోతున్నావు అని ఎప్పుడైనా ఆలోచించావా? యువతని మేల్కొలిపేటటువంటి ప్రసంగాలు చాలా ఉంటాయి, కానీ మనలోనే మనం ఒక మేల్కొలుపును పెట్టుకోవాలి అని అంటారన్నమాట పెద్దలు. ఎవరో పక్క నుంచి తట్టి లేపి లేపి లేపి ముందుకి నడిపించేదానికన్నా మనకంటూ కూడా ఒక ఆలోచన అన్నది ఉండాలి, మనం ఎదగాలి, మనకున్నటువంటి స్కిల్ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని ముందు మనకు అనిపించాలంట. అలా ఈ రోజుల్లో కొంతమందికి, జనరల్గా యూత్లో కొంతమందికి ఇలాంటి సందర్భాలలో కొంత ఏకాగ్రత అన్నది లోపిస్తూ ఉంటుందన్నమాట. కాన్సన్ట్రేషన్ లేకపోతే చేసేటటువంటి వర్క్పై కాన్సన్ట్రేషన్ లోపిస్తే ఖచ్చితంగా కూడా మనం ఆ వర్క్ని ప్రాపర్గా చేయలేం. ఏదైనా ఒక వర్క్ని ప్రజెంట్ చేసే విషయంలో కానీ, లేదంటే మనకి ఉపయోగపడేటటువంటి ఏ అంశంలోనైనా కూడా తగినటువంటి శ్రద్ధ పెట్టాలంట. అయితే కొంతమందిలో ఈ ఏకాగ్రత లోపించడం అనేది మనం చూస్తుంటాం. అయితే చుట్టూ ఉన్న పరిసరాలు కానీ, లేదంటే వాళ్ళకున్నటువంటి గతంలో కొన్ని అనుభవాలు కానీ, లేదంటే ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఏకాగ్రత అన్నది పూర్తిగా లోపిస్తూ ఉంటుందంట. ఎందుకు లోపిస్తోంది, ఎందుచేత ఇలా అవుతుంది, ఏం చేస్తే మనం దాన్ని సరైన దారిలో పెట్టుకోవచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా యువవాణిలో ఈరోజు మనం మాట్లాడుకుందాం మరొక పాట తర్వాత. కీర్తి సురేష్ నటించినటువంటి మహానటి మూవీ నుంచి టైటిల్ ట్రాక్ మీకోసం.

మహానటిలా సాంగ్ విన్నారు. ఆమె బయోగ్రఫీ తెరపై చూసినప్పుడు ప్రతి ఒక్కరికి అనిపించింది ఆమె ఎంత క్లెవర్ అని. సో అలాగే ఎప్పుడు కూడా సింగిల్ టేక్లో ఆమె పేజీలు డైలాగ్స్ చెప్పేసేవారు. సో అంత కష్టపడి అంతటి సామ్రాజ్యాన్ని ఆమె సంపాదించుకున్నారు అంటే అది మామూలు విషయం కాదు. అలానే మనం చుట్టూ చాలామందిని చూస్తుంటాం, ఒకేసారి పుడతారు. చక్కగా వాళ్ళకు ఉండేటటువంటి ఐక్యూ లెవెల్స్, మనం కూడా అదే స్టేజ్లో ఉండి కూడా మనం ఎందుకు మరుగున పడిపోతున్నాం అని ఆలోచిస్తే, కొంతమంది యూత్ బాగా మైండ్లో ఎక్కువగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు రిలేషన్ విషయంలో కానీ, లేదంటే ఏదైనా ఒక విషయంలో, లేదంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏవైనా గుర్తుపెట్టుకొని వాటిలోనే కూరుకుపోతూ మత్తుకే అలవాటు పడిపోవడం, ఇట్లాంటివన్నీ చేయటం వల్ల వారి భవిష్యత్ అన్నది చాలా కోల్పోతున్నారు వారు. సో ఇందులో ఇదే అదునుగా వాళ్ళు సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవటం కానీ, సరిగ్గా నిద్రపోకపోవటం కానీ, ఇలాంటి కారణాలని మనం చుట్టుపక్కల చూస్తూనే ఉంటాం. ఇంకా కొంతమంది వారి వ్యక్తిగత కారణాల వల్ల ఆరోగ్యం కూడా సహకరించని సమయంలో కూడా వీరు కొంతమంది మత్తుకి బానిసలు కావటం కూడా జరుగుతుందంట. సో ఈ కారణాలన్నీ కూడా యూత్లో ఏకాగ్రత లోపించటం అన్నది దానికి ఇవన్నీ కూడా కారణాలంటండి. సో ఒక సర్వేలో ఏం తేలింది అని అంటే, వీటికి ఒక యూత్లో కానీ ఎవరిలోనైనా మనకి కాన్సన్ట్రేషన్ పోతుంది, తగ్గుతుంది అని అంటే దానికి కారణాలు ఇవ్వంట. సో అలాంటి సందర్భాల్లో ఎప్పుడైనా కూడా మన మైండే మన మాట వినకపోతే ఎదుటివారు మన మాట వినాలి అని ఎలా అనుకుంటారు మీరు? సో ఎప్పుడైనా కూడా మన మైండ్ అన్నది మన కంట్రోల్లోనే ఉండాలంట. అంతేగాని మనం మైండ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయి అదేం చెప్తుందో, అది ఎలా అయితే మనకి కొన్నిసార్లు పెడదారి పట్టిస్తుందో, అట్లాంటి దారులను మనం వెళ్లకుండా మన మైండ్ని, మన మనసుని మన ఆధీనంలో ఉంచుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మరి అలా ఉంచుకోవాలి అంటే కొన్ని కొన్ని సింపుల్ జాగ్రత్తలు ఉన్నాయన్నమాట. అవి ఏంటన్నవి ఒక పాట తర్వాత చూసేద్దాం.

ఉన్న చోటే ఉండిపోవాలి, ఉన్న చోటే బతికేయాలి. ఎంతకైనా ఇలాంటి బ్రతుకు బ్రతుకుతాను చెప్పండి. కాబట్టి ఎక్కడెక్కడికో వెళ్ళాలి అని ఆలోచించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం మార్చుకోవాలి ఖచ్చితంగా. సో మనల్ని మనం మార్చుకుంటూ హ్యాపీగా మన లైఫ్ని రీస్టార్ట్ చేసేయాలి. చక్కగా ఇక్కడే ఉండిపోతామా ఇదేనా అని అనుకుంటా చుట్టొచ్చేద్దామని చెప్పి

ఆలోచన అయితే ఉండాలన్నమాట. అలా అనిపించినప్పుడే మనం ఏదైనా కూడా సాధించడానికి ఒక అవకాశం అన్నది ఉంటుంది, ఎందుకంటే అది మనమే కల్పించుకుంటాం కాబట్టి. మరి ఏకాగ్రత గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, యువతలో ఏకాగ్రత మెరుగుపరచుకోవడానికి ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు మరియు సరియైన జీవన శైలి అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో యువతలో ఏకాగ్రతను పెంచడానికి కొన్ని ఈజియెస్ట్ టిప్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అదేంటి అంటే మెడిటేషన్. డైలీ మార్నింగ్ అంట ప్రతిరోజు ఉదయం కనీసం 10 నిమిషాలు మీరు ధ్యానం చేయగలిగితే, మెడిటేషన్ చేయగలిగితే అంటే శ్వాసపై ధ్యాస పెట్టేటప్పుడు మీరు కొంత రిలీఫ్ని పొందటం అన్నది జరుగుతుందంట. ఇది నేను చెప్తుంది కాదు, పెద్దవారు చెప్తున్నటువంటి మాటలు. సో ప్రాపర్ స్లీప్ కూడా అవసరం అంటండి. 7 నుంచి 8 గంటలు, కనీసం 7 నుంచి 8 గంటలు సరిపడినటువంటి నిద్ర కూడా అవసరమే. ఈరోజు రేపు చాలామంది చేస్తున్నది ఏంటి అంటే నైట్ టైం ప్రాపర్గా నిద్రపోరు. అంటే వెంటాడుతున్నటువంటి ఆలోచనలు కావచ్చు, లేదంటే కెరియర్ మీద ఎలా తేవడా మనకి ఫోకస్ కలగట్లేదు అన్నటువంటి ఇబ్బంది కావచ్చు, లేదంటే మరి ఏదైనా ఆలోచన కావచ్చు. ఇంకా అవుటింగ్స్కి కూడా వెళ్తూ ఉంటారంట కొంతమంది, ఒక సర్వేలో తేలింది. అలాంటప్పుడు అలాంటి నైట్ టైంలోని మీరు అవుటింగ్స్కి వాటికి వెళ్ళి నిద్ర చెడగొట్టుకుంటుంటే మీకు ఏకాగ్రత ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. కాబట్టి దాన్ని కొంచెం మార్చుకోవాలంట, ప్రాపర్ స్లీప్ అన్నది అవసరం అంట. అలానే హెల్దీ ఫుడ్ కూడా అవసరం అంటండోయ్. మనం తినేటటువంటి ఫుడ్ కూడా చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అంట. బాదం, వాల్నట్స్, అలానే తాజా పళ్ళు, ఆకుకూరలు ఇవంట మన మెదడుకి చాలా శక్తినిస్తుందంట. ఆ శక్తినిచ్చిన తర్వాత మెదడు చురుగ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మెదడు చురుగ్గా పనిచేస్తుందో అక్కడి నుంచి మన మైండ్ మంచి దారిలోనే వెళ్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. లైన్గా పాటలు వేసేసుకోకుండా, లైన్గా మాట్లాడేసుకోకుండా మధ్య మధ్యలో మ్యూజికల్ బ్రేక్ కదా అవసరం. కాబట్టి బిలా మూవీ నుంచి మన మీద మనకి స్ట్రాంగ్ బాండ్ కావాలి కాబట్టి బిలా మూవీ నుంచి టైటిల్ ట్రాక్ కూడా వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేయండి. వింటూనే ఉంటుంది 102 FM రెయిన్బో సాగరిక.

సో అదనమాట విషయం. మరి ఇంకా ఏకాగ్రత, మనలో కాన్సన్ట్రేషన్ మంచిగా ఉండటానికి మనం చెప్పుకుంటున్నటువంటి టిప్స్లో మరొక టిప్ ఏంటంటే, శారీరక శ్రమ, ఫిజికల్ యాక్టివిటీ అన్నది చాలా అవసరం అంటండి. రోజు జనరల్గా అనుకుంటారు ఇంట్లో ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కదా అని అనుకుంటాం, కానీ రోజు ఆటలు ఆడటం లేదా వ్యాయామం చేయటం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి జ్ఞాపక శక్తి పెరుగుతుందంట. అలానే ఒకేసారి ఒకే పని, సింగిల్ టాస్కింగ్ అంట, ఒకే సమయంలో అనేక పనులు చేయకుండా అంటే ఈ పని చేయాలి ఆ పని చేయాలని చాలా టెన్షన్ అయిపోతూ ఉంటాం. అందులో ఒక మనిషిని నేను కూడా అని చెప్పుకోవచ్చు, చాలా పనులు పైన పెట్టేసుకుంటూ ఉంటాము, ఏది చేయాలి ఎలా చేయాలి చాలా సతమతం అయిపోతూ ఉంటాం. కానీ అది దానివల్ల కూడా మన కాన్సన్ట్రేషన్ అన్నది దెబ్బతింటుందంట. అలా కాకుండా ఒక పనిని బాగా శ్రద్ధ పెట్టి ఆ పని ముగిసిన తర్వాతే మరొక పనిని పట్టుకోవాలంట, ఎలాంటి టెన్షన్ లేకుండా. సో అలానే స్క్రీన్ టైం తగ్గించాలంటండి, మొబైల్, వీడియో గేమ్స్ మరియు టీవీ చూసే సమయాన్ని చాలా వరకు తగ్గించాలంట. ఎందుకంటే కళ్ళు బాగా స్ట్రైన్ అయిపోకుండా మంచిగా ఎక్కువగా స్క్రీనింగ్ టైం అన్నది తగ్గించుకోవాలన్నమాట. మీరు చేస్తున్నటువంటి పని గురించి శ్రద్ధగా ఆలోచించడం, శ్రద్ధ పెట్టి ఆ పనిని పూర్తి చేయడంలో మన సామర్థ్యం అన్నది ముందుకు వస్తుందన్నమాట. సో ప్రోగ్రామ్ని ఇంతటితో కన్క్లూడ్ చేసేస్తున్నాం. ఒక మంచి పాట ఫ్రమ్ ద మూవీ మహర్షి.

లిసనర్స్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఏదారని చక్కటి ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మనమున మా పదం మీ భావం. మా పదం మీ భావంలో నేను ఒక పదం ఇచ్చాను, కలమని పెన్ అన్నమాట. సో ఈ వాక్యంపై మీ కవితలను మాకు పంపాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ 6304767436 నెంబర్. అయితే మనకి మొదటిగా ఒక లిసనర్ అయితే పంపించేశారు, కలం. కలం కలం అంటే ఈ కలం లేక పెన్ను అక్షరం, అక్షరమును జత కలిపే అక్షరాయుధం. ఈ యొక్క కలముతో ఎందరో ఎందరెందరో కవులు వారి వారి మనోభావాలను వ్యక్తపరిచే మహత్తరమైన కవిత్వం. వారి మనసులో నుంచి భావోద్వేగంతో వచ్చే వారి భావాలను కలము ద్వారా జాలువారే అక్షర రూపం, అక్షరమాల. ఈ కలం ఎంత గొప్పదో అంటూ దైవపు గోపాలరావు, దైవపు హేమలత, దైవపు ఉష, టోనీ వైజాగ్ నుంచి రాస్తున్నారు. చాలా మంచి కవితను పంపించినందుకు గాను కలంతో రాస్తూ ఉంటాం కదండి, చాలా ప్రేమలేఖలు రాస్తాం, వాళ్ళు చెప్పినట్టు లిజినెస్ చెప్పినట్టు కవితలు రాస్తాం, కథలు రాస్తాం. మరి రాశాను ప్రేమలేఖలు ఎన్నో అంటూ శ్రీదేవి మంచి ఒక సాంగ్ మీకోసం.

0: పర్సనల్ లోన్ ఆఫర్
1: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
0: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
1: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
2: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
2: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
1: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
2: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
3: మరొక భావాన్ని తెలియజేస్తున్నారు కలం. మొదలను కదిలిస్తూ అక్షరాలను సృష్టిస్తుంది కలం. హింసను తుంచి కత్తులను చిత్తు చేస్తుంది కలం. మరణం లేని సంతకాన్ని ఇస్తుంది కలం. గొప్పతనాన్ని హలం మాత్రమే చెప్పగలదు. కలం రాసే అక్షరం, హలం నాటి

ఏ విత్తనం రెండూ బతుకునిస్తాయి. కలమూహల ప్రవాహాన్ని కాగితపు కొరంలో నిల్వ చేసి సాహిత్యపు సాగుకి అక్షర నీటిని అందిస్తుంది. కలం కనే ప్రతి అక్షరాన్ని తెల్లని కాగితంపై పసికందులా జీవింపజేస్తుంది. కలం నిండు చూలాలై పచ్చి బాలింతగానే ఉంటుంది. కలం తడియారదు, కన్ను పొడిబారదు అంటూ వీరేంద్ర గారు పెదవుల దగ్గర నుంచి పంపిస్తున్నారు. మరి మా పదం మీ భావంలో మరొక పాట మరి ఓ పాపాలాలి మూవీ నుంచి మీకోసం రెడీగా ఉంది. విని ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి 102.2 FM రెయిన్బో సాగరిక.

పెన్ను చేతుల చిన్నదైన చరిత్రను రాసే శక్తి నీది, మాటలకు రూపమిచ్చి మనసులను తాకే మాధుర్యం నీది. కాగితంపై కదిలితే కళలన్నీ అక్షరాలవుతాయి, నిశ్శబ్దమైన హృదయంలో భావాలన్నీ పలుకుతాయి. విద్యార్థి చేతిలో ధ్యానమై, కవి చేతిలో కవితై, రచయిత చేతిలో కథై, లోకానికి వెలుగై నిలిచేది పెన్ను. ఒక చిన్న గీతతో మొదలై ఒక గొప్ప కథగా మారే అక్షరాల ఆయుధమే అందమైన భవిష్యత్తును రాసే పెన్ను. కుమార్ చంద్రిక, రామ్ చరణ్, దిలీప్ పుచ్చిరాజుపాలెం, రెడ్డి వీధి రామాలయం NAD నుంచి రాస్తున్నారు. చాలా చక్కటి కవితను పంపించారు. అలానే కలం, కథలు కవితలు కలంకు అన్యోన్యమైన సంబంధం. కళలో వచ్చిన కలం పెట్టి రాసుకొని పదిలంగా దాచుకున్న సందర్భం, వాడిగా వేడిగా కలకాలం మన ప్రశ్నలు కలం ద్వారా రాసి ఆలోచింపచేయవచ్చు. ప్రగతి మార్పు మూల సూత్రాధారి విజ్ఞానం, వైద్యం, వైవిధ్యం, కళా కూర్పు ఏదైనా కూడా కలకాలం ప్రజల నాలుకపైన ఉంది. అంటే కలం ప్రాముఖ్యత అదే. కీర్తన మధురవాడ నుంచి పంపిస్తున్నారు. అండ్ అలానే మునగపాక నుంచి పంపిస్తున్నారు ఆడారి నాగేశ్వరరావు. కాగితపు తెల్లదనంలో ప్రాణం పోసేది, మౌనంగా ఉండి కూడా గర్జించేది కలం. రక్తపు పొట్టు కాదు కానీ అక్షరాల సిరను ఉంపే అదృష్ట సృష్టి ఇది. కత్తి కన్నా గొప్పది కలం చేసే యుద్ధం, చీకటిని తరిమేసే జ్ఞానపు దీపం. గుండెల్లో దాగున్న భావాలకెంతో ఊపిరి, గమనాన్ని చూపించే నిజమైన నేస్తం కలం. పబ్బా, చాలా చక్కటి కవితలను పంపించారు. మరొక కవిత, కలం శక్తి. తెల్లని కాగితం తెరపై నల్లని సీర చుక్కలతో చరిత్ర కత్తిని వచ్చే సమయదండం కలం. ఇది అదే సేమ్గా ఉంది కాబట్టి నేను మరలా రిపీట్ చేయట్లేదు. పేరు పి మహేష్ బాబు, స్థలం శ్రీ రెసిడెన్సీ బుచ్చయ్యపేట వీధి శ్రీకాకుళం నుంచి పంపిస్తున్నారు. మీ అందరికీ, లిజనర్స్ అందరికీ కూడా మా పదం మీ భావానికి పంపించినటువంటి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి సరిగ్గా ఆఖరిగా పెన్ను సరిగ్గా వాడుకుంటే జీవితానికి గన్ను, అవసరానికి వెన్ను తన్ను, పరీక్షగా చూసేవారికి మనసుకు మూడో కన్ను, దేశానికి రైతు ఎలాగో రెక్కల కష్టానికి శ్రామికుడు ఎలాగో సృజించే రచయితకి, అక్షరించే కవికి, ఆలోచించే మస్తిష్కానికి పదును పెట్టే ఊహకి ఈ కలం. అలాగా కళాన్ని కాలానికి అనుగుణంగా వాడుకుంటే ఉజ్వల భవిష్యత్తు మనదే అంటూ పంపిస్తున్నారు మానాపురం చంద్రశేఖర్, బాబామెట్ట, విజయనగరం నుంచి. చాలా చక్కగా పంపించారండి. మీ అందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ ఈ టైం ఇక్కడితో అయిపోయింది కాబట్టి మా పదమే భావం కన్క్లూడ్ చేసేస్తున్నాము. అరరే నేను ఇంకా ఉన్నానే అంటూ మరొక కవితను కూడా పంపించారు. నిశ్శబ్ద ఆయుధం కలం, సృష్టికి మూలమయ్యే చిన్న కలం, సమాజ మార్పుకు ఇదొక ఇంధనం, పదునైన కత్తి కంటే శక్తివంతం, జ్ఞానాన్ని పంచే అక్షర అమృతం, నోరలేని గుండెలకు గొంతుకనిస్తుంది, చీకటి బతుకుల్లో వెలుగులు నింపుతుంది, న్యాయం వైపు నిలిచే యోధుడు, నిజాయితీని చాటే మన రథసారథి ఈ కలం. పి అనురాధ గారు బుచ్చయ్యపేట వీధి శ్రీకాకుళం నుంచి పంపిస్తున్నారు. ఇక్కడితో మా పదం విభావం కన్క్లూడ్ చేసేస్తున్నాం.

0: ఇప్పుడు మీరు ఉద్యోగ వార్తలు వింటారు. చదువుతున్నవారు బీరాజు.
1: ఉద్యోగ వార్తలు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ సిహెచ్ఎస్ఎల్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ట్రిబ్యునల్స్ మొదలైన వాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత ఉన్న వారెవరైనా 7వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు. మొత్తం ఖాళీల సంఖ్య 2536. పోస్టులు లోయర్ డివిజనల్ క్లర్క్ ఎల్డిసి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. అర్హతలు ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత, డిఈఓ, డిఈఓ గ్రేడ్ ఏ పోస్టుల కోసం అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా తత్సమానం నుంచి

0: గణితం ఒక సబ్జెక్టుగా సైన్స్ స్ట్రీమ్లో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 1 అక్టోబర్ 2026 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే ఆగస్టు 2, 1999 నుంచి ఆగస్టు 1, 2008 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 15 ఏళ్ళు గరిష్ట వయసులో సడలింపులు వర్తిస్తాయి. ఎంపిక విధానం, టైర్ 1, టైర్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష. ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు 100 రూపాయలు. మహిళలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 7 సెప్టెంబర్ 2026 నుంచి 7 అక్టోబర్ 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ 8 అక్టోబర్ 2026. దరఖాస్తు సవరణ తేదీలు 14 అక్టోబర్ 2026 నుంచి 16 అక్టోబర్ 2026 వరకు. మరిన్ని వివరాలకు www.ssc.nic.in వెబ్సైట్ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ TIFR ముంబై అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం 10 ట్రేడ్మెన్స్ ట్రైనీలు ట్రేడ్మెన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి వాక్ఇన్ సెలక్షన్ కోసం ప్రకటన విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 30 తేదీ నిర్వహించే వాక్ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. పోస్టుల వివరాలు, ట్రేడ్ అప్రెంటిస్, మొత్తం ఖాళీల సంఖ్య 10. విభాగాలు, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, మెషనిస్ట్, టర్నర్ తదితరాలు. అర్హతలు, సంబంధిత విభాగాల్లో ఎన్సీవీటి గుర్తించిన కార్పెంటర్ ట్రేడ్లో కనీసం 60% మార్కులతో ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయోపరిమితి 28 సంవత్సరాల వరకు ఉండాలి. ఎంపిక ప్రక్రియ, వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 2026 సెప్టెంబర్ 30. మరిన్ని వివరాలకు www.tifr.res.in వెబ్సైట్ను సందర్శించగలరు.
1: మీరింతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివిన వారు వీరాజు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్క్రోలింగ్. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తీవ్ర వాయుగుండం. ఇది ప్రస్తుతానికి గోపాల్పూర్ 150 కిలోమీటర్లు, కలింగపట్నానికి 100 కిలోమీటర్లు, ఒడిశాలోని పూరికి 220 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం. ఇవాళ రాత్రి తీవ్ర వాయుగుండంగా విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య తీరాలను దాటే అవకాశం ఉంది. నేడు రేపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు, హోర్డింగ్స్ వద్ద నిలబడరాదు. మత్స్యకారులకు వేటకు వెళ్లరాదు. విపత్తుల నిర్వహణ సంస్థ. నేడు రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు, చెదురుమదురుగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో భారీ వర్షాలు. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తారు వర్షాలు. రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. ఆకస్మిక వరదలు పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రకాష్ జైన్, ఎండి, విపత్తుల నిర్వహణ సంస్థ.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు: నాలెడ్జ్ ఎకానమీ, పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్ధికి అమరావతి కేంద్రంగా మారుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. టెక్కల సమీపంలో ఈరోజు జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రి విశాఖపట్నం, గోపాల్పూర్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వివరాలు: శరవేగంగా నిర్మితమవుతున్న రాజధాని అమరావతికి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థ రావడం గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తుళ్లూరు మండలం అబ్రాజుపాలెం వద్ద ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఈరోజు భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మొత్తం 12 ఎకరాల్లో ఏటా 3 లక్షల మందికి చికిత్స అందించేలా ఈ సంస్థ ఏర్పాటవుతోందని తెలియజేశారు. కంటి చికిత్సలకే పరిమితం కాకుండా పరిశోధన, శిక్షణ వంటి కార్యక్రమాలు కూడా అందించేలా ఇక్కడ నిర్మాణం చేపట్టడం ఎంతో సంతోషదాయకమన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ నేత్ర వైద్య పరిశోధన సంస్థగా అమరావతి

0: లోని కేంద్రాన్ని నిలపాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. నాలెడ్జ్ ఎకానమీకి పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్ధి కేంద్రంగా అమరావతి తయారవుతోందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఎల్వి ప్రసాద్ ల్యాబ్ ఇన్స్టిట్యూట్ మన అమరావతికి రావడం మనందరికీ గర్వ కారణం. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ పెట్టారు. సంవత్సరానికి 3 లక్షల మందికి సేవలు అందిస్తామని ముందుకొచ్చారు. ట్రీట్మెంటే కాదు, రీసెర్చ్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్, రీహాబిలిటేషన్, అదే మరి కమ్యూనిటీ ఐ హెల్త్, ఇవన్నీ కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలనేది ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు.
0: ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను రాజమహేంద్రవరంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని ఆ శాఖాధికారులతో మంత్రి ఈరోజు కీలక సమావేశం నిర్వహించి రాష్టంలో పర్యాటక రంగ అభివృద్ది, భవిష్యత్ ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ నెల 27న పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా ఏర్పాటు చేయాలని, రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పర్యాటక శాఖ తరపున చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించాలన్నారు. రాష్ట్రానికి పర్యాటకుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు సరికొత్త ప్యాకేజీలు, ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రాష్టంలోని పర్యాటక ప్రాంతాల సౌందర్యాన్ని తెలిసేలా దేశంలోని ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లోనూ రోడ్ షోలు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగం ద్వారా స్థానిక యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస సమీపంలో ఈరోజు రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రాజారాణి ఎక్స్ప్రెస్ రైలు 5 గురుని ఢీకొట్టిన ఘటనలో 4 మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రైల్వే ట్రాక్పై నడిచి వెళుతుండగా వారిని రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని కోరారు. వాయువ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తాంధ్రలో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. గంటకు 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కాగా పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో వేగంగా కదులుతోన్న తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రికి విశాఖపట్నం, గోపాల్పూర్ల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని సచివాలయంలో ఈరోజు అధికారులతో సమీక్ష చేపట్టారు. వాయుగుండం తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 85 కిలోమీటర్ల వరకు ఉండవచ్చునని వివరించిన అధికారులు, పార్వతీపురం, శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. రేపు, ఎల్లుండి కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆకస్మిక వరదలు, భారీ వర్షాలకు అవకాశం ఉండే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలు అందిస్తోంది. అందులో భాగంగా వోకల్ ఫర్ లోకల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో తయారయ్యే స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్, స్వయం సమృద్ది సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వోకల్ ఫర్ లోకల్ కు పిలుపునిచ్చింది. ప్రజల్లో ఆత్మనిర్భర్త స్ఫూర్తిని ప్రోత్సహించి వారిని సుస్థిర వృద్ది, శ్రేయస్సు వైపు నడిపించేందుకు చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇది. స్థానికంగా ఉన్న చేతి వృత్తుల వారు, చిన్న వ్యాపారస్తులు, తయారీదారులను ప్రోత్సహించడం ద్వారా స్థానిక ఉత్పత్తులకు గిరాకీ పెరిగి గ్రామీణ కుటీర పరిశ్రమలు అభివృద్ది చెంది తద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. అలాగే విదేశీ వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో వోకల్ ఫర్ లోకల్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ కార్యక్రమం

0: కింద దేశంలో వస్తువుల ఉత్పత్తితో పాటు స్థానిక బ్రాండ్లు, తయారీ, సరఫరా గొలుసును ప్రోత్సహించాలని ప్రభుత్వం పేర్కొంది. జీవనోపాధి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్థానిక కుటీర పరిశ్రమదారులు, చేతి వృత్తులు, హస్తకళాకారులను బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వోకల్ ఫర్ లోకల్ని ప్రోత్సహించాలని ఒక సందర్భంలో పేర్కొంటూ
1: वोकल फॉर लोकल के मंत्र को मजबूत करने का संकल्प ले, विकसित भारत बनाने के लिए हमें लोकल इकोनॉमी को बढ़ावा देना ही होगा। हमें याद रखना है, जब हम स्थानीय उत्पाद खरीदते हैं तो हमें एक परिवार, एक छोटे उद्यम और स्थानीय सप्लाई चेन को सीधे सशक्त बनाते हैं। इसी से आत्मनिर्भर भारत का रास्ता भी तैयार होता है।
0: వికసిత్ భారత్ నిర్మాణంలో మహిళలు, భావి భారత పౌరుల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు అన్నారు. జాతీయ పోషణ్ మాసోత్సవాలను పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ ఫోటో ఎగ్జిబిషన్ను ఈరోజు ఆయన సందర్శించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఈ 2 రోజుల సమాచార అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, శిశువులకు పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు.
2: సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నరేంద్ర మోడీ గారి యొక్క 75 సంవత్సరాల నుండి 76వ సంవత్సరం వచ్చిన సందర్భంలో అనేక కార్యక్రమాలను రూపకల్పన చేయడం జరిగింది. పిల్లలకి కాంపిటీషన్స్, డ్రాయింగ్ పోటీలు గాని, రక్తదాన శిబిరాలు గాని, మొక్కలు నాటే కార్యక్రమం గాని, ఈవేళ పోషణ అభియాన్ గాని, ఇలాంటి 13 రకాల కార్యక్రమాలని డిజైన్ చేయడం, ఇవి ప్రజల దగ్గర తీసుకెళ్లే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
0: గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సమగ్ర పోషణ, ఆరోగ్యం, పౌష్టికాహారంపై అవగాహన కలిగజేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర తెలియజేస్తూ,
3: దేశవ్యాప్తంగా జరుగుతున్న పోషణ్ మాసోత్సవాల్లో భాగంగా రాజమండ్రిలో 2 రోజుల చిత్ర ప్రదర్శన పోషణ్ మాసోత్సవాల్లో భాగంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ICDS ఆధ్వర్యంలో స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. ఆ స్టాల్ లో వివిధ రకాల తృణధాన్యాలు, ధాన్యాలు ప్రదర్శనలో పెట్టడం ద్వారా పిల్లలకి కొత్త తృణధాన్యాలు కానివ్వండి, ధాన్యాలు కానివ్వండి కూడా పరిచయం అవుతున్నాయి.
0: అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్ల సేవలను వివరిస్తూ రూపొందించిన సేవా సంకల్ప్ అభియాన్ ప్రచురణలను సోము వీర్రాజు సందర్శించారు. గతంలో ఎవరూ చేయని విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రాన్ని అభివృద్ది చేశామని మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దినట్టు తెలియజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ విశాఖ వైసీపీ నేతలతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమావేశమయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. నాలెడ్జ్ ఎకానమీ, పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్దికి అమరావతి కేంద్రంగా మారుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. టెక్కలి సమీపంలో ఈరోజు జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రి విశాఖపట్నం, గోపాల్పూర్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః ఏఐ, అంతరిక్షం, ఊర్జాయాః విషయే యుఏఈ తథా ఫ్రాన్స్ దేశయోః సమకక్షీయేణ సహ సహయోగ విషయే చర్చితవాన్. राष्ट्रपतिः द्रौपदी मुर्मुः अवदत् यत् यूनां प्रयत्नाः 47-2000तमवर्षात् प्रागेव भारतं विकसितराष्ट्रं करिष्यन्ति. फिच रेटिंग्स इत्यनेन भारतस्य जीडीपी वृद्धेः पूर्वानुमानं 9.6% यावत् वर्धितम्. भाजपेति दलाध्यक्षः नितिननवीनः सर्वेषु 37 राज्येषु, केन्द्रशासितप्रदेशेषु च दलस्य प्रभारी, सहप्रभारी च नियुक्तवान्. आयुष्मान् भारत प्रधानमन्त्री जन आरोग्य योजना सम्पूर्णे भारते सार्वजनिक स्वास्थ्य सेवायाः परिवर्तनस्य 8 वर्षाणि आचरति. अपि च षड्विंशत्यधिकद्विसहस्रतमे वर्षे एशियन क्रीडासु भारतीय पुरुष महिला स्कीट दलानि जापान देशे कांस्य पदकं विजितवन्तः। मीराबाई चानुः भारोत्तोलने रजत पदकं प्राप्तवती। अथ वार्ताः विस्तरेण। विदेश मंत्री डॉक्टर एस जयशंकर यूएई विदेश मंत्री शेख अब्दुल्ला बिन जायद अल नाहियान फ्रांस विदेश मंत्री जीन नोएल वैरोट च न्यूयॉर्क नगरे संयुक्त राष्ट्र संघस्य सामान्य सभायाः एकाशीति तमस्य सम्मेलनावधौ भारत यूएई फ्रांस त्रिपक्षीय सम्मेलने भागं भजितवन्तः। त्रिभिः मंत्रिभिः अंतरिक्षम ऊर्जा कृत्रिम बुद्धिमत्ता संस्कृति परंपरादीनां परस्पर हितस्य सहमत क्षेत्रेषु त्रिपक्षीय सहयोगस्य प्रगतिं समीक्षितवन्तः। विदेश मंत्रालयेन प्रकाशितस्य वक्तव्यस्यानुसारं नेतारः पश्चिम एशियायाः स्थितिमपि चर्चितवन्तः। राष्ट्रपतिः द्रौपदी मुर्मुः यूनां प्रयत्नेन 47-2000 पूर्वमेव भारतं विकसित राष्ट्रं भविष्यति इति विश्वासः प्रकटितवती। अद्य वडोदरा नगरे महाराजा सयाजीराव बड़ौदा विश्वविद्यालयस्य 75वां दीक्षांत समारोहं संबोधयन्ती सा उक्तवती यत् शिक्षा तदा एव अर्थपूर्णा भवति यदा सा राष्ट्रस्य समाजस्य च कृते उपयुज्यते। अद्यत्वे प्रत्येकस्मिन् क्षेत्रे प्रौद्योगिकीय परिवर्तनं प्रचलति इति राष्ट्रपतिः अवदत्। सा अग्रे अवोचत् यत् अद्यतनीयानां बहूनां समाह्वानानां समाधाने बहुविषयकविधिः एव उपायः अस्ति। सा शिक्षया सह विविधक्षेत्रेषु महिलानां वर्धमानायाः सहभागितायाः अपि प्रशंसाम् अकरोत्।
5: मैंने देखा कि इस दीक्षांत समारोह में उपाधि प्राप्त करने वाले विद्यार्थियों में बेटियों की संख्या ज्यादा है। ये बदलते हुए भारत की तस्वीर है जो देश के अधिकांश उच्च शिक्षण संस्थानों में दिखाई दे रहा है। आज क्षेत्रों में महिलाओं की बढ़ती भागीदारी इस बात का शुभ संकेत है कि हमारे देश समावेशी विकास की दिशा में आगे बढ़ रहा है।
4: फिच रेटिंग्स इति संस्थया वर्तमान वर्षे भारतस्य जीडीपी वृद्धेः पूर्वानुमानं 4.6%-9.6% यावत् वर्धितम्। स्वस्य जून मासे वैश्विक आर्थिक दृष्टिकोणे संस्थया प्रथम त्रैमासिके प्रबलेन वृद्धिं भारतीय अर्थव्यवस्थायाः स्थिति स्थापकतायाः च कारणात् ऊर्ध्वगामि संशोधनं मानितम्। एतदतिरिच्य S&P ग्लोबल रेटिंग्स इत्यनेन अपि वर्तमान वित्तीय वर्षे भारतस्य कृते स्वस्य जीडीपी वृद्धेः पूर्वानुमानं 7% यावत् वर्धितम्। तस्य पूर्वानुमानात् 6.6% यावत् एशिया प्रशान्तयोः कृते आर्थिक क्रियाकलापस्य प्रतिवेदने S&P इत्यनेन प्रबलम् औद्योगिक क्रियाकलापं स्वस्थ उपभोक्तृ आग्रहं प्रबलं वस्तु निर्यातं सर्वकारीय निवेशस्य गतिः च वृद्धेः प्रमुखचालकम् इति स्वीकृतम्। प्रियाः श्रोतारः संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति। भाजपेति दलाध्यक्षः नितिन नवीनः सर्वेषु 37 राज्येषु केन्द्रशासित प्रदेशेषु च दलस्य प्रभारी सहप्रभारी च नियुक्तवान्। पूर्व केंद्रीय मंत्री स्मृति ईरानी छत्तीसगढ़स्य हरियाणा राज्यस्य च भाजपा प्रभारी रूपेण नियुक्ता। हरीश द्विवेदी च बिहारस्य कार्यभारं द्रक्ष्यति। विनय सहस्रबुद्धे इत्यस्मै दिल्ल्याः कार्यभारः प्रदत्तः अस्ति। तत्रैव जम्यांग सेरिंग नामग्यालः दर्शनबेन जरदोष च सहप्रभारी रूपेण नामांकितौ स्तः। विनोद तावड़े उत्तर प्रदेशस्य प्रभारी रूपेण नियुक्तः। जगदीश पटेलः मेधा कुलकर्णी प्रदीप वर्मा अनंत ओझा च सहप्रभारी रूपेण नियुक्ताः। राम माधवाय तमिलनाडु उत्तराखंड राज्ययोः कार्यभारं दत्तं। तरुण चुघ इत्येषः गुजरातस्य निरीक्षणं करिष्यति। सतीश पुनिया इत्येषः जम्मू कश्मीर पंजाब प्रदेशयोः प्रभारी रूपेण नियुक्तः अस्ति। अनिल एंटनी इत्येषः

స్వచ్ఛతా హీ సేవలో భాగంగా గుట్కా కోసం గుట్కా పాన్ మసాలా ఇట్లాంటివన్నీ చాలామంది మనలో కొంతమంది రోడ్ల సైడ్ కానీ థియేటర్ల దగ్గర కానీ ఉమ్మడం అన్నది చాలా ఘోరంగా చేస్తూ ఉంటారు. అయితే అసలు ఈ గుట్కా వాడటం వల్ల తల మరియు మెడ క్యాన్సర్, నోటి క్యాన్సర్ మరియు గుండె సంబంధిత వ్యాధులు సంభవించే పరిస్థితులు ఏర్పడతాయంటండి. ఒక వ్యక్తి గుట్కా నమిలినప్పుడు ఆ మిశ్రమం నేరుగా నోటి కుహరం ద్వారా శరీరంలోకి

0: ప్రవేశించి 28 క్యాన్సర్ కారక రసాయనాలని గ్రహిస్తుందట. అంతేకాకుండా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం సామాజికంగా అంత ఆమోదయోగ్యం కాని పని. ఎందుకంటే దాని విధంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా చాలా సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విషయమై ఒక ప్రభుత్వ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినటువంటి మాటలను విందాం.
1: నా పేరు అలమండ వెంకట్రావు అండి, పనిచేస్తున్నానండి. ఒకవేళ ఎక్కడైనా ఉమ్మ దూసిన చేసినా అక్కడ యాసిడ్ వేసి ఇనప్పి చుట్టుకుని పామితే గాని రావటం లేదండి. అంతే, చేయడం వల్ల అనారోగ్యాలు అయ్యి అనారోగ్యం పాలైపోతాను అండి. మా దయచేసి ఉమ్ములు అయ్యి ఉజుకండి అని చెప్తున్నాం.
0: విన్నారు కదండి, ఒక పారిశుద్ధ కార్మికుడు చెప్పినటువంటి మాటలు అవి. నిజంగానే మీరు ఆలోచన లేకుండా కొంతమంది చేసినటువంటి పనుల వల్ల వారు సఫర్ అవటమే కాకుండా ఏ తప్పు చేయని, అసలు ఏ సంబంధం లేని వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు. చూడటానికి చాలా అసభ్యం, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఆ సంఘటన. అలాంటిది వీళ్ళు క్లీన్ చేసేటప్పుడు కానీ, అది అసలు వాళ్ళు బ్రతికేదే దాని మీద. దయచేసి ఇట్లాంటి పనులు మాత్రం ఎవరూ చేయకండి. స్వచ్ఛతా ఈ సేవలో భాగంగా ఇట్లాంటి ఒక మంచి ఆలోచనని మన ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి మనం చేస్తున్నటువంటి పనుల వలన ప్రజలు కానీ పారిశుద్ధ కార్మికులు ఎంతవరకు సఫర్ అవుతున్నారు అన్నదాన్ని, వారి అనారోగ్యానికి దయచేసి మనలో ఎవరు కూడా కారకం కాకుండా ఉంటేనే మంచిదని నేను భావిస్తున్నాను.

మిక్స్డ్ మస్తీలో అంత్యాక్షరికి టైం అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం? కాల్ చేసేయండి. కాల్ చేయక ముందే నేను ఒక సాంగ్ని ప్లే చేస్తాను. ఆ సాంగ్ని జాగ్రత్తగా వినండి. ఏ లెటర్తో అయితే సాంగ్ ఎండ్ అవుతుందో ఆ లెటర్తోనే మీరు పాట పడాల్సి ఉంటుందన్నమాట. నేటి సిద్ధార్థ మూవీ నుంచి మంచి సాంగ్ అయితే రెడీగా ఉంది. ఓసి మనసా అంటూ మరి లెటర్ తర్వాత మీరు అది జాగ్రత్తగా విని కాల్ చేయాలి కాబట్టి కాల్ చేయాల్సిన నెంబర్స్ 0891272724 or 2727288.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: పర్సనల్ లోన్ ఆఫర్
3: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
2: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
3: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
4: నీ ఫోన్ లో జస్ట్ నెంబర్.

0: బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
0: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
1: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
0: అవును, రిపోర్ట్స్ వెళ్లిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

0: సాంగ్ వినేశారు కదా, మరి చక్కగా సాంగ్ కాల్స్ కూడా రెడీగా ఉన్నారు. ఫస్ట్ కాల్.
1: నమస్తే అండి, బాగున్నారనే?
0: నమస్తే అండి. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: మా అందరి ఫ్రెండ్ అజయ్ శ్యామాంజలి.
0: ఇంకా నేను చెప్తారా లేదా అని చూస్తూ ఉన్నా.
1: సత్యరెడ్డి, సత్య నా పేరు సత్యరెడ్డి అండి, పసరపూడి.
0: ఓకే అండి, మరి పాట పాడేస్తారా?
1: ఏ పాట అండి?
0: నేను చెప్పాను కదండి, ఏ లెటర్ తో అయితే ఎండ్ అవుతుందో ఆ లెటర్ తో పాట పాడాలి అని.
1: ఓ అర్థం చెప్పండి, వేస్తాం.
0: నేను కూడా వినలా. సో నెక్స్ట్ కాలర్ ఎవరైనా పాడతారేమో, విందామా?
1: ఈరోజు హలో
0: చెప్పండి.
1: అనంతపురం అతను ఫోన్ చేశారు కదా మీకు, పొద్దున పాడొస్తుంది ఆయన మహేష్ గారిది అండి, పాడొస్తుంది ఈ రోజు పొద్దున.
0: ఓకే ఓకే.
1: ఆయన రోజు ఇలాగ ఫోన్ చేసి మాట్లాడుతున్నారు రోజు, పాప ఆయన ఏటో మరి.
0: కదండి, మేము ప్లే
1: ఆయన
0: చేస్తున్నా కూడా అతను కావాలని ఆడుతున్నారు కదా, అలా మాట్లాడుతున్నారు.
1: ఆయన కూడా అందరికి ఫ్రెండ్ ఆయన, ఈరోజు కదా మనకి అండి.
0: ఆట పట్టించాలని.
1: డైరీ అండి బాబు, ఆయన బాబు అంత ముందుసారి ఫోన్ నెంబర్ తీసేయండి మీ దాంట్లోనే,
0: ఓకే,
1: మళ్ళీ పెట్టించారు మాట అండి.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
1: బాయ్ మంజులి గారు.
0: థ్యాంక్ యూ అండి. సో అందరికీ ఒక క్లారిటీ అయితే ఇచ్చేసారనమాట పసలపొడి నుంచి. సో మన నెక్స్ట్ కాల్.
2: హలో
0: హలో
2: అంజలి, వాసవి ఏవియన్ కాలేజ్ రేవనమ్మా.
0: హలో హలో డార్లింగ్, డూ యూ హియర్ మీ? పాడేయాలి పాట, మరి నా చేత పాడించడం కాదు.
2: సాకద వచ్చింది
0: ఏమో నాకేం తెలుసండి,
2: అయ్యో
0: మీరు కదండి.

0: వినాల్సింది.
1: పాడేస్తాను చాతోటి ఒక రెండు లైన్లు ఒక
0: పాడండి
1: లైను.
0: పాడండి.
1: సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. థ్యాంక్ యూ అమ్మా, బాయ్. వేరే వరకు అవకాశం ఇద్దాం.
0: సీతాలమ్మ మా మీద పాడటానికి లిజనర్ రెడీగా ఉన్నారు లేదో విందా. హలో, శుక్రియా, ఎలా ఉన్నారు?
2: సూపర్ గా ఉన్నాను. రెయిన్ పెరుగుతుంది కదా,
0: చల్లబడుతున్నారు అందరూ లిజనర్స్ అందరూ చక్కగా.
2: మరి ఏం చేస్తాం, ఇన్ని రోజులు ఎండతో ఇబ్బంది
0: పడ్డాం.
2: వరద వస్తే బాధపడుతున్నారు, ఆనందపడుతున్నారు.
0: మరి ఎంత చల్లతనం అయితే చలి పట్టుకోరా అండి, బాధపడక ఏం చేస్తారు మరి.
2: అంతే కదా.
0: సాంగ్ పాడేస్తారా?
2: ఏలేదు,
0: అన్నీ నన్నే అడిగితే. మీరు ఎప్పుడండి ఎఫ్ఎం వినేది? మా మా విన్నారు, విని మరీను పాడేయండి.
2: నీ జత లేక
0: నీ ఎందుకు వచ్చింది?
2: కాదా,
0: ఆగండి ఆగండి, నన్ను మధ్యలో హేమాంజలి ఆపుతుంది పాట పాడుతుంటే అనుకున్న పర్లేదు, నేను మా లెటర్ కదా ఇచ్చాను.
2: ఓకే, థ్యాంక్ యూ. అవతలలో శాంతి వాళ్ళు కదా.
0: ఓకే, అదనమాట విషయం. మరి మీకు వచ్చిన పాట కాకుండా వచ్చిన లెటర్ పై పాట పాడండి లిజనర్స్. నెక్స్ట్ కాల్.
3: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: శివరాం నాయుడు, బీబీ నుంచి మాట్లాడుతున్నాను.
0: శివరాం నాయుడు గారు, ఓకే, పాట పాడతారా అండి? మరి
3: అప్పుడప్పుడు చేస్తూ ఉంటున్నాండి. అంటే వింటుంటాను ఎక్కువగా, ఎవరు ఎలా మాట్లాడుతారు ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఏదో నాకు మనసు పుట్టేటప్పుడు చేస్తూ ఉంటాను.
0: ఓకే, అయితే ఈరోజు మనసు పుట్టింది అనమాట, చేయాలి.
3: మాతో అన్నారు కదా కొద్దిగా ఏదో తెలిసిన పాట ఉందని,
0: పాడేయండి.
3: మా మయ్య అన్న పిలుపు, మా ఇంత ముద్దులకి పొద్దు పొడుపు. అంతే మేడం, అందుకని ఎక్కువ పాడకూడదు.
0: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అంతకనే ఎక్కువ పాడకూడదని మీరే డిసైడ్ చేసుకుంటున్నారు. సార్ నెక్స్ట్ కాల్. హలో.
4: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
4: మునగపాక నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు నాగేశ్వరరావు అండి.
0: ఓకే, మరి పాడేస్తారా పాట?
4: పాడేద్దామండి.
0: పాడండి పాడండి.
4: రేమకు నీవేరా దేవుడవు, రాముని మించిన రాముడవు. అంతేనండి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలే. సో అదనమాట విషయం, మనకి టైం కూడా అయిపోతుంది. ఏంటో ఈ వర్షాలు, తుఫాను, వీటన్నింటి కారణంగా మనం ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూనే, పాటలు వేస్తూనే, కాలర్స్తో మాట్లాడుతూనే మనం మధ్య మధ్యలో వెదర్ ఎలా ఉందో దానికి తగ్గటువంటి అప్డేట్స్ కూడా ఇస్తూ ఉండాలి. కాబట్టి టైం చాలా తక్కువ అయిపోతుంది అని నాకు అనిపిస్తుంది అన్నమాట. సో లాస్ట్ లక్కీ కాలర్తో కూడా మనకు తెలియకుండానే మాట్లాడేసాం, ఒక సాంగ్తో ఈ ప్రోగ్రామ్ని ఎండ్ చేసేటటువంటి టైం కూడా వచ్చేసింది అంత త్వరగా. సో వింటూ ఉండండి, వింటూ ఎంజాయ్ చేయండి 102 FM రెయిన్బో సాగరిక.

పౌర సంబంధాల అధికారి జేవీఎంసీ వారి సూచన, నగరంలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో జీవీఎంసీ యంత్రాంగం పూర్తి అప్రమత్తం. 56 ప్రభావిత ప్రాంతాలకు 56 పునరావాస కేంద్రాలు సిద్ధం. అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు. కొండవాళ్లు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి. అత్యవసర సహాయక చర్యలకు 22 జేసీబీలు, 149 టిప్పర్లు లేదా టాటా ఏసీలు, 30 మినీ ఎక్స్కవేటర్లు సిద్ధం. సిటీ ఆపరేషన్ సెంటర్ జోనల్ కంట్రోల్ రూమ్ల ద్వారా 24 గంటల నిరంతర పర్యవేక్షణ. సీఓసీను అదనపు కమిషనర్ ఎస్ఎస్ వర్మ నిరంతరం మానిటరింగ్ చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ జీవీఎంసీ కమిషనర్ ఆదేశం.

అత్యవసర సహాయానికి జేఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ 1800-402-500-009. జేవీఎంసీ వాట్సాప్ నెంబర్ 9014-21-88-70. వర్షాలకు సంబంధించిన సంఘటనలను వెంటనే తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి. ప్రసార విశేషాలు 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 తెలుగు పాటలు వింటారు. 7:30 ఢిల్లీ కేంద్రం నుంచి ఆర్లీ అప్డేట్స్ వింటారు. 7:35 తెలుగు పాటలు వింటారు. 7:45 వికసిత భారత్ వింటారు. వికసిత భారత్ పేరిట విజయవాడ కేంద్రం నుంచి వార్తలు వింటారు. 8:00 దార్శనిక భారత్ పేరిట విజయవాడ కేంద్రం నుంచి వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 8:15 మెలోడీ మ్యాచ్లో నిద్రకు మంచి టిప్స్ వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 8:40 తెలుగు పాట వింటారు. 8:45 ఢిల్లీ కేంద్రం నుంచి సమాచార సంధ్య పేరిట హిందీలో వార్తలు వింటారు. 9:00 న్యూస్ 8 పేరిట ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు వింటారు. 9:15 ఢిల్లీ కేంద్రం నుంచి స్పాట్ లైట్ వింటారు. 9:30 స్వరమాలిక తెలుగు ఫిలిం సాంగ్స్ వింటారు. 10:00 ఆర్లీ అప్డేట్స్ వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11:00 ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో వార్తలు వింటారు. 11:05 ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు వింటారు. 11:10 ఆపాత మధురాలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజు నిర్మల్. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా ఇతర నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ అధిష్టానం ఈరోజు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమించారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసియా క్రీడల్లో చారిత్రాత్మకంగా సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. యువత కృషి వల్ల దేశం 2047 కంటే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. వడోదరాలో మహారాజా షాయేజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 75వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ఈరోజు ప్రసంగించారు. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని ఆమె చెప్పారు. ప్రతి ఒక్క రంగంలో టెక్నాలజీ పరివర్తన చెందుతుందని, నేడు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు బహుళ రంగాల విధానం అవసరమని ఆమె పేర్కొన్నారు. వివిధ రంగాల్లో మహిళల పాత్ర పట్ల ఆమె అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 201 బంగారు పథకాలను 160 విద్యార్థులకు అందించడమే కాక సుమారు 12,600 విద్యార్థులకు పట్టాలు బహుకరించారు.
1: वर्ष 2047 तक विकसित भारत के निर्माण के राष्ट्रीय लक्ष्य को लेकर देशवासी आगे बढ़ रहे हैं. ऐसा भारत जहां गुणवत्तापूर्ण शिक्षा और स्वास्थ्य सुविधाएं सभी तक पहुंचे, ऐसा भारत जहां विज्ञान और प्रौद्योगिकी का उपयोग मानव कल्याण के लिए हो,

ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలు రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ ఎన్నికల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారికి సూచనలు సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్లో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. ఈసీ వెబ్సైట్లతో సహా కమిషన్ డిజిటల్ ప్లాట్ఫామ్లు డేటా భద్రతా ప్రోటోకాల్లతో ఉండడం వల్ల ఎన్నికల సంఘం డేటా సురక్షితమైందని పేర్కొంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు పార్టీ ఇన్ఛార్జీలను, కో ఇన్ఛార్జీలను బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈరోజు ప్రకటించారు. హర్యానా, ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జిగా కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీని నియమించారు. ఏపీకి ఇన్ఛార్జిగా అరవింద్ భదౌరియా, తెలంగాణకు సునీల్ బన్సల్ను నియమించారు. సునీల్ బన్సల్కు సహాయకులుగా అభయ్ పాటిల్, రేఖా శర్మలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. భారత డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో న్యూఢిల్లీలో ఈరోజు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్, SU-M30, MKI విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రు దేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. ఈ ఆయుధాల ద్వారా భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావి వలస వద్ద రాజ్యరాణి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని 4 ఇంటర్మీడియట్ విద్యార్థులు మరణించారు, 1 గాయపడ్డారు. రైల్వే ట్రాక్పై విద్యార్థులు నడుస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పట్ల కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్లతో పాటు కర్ణాటకలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో 9వ రాష్ట్రీయ పోషణ మహా 2026 ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. వివిధ ఆహార అలవాట్లు, ఆరోగ్యకర ఆహార పద్ధతులు, అవసరమైన ప్రోటీన్ ద్వారా ఆహారం తీసుకోవడం ఇతివృత్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆహార ఎంపిక, పోషణతో కూడిన ఆహారం ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు ఈరోజు పెరిగినప్పటికీ 2 వారాల కనిష్టంలోనే ఇంకా కొనసాగుతున్నాయి. సరఫరా మెరుగుపడడంతో మార్కెట్లో ధర కనిష్ట స్థాయిలోనే ఉంది. బ్రెంట్ క్రూడాయిల్ ధర 1% అధికంగా ట్రేడ్ అయి $100 వద్ద నిలిచింది. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య ఉన్నత స్థాయి సమావేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ ప్రతినిధుల సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావాలు, అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను అధిగమించడానికి గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని అన్నారు. సరఫరా వ్యవస్థల్లో అడ్డంకులు, ఆర్థిక సవాళ్లు, కనెక్టివిటీ సమస్యలను సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ సమావేశంలో భాగంగా ఇండియా సెల్యాక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన డాక్టర్ జయశంకర్, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కూటమితో ఉన్న భారత్ ఆర్థిక అభివృద్ధి భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్, సెల్యాక్ దేశాల మధ్య వార్షిక వాణిజ్యం $50 బిలియన్ మార్కును దాటిందని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన దేశ

దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ పథకం ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని వివిధ కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ ఆరోగ్య బీమా పథకం 60 కోట్లకు పైగా ప్రజలకు రక్షణ కల్పిస్తోందని నడ్డా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వంలో అందరికీ అందుబాటులో ఉండే చౌకైన, సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలను వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ పన్నుల విభాగాల అధిపతుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె ప్రసంగించారు. ఫేస్లెస్ అసెస్మెంట్, ఫ్రీ ఫీల్డ్ ఐటీ రిటర్న్లు, రియల్ టైమ్ ఇన్వాయిస్ అథెంటికేషన్, ఏఐ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయక వ్యవస్థల్లో భారత్ సాధించిన విజయాలు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల్లో ఆసక్తి రేకెత్తిచ్చాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం బ్రిక్స్ పన్నుల విభాగం ప్రధానంగా సాంకేతికత, పరిపాలన, ప్రజలు అనే 3 అంశాలపై దృష్టి సారించిందని వివరించారు. ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పథకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలోనూ చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్స్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జై మీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోడీ తెలిపారు. ఆసియా క్రీడల్లో భాగంగా జపాన్లో జరుగుతున్న పురుషుల బ్యాడ్మింటన్ పోటీల్లో భాగంగా చైనాను 3-1 తేడాతో భారత్ ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ 1 బంగారు, 5 రజిత, 6 కాంస్య పతకాలతో మొత్తం 12 పతకాలు సాధించింది. విశేషాలు మరొకసారి. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా ఇతర నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ అధిష్టానం ఈరోజు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమించారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

మత్స్యకారులకు హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ తీరం సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సెప్టెంబర్ 27వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి మరియు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని సలహా ఇవ్వబడింది. రాబోయే 5 రోజులు తీరం వెంబడి గంటకు 40 నుండి 65 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 75 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీస్తాయి.

0: జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026కు సంబంధించిన ఆర్లి తాజా సమాచారాన్ని ఇప్పుడు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి
1: స్వాగత హై దోస్తో ఆప్ సబ్కా ఏషియన్ గేమ్స్ 2026 కి తాజా అప్డేట్ కే సాత్ ఆజ్ కి యే అంతిమ అప్డేట్ హై. బాత్ కరెంగే ఆజ్ జో దిన్ భర్ మే ఉఠా పటక్ హుయి, కహీ అచ్చా హువా, కహీ లగా కి కుచ్ అచ్చా ఔర్ హోనా చాహియే థా, కహీ ఉమ్మీద్ బనీ, కహీ ఉమ్మీద్ టూటీ. ఇసీ పే బాత్ కరెంగే ఆజ్ క్యా కుచ్ భారత్ కే హాథ్ లగా. వెయిట్ లిఫ్టింగ్ మే మీరాబాయి చానూ నే మహిళాఓ కి 49 కిలోగ్రామ్ స్పర్ధా మే సిల్వర్ మెడల్ జీత్ కర్ భారత్ కా జహాన్ మాన్ బఢాయా, వహీ షూటింగ్ మే భారతీయ పురుష స్కీట్ టీమ్ నే బ్రాంజ్ మెడల్ హాసిల్ కియా, వహీ మహిళా స్కీ టీమ్ ని భీ బ్రాంజ్ మెడల్ అప్నే నామ్ కియా. సాఫ్ట్ టెనిస్ మే పురుష సింగల్స్ మే జయ మీనా నే బ్రాంజ్ మెడల్ జీత్ కర్ ఇతిహాస్ రచా. యే సాఫ్ట్ టెనిస్ మే భారత్ కా పహలా ఏషియన్ గేమ్స్ పదక్ హై. బ్యాడ్మింటన్ మే భారతీయ పురుష టీమ్ నే టీమ్ స్పర్ధా మే బ్రాంజ్ మెడల్ హాసిల్ కియా. ఇస్ తరహ వెయిట్ లిఫ్టింగ్, షూటింగ్, సాఫ్ట్ టెనిస్, బ్యాడ్మింటన్ మే భారతీయ ఖిలాడియో ఔర్ టీమో నే భారత్ కి పదక్ కి సంఖ్యా జో హై ఉస్మే ఇజాఫా కియా. వహీ కల్ భారత్ కే లియే బేహద్ మహత్వపూర్ణ హై, కై బడే ఈవెంట్ హోనే వాలే, కై पदक दाव पे लगे हैं. जी हाँ, एशियन गेम्स में 24 सितंबर को भारत की नजर कई अहम मुकाबलों और पदक स्पर्धाओं पर रहेंगी. रोइंग में बलराज पवार सिंगल स्कल्स फाइनल में उतरेंगे. सतनाम सिंह और सलमान खान डबल स्कल्स फाइनल में चुनौती देंगे. महिला फोर लाइट वेट डबल स्कल और क्वाड्रपल स्कल्स में भी भारतीय नाविक पदक की दौड़ में बने रहेंगे. उशू में रोशिबिना देवी महिला 60 किलोग्राम भार वर्ग में फाइनल में चीन की झांग शाओ के खिलाफ स्वर्ण पदक के लिए उतरेंगी. शूटिंग में आकाश भारद्वाज, कमलजीत, केदारलिंग, बालकृष्ण 10 मीटर एयर पिस्टल में भारत की चुनौती पेश करेंगे. वहीं स्कीट मिस टीम में परिनाथ धालीवाल और आनंदजीत सिंह नरुका भी उतरेंगे, यानी पदक के लिए उनकी जोड़ी भी मध्य मुकाबिल होगी. कैनो स्प्रिंट में पुरुष कयाक फोर और कैनो डबल 500 मीटर के फाइनल में भारतीय खिलाड़ी पदक के लिए उतरेंगे. टीम स्पर्धा में पुरुष कबड्डी का मुकाबला चीनी ताइपे से और महिला कबड्डी टीम का मुकाबला जापान से होगा. वहीं पुरुष हॉकी टीम कल दक्षिण कोरिया से जोर आजमाइश करेगी, या यूं कहें कि वहां जबरदस्त मुकाबला देखने को मिल सकता है. मुक्केबाजी की बात करें तो पुरुष 70 किलोग्राम में प्री क्वार्टर फाइनल में सुमित का मुकाबला अली कासिम हमदान अल सर्रे से होगा. वहीं मुक्केबाजी की महिला वर्ग में 51 किलोग्राम के राउंड ऑफ 16 में साक्षी रिंग में उतरेंगी.

0: పదక్ హై కల్ యకీనన్ భారత్ కి జో పదక్
1: జపాన్ లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026కి సంబంధించిన ఆర్లీ తాజా సమాచారాన్ని విన్నారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఎన్సీఈఆర్టీ రూపొందించిన డిజిటల్ స్క్రీనింగ్ టూల్ ప్రశస్తి గురించి శ్రీ కె రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణ శరద్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్.
1: శ్రోతలకు నమస్కారం. సమ్మిళిత విద్య అనేది నేడు ప్రతి తరగతి గదిలోనూ అత్యంత కీలకమైన అంశం. పాఠశాల స్థాయిలోని ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను గుర్తించి వారికి సరైన విద్యా వనరులను అందించేందుకు NCERT ప్రవేశపెట్టినటువంటి వినూత్న సాధనమే ప్రశస్త్. ప్రశస్త్ అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. అయితే మరి అసలు ఈ ప్రశస్త టూల్ అంటే ఏమిటి? ఇది సాధారణ ఉపాధ్యాయులకు, స్పెషల్ ఎడ్యుకేటర్లకు ఎలా ఉపయోగపడుతుంది? సమాజంలో ఉన్నటువంటి దివ్యాంగ పిల్లల విద్యా ప్రయాణాన్ని ఇది ఎలా సులభతరం చేస్తుంది అనే అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పెషల్ ఎడ్యుకేటర్ కొట్టాల రామకృష్ణ గారు. వారిని అడిగి ఈ ప్రశస్త టూల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రామకృష్ణ గారు.
2: నమస్కారం
1: సార్. అసలు ముందుగా మన శ్రోతల కోసం ఒక విషయం చెప్పండి, అసలు ఈ ప్రశస్త టూల్ అంటే ఏంటి, దేనికోసం ఉద్దేశించబడింది టూల్?
2: ఈ ప్రశస్త్ యాప్ గురించి తెలుసుకునే ముందు, భారత ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రారంభించిన ఒక ముఖ్య కార్యక్రమం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల కోసం ఒకే దేశం ఒకే ధ్రువపత్రం నినాదంతో UDID యునిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ని 2021 జూన్ 1 ప్రారంభించడం జరిగింది. మరి దివ్యాంగుల విభజన గురించి తెలుసుకోవాలంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ PWD యాక్ట్ 1995లో 7 రకాల వైకల్యాలను గుర్తించడం జరిగింది. మరి అభివృద్ధి చెందిన సాంకేతికత సహాయంతో ప్రస్తుతం భారత ప్రభుత్వం ఈ యాక్ట్కు సంస్కరణ చేస్తూ RPW యాక్ట్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం 21 వైకల్యాలను ధృవీకరణ పత్రాలు ఇవ్వడం కోసం గుర్తించడం జరిగింది. మరి ఈ వైకల్యాలు గల వారిని గుర్తించడం కోసం మొట్టమొదటగా పాఠశాల కళాశాల స్థాయిలో పిల్లలను పరిశీలించడం కోసం భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, పాఠశాల విద్యా అక్షరాస్యత శాఖ, జాతీయ విద్యా సాంకేతిక సంస్థ, జాతీయ విద్యా పరిశోధనా సంస్థ వారి సంయుక్త సహకారంతో ప్రశస్త్ అనే యాప్ను రూపొందించడం జరిగింది. ప్రశస్త్ అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. ఇది ధృవీకరణ కాదు, కేవలం పరిశీలన మాత్రమే. దీనిలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ప్రతి విద్యా సంస్థలోని, అది ప్రభుత్వానిది కావచ్చు, ఎయిడెడ్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ప్రతి విద్యా సంస్థలోని ప్రతి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయిని మరియు ఉపన్యాసకులు 21 వైకల్యాలను ఏ విధంగా గుర్తించగలుగుతారు తమ విద్యార్థుల్లో, వాటికి సంబంధించిన అవగాహనకు సంబంధించి 10 వీడియోలు ఉంటాయి. ఈ వీడియోలన్నింటినీ వారు ఖచ్చితంగా చూడవలసిన అవసరం ఉంది. ఈ వీడియోలు చూసిన తర్వాత స్క్రీనింగ్ పార్ట్ 1 అనే 2వ భాగం వారికి అందుబాటులోకి వస్తుంది. మరి ఈ వీడియోలు ఉపాధ్యాయులకే ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, ఒక పిల్లవాడు పాఠశాలలోనే ఎక్కువ సమయం గడుపుతాడు, మరియు ఆ పిల్లవాడిని వివిధ సందర్భాలలో పరిశీలించే అవకాశం ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు, ఉపన్యాసాలకు మాత్రమే ఉంటుంది. కావున వారికి ఉద్దేశించి ఈ వీడియోలను చేయడం జరిగింది.
1: సార్, మరి RPWD యాక్ట్ 2016 ప్రకారం 21 డిజబిలిటీస్ ఉన్నాయని అంటున్నారు కదా, ఈ 21 డిజబిలిటీస్ ని గుర్తించడంలో ఈ టూల్ ఎలా ఉపయోగపడుతుంది, అంటే ఎలా చెక్ లిస్ట్ చేస్తారు మీరు?
2: సో ఈ యాప్ లో మొదటగా ఏంటంటే, స్క్రీనింగ్ పార్ట్ 1 లో సంబంధిత ఉపాధ్యాయుడు వారి పిల్లలందరినీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఈ 21 వైకల్యాలకు సంబంధించి, ఒక్కొక్క వైకల్యానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఆ యాప్లో రావడం జరుగుతుంది. వాటిలో ఏ లక్షణాలు ఆ పిల్లవాడికి ఉన్నవో వాటిని టిక్ చేయడం ద్వారా ఆ పిల్లవాడికి ఆ సంబంధిత వైకల్యం ఎంత శాతం ఉందో గుర్తించడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఈ స్క్రీనింగ్ టూల్ ద్వారా మీరు అసెస్ చేసి ఈ పిల్లవాడికి ఫలాని ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత డాక్టర్కి చూపిస్తారా, ఓన్లీ మీరే అసెస్మెంట్ ద్వారా యాప్లో నమోదు చేస్తారా?
2: ఈ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు ఈ స్క్రీనింగ్ పార్ట్ 1 లో విద్యార్థిని పరిశీలించిన తర్వాత వారు ఎవరైతే పిల్లల్ని అనుమానిస్తారో వీళ్ళకి వైకల్యం ఉందని చెప్పేసి, దానిని స్క్రీనింగ్ పార్ట్ 2 లో ప్రత్యేక ఉపాధ్యాయులు వారి డాటాలో చూసుకొని సంబంధిత విద్యార్థిని వారు కూడా పరిశీలించి వారి దృష్టిలో కూడా ఈ పిల్లవాడికి, ఈ అమ్మాయికి ఈ వైకల్యం ఉందని భావిస్తే వారిని తదుపరి పరిశీలన కోసం సంబంధిత వైద్యుని వద్దకు తీసుకువెళ్లడం జరుగుతుంది.
1: మరి మీరు చెప్పినట్టు దీంట్లో పార్ట్ 1 పార్ట్ 2 ఉంటాయని చెప్పారు. పార్ట్ 1 పాత్రలో సాధారణ ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేటర్లు ఇద్దరు ఉంటారా? పార్ట్ 1 లో ఉపాధ్యాయులు, పార్ట్ 2 లో స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉంటారా?
2: పార్ట్ 1 లో సాధారణ ఉపాధ్యాయులు మాత్రమే తాము చూసిన 10 వీడియోల అవగాహనతో స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. పార్ట్ 2 లో మాత్రం ప్రత్యేక ఉపాధ్యాయులు మాత్రమే స్క్రీనింగ్.

0: చేయడం జరుగుతుంది.
1: ఇప్పుడు పార్ట్ వన్ పార్ట్ టూ కంప్లీట్ అయిన తర్వాత తదుపరి చర్యలు ఏంటి?
0: పార్ట్ టూ లో కూడా ప్రత్యేక ఉపాధ్యాయులు పిల్లలకు వైకల్యాలు ఉన్నాయని గుర్తించినచో వారిని సంబంధిత వైద్యుల దగ్గరికి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షింపజేసి వారికి సంబంధిత ధృవీకరణ పత్రం ఆ వైకల్యానికి సంబంధించిన శాతం ప్రకారం ఇప్పించడం జరుగుతుంది.
1: సరే, ఇంకొకటి, ఈ కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేసినటువంటి టూల్ ఏదైతే ఉందో ఇది కేవలం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్కూళ్లకు కళాశాలకేనా, అన్ని స్కూళ్లు కళాశాలలు దీన్ని అమలుపరచాలా?
0: ఇది ప్రభుత్వ మరియు ఎయిడెడ్ ప్రైవేటు అన్ని విద్యా సంస్థల్లో దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం సూచన.
1: మీరు యాప్ ద్వారా గుర్తించిన తర్వాత, అంటే పిల్లల్లో ప్రత్యేక అవసరాలను పిల్లలను గుర్తించిన తర్వాత, వాళ్ళకి సర్టిఫికేట్ ఇప్పించిన తర్వాత వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ అందుతాయి, ఎటువంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళకి ఆ డిజబిలిటీ నుంచి బయటికి రావడం కోసం లేదా వాళ్ళ ప్రత్యేక అవసరాల కోసం?
0: దీంట్లో ముఖ్యంగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఇంతకు ముందు ప్రతి రాష్ట్రం తన సొంతంగా సదరం అని ఒక సర్టిఫికేట్ ఇచ్చేది. అయితే భారత ప్రభుత్వం ఈ దివ్యాంగులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం కోసం ఒకే దేశం ఒకే ధృవపత్రం నినాదంతో యూడిఐడి, యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డుని జూన్ 2021 ప్రారంభించడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రభుత్వ వైద్యులు ఆ విద్యార్థులను పరిశీలించిన తర్వాత వారి వైకల్యం యొక్క శాతం ప్రకారం వారికి సంబంధిత సర్టిఫికేట్ ను ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ లోని శాతం ప్రకారం వారికి సంబంధిత సంక్షేమ పథకాలు లభించడం జరుగుతుంది. ఉదాహరణకు స్కాలర్షిప్స్, బస్ పాస్లు, రైల్వే పాస్లు, అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు వారి అభ్యసన వైకల్యాలు, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ, నిర్దిష్ట అభ్యసన వైకల్యం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన సంబంధిత ధృవపత్రం కానీ, ఇంటలెక్చువల్ డిజేబిలిటీ, ప్రజ్ఞా వైకల్యం ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన ధృవపత్రం కానీ ఉంటే వాళ్లకు పరీక్షలలో కొన్ని మినహాయింపులు కూడా లభిస్తాయి. ఉదాహరణకు భాషలలో కొన్ని పేపర్లు రాయవలసిన అవసరం ఉండదు. మిగతా విషయాలలో 10 మార్కులకే పాస్ ఇవ్వడం జరుగుతుంది. అవసరమైన వారికి సహాయకులను, స్క్రైబ్ని ఇవ్వడం జరుగుతుంది. తద్వారా పిల్లలు తమ వైకల్యం ద్వారా తక్కువ విద్యను అభ్యసించినప్పటికీ వాళ్ళు సర్టిఫికేట్ పొందే అవకాశం లభిస్తుంది. మరియు వాళ్ళు తమ సెకండరీ స్థాయి విద్యను పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం కూడా పొందవచ్చు ఈ యూడిఐడి సర్టిఫికేట్ ద్వారా. అదేవిధంగా వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు 5% ఉద్యోగాలలో కూడా వాళ్ళకు రిజర్వేషన్ లభిస్తుంది.
1: మనం మాట్లాడుకున్న దాంట్లో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ లో ఒకే పర్సన్ కి మల్టిపుల్ డిజబిలిటీస్ ఉండొచ్చు, అప్పుడు వాళ్ళకి మల్టిపుల్ ఫెసిలిటీస్, అంటే సంక్షేమ పథకాల్లో డిఫరెంట్ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతారా, అన్ని కలిపి ఒకటే కింద ట్రీట్ చేస్తారా డిజబిలిటీని?
0: వాళ్ళకు మల్టిపుల్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో మేజర్ గా ఏదైతే ఉందో దాని కిందనే వాళ్ళకు లబ్ధి ఇవ్వడం జరుగుతుంది.
1: ఇక డిజబిలిటీ అనేది ఎంత శాతం ఉంటే మీరు డిజబిలిటీగా గుర్తిస్తారు?
0: భారత ప్రభుత్వ సూచనల ప్రకారం 40% కంటే ఎక్కువ ఉన్న వారికి మాత్రమే సంబంధిత సంక్షేమ పథకాలు అందుతాయి.
1: ఇంకా మీరు క్లాస్ రూమ్ లో చూసినా కళాశాలలో చూసినా ఇది డిజబిలిటీ అని గుర్తించని కొన్ని ఏమైనా ఉన్నాయి? అంటే సాధారణ ఎడ్యుకేటర్లు గాని, ఉపాధ్యాయులు, సాధారణ ప్రజలు ఇతనికి డిజబిలిటీ ఇది అనేది గుర్తించని అటువంటి వ్యాధులను చూసారా మీరు, ప్రాబ్లమ్స్ అని చూసారా?
0: సాధారణంగా వైకల్యాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది శారీరక వైకల్యాలు, దృష్టిలోపం, అంటే బాహ్యంగా కనిపించేవే వైకల్యాలని మనం అనుకుంటాం. కానీ ఆర్పీడబ్ల్యూ యాక్ట్ 2016 ప్రకారం భారత ప్రభుత్వం ప్రవర్తన వైకల్యాలు, మానసిక వైకల్యాలను కూడా, కొన్ని ఇతర వైకల్యాలు, ఉదాహరణ యాసిడ్ దాడి బాధితులను కూడా వైకల్యం కింద చూపించడం జరిగింది. అదేవిధంగా కుష్టు వ్యాధి నయమైన వ్యాధిగ్రస్తులను కూడా వైకల్యం గలవారిగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా తలసేమియా, ఎర్ర రక్త కణాలు చనిపోవడం, ఈ వ్యాధికి సంబంధించిన వారిని కూడా వైకల్యం గలవారిగా గుర్తించింది. సికిల్ సెల్ వ్యాధి, అదేవిధంగా పార్కిన్సన్స్ వ్యాధి. ముఖ్యంగా మన పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో కనిపించేది SLD, నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ. మామూలుగా ప్రతి పాఠశాలలో, ప్రతి తరగతిలో బాగా చదివే విద్యార్థులు ఉంటారు, వెనుకబడిన విద్యార్థులు ఉంటారు. ఇంతవరకు మనకు ఈ నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ గురించి అవగాహన లేనంత మటుకు మనం వెనుకబడిన విద్యార్థులను పట్టించుకోకపోయేది, వాళ్లకు సమస్య ఎక్కడుందనేది గుర్తించలేకపోయాం. ఈ నిర్దిష్ట అభ్యసన వైకల్యం గురించి అవగాహన కలిగిన తర్వాత ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఆ అబ్బాయి చదువులో ఎందుకు వెనుకబడినానో గుర్తించి సంబంధిత నివారణ చర్యలు చేపట్టడం ద్వారా అతన్ని కూడా చదువులో ముందుకు తీసుకురాల్సే అవకాశం ఉంది.
1: మామూలుగా సార్, ఇప్పుడు ప్రశస్త టూల్ ద్వారా నిర్దిష్ట వైకల్యాన్ని గుర్తిస్తామంటున్నారు, అలాగే గుర్తించిన తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్ కూడా అందజేస్తామంటున్నారు. అయితే కొన్ని డిసబిలిటీస్ క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా, మన క్యూరింగ్ కోసం అంటే వాళ్ళ

0: హెల్త్ రికవరీ కోసం మీరేమైనా ప్రయత్నాలు చేస్తారా? లేదు, కేవలం గుర్తించడం వరకే మా బాధ్యత అని అంటారా?
1: వైకల్యాలను గుర్తించిన తర్వాత కొన్ని ఎర్లీ ఇంటర్వెన్షన్ ద్వారా, బిహేవియర్ థెరపీ ద్వారా వాటిని నయం చేయవచ్చు. వాటిని సంబంధిత స్పెషలిస్ట్ కి చూపించి వాళ్ళకి సంబంధిత థెరపీలు చేయించి వాటిని నివారించే స్థాయికి తీసుకువస్తాం. ఒకవేళ నివారించలేని స్థాయికి ఉంటే వాటికి పర్మనెంట్ డిసేబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. నివారించే స్థాయి ఉన్న వాటికి టెంపరవరీగా 5 సంవత్సరాలకు కానీ 3 సంవత్సరాలకు కానీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆ 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ వైకల్య స్థాయిని బట్టి మళ్ళీ ఆ సర్టిఫికేట్ ని రినివల్ చేయడమా క్యాన్సిల్ చేయడమా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మానసిక రుగ్మతలకు సంబంధించి కొన్ని మందులు వాడడం ద్వారా పిల్లల్లో మానసిక రుగ్మతలను మనం నయం చేయవచ్చు. ఇప్పుడు ప్రవర్తనా దోషాలకు సంబంధించి వాళ్లకు ప్రవర్తన చికిత్స చేయడం ద్వారా, వాళ్లకు కౌన్సిలింగ్ చేయడం ద్వారా ఆ దోషాలను కూడా మనం నివారించవచ్చు.
0: రామకృష్ణ గారు, మరి మీరు నిజామాబాద్ జిల్లాలో స్పెషల్ ఎడ్యుకేటర్ గా పనిచేస్తున్నారు, మీరు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు ఈ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి?
1: చాలా మటుకు మేము పిల్లల్ని వైకల్యం గల వారిగా గుర్తించినప్పటికీ తల్లిదండ్రులు వాళ్లకు సర్టిఫై చేయడానికి తీసుకెళ్తామంటే ముందుకు రావడం లేదు. వాళ్ళు తమ పిల్లల వైకల్యాలను దాచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల నష్టపోయేది వారి పిల్లలు, వారి కుటుంబం మాత్రమే. కాబట్టి తమ పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ వైకల్యాలు అనేవి శాశ్వతంగా ఉండేవి కావు, కొన్ని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే నివారించవచ్చు. కాబట్టి నివారించగలిగిన వాటిని నివారించే ప్రయత్నం చేద్దాం, నివారించలేని వాటిని ధృవపత్రాలు ఇప్పించి తద్వారా వారి పిల్లలు లబ్ధి పొందే విధంగా ప్రయత్నం చేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అదేవిధంగా వాళ్ళు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మానవ వనరులుగా కూడా మారుతారు.
0: అలాగే ఈ విషయంలో మీరు సాధారణ ఉపాధ్యాయులు అంటే స్పెషల్ ఎడ్యుకేటర్స్ కాకుండా చాలా స్కూల్లో సాధారణ ఉపాధ్యాయులే ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు?
1: ముఖ్యంగా ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రశస్త్ యాప్ ని, అందులోని వీడియోలను సరిగా చూడగలిగితే ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడు ఏ విధంగా అయితే పిల్లల్లోని వైకల్యాలను గుర్తించగలరు, మీరు కూడా అలాగే గుర్తించగలుగుతారు. కాబట్టి మన పిల్లలలోని వైకల్యాలను ప్రాథమిక స్థాయిలోనే మనం గుర్తిస్తే, వాటికి నివారణోపాయాలుగా మనం సూచించగలిగితే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వాళ్ళం అవుతాం.
0: విన్నారు కదా రామకృష్ణ గారి మాటల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఈ ప్రెషస్ టూల్ ఎలా ఉపయోగపడుతుందో. ప్రతి చిన్నారికి నాణ్యమైన చదువు పొందే సమాన హక్కు ఉంది. చిన్న వయసులోనే వారి ప్రత్యేక అవసరాలను గుర్తించి తగిన చేయూతనిస్తే వారు కూడా అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరుస్తారు. అందుకు ఈ ప్రశస్త టూల్ ఎంతగానో దోహదపడుతుందని చాలా స్పష్టంగా వివరించారు రామకృష్ణ గారు. మన స్టూడియోకు వచ్చి ఎంతో విలువైన సమాచారాన్ని మనతో పంచుకున్నందుకు రామకృష్ణ గారికి శ్రోతల తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
1: నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం NCERT రూపొందించిన డిజిటల్ స్క్రీనింగ్ సాధనం ప్రశస్త్ గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలివోజి కృష్ణశరద్బాబు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: మీరింతవరకు వికసిత్ భారత్ విన్నారు, విజయవాడ కేంద్రం నుంచి రిలే. పత్రికా ప్రకటన. విశాఖపట్నం జిల్లాలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రతికూల వాతావరణం వల్ల ఎక్కడైనా విద్యుత్ లైన్లు లేదా స్తంభాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని APEPDCL పర్యవేక్షక ఇంజనీరింగ్ బి సింహాచలం నాయుడు సూచించారు. రోడ్డుపై గాని పొలాల్లో గాని తెగిపడిన విద్యుత్ తీగలు, నేలకూరిన స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దని స్పష్టం చేశారు. నీటిలో విద్యుత్ వైర్లు పడి ఉండే ప్రమాదం ఉన్నందున వర్షపు నీరు నిరసిన ప్రదేశాలకు దూరంగా ఉండాలని, చెట్లు లేదా ట్రాన్స్ఫార్మర్ల కింద నిలబడకూడదని కోరారు. ఇళ్లలో తడిచేతులతో స్విచ్లను తాకవద్దని, ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువుల పరికరాల ప్లగ్లను తీసివేయాలని విజ్ఞప్తి చేశారు. పశువులు కాపరులు తమ పశువులను విద్యుత్ స్తంభాలకు కట్టివేయకూడదని హెచ్చరించారు. ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే స్థానిక విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని, అత్యవసర మరమ్మతుల కోసం ప్రత్యేక బృందాలను సిద్దంగా ఉంచామని వెల్లడించారు. పర్యవేక్షక ఇంజనీర్ బి సింహాచలం నాయుడు, ఆపరేషన్ సర్కిల్, APEPDCL, విశాఖపట్నం.
4: ఆకాశవాణి దార్శనిక భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు పాలు పంచుకున్న వ్యవసాయ

0: ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: దేశ ఆర్థిక ప్రగతికి వ్యవసాయ రంగానికి మధ్య వారధిగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వ్యవహరిస్తాయి. ఈ పరిశ్రమల ద్వారా ఉద్యోగ కల్పన, సమ్మిళిత అభివృద్ధి, రైతులకు ఆదాయం మరియు ఎగుమతుల పెంపు వంటి ఎన్నో లాభాలను పొందవచ్చు. వ్యవసాయ రంగం మన దేశ ప్రజల జీవన విధానంలో ఒక అంతర్వాహిని అయ్యింది. మన సంస్కృతి సాంప్రదాయాలలో ఒక భాగమయ్యింది. ప్రభుత్వ పథకాల ద్వారా రైతులకు ఏ విధంగా చేయూత అందుతుందో, దేశీయ వంగడాల వల్ల ఉపయోగాలను గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారి మాటల్లో విందాం.
2: ఫార్మర్ బ్రదర్స్, వి ఆల్ నో దట్ ఫార్మర్స్ ఆర్ ది బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ నేషన్. లాంగ్ బిఫోర్ వి స్పీక్ ఆఫ్ జిడిపి అండ్ గ్రోత్ ఇంజిన్స్, ఇట్ వాస్ ద ఫార్మర్ హూ ఫెడ్ దిస్ సివిలైజేషన్ సీజన్ ఆఫ్టర్ సీజన్, హార్వెస్ట్ ఆఫ్టర్ హార్వెస్ట్. అవర్ ఫెస్టివల్స్, అవర్ క్యాలెండర్స్, అవర్ వెరీ సెన్స్ ఆఫ్ టైమ్ have been shaped by the cycle of sowing and reaping. Around January 14th, the entire nation comes together to celebrate the harvest season, be it Makara Sankranti in Andhra Pradesh and Telangana, and in North India, Lohri in Punjab, Pongal in Tamil Nadu, Bihu in Assam. Such is the deep and enduring bond that agriculture creates across our diverse nation, uniting us in celebration. Agriculture and allied activities account for nearly 1/5 of country's gross value added at current prices. It employs approximately 46.1% of the workforce and supports close to 55% of the entire population. In the agriculture year of 2024-25, Bharat has recorded food grain output of over 350 million metric tons, marking an increase of over 25 million metric tons over the preceding year. I appreciate both the state and the central governments for their various schemes for safeguarding the interest of farmers, like PM Kisan Samman Nidhi, Fasal Bima Yojana, Kisan Credit Card schemes, and many others. National Food Security and Nutrition Mission also ensures seed certification, integrated nutrient and pest management, and farm mechanization assistance and field demonstrations for maize farmers. As a farmer from the farmers community, I am very happy to see that the farmers are embracing a new era, an era of technology and innovation. Happiness is that our farmers are coming forward and they are leading in it. The union government's Namo Drone Didi, having an outlay of over ₹1,200 crores for providing drones to women self-help groups, for providing rental services to farmers for the application of fertilizers and pesticides, has yielded significant results all over the country. This is greatly benefiting the women farmers. Every acre cultivated with our indigenous hybrid is an acre that no longer needs an imported alternative. The developed India rests on homegrown innovation, resilient supply chains, and workforce ready for the future. I appreciate all of you that you become a great example for the rest of the farming community all over the country. Our Honorable Chief Minister Sriman Chandrababu Naidu Garu has consistently demonstrated a visionary approach towards agriculture and the rural development. His pioneering initiatives, from establishing Rayat Bazaars to promoting horticulture, natural farming and farmer-centric support system, reflect his deep commitment to the welfare and the prosperity of our farmers. Through his work, he has helped to transform agriculture into a more sustainable and profit-giving livelihood. I commend Sri Naidu Garu's foresighted leadership and efforts to empower the Annadada, our farmers. Our Honorable Chief Minister is taking the initiative of linking all the South Indian rivers from Mahanadi to Kaveri, and I will be at his back all the time. You take it from me. It may take little time, బట్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్

0: to be a dream, but it is going to be reality very soon, and that symptoms is coming up.
1: Today become a seed of a stronger, more self-reliant and more developed India tomorrow.
2: దేశానికి వెన్నెముక వంటి వ్యవసాయ రంగంలో సాంకేతికత అందిపుచ్చుకోవడం ద్వారా ఎల్ నీనో వంటి వాతావరణ విపత్తులను వ్యవసాయ రంగం ఏ విధంగా ఎదుర్కోవచ్చో హిస్ ఎక్సలెన్సీ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారి మాటల్లో విందాం.
3: డిస్పైట్ ది ఎక్స్‌పాన్షన్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్స్, ది రోల్ ఆఫ్ అగ్రికల్చరల్ సెక్టర్ ఇన్ బ్యాలెన్సింగ్ అవర్ కంట్రీస్ ఎకానమీ రిమైన్స్ ఇండిస్పెన్సబుల్. The agriculture sector acts as a stabilizer during the periods of fluctuation in the other sectors. Maize is the third most important food crop in India after rice and wheat, and it is grown across 16.9 million hectares, and our country produces over 43 million tons annually. Globally, the conditions of El Nino are developing rapidly, and this year it is expected to be strongest event in 140 years. When there is a deficit rainfall, agriculture is hit first. The effects then cascade through crops, livestock, household assets and food security. Despite the looming El Nino, the impact on India's agriculture sector is expected to be limited to the improved early warning systems. There is an urgent need for scientists to develop drought-tolerant varieties of maize and rice that use water efficiently and maintain good yields even when rainfall is low, ensuring food security and giving steady income to farmers despite changing weather conditions.
2: ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల అవకాశాలను, నదుల అనుసంధానం ద్వారా రైతులకు కలుగుతున్న మేలును గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మాటల్లో విందాం.
4: స్వదేశీ విధానంతో మనం అందరం కూడా స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ప్రపంచానికి మనం ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఎగుమతి చేసే రోజు చాలా దగ్గరలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక జీవనోపాధిగానే చూడడం లేదు. వ్యవసాయాన్ని ఒక ఆర్థిక శక్తిగా, రైతుల్ని ఒక ఆంటర్ప్రెన్యూర్గా చూడాలనేది మా విధానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్వా, అరకు కాఫీ, పామ్ ఆయిల్, ఇంకో పక్క మీరు చూసి కోకో, మిరప, మామిడి, టమోటా, పసుపు, మొక్కజొన్న, మీరు వాణిజ్య పంటలు ఏమి తెలుసుకున్నా ప్రపంచంలో పండించే వాణిజ్య పంటలు మన రాష్ట్రంలో పండడం మనందరికీ గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే దీనికి ప్రాసెస్ చేసి, వాల్యూ యాడ్ చేసి, బ్రాండ్ ప్రమోట్ చేసి అంతర్జాతీయ మార్కెట్లు తీసుకపోతే దాని విలువ అనేక రెట్లు పెరుగుతుంది. అప్పుడే భారత రైతాంగం రాజుగా ఎదిగే పరిస్థితికి వస్తారు. ఈరోజు చాలా మంది కుటుంబాలు నేను చూస్తున్నాను, ఒకప్పుడైతే మన రాష్ట్రం నుంచి ఎక్కడ నీళ్లుంటే అక్కడికి మన రైతులు, ఆదర్శ రైతులు వెళ్లి వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు నేను పిలిపిస్తున్నాను, ప్రతి ఒక్క రైతు కుటుంబం ఆలోచించాలి, మీరంతా ఫుడ్ ప్రాసెసింగ్ రావాలి, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇవ్వాలి. ఈరోజు మనమంతా కూడా ప్రపంచానికి అక్వా, ప్రాన్స్ గాని, చేపలు గాని, రొయ్యలు గాని ఇవన్నీ ఎగుమతి చేస్తున్నాం, కానీ 10% మనం ప్రాసెస్ చేస్తున్నాం. ఈ 10% గాని 50, 60, 70 తీసుకెళ్తే ఉపాధి వస్తుంది, వాల్యూ అడిషన్ వస్తుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే యువతకు పిలిపిస్తున్నాను, ఆంధ్ర అనగానే టెక్నాలజీలో ముందున్నాం. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు వ్యవసాయ రంగాన్ని జోడించి ఫుడ్ ప్రాసెసింగ్ వస్తే ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు టెక్నాలజీ, నాలెడ్జ్ ఉంది, ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ప్రతి ఒక్క కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త రావాలనేది నా ఉద్దేశం. ఆ పారిశ్రామికవేత్త కూడా ఏదో ఇక్కడ చేయడమే.

0: కాదు, లేకపోతే మనం ఉత్పత్తి చేసినటువంటి ప్రోడక్ట్ ని గ్లోబల్ ప్రోడక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది. ఆహారపు అలవాట్లు మారాయి, దానికి అనుగుణంగా పంటల సాగు కూడా మారాలి. ఒకప్పుడు వరిని పండించేవాళ్ళం, ఇప్పుడు బియ్యం తినే తగ్గించారు. కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ గాని ఫ్రూట్ గాని ఇలాంటి ఫుడ్ పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో అక్వాకల్చర్ ని ఆర్టికల్చర్ ని వాణిజ్య పంటల్నే పండిస్తున్నాం. ఒకప్పుడు రాయలసీమ కరువు సీమ, ఇప్పుడు రాయలసీమలో సిరులు పండించే పరిస్థితికి వచ్చాం. రాబోయే రోజుల్లో 20-30 సంవత్సరాల్లో ఎలాంటి పంటలు ఉండాలి, ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలి, దేనికి భవిష్యత్తు ఉంటుందో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మాటల్లోనే కాదు యాక్షన్లో కూడా చేయడం కోసం రాయలసీమని ప్రపంచానికే ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. వచ్చే 3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టుల్ని 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేస్తున్నాం. ఒకప్పుడు గోదావరి నీళ్లు సముద్రం లేకపోయేటివి. 12 ఏళ్లకు మునుపు పట్టి సీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొస్తే ఈ సంవత్సరం ఎల్లినో ప్రాబ్లం ఉన్నా గోదావరి నీళ్ల వల్ల కొంతవరకు కృష్ణా రైతాంగాన్ని కాపాడామంటే అది ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే ఈ 2-3 ఏళ్లలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. అదే మరి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముందుకు పోతున్నాం. ప్రకృతి సేద్యం ద్వారా ఆల్టర్నేటివ్ క్రాప్లు కూడా పోయే పరిస్థితికి వచ్చాం. పప్పు ధాన్యాలు గాని చిరుధాన్యాలని ప్రోత్సహిస్తున్నాం. ఒక సంక్షోభాన్ని సవాలుగా తీసుకుని రైతాంగాన్ని అప్రమత్తం చేసి ప్రత్యామ్నాయ పంటలే కాకుండా మళ్లీ ప్రతి ఒక్క రైతు కూడా భూమిని ఖాళీగా పెట్టకుండా ఏం చేయాలనో గైడ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం రైతులపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ మనం చేయగలిగితే తాత్కాలికంగా మనం సమస్యను ఎదుర్కోవడం, శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కారం చేసి వాటర్ సెక్యూరిటీ తెచ్చుకోగలిగితే సమస్యల పరిష్కారం అవుతాయి. 5 నదుల్ని కలిపే పరిస్థితి ఉంది. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, అదే సమయంలో పెన్న, అదే సమయంలో కావేరి. ఈ 5 నదులు కలపగలిగితే 4 రాష్ట్రాల్లో సమస్య పరిష్కారం అవుతుంది. నీళ్లు తీసుకుపోవడమే కాదు, దీనివల్ల కష్టకాలంలో ఇది ఒక స్టెబిలైజర్ గా స్థిరీకరణ చేసే అవకాశం వస్తుంది.
1: ఇన్ని ఉపయోగాలు కలిగిన వ్యవసాయ విలువ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతి సాధనకు తోడ్పడుతుందని ఆశిద్దాం. మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు పాలు పంచుకున్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

వెల్ లిజినెస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో. సాగరిక ఇదొరించి కిరటం ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మనమున్న మెలోడీ మ్యాచ్. మరి మెలోడీ మ్యాచ్లో నిద్రకి ఉపకరించేటటువంటి టిప్స్ చెప్పుకుంటూ మంచి మెలోడీస్ని వినడానికి మీరు రెడీగా ఉన్నారు. సో ఒక మంచి మెలోడీతో ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం ఫ్రమ్ ద మూవీ ఓయ్.

మెలోడీ మ్యాచ్లో ఉన్నాం, ఎప్పుడైనా కూడా సరిగ్గా నిద్ర పట్టడం లేదు అని అనిపిస్తే గోరువెచ్చటి కొబ్బరి నూనెతో తలకి మర్దన చేసుకుంటే చాలా మంచిదంటండి. అలానే కళ్ళపై కీరాదోస ముక్కలు నుంచడం వలన కళ్ళకి కాస్త రెస్ట్ దొరుకుతుందన్నమాట. కళ్ళు చల్లబడి తర్వాత శరీరంలో ఉండేటటువంటి వేడంతా కూడా తగ్గి నిద్ర పట్టడానికి కొంత సహకరిస్తుందన్నమాట.

పర్యవేక్షక ఇంజనీర్ బి సింహాచలం నాయుడు గారు ఇచ్చినటువంటి ఏపీఈపీ డీసీఎల్ విశాఖపట్నం జిల్లాలో డివిజన్ కార్యాలయాల కంట్రోల్ రూమ్ నెంబర్లు. సర్కిల్ కార్యాలయం మహారాణిపేట 7382249881. జోన్ 1 డివిజన్ మహారాణిపేట 9490610019. జోన్ 2 డివిజన్ కంచరపాలెం 9849682880. జోన్ 3 డివిజన్ మధురవాడ 9491030702.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ది చెందిన దేశంగా మారగలదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆయుర్వేద అనుగుణమైన జీవన శైలి ఆరోగ్య సంరక్షణకు సంపూర్ణమైన విధానమని కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో పాటు అనేక కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నామని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోస్తాంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆసియా క్రీడల్లో భారతదేశ పతకాల సంఖ్య 12 చేరుకుంది. వివరాలు. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ది చెందిన దేశంగా మారగలదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గుజరాత్లోని వడోదరలో మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 75వ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. విద్యను దేశానికి సమాజానికి ఉపయోగించినప్పుడే దానికి అర్థం చేకూరుతుందని తెలిపారు. నేడు ప్రతి రంగంలోనూ సాంకేతిక పరివర్తన జరుగుతోందని, నిత్యం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు బహుళ రంగాల విధానమే పరిష్కారమని తెలియజేశారు. విద్యారంగంతో సహా వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం అధికంగా పెరుగుతోందని రాష్ట్రపతి పేర్కొంటూ
1: అప్నానే సమయ్ ఆప్కా వివేక్ హోనా చాహియే ఆప్కో యే యాద్ రఖనా చాహియే కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాధాన్ దే సక్తా హై లేకిన్ సహీ ప్రశ్న పుచ్నా ఆప్కా కర్తవ్య హోనా చాహియే టెక్నిక్ ఆప్కో గతి దే సక్తే హై లేకిన్ యే తోయ్ కర్నా హై ఆప్కా కామ్ హై కి ఆప్కో కిస్ దిశా మే జానా హై డేటా ఆప్కో సూచనా దే సక్తా హై లేకిన్ ఉస్ సూచనా కే నైతిక ఉపయోగ్ కేసే కర్నా హై యే నిర్ణయ్ ఆప్కో హీ కర్నా హై.
0: అలాగే ఈరోజు సాయంత్రం వడోదరలో బ్రహ్మకుమారిస్ గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ను ప్రారంభించడంతో పాటు వికసిత్ భారత్ కోసం యువత, దేశ నిర్మాణం కోసం అంతర్గత శక్తిని మేలుకొల్పడం అనే ప్రచారాన్ని రాష్ట్రపతి వర్చువల్గా ప్రారంభించారు. ఆయుర్వేద అనుగుణమైన జీవన శైలి ఆరోగ్య సంరక్షణకు ఒక సంపూర్ణమైన విధానమని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. నాగపూర్లో ఈరోజు జరిగిన 11వ ఆయుర్వేద దినోత్సవ జాతీయ వేడుకలను ఉద్దేశించి కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, సమతుల్య ఆహారం, క్రమశిక్షణతో కూడిన దినచర్య, మంచి నిద్ర, యోగా, ప్రకృతితో సామరస్యం వంటి వాటితో కూడిన జీవనశైలి అనేక వ్యాధులను నివారించి ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనేది ఈ ఏడాది ఆయుర్వేద దినోత్సవ ఇతివృత్తమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కేవలం మందులు మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలే ఆరోగ్యానికి మొదటి పునాదని అన్నారు. మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, వయస్సు సంబంధిత సమస్యలతో సహా జీవనశైలి సంబంధిత ఆరోగ్య సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందన్నారు. గత 12 సంవత్సరాల్లో

0: ఆయుష్ రంగం గణనీయమైన పురోగతిని సాధించినట్లు ప్రతాప్రావు జాదవ్ పేర్కొంటూ,
1: హమారే ఆయుష్ మంత్రాలయ జో థీమ్ చునియే హే ఓ హే బెహతర్ కల్ కే లియే ఆయుర్వేద్, యానీ కి అగర్ బుఢాపే మే భీ అగర్ హమ్ అచ్చా స్వాస్థ్య రఖనా చాహతే హై, జిందగీ హమ్ వహాన్ పర్ జీనా చాహతే హై, తో అభీ సే ఆయుర్వేద్ ఔర్ ఆయుష్ కో యోగా కో అప్నాయియే. ఔర్ ఇస్కా జో ఆయోజన్ హై హమారా యే 23 సితంబర్ కా, యే సాల్ హమ్ మహారాష్ట్ర కే నాగ్పూర్ మే ఇస్కో హమ్ మనా రహే హై.
0: ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయుర్వేదం కేవలం ఒక చికిత్సా విధానం మాత్రమే కాదని, ఆరోగ్యకరమైన సమతుల్యమైన జీవనశైలికి ఇది ఒక శక్తివంతమైన సాధనమని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఈ గొప్ప వారసత్వాన్ని మరింత దృఢంగా స్వీకరించాలని ప్రజలకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా సవరణతో పాటు అనేక కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నామని భారత ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలియజేసింది. సుమారు 40 కొత్త కార్యక్రమాలు ప్రవేశపెట్టామని, ప్రత్యేక విస్తృత పునర్విమర్శతో సహా పలు ఎన్నికల సంస్కరణలు చేపట్టామని కమిషన్ తెలియజేసింది. ఏ సంస్థలోనైనా చర్చల సమయంలో అభిప్రాయాలు, పరిశీలనలో భేదాభిప్రాయాలు ఉండడం సాధారణమని, తుది నిర్ణయం తీసుకునే ముందు అది నిర్ణయ ప్రక్రియలో ఒక భాగమని కమిషన్ స్పష్టం చేసింది. ఎన్నికల వ్యవస్థను మెరుగుపరచడానికి కమిషన్కు తమ సూచనలిచ్చేందుకు కమిషన్లోని ప్రతి అధికారికి పూర్తి అధికారం ఉందని పేర్కొంది. ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్లో ప్రధాన ఎన్నికలను, ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని ఎన్నికల సంఘం తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో గత 12 ఏళ్లలో రహదారులు, విమానాశ్రయాలు, రైల్వేలు, నౌకాయానం, జలమార్గాలు, కమ్యూనికేషన్ రంగాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ అన్నారు. న్యూఢిల్లీలో ఒక ప్రైవేటు మీడియా సంస్థ ఈరోజు నిర్వహించిన ఐకానిక్ టూరిజం సమ్మిట్లో మాట్లాడుతూ, ప్రజలు అనుభవపూర్వక పర్యాటకానికి ప్రాధాన్యమిస్తున్నారని అన్నారు. ప్రపంచం సరఫరా గొలుసు అంతరాయాలు, రాజకీయ అస్థిరత, ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం మొదటి త్రైమాసికంలో 7.5% పైగా వృద్ధిని నమోదు చేసినట్టు తెలియజేశారు. సేవలు, సాంకేతిక రంగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రభావం గురించి ఉన్న ఆందోళనలు కూడా ఆయన ప్రస్తావించారు. సవాళ్లతో కూడిన ప్రపంచ వాతావరణం ఉన్నప్పటికీ సేవలు, తయారీ ఎగుమతుల్లో భారతదేశం వృద్ధిని నమోదు చేస్తూనే ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం యుఎన్జీఏ 81వ సదస్సు సందర్భంగా భారత్, యుఏఈ, ఫ్రాన్స్ త్రైపాక్షిక సమావేశంలో యుఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయద్ అల్ సహ్యాన్, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారోడ్తో కలిసి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. అంతరిక్షం, ఇంధనం, కృత్రిమ మేధస్సు, సంస్కృతి, వారసత్వంతో సహా పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో త్రైపాక్షిక సహకారంలో పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారు. అలాగే పశ్చిమాసియాలోని పరిస్థితిపై కూడా 3 మంత్రులు చర్చించారు. పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో త్రైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసి విస్తరించాలని, అలాగే భారత్, ఫ్రాన్స్, యుఏఈల మధ్య ఉన్న బలమైన స్నేహపూర్వక సంబంధాలను మరింత పెంపొందించుకోవాలని స్పష్టం చేశారు. బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో ఈరోజు, రేపు ఛత్తీస్గఢ్, కోస్తాంధ్ర, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, సిక్కిం, బీహార్, జార్ఖండ్, అంతర్గత కర్ణాటక, కేరళం, మహే, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదేవిధంగా మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. జపాన్లోని ఇచ్చి నాగియో వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారతదేశ పతకాల సంఖ్య 12కు చేరుకుంది. 1 స్వర్ణం, 5 రజతాలు, 6 కాంస్యాలతో పతకాల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. మహిళల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో మీరాబాయి చాను రజత పతకం గెలుచుకోగా, పురుషుల వ్యక్తిగత విభాగంలో ఈరోజు జరిగిన సాఫ్ట్ టెన్నిస్లో జై మీనా కాంస్య పతకం గెలుచుకున్నారు. మహిళల స్కీ టీమ్ ఈవెంట్లో పరీనాస్ థాలివాల్, రైజా థిల్లాన్, మహేశ్వరి చౌహాన్లు, పురుషుల స్కీట్ జట్లో అనంత్జీత్ సింగ్ నరుక, భవతేక్ సింగ్ గిల్, మైరాజ్ అహ్మద్ ఖాన్లో కాంస్య పతకం సాధించారు. అలాగే పురుషుల బ్యాడ్మింటన్ జట్టు కాంస్య పతకం కైవసం చేసుకుంది. కాగా ఆసియా క్రీడల్లో పలు విభాగాల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. వారి నైపుణ్యం, పట్టుదల, జట్టు స్ఫూర్తి దేశానికి గర్వకారణం.

0: అని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. పన్ను విధానాలు డేటా ఆధారిత డిజిటల్ ప్రక్రియల వైపు మళ్లుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బ్రిక్స్ పన్నుల అధిపతుల సమావేశ ప్రారంభోపన్యాసంలో ఆమె ప్రసంగిస్తూ, రాబోయే కొన్నేళ్లలో బహుపాక్షిక పన్ను చర్చల్లో తీసుకునే నిర్ణయాలు ఒక తరంపాటు సరిహద్దు పన్నుల విధానాన్ని తీర్చిదిద్దుతాయని అన్నారు. బ్రిక్స్ దేశాలు అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలని, ఇవి తక్కువ స్థాయిని నుంచి గణనీయమైన దేశ పన్ను సామర్థ్యాన్ని పెంపొందించుకున్నట్టు పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ది చెందిన దేశంగా మారగలదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆయుర్వేద అనుగుణమైన జీవనశైలి ఆరోగ్య సంరక్షణకు సంపూర్ణమైన విధానమని కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో పాటు అనేక కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నట్లు భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆసియా క్రీడల్లో భారతదేశ పతకాల సంఖ్య 12కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. విశాఖపట్నం జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం గురువారం కూడా అన్ని యాజమాన్య పాఠశాలలకు సెలవు. తీవ్ర వాయుగుండం, భారీ వర్షాలు నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 24 గురువారం విశాఖపట్నం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలకు హాలిడేగా సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ ప్రేమ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని డిప్యూటీ ఈవోలు, ఎంఈఓలు తమ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, యాజమాన్యాలకు ఈ ఆదేశాలను తెలియజేసి గురువారం పాఠశాలలకు సెలవు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రకటన ద్వారా ఆదేశించారు. తుఫాను పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఒక తెలుగు సినిమా పాట వింటారు. గ్యాంగ్ లీడర్ సినిమా నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

0: accessible to people today. Dr. Rajaram Mahato, thank you very much for sparing your time and sharing such insightful thoughts with us. Thank you, sir.
1: Thank you. Thank you.
2: You were listening to a discussion on observance of 11th National Ayurveda Day. The participants were Dr. Rajaram Mahato, Additional Professor, All India Institute of Ayurveda, and Sarabjit Kaur, Anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsttalks@gmail.com or WhatsApp on 9289094044.
3: Spotlight.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముఖ్య గమనిక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అందించిన సమాచారం ప్రకారం స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112 1807 1800 4251 01. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ప్రభావిత జిల్లాల కంట్రోల్ రూమ్ నెంబర్లు తెలియజేశారు. శ్రీకాకుళం 08942240557. మరొక నెంబర్ 6309999033. విజయనగరం జిల్లా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 0892223647. పార్వతీపురం మన్యం జిల్లా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 0896345347. అల్లూరి సీతారామరాజు జిల్లా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 9493415670. మరొక నెంబర్ 7081301820. విశాఖపట్నం జిల్లా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 0891259102. మరొక నెంబర్ 0891259100. అనకాపల్లి జిల్లా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 0892422288. మరొక నెంబర్ 0892422599. మరొక నెంబర్ 0892422599. ఇప్పుడు ప్రేమయుద్ధం సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను వింటారు.

ముఖ్య గమనిక. పౌర సంబంధాల అధికారి జీవీఎంసీ వారి సూచన. నగరంలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో జీవీఎంసీ యంత్రాంగం పూర్తి అప్రమత్తం. 56 ప్రభావిత ప్రాంతాలకు 56 పునరావాస కేంద్రాలు సిద్ధం. అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు. కొండవాళ్లు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి. అత్యవసర సహాయక చర్యలు 22 జేసీబీలు, 149 టిప్పర్లు, టాటాఎస్లు, 30 మినీ ఎక్స్కవేటర్లు సిద్ధం. సిటీ ఆపరేషన్ సెంటర్, జోనల్ కంట్రోల్ రూముల ద్వారా 24 గంటల నిరంతర పర్యవేక్షణ. సీఓసీను అదనపు కమిషనర్ ఎస్ఎస్ వర్మ నిరంతరం మానిటరింగ్ చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ జీవీఎంసీ కమిషనర్ ఆదేశం. అత్యవసర సహాయానికి జీవీఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ 1800425000009, జీవీఎంసీ వాట్సప్ నెంబర్ 9014218870. వర్షాలకు సంబంధించిన సంఘటనలను వెంటనే తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి. ఇప్పుడు అడవి దొంగ సినిమా నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను వింటారు.

0: ముఖ్య గమనిక. కొన్ని నిమిషాల క్రితం విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ డాక్టర్ పిఎల్ఎన్ మూర్తి గారు అందించిన సమాచారం వింటారు.
1: పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం ప్రస్తుతం కళింగపట్నానికి సౌత్ వెస్ట్ దిశగా తీరానికి అతి సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 3 నుంచి 4 గంటల వ్యవధిలో తీరాన్ని మొత్తం దాటే అవకాశం ఉంది. తీరాన్ని తీవ్ర వాయుగుండంగానే దాటుతుంది. తీరాన్ని దాటుతున్నప్పుడు ఈదురుగాలు గంటకు 55 నుండి 65, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఇప్పుడు బంగారు బుల్లోడు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాటను వింటారు.

0: ముఖ్య గమనిక. విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ డాక్టర్ టిఎల్ఎన్ మూర్తి గారు అందించిన సమాచారం వింటారు.
1: పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం ప్రస్తుతం కళింగపట్నానికి సౌత్ వెస్ట్ దిశగా తీరానికి అతి సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 3 నుంచి 4 గంటల వ్యవధిలో తీరాన్ని మొత్తం దాటే అవకాశం ఉంది. తీరాన్ని తీవ్ర వాయుగుండంగానే దాటుతుంది. తీరాన్ని దాటుతున్నప్పుడు ఈదురుగాలు గంటకు 55 నుండి 65, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఇప్పుడు రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర పాడిన పాటను వింటారు.

శ్రోతలకు ముఖ్య గమనిక. ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం పరిస్థితుల నేపథ్యంలో వాతావరణానికి సంబంధించిన తాజా సమాచారాన్ని భారత వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు మీకు అందించేందుకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈరోజు రాత్రంతా ప్రసారాలను కొనసాగిస్తుంది. వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పులు, వర్షాలు, గాలుల తీవ్రతకు సంబంధించిన తాజా సమాచారాన్ని, అలాగే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు తెలియజేసే సమాచారాన్ని మీ ముందు ఉంచుతాం. అందువలన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ ఎఫ్ఎం ప్రసారాలను కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు అందించే వాతావరణ సమాచారాన్ని గమనించగలరు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా

ఆపాత మధురాలు వింటున్నారు. ఆత్మబలం చిత్ర నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట ఇది. సంగీతం కెవి మహదేవన్, సాహిత్యం ఆచార్య ఆత్రేయ. తర్వాత

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు వింటున్నారు. ప్రజలకు ముఖ్య గమనిక. విశాఖపట్నం జిల్లాలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులను ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రతికూల వాతావరణం వల్ల ఎక్కడైనా విద్యుత్ లైన్లు లేదా స్తంభాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ బి సింహాచలం నాయుడు గారు సూచిస్తున్నారు. రోడ్లపై కానీ పొలాల్లో కానీ తెగిపడిన విద్యుత్ తీగలు, నేలకూలిన స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దని స్పష్టం చేస్తున్నారు. ఇక నీటిలో విద్యుత్ వైర్లు పడే ప్రమాదం ఉన్నందున వర్షపు నీరు నిలిచిన ప్రదేశాలకు దూరంగా ఉండాలని, చెట్లు ఇంకా ట్రాన్స్ఫార్మర్ల కింద నిలబడకూడదని కోరుతున్నారు. అదేవిధంగా ఇళ్లల్లో తడి చేతులతో స్విచ్లు తాకవద్దని, ఇకపోతే ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో ఎలక్ట్రిక్ పరికరాల ప్లగ్లను తీసివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పశువుల కాపరులు తమ పశువులను ఈ సమయాల్లో విద్యుత్ స్తంభాలకు కట్టేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే స్థానిక విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని, అత్యవసర మరమ్మతుల కోసం ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచామని తెలియజేస్తున్నారు. విశాఖపట్నం ఆపరేషన్ సర్కిల్లో అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు ఈ విధంగా ఉన్నాయి. ఏపీ ఈపీడీసీఎల్ విశాఖపట్నం జిల్లా డివిజన్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నెంబర్లు సర్కిల్ కార్యాలయం మహారాణిపేటలో 7-3-822-4-9-8-1, ఇక జోన్ 1 డివిజన్ మహారాణిపేటలో 9-4-9-0-6-1-0-0-1-9 అనే నెంబర్ను సంప్రదించవచ్చు. కంచరపాలెం అయితే 9-8-4-9-6-2-8-8-0.

మధురవాడ పరిసర ప్రాంతాల వారు 9491-03-07-22 అనే నెంబర్ను ప్రయత్నించి మీ సహాయాన్ని పొందవచ్చు. ప్రజలకు ఒక ముఖ్య గమనిక విన్నారు. తర్వాత భార్యాభర్తల సవాల్ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విందాం, ఆపాత మధురాల్లో.

నగరంలో తీవ్ర వాయుగుండ నేపథ్యంలో జీవీఎంసీ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉంది. 56 ప్రభావిత ప్రాంతాలకు 56 పునరావాస కేంద్రాలను సిద్దం చేసి అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తోంది. కొండవాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇక పునరావాస కేంద్రాలకు తరలివేందుకు సిద్దంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర సహాయ చర్యలకు 22 జేసీబీలు, 149 టిప్పర్లు, ఇంకా టాటా ఎస్లు, 30 మినీ ఎక్స్కావేటర్లు సిద్దం చేశారు. సిటీ ఆపరేషన్ సెంట్రల్ జోనల్ కంట్రోల్ రూముల ద్వారా 24 గంటల నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది. సిఓసీని అదనపు కమిషనర్ ఎస్ఎస్ వర్మ నిరంతరం మానిటరింగ్ చేస్తూ, ఇక విశాఖ జిల్లా కలెక్టర్ జీవీఎంసీ కమిషనర్ ఆదేశం ప్రకారం నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది. అత్యవసర సహాయానికి జీవీఎంసీ టోల్ ఫ్రీ 1800425009 గాని, ఇక జీవీఎంసీ వాట్సాప్ 90142187870 ఈ నెంబర్లకు వాట్సాప్ చేసి సంబంధిత సంఘటనలను ప్రజలకు తెలియజేసి అప్రమత్తం చేయాలని పౌర సంబంధాల అధికారి జీవీఎంసీ వారు సూచన చేస్తున్నారు.

ఆపాత మధురాలు వింటున్నారు. ఎలిబాబా 49 చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట అది. తర్వాత ఆత్మబలం చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట విందాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 303.6 మీటర్ల 920 కిలోహెర్ట్జ్ మీడియం ఎఫ్ఎం 102 మెగాహెర్ట్జ్ పై ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు వింటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఈ రాత్రికి తీరాన్ని దాటే అవకాశం ఉంది. కావున ప్రజల కోసం ప్రతి గంటకు వాతావరణ సమాచారం అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి గంటకు సంబంధిత శాఖల నుంచి హెచ్చరికలు, జాగ్రత్తలు తెలియజేస్తూ ఉంటారు. ఈ రాత్రి 12 గంటల 5 నిమిషాలకు త్యాగరాజస్వామి నాటకం, 1 గంట 5 నిమిషాలకు వారధి నాటకం, 2 గంటల 5 నిమిషాలకు నానా నాటకం ప్రసారమవుతుంది. 3 గంటల 5 నిమిషాలకు ఏకచిత్ర గానం వింటారు. ఇక 4 గంటల 5 నిమిషాలకు కర్ణాటక శాస్త్రీయ సంగీతం ప్రసారమవుతుంది. తర్వాత 5 గంటల 5 నిమిషాలకు శ్రీమతి ఎంఎస్ శుభలక్ష్మి పాడిన భక్తి గీతాలు వింటారు. ఇప్పుడు ఆపాత మధురాలు. డైరెక్టర్ గారి పెళ్ళాం చిత్రం నుంచి కేజే ఏస్తాస్ పాడిన పాఠం.

వాతావరణం పశ్చిమ మధ్య దాన్ని ఆనుకునున్న వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కళింగపట్నానికి దక్షిణ నైరుతి దిశగా, ఇంకా విశాఖపట్నానికి తూర్పు ఈశాన్య దిశగా, ఒడిశాలోని గోపాల్పూర్కు నైరుతి దిశగా కదులుతూ ఉంది. ఈ తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయు దిశగా కదులుతూ విశాఖపట్నం గోపాల్పూర్ల మధ్య కళింగపట్నానికి దగ్గరలో ఉత్తరాంధ్ర తీరంలో, ఇంకా దక్షిణ ఒడిశా తీరాల్లో తీరాన్ని దాటే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. ఇక ప్రస్తుత తీవ్ర వాయుగుండం పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ గారు ప్రజలకు తెలియజేస్తున్న ముఖ్య గమనిక, ఈరోజు రేపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇక ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున చెట్లు హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని, అదేవిధంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు. ఇక విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనూ, అదేవిధంగా కృష్ణా జిల్లాల్లోనూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆపాత మధురాలు వింటున్నారు.

మల్లమ్మ చిత్రం నుంచి పి సుశీల, కౌశల్య బృందం పాడిన పాట విన్నారు. తర్వాత పులిబిడ్డ చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విందాము.

0: ఉండగా
1: చిరునవ్వు వలికే దినదాన నే కాదన్నది నువ్వు ననగలవా
0: సందేహమా
1: ఆహా

ఆపాత మధురాలు వింటున్నారు. తర్వాత నాగమోహిని చిత్ర నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

ప్రేమ కానుక చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. తర్వాత సుగుణ సుందరి కథ నుంచి ఎల్ఆర్ ఈశ్వరి పాడిన పాట.

ఆపాత మధురాలు వింటున్నారు. చివరిగా వినండి. రాముడు భీముడి చేతి నుంచి ఘంటసాల పి సుశీల పడిన పాఠం.

తీవ్ర వాయుగుండం ప్రభావం వల్ల శ్రోతలకు గంట గంటకు తాజా సమాచారాన్ని ప్రజా ప్రయోజనార్థం అందిస్తున్నాము. కొద్ది క్షణాల క్రితం తీవ్ర అల్పపీడనం భూభాగాన్ని దాటే ప్రక్రియ ప్రారంభమైందంటే ల్యాండ్ఫాల్ ప్రక్రియ జరుగుతున్నట్లు వాతావరణ శాఖ వారు సమాచారాన్ని అందించారు. ఈ ల్యాండ్ఫాల్ ప్రక్రియ రాబోయే 3 గంటల పాటు కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ తీవ్ర అల్పపీడనం ఉత్తర ఆంధ్రప్రదేశ్ ఇంకా దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలను దాటుతూ ఉంది. ఇది విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య కళింగపట్నానికి నైరుతి దిశగా తీరాన్ని దాటే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుత తీవ్ర వాయుగుండం పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ప్రజలకు తెలియజేస్తున్న ముఖ్య గమనిక ఏమిటంటే, ఈరోజు రేపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు. ఈదురుగాలు వీస్తున్నందున చెట్లు హోర్డింగ్స్ వద్ద నిలబడకూడదు. అదేవిధంగా మత్స్యకారులు ఈ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి సముద్రంలో చేపల వేటకు ఏమాత్రం వెళ్ళరాదు. ఇక ఇవాళ కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి చతుర్మది నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో భారీ వర్షాలు, ఇక విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఇక ఒక మోస్తరు వర్షాలు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పర్నాలు జిల్లాల్లో పడే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలకు అవకాశం ఉంది కాబట్టి ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ తెలియజేస్తున్నారు. ఇక ప్రజలకు ముఖ్య గమనిక ఏమిటంటే, విశాఖపట్నం జిల్లాలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. ఈ ప్రతికూల వాతావరణం వల్ల ఎక్కడైనా విద్యుత్ లైన్లు తెగిపడే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ నీరు చేరిన ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వర్షపు నీటిలో తెగిపడిన వైర్లు కనిపించకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని APEPDCL పర్యవేక్షక ఇంజనీర్ బి సింహాచలం నాయుడు గారు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేమిటంటే, రోడ్లపై కానీ ఇంకా పొలాల్లో కానీ తెగిపడిన విద్యుత్ తీగలు ఇంకా నేలకూలిన స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లో తాకకూడదు. ఇక నీటిలో విద్యుత్ వైర్లు మనకు కనిపించే అవకాశం ఉండదు కాబట్టి నీరు చేరిన ప్రదేశాలకు వెళ్ళకుండా ఉండటం మంచిది. చెట్లు లేదా ట్రాన్స్ఫార్మర్ల కింద నిలబడకూడదని కోరుతున్నారు. ఇంకా ఈ వర్షం వల్ల తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తడి చేతులతో స్విచ్లను తాకవద్దని, ఒకవేళ ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో ఎలక్ట్రిక్ పరికరాలను పగులు తీసివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పశువుల కాపులు తమ పరిసర ప్రాంతాల విద్యుత్ స్తంభాలకు కట్టకూడదని హెచ్చరిస్తున్నారు. ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే స్థానిక విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారాన్ని అందించాలని కోరుతున్నారు. ఇక అదేవిధంగా అత్యవసర మరమ్మతుల కోసం ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచామని తెలియజేస్తున్నారు. విశాఖపట్నం ఆపరేషన్ సర్కిల్లో అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు ఎలా ఉన్నాయి? మహారాణిపేటలో అయితే 9490601019, కంచరపాలెం డివిజన్లో 9849962880, మధురవాడ పరిసర ప్రాంత ప్రజలు 9491030722 అనే నెంబర్లకి విద్యుత్ సంబంధమైన ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఈ నెంబర్లో సంప్రదించి మీకు కావాల్సిన సమాచారాన్ని సహాయాన్ని పొందవచ్చు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి త్యాగరాజస్వామి. రచన శ్రీ కొత్తూర్తి భాస్కర్రావు. సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి. నిర్వహణ శ్రీ సివి సూర్యనారాయణ. త్యాగరాజస్వామి నాటకం.

ఎందరో మహాత్ములు, ఎందరో మహర్షులు, దివ్యజనులు, త్యాగధనులు ప్రాదుర్భవించి ప్రభవించి ప్రసిద్ధుడైన ఈ పుణ్య భారత సీమలో ఋషి సత్తముడు, పరమ భాగవతోత్తముడు, నాదబ్రహ్మోపాసనా నిరతుడు, పవిత్రచరితుడు అయిన ఓ మహనీయమూర్తి అనుపమాన పాండితి విభవ సంపన్నుడై ధనాన్ని త్రిణీకరించి ధర్మవ్రతుడై మానవ పరమార్థ ప్రబోధానికి నాదాన్ని సాధనంగా ధరించి తెలుగు సాహిత్యాన్ని, దాక్షిణాత్య సంగీతాన్ని, భారతీయ సంస్కృతిని అజరామరంగా తీర్చిదిద్దారు ఆ అమృతమూర్తి శ్రీ త్యాగరాజస్వామి. అది 2 శతాబ్దాల నాటి పూర్వ చరిత్ర, అపూర్వ చరిత్ర. సర్వజిన్నామ సంవత్సర వైశాఖ శుద్ధ షష్ఠీ శుభముహూర్తాన తిరువారూరులో జన్మించి ప్రసిద్ధులైన శ్రీవారి దివ్య జీవనానికి సామవేదము, రామపాదము ఉచ్ఛ్వాస నిశ్వాసాలైనాయి.

0: మీరంతా తీర్థప్రసాదాలు స్వీకరించి మరీ వెళ్ళండి బాబు. అమ్మా సీత.
1: ఏం నాన్నగారు?
0: ఇవి అందరికీ పంచమ్మా.
1: అలాగే నాన్నగారు.
0: కమల, ఓసారి తంజావూరు వచ్చి దర్శనం చేసుకోమని గురుబ్రహ్మలు వెంకటరమణ మహోదయుల ఆదేశం అయింది. అది శిరోధార్యం. ఓ సుముహూర్తాన వారి దర్శనం చేసుకుని రావాలి.
2: తప్పక వారి దర్శనం పొంది ఆశీర్వాదాలు అందుకుని రండి. పెద్దల ఆశీస్సులు మనకు శ్రీరామ రక్ష. అమ్మా సీత, భక్తులంతా వెళ్ళిపోయారమ్మా?
1: వెళ్ళిపోయారమ్మా.
2: ఇలా ఇంట్లో కూసారా అమ్మా?
0: గురు సాన్నిధ్యం ఎందరో మహానుభావులకు నిలయం. శ్రీరామచంద్ర, కృపాసాగర, నిరంతర అధ్యయనం, నిత్య సాధన నాలోని ఆవేదనను చల్లార్చడం లేదు స్వామి. ఏదో నిర్వేదం విన్నంటి మనసును కలవరపరుస్తూనే ఉంది.
3: సదివితి జ్ఞాన సిద్ధికై

0: రాఘవా.
1: నాన్నగారు, నాన్నగారు.
2: ఏమిటమ్మా?
1: ఎవరో స్వాముల వారు మీకోసం వాకిట్లో నిలిచి ఉన్నారు. ఉదపుండ్రాలు తులసిమాలతో అచ్చం మునీశ్వరులలే ఉన్నారు.
2: అలాగా కమలా.
3: వస్తున్నానండి.
2: అర్ఘ్యపాద్యాదులు సిద్ధం చేయి, వారిని ఇంట్లోకి ఆహ్వానించడానికి వెళుతున్నాను.
3: అలాగే అమ్మా సీత, ఈ పళ్ళను అలా ఉంచమ్మా.
1: ఇలాతే
3: ఇదిగో ఈ కృష్ణార్జునం ఇక్కడవి.
1: అలాగే.
2: దయచేయండి స్వామి, దయచేయండి, ఇలా సుఖాసీనులు కండి.
4: శ్రీరామచంద్ర కృపాకటాక్ష సిద్ధిరస్తు
2: స్వామీ.

0: విద్వన్మణి, నీ వినయ సంపద నీ విద్యాధిక్యతకు నిదర్శనంగా నిలుస్తుంది. నేను కార్యార్థినై రాలేదు. సాగర సంగమం నుండి వింధ్యారణ్య ప్రాంతాలకు పాదచారిణై వెళుతూ మార్గమధ్యంలో నీ ప్రశంస విని నిన్ను సందర్శించేందుకు ఇలా వచ్చాను.
1: ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి. అంతా శ్రీరామకృప.
0: నిరంతర రామనామ సంకీర్తనం జీవితధ్యేయంగా స్వీకరించిన నీవు అనాది అయిన నాదాన్ని సాధనంగా ధరించి ధన్యజీవనుడు అయినావు. నాదం పరబ్రహ్మ స్వరూపం, అనంతమైనది, సర్వచరాచర సృష్టికి మూలాధారమైనది. అలాంటి నాదాన్ని నీ తపస్సుకు ఉపకరణంగా స్వీకరించిన నీవు ధన్యుడవు, ధన్యతామూర్ధన్యుడవు.
1: నీ ప్రశంసకు పాత్రమైన నా జన్మ ధరించింది స్వామి. మీరు మార్గాయాసం తీర్చుకోండి. సేద తీరే మా ఇంటనే భిక్ష స్వీకరించి మమ్ము కృతార్థుల చేయ ప్రార్థన.
0: తథాస్తు. సత్పురుషుల సహవాసం సర్వమంగళకరం కదా. కావేరీ పుణ్యజలాల్లో స్నానాదులను ముగించి క్షణంలో మరలి వస్తాను. నాయనా, ఇదిగో ఈ అమూల్యమైన వస్తు సముదాయాన్ని భద్రపరచు, ప్రాణప్రదంగా భద్రపరచు. నేను వెళ్ళి వస్తాను.
1: చిత్తం స్వామి.

0: ఏమండి, ఉదయం నుండి నిరాహారంగానే గడుపుతున్నారు. వచ్చి కొంచెం ప్రసాదం తీసుకోండి.
1: ఎలా భోజనం చేసేది కమల? ఉదయం అనగా కావేరీ తీరానికి వెళ్లిన ఆ మహనీయుడు ఇంత రాత్రి అయినా ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. పాపం ఊర్ధమూర్తి, వారికేమైనా ప్రమాదం సంభవించలేదు కదా? ఎంత అల్పజ్ఞుణ్ణి! త్రికాలజ్ఞులు, మహాజ్ఞానులు, పరమభక్తవరేణ్యుడైన వారికి శ్రేయోభిలాషి సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే కదా. ఎంత అవజ్ఞత నాది!
0: దేశ సంచారులైన అలాంటి మహనీయుల దృష్టిలో మనం ఏపాటివారం? ఈ ఎన్నాళ్ళు వారి కోసం నిరీక్షిస్తూ కూర్చోగలం. చూసారా పసిబిడ్డ సీతమ్మ ఎలా దిగాలు పడి నిద్రపోతుందో.
2: నమస్కారం గురుదేవ.
1: ఏనాయనా, ఎక్కడైనా కనిపించారా?
2: కావేరీ తీరంలోను, దేవాలయ ప్రాంగణంలోను, వీధి వీధిలా ఎక్కడ వెతికినా వారి జాడ కనిపించలేదు.
1: ఇదంతా ఏదో.

0: దైవమాయలా కనపడుతోంది.
1: ఏమండి?
0: కమల, మీరంతా వెళ్ళండి, నన్ను ఇలా కొంతసేపు ఏకాంతంగా ఉండనివ్వండి.
1: బాబు, అంతా పదండి.
0: శ్రీరామచంద్ర, నన్ను పరీక్షిస్తున్నావా తండ్రి? రఘురామ, రాఘవ, పలుకవేమి తండ్రి?

0: రఘుకులాంబుతి చంద్ర శ్రీరామచంద్ర రామచంద్ర.
1: త్యాగరాజు, నీ తపఫలాన్ని ప్రసాదించేందుకే యతిరూపంలో నీకు దర్శనమిచ్చాను. భద్రపరచవలసిందిగా నీకిచ్చిన వస్తువులు సామాన్యమైనవి కావు. స్వరార్ణవము, నారదేయము అను దివ్య గ్రంథాలవి. నాదాంబుధిని సుసంపన్నం చేసిన అమూల్యరత్నాలెన్నో అసంఖ్యాకంగా వాటిలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆమూలాగ్రం అధ్యయనం చెయ్యి. సంగీత జలధిని మధించు. జలనిధులను సాధించు. జనాలికి పంచు, తరించు. నీకు శుభం కలుగుతుంది.
0: దేవర్షి, దేవర్షి, మహాత్మా ఎక్కడ కనిపించలేం స్వామి. స్వరార్ణవము, నారదీయము ఈ దివ్య గ్రంథాలను నాకు ప్రసాదించడానికి మా ఇంటికి వచ్చావా స్వామి? ఏమి నీ దయ నారదమునీంద్ర, జ్ఞానప్రదాత, వేద వేదాంగాలను పుక్కిటపట్టి పురాణ కావ్య నాటకాలంకారాది సకల శాస్త్రాలకు ఆర్జునదగిన వ్యాస వాల్మీకాదులకు సైతము నీవు పరమ గురుమూర్తివి. ఆ శ్రీరామానుగ్రహమే నీ రూపంలో ప్రత్యక్షమై దివ్యవరంగా ఈ అమూల్య గ్రంథాలే నాకు ప్రసాదించింది. శ్రీరామ, శ్రీరామచంద్ర, కరుణాతనంగా, నారదనాథ సరసీరుహ భృంగా.

0: అయ్యా వ్యాసులు, అప్పుడే ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తున్నావు?
1: మన త్యాగయ్య ఇంట్లో ప్రాతకాల పూజకి వెళ్ళొస్తున్నానయ్యా.
2: అదృష్టవంతుడు, నేను వెళదామనుకుంటూనే కాలం గడిచిపోతోంది. నిజానికి మన త్యాగయ్య ఎంత గొప్పవాడయ్యాడయ్యా. కాకర్ల వారి వంశానికే వన్నీ తెచ్చాడు. ఇదంతా ఆయన తల్లిదండ్రులు సీతమ్మ రామబ్రహ్మం చేసిన పుణ్యఫలం.
1: మరి వారికి విద్య నేర్పిన గురువులు సామాన్యుల? తంజావూరు ఆస్థాన సంగీత విద్వాంసులు బ్రహ్మశ్రీ సొంఠి వెంకటరమణయ్య గారు. వారి మన్ననలను కూడా పొంది సంగీత సరస్వతికి అనుగుబిడ్డగా కీర్తిని సంపాదించుకున్నారు.
3: అవును, నారద మహర్షి ప్రత్యక్షమై స్వయంగా సంగీతం నేర్పారుటగా.
1: అలాంటి దైవ ప్రేరణ ఏదో లేకుండా ఇంతటి ప్రతిభ మానవ సాధ్యమవుతుంది రండి. వివిధ శాస్త్రాలను అధ్యయనం చేసిన స్వామివారు ఆ దివ్య ప్రేరణ వల్లనే అపూర్వమైన కీర్తనలెన్నో ధాతుమాతురస సమన్వయంతో అనుపమానంగా రచించారు, అమృతోపమానంగా గానం చేస్తున్నారు. ఆ గానామృతాన్ని ఆస్వాదించడం ఓ దివ్యానుభూతి.
2: అందుకే కదా దేశం నలుమూలం నుండి ఎందరో పండితులు, విద్వాంసులు, కళావేత్తలు మన త్యాగయ్యను దర్శించేందుకు, వారి గానాన్ని వినేందుకు మనవురొస్తున్నారు.
1: మైసూరు, తంజావూరు దర్బారుల్లోని ఉద్దండ పండితులు సైతం మన త్యాగయ్య గారి గానకళా నైపుణ్యానికి నివాళులు అర్పించారు.
3: వారి సమకాలికులుగా పుట్టడం మన పౌరపుణ్య ఫలం.
1: వస్తాను మరి, వారు ఉంచివృత్తికి బయలుదేరే వేళైంది. భిక్ష వేసేందుకు నేను ఇంటి దగ్గర సిద్ధంగా ఉండాలి.
2: వ్యాసులు, ఇదే నాకు అర్థం కాని సమస్య. జీవితం గడిపేందుకు వేలాది మార్గాలున్నాయి కదా, అవన్నీ విడిచి వీధి వీధులా బిచ్చమెత్తుకు తిరిగే ఈ ఉంచవృత్తిని స్వీకరించడంలోని రహస్యం ఏమిటో?
1: ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఏమో అన్నట్టుగా స్వామివారే సెలవిచ్చారు. శ్రీరామ, పరమానంద జలధి, శ్రీనాథ, కులములో లేని దారిని బట్టి జైనుడు ఉదరము నింప వరులను పొగడితినా అని. ఆ శ్రీరాముని సేవకు అంకితమైన జీవితాన్ని జీవనోపాధికే ఇతరులు సేవకు వినియోగింపక కులవృత్తిగా ఉంచవృత్తినే స్వీకరించారు. వీధి వీధుల రామనామ సంకీర్తనలు చేస్తూ నియమబద్ధమైన జీవితాన్ని సాగిస్తున్నారు.

0: అయ్యా చెప్పేశం, అలా చూస్తూ నిలబడిపోయావేమయ్యా. నీ తమ్ముడు తన గానకళా నైపుణ్యంతో ఎంతటి వారినైనా మెప్పించగల మహావిద్వాంసుడు అయినాడు కదా. మళ్ళీ వీధి వీధిలా ఇలా బిచ్చమెత్తుకు తిరిగే ఈ ఉంచ వృత్తిలో ఎందుకు పెట్టావయ్యా?
1: మరి కర్మ అనుభవించాలి కదండి. ఊహలు ఊళ్ళేడిస్తే కర్మ గాడిదలు కాయించిందట. మన మాట మన ఛాస వాడికి. దివారాత్రాలు నిద్రాహారాలు మాని ఆ రామ పంచాయతన పూజ రామనామ సంకీర్తనమేనాయే. సంసార విషయాలు అసలు పట్టించుకోడు కదా.
0: తనకు మారిన ధర్మము మొదలు చెడ్డ బేరము నా చెప్పేసయ్యా. ఇలాంటి పిచ్చిలో పడి ఏదో ఒకనాడు బైరాగ్యా మారితే నీ సంసారం ఏమవుతుందయ్యా? ఏ పూర్వపుణ్యఫలమో ఇలా సరస్వతీ కటాక్షం సంప్రాప్తించింది. దీన్ని ఆధారం చేసుకుని ఆ లక్ష్మీ ప్రసన్నానికి కూడా పాటలు వేసుకుంటే
1: అంతటి అదృష్టం కూడానా? సిరిరా మోకాలడ్డు వారికి అలాంటి సౌభాగ్యం ఒప్పేదెక్కడండి. నేనెంత మొత్తుకున్నా వాడి పాటే గాని నా మాట వినడు కదా. అంతా దైవేచ్ఛ. ఆ పై వాడి ఆదేశం ఎలా ఉంటే వీడి అదృష్టం అలా ఉంటుంది. దయచేయండి దయచేయండి, ఇదే కాకర్ల వారి లోకిలి. చాగు ఇలారా, తంజావూరు సంస్థానం నుంచి రాజోద్యోగులు వచ్చారు. నా పేరు జపేసి, కాకర్ల త్యాగరాజ బ్రహ్మం అని మీరడిగిన సంగీత విద్వాంసుడు ఇదిగో నా తమ్ముడు.
2: మహారాజా వారి నుండి ఆహ్వాన పత్రం తీసుకుని వచ్చాం. ఇదిగో రాజాధిరాజ, రాజ పరమేశ్వర, రాజ మార్తాండ, ఉద్దండ మండలాగ్ర ప్రచండ, చతురంబోధిపరీత అఖండ భూమండలేశ్వర, శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శరభోజి మహారాజా వారి నుండి పంచనదక్షేత్ర వాస్తవ్యులు, కాకర్ల వంశోద్భవులు, బ్రహ్మశ్రీ రామబ్రహ్మం సుపుత్రుడు, త్యాగరాజ బ్రహ్మం నామ వ్యవహృత సువ్రతులను ఆస్థానానికి ఆహ్వానించే శుభ సందర్భంలో ప్రభువుల ప్రదానములు, సహస్ర సువర్ణ నిష్కములు, వజ్రవైడూర్య గోమేధిక పుష్యరాగాది నవరత్న సమన్వితములైన 7 వారముల నగలు, మణిప్రవాళ మౌక్తికాంచల కాంచన చేలా సమన్వితములైన చీని చీనాంబరములు, నవధాన్య సుగంధ ద్రవ్యాది వస్తు సముదాయము, ఆందోళిక యవనాస్వాది వాహన విశేషములు.
1: తమ్ముడు, మహారాజా వారి దర్బారులో నీ గానకళా పాండిత్యాన్ని ప్రదర్శించవలసిందిగా వచ్చిన ఆహ్వానం ఇది అపూర్వ అవకాశం. ఉద్దండ పండితులకు నిలయమైన ఆ దర్బారులో కేవలం ప్రవేశార్హత కోసం జీవితాంతం తపస్సు చేసిన వాళ్ళున్నారా? ఇన్నాళ్ల నీ సాధనకు ప్రతిఫలంగా మీ రాముడే ఈ అవకాశాన్ని ప్రసాదించాడు. వెళ్ళు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. రాజాస్థానం నీ పాండితి ప్రకర్షకు దద్దరిల్లిపోవాలి. నీ కీర్తి లోక నలుమూలల మారుమ్రోగిపోవాలి. చూశావుటే నా తమ్ముడు ప్రతిభ.
3: ఇన్నాళ్లకి మనల్ని ఆ పరమాత్ముడు కరుణించాడు. మన కష్టాలన్నీ గట్టెక్కాయి. ఇన్నాళ్ళు మనల్ని ఆడిపోసుకున్న వాళ్ళందరి నోళ్లకు తాళాలు పడాలి. ఎంత అదృష్టం కలిసి వస్తుంటే హడావుడి కాదుటండి. ఇదంతా నా చిట్టి తల్లి సీతమ్మ తల్లి అదృష్టం. ఈ నగలన్నీ వేసుకుంటే ఈ నా చిట్టి తల్లి సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మిలాగే ఉంటుంది. యోగ్యత గల ఓ సంబంధం చూసి
4: పో పెద్దమ్మా.
3: ఓ శ్రీ సిగ్గు బంగారం గారు
1: అలా చూస్తూ నిల్చున్నారేమర్రా, ఇవన్నీ లోపలికి తీసుకెళ్ళండి. ఆ శ్రీరామచంద్ర ప్రభు సన్నిధిలో ఉంచి లోపల గదిలో భద్రపరచండి. జాగ్రత్త, త్వరగా కానివ్వండి.
5: కొంచెం ఆగండినయ్య. కమల వదిన, అవేవి ముట్టుకోకండి. ఓ పుణ్యమూర్తులారా, కరుణరసార్ద్ర హృదయులైన ప్రభువుల వాత్సల్యానురాగాలకు నా వందన శతాలు. ఈ శిరులను రోగ వారి

0: ఈ ధన సముదాయం ప్రభువుల వద్ద ఉంటే ధర్మకార్యాలకు వినియోగపడుతుంది. వారికి నా మనసిరిగించ ప్రార్థిస్తున్నాను. ప్రభువులకు సర్వాధికారి అయిన శ్రీరామచంద్రుని కృపాకటాక్షం సంప్రాప్తమగుగాక.
1: నీకేమైనా పిచ్చెక్కిందా? కలిసి వచ్చిన అదృష్టాన్ని కాలదనుకుంటున్నావేమ్రా?
0: ఆ శ్రీరామచంద్రుని సాన్నిధ్యానికి మించిన అదృష్టం ఇంకేముంటుందన్నయ్యా?
1: దైవభక్తి వద్దనేటంత మూర్ఖుణ్ణి కాదురా నేను. అయితే ఈ పూజలు భజనలు మన ఆకలి తీర్చవురా?
0: దైవ సాన్నిధ్యంలో మోక్ష మార్గాన్ని అన్వేషించే వారికి ఆకలి అవరోధం అవుతుందా అన్నయ్య?
1: చతుర్విధ పురుషార్థాల్లోనూ మోక్షం చివరి సోపానం. దాన్ని ధర్మార్థ కామాల ద్వారా క్రమంగా అధిరోహించాలి గాని ఒకే అంగలో కాదు. కుక్షి నిండనిదే మోక్ష మార్గం ఎక్కడిదిరా? మనం సంసారులం. మరోసారి ఆలోచించు చాలు. జారవిడిచిన అవకాశాలు మళ్లీ సంప్రాప్తించం.
0: ధన సంపాదనలో పడి దైవ చింతనకు దూరమైతే ఆ అవకాశం మళ్లీ వస్తుందా నయ్యా?
1: నీతో వాదనకు ఇదికి లాభం లేదు. నీ మాట నీదే గాని మరొక మాట నీ చెవికి సోకదు. నీ వైరాగ్య వేషాలకి ఊళ్ళో అంతా ఏమనుకుంటున్నారో తెలుసా? ఇదిగో చెప్తున్నాను, నీ తిరిపెమ్మాని నలుగురు నడిచే తోగలో నడిచావో సరి లేదా?
0: అన్నయ్యా,

0: చూశావుగా నీ మరిది గారి నిర్వాహకం. ఆ బహుమతులన్నీ తిప్పికొడుతూ వాళ్ళని ఎలా సాగనం పుతున్నాడో చూడు.
1: లేనిది ఎలానూ లేదు, కలిసి వచ్చిన అదృష్టం కూడా కాలదనుకుంటే ఎవరేం చేస్తారండి.
0: వీడి బతుకు ఎలా బదులైపోతే పోనీ, పాపం ఆ పసిదారి బతుకు దాన్నేం చేస్తాడే. కాసు లేనివాడు రేపు కన్యాదానం ఎలా చేస్తాడు?
1: ఎవండో ఇదిగో నాతో చిన్న ఆలోచన.
0: ఏమిటి అది?
1: మనం చూసుకుపోతున్నంత కాలం మరిదిగారి తీరు మారేది లేదు. ఇంటి భారం ఆయన నెత్తి మీద పడితే గాని ఆయన ఓ దారికి వచ్చేటట్టు నాకు కనిపించడం లేదు.
0: తానే దారిలోకి వస్తాడో లేక ఆలు బిడ్డల్ని కూడా బైరాగుల్లో కలుపుతాడో. మనతో ఉంటేనే ఇంత అందంగా ఉంది బతుకు, రేపు వేరే కాపురం పెట్టేస్తే.
1: అయ్యో అయ్యో అయ్యో, నేను అలా చెప్పానుటండి. వాళ్ళని దూరం చేసుకుని మనం మాత్రం ఎలా ఉండగలమండి? ఆ పసిది కంటికి కనిపించకపోతే ఒక్క క్షణం గడవదు కదా. దారి మార్చుకోకపోతే వేరు కాపురం పెట్టించక తప్పదని కాస్త బెదిరించండి అంతే. అదిగో వాళ్ళు వస్తున్నారు.
2: నా మీద కోపం వచ్చిందా అన్నయ్య?
0: ఎవర్రా నీకు అన్నయ్య? అన్నయ్యనే గౌరవం ఏమైనా ఉంచావా? ఆ రాజోద్యోగుల ముందు నన్ను దారుణంగా పరాభవించి మళ్ళీ అన్నయ్యట అన్నయ్య.
2: ధర్మ మార్గాల్ని విడిచి నేనేమైనా మాట్లాడి ఉంటే నన్ను క్షమించనయ్య.
0: నిన్ను క్షమించడానికి నేనెవ్వండిరా. నలుగురిలో నన్ను కాదని తోసేసి నీ నన్నయ్య నువ్వు తీసుకునే రోజులు రానే వచ్చాయి. ఇక నేను క్షమించడం శిక్షించడం అనే ప్రశ్న ఎక్కడిది? ఇహంచేత నా నిర్ణయం విను
2: అన్నయ్య. నన్ను అపార్థం చేసుకోకు.
0: ఇన్నాళ్ళు కుడియడమ తేడా రాకుండా సాగింది ఈ సంసారం. మన ధోరణులు మాత్రం తూర్పు పడమరలా దూరం అవుతూనే వచ్చాయి. అంచేత ఇక మన సంసారం మన జీవితాలు కూడా తూర్పు పడమరలుగానే ఉండాలని నా నిర్ణయం.
2: ఒక్కసారి ఆలోచించనయ్య. ప్రధాన నిర్ణయాలు చేసే ముందు కాస్త నిదానంగా ఆలోచించాలని నీకు తెలుసు.
0: రే, నాకు ధర్మ బోధన చేస్తున్నావురా? నీ బోధలు వినే దుస్థితికి ఇంకా నేను దిగజారలేదురా. ఈ పంపకం జరిగి తీరుతుంది.
2: నా మాట వినన్నయ్య.
0: ఇదిగో ఇదే చివరి మాట. నీ భాగంగా నీకు రావలసిన వస్తువులేవో తక్షణమే తీసుకుపో. నీ ముఖం నాకు చూపించకు. రేపే ఇలా అడ్డంగా గోడ కూడా కట్టించేస్తాను.

0: అనవుగా. వీడికి పిచ్చి రోజు రోజుకి ఎక్కువ అవుతోంది, గాని తగ్గేటట్టు లేదు.
1: ఎలా తగ్గుతుందనుకున్నారండి? ఇది వరకు మనం ఉన్నామనే భయమైనా ఉండేది, ఇప్పుడే ఉంది స్వయం రాజా స్వయం మంత్రి.
0: బంగారం లాంటి ఇల్లు ముక్కలైంది, గాని వాడి తిక్క మాత్రం కుదరలేదు.
1: ఇదంతా మీ తిక్క మూలానే జరిగింది. వాళ్ళనంటారెందుకు?
0: నేనా? నేనేం చేశాను?
1: మీరు కాకపోతే మరెవరండి? కాస్త బెదిరించి దారిలోకి తీసుకురండి అని మీకు ఆలోచన చెబితే వేరావతార వ్యక్తి పూనక వచ్చినట్టు ఊగిపోయి వేరు కాపురం పెట్టించడమే కాకుండా అడ్డంగా గోడ కూడా కట్టించాడు.
0: నా కోపం వస్తే అంతే, మరి వాడెలా ప్రవర్తించాడో అది చెప్పమే. నాకు ఒళ్ళు మండింది, వంతులేసేశాను అంతే.
1: వంతులే వేశారో గంతులే వేశారో గాని సంసారాల్లో ఇలాంటి కోపతాపాలు పనికిరావండి. అందుకే మా అమ్మ ఎప్పుడూ చెప్పేది, కోపతాపములు కొంపలు చెరుచును అని.
0: ఏమిటో నాకు పాఠాలు చెబుతున్నావు?
2: లలిత భాష
1: నా పాఠాలు కాదు, అదిగో ఆ పాటలు వినండి. దినమంతా ఇదే వరస అయితే వెళ్ళు తెచ్చుకునేదెప్పుడు, వండుకునేదెప్పుడు, ఆ పసిదానికో పిడికడి మెతుకులు పెట్టేదెప్పుడు?
0: ఈ కొంపకిలా నిప్పు పెట్టుకున్నా వాడు దారిలోకి రాకపోతే నేనేం చేసా చెప్పు.
1: ఏమండోయ్, ఇదిగో నాకు మంచి ఆలోచన వచ్చింది.
0: అమ్మా, మళ్ళీ ఆలోచన వచ్చిందే నీకు?
1: అబ్బా, ఎగతాళి మాని విందురు. ఆయన ధోరణికి కారణం ఏమిటంటారు?
0: సమయాసమయాలు లేకుండా ఆ రాముడు పూజలు భజనలు.
1: రాముడు అంటే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు కాదు కదా, ఆ దేవతామూర్తులేనా?
0: అవును, అదే గదా వాడి సర్వస్వమును. మొన్న తన భాగంగా అన్ని విడిచి అదే గదా తీసుకువెళ్ళాడు.
1: ఆ అంచేత వాటిని దూరం చేస్తే
0: బాగుంది. బాగుంది, చాలా గొప్పగా ఉంది అని ఆలోచన.
1: అందుకే కరుణేష్ మంత్రి అన్నారు.

0: శ్రీరామ శ్రీరామచంద్ర.
1: రామ శ్రీరామచంద్ర, ఎక్కడున్నావు తండ్రి? శ్రీరామ ఎక్కడా కనిపించవేం ప్రభు.
2: ఏమిటండి, ఏమైంది?
1: కమల, పూజామందిరంలోని దేవతామూర్తులు అదృశ్యమైనాయి కమల, ఎక్కడా కనపడటం లేదు.
2: రాత్రి పావళింపు సేవ దగ్గరుండే చేశాం కదా, తెల్లవారేసరికి ఏమయ్యాయండి?
1: అదే ఆశ్చర్యంగా ఉంది కమల. నా స్వామి అలకపోని ఏ మూలనైనా తాగి ఉన్నాడేమో. ఇల్లంతా ఒక్కసారి కలగ చూడు కమల.
2: అలాగేనండి.
3: ఏమిటరా, ఉదయాన్నే ఏదో హడావిడి పడిపోతున్నారు.
1: అన్నయ్య అన్నయ్య, దేవతామూర్తులు కనిపించడం లేదన్నయ్య.
3: సుశీవతి, దేవతామూర్తులు మాయమయ్యాయిట?
4: అయ్యో అయ్యో, ఎలా మాయమయ్యాయి?
1: రాత్రి స్వామి పవళింపు సేవ ముగించి నిద్రపోయాం, ఉదయానికే అదృశ్యమైపోయినాయి.
2: ఇల్లంతా వెతికానండి, ఎక్కడా కనిపించలేదు.
3: ఆ శ్రీరామచంద్ర ప్రభువుకి ఏం కోపం వచ్చిందో ఏమో.
1: ఆ భక్త జన బాంధవుడికి మన మీద కోపం ఎందుకు వస్తుందన్నయ్య?
3: రాదు మరి, నువ్వు పేదరికంలో బాధపడుతున్నావని అమూల్యమైన కానుకలన్నో నీ కాళ్ళ దగ్గరికి పంపితే వాటిని స్వీకరించి ఆ శ్రీరామచంద్రమూర్తికి షడ్రసోపేతంగా అర్చన చేయడం మానేసి ఆ కానుకల్ని తిరస్కరించి వీధుల్లో అడుక్కు తెచ్చి ఆరాధన చేస్తే ఏ దేవుడైనా ఎంతని సహిస్తాడు? కాకి మాయమైపోయాయి.
4: ఆయన సహించినా ఆ సీతమ్మ తల్లి క్షమిస్తుంది తండి. సీతమ్మ అంటే ఎవరనుకుంటున్నారు? సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి కదా. వందలాది సువర్ణాభరణాలను వద్దు వద్దు అని కాలదన్నితే ఆమె మాత్రం సహిస్తుంది తండి.
1: నా ప్రభువు లేని ఇల్లంతా శూన్యంగా కనిపిస్తోందన్నయ్య.
3: భార్య బిడ్డ ఇల్లు వాకిలి సాగరం లాంటి సంసారం, మేరువు లాంటి భారం మెడపై ఉంచుకొని అంత శూన్యమంటావేమిటిరా?
1: నిరంతరం చిరునవ్వులు చిందిస్తూ

ఆ బ్రహ్మానందమయుని ప్రతిరూపాలుగా అనునిత్యం దర్శనమిచ్చే ఆ దేవతామూర్తులు లేని ఇంటిని ఎలా ఊహించేదన్నయ్యా? నేను ఎలా ఊహించేది? నా స్వామి ఎక్కడ ఉన్నాడో వెతికి తేవాలి. స్వామి, నిన్ను ఎందని వెతికేది తండ్రి, ఎంతని వెతికేది?

అవును ప్రభు, మానవాతీతులైన యతీంద్రులకు సైతము అలభ్యుడవైన నిన్ను కనుకొన నా వంటి సామాన్యులకు సాధ్యమా స్వామి? ఎన్నాళ్ళని వెతికేది, ఎక్కడకు వెళ్ళేది స్వామి, ఎక్కడకు వెళ్ళేది?

0: త్యాగరాజు, త్యాగరాజు, నీ దీక్ష నిరుపమానమైనది. నిత్యం నీలో వెలిగే నా కోసం నలుమూలలా అన్వేషిస్తున్నావా? అనోరణీయాం మహితామహీయాం ఈ చరాచర సృష్టిలో నేను లేనిదెక్కడ? అన్వేషణ మాని కావేరీ పావన జలాల్లో సుస్నాతుడవై నన్ను ధ్యానించు. నీ కోరిక నెరవేరుతుంది.
1: స్వామి, స్వామి, ప్రభు, ఈ చర్మచక్షువులకు అగోచరుడు అయిన నీవు నాకు కర్తవ్య ప్రబోధం చేసేందుకు కలలో కనిపించావా స్వామి? నీ సుందర ముఖారవింద సందర్శన సౌభాగ్యానికి నొచ్చిన నా భాగ్యమే భాగ్యము.

0: సీతమ్మా సీతమ్మ.
1: ఏం పెద్దమ్మా?
0: అమ్మ ఏం చేస్తోందమ్మా?
1: తులసి పూజ చేస్తోంది, పిలుచుకొస్తానుండు.
2: మన వాడికి ఆ దేవతామూర్తులు కావేరిలో స్నానం చేస్తుండగా దొరికాయటి విన్నావా?
0: పాపం, వాటి కోసం ఎంత బాధపడ్డాడండి.
2: ఇదంతా నీ వల్లే జరిగింది. మనం విగ్రహాల జోలికి వెళ్ళకపోతే వాడిని బాధలు పడేవాడేనా?
0: మంచి జరుగుతుందేమోనని వాటిని దాచెయ్యండి అని మీకు ఆలోచన చెబితే మీరు తీసుకెళ్లి తిన్నగా కావేరీలోనే కలిపేశారు.
2: ఏడిచినట్టుంది నీ తెలివి. పవిత్రమైన దేవతామూర్తుల్ని ఎక్కడ దాచమన్నావు? నిత్య పూజలు నియమంతో జరగకపోతే కొంప మునుగుతుంది. అందుకే ఆ కావేరీలో నిమజ్జనం చేశాను. ఇప్పుడు వాడికి నా ముఖం చూపించడం ఎలా?
0: ఏమండోయ్, నాకు మంచి ఆలోచన వచ్చింది.
2: మళ్ళీ నీకు ఆలోచన వచ్చింది? సత్యంపో. చూడు, నాకు చిన్న ఉపకారం చేద్దు.
0: ఏమిటండి అది?
2: ఎప్పుడూ నీ స్వంత బుర్రతో ఆలోచించనని మాటిస్తావు. వాడు విగ్రహాలతో వచ్చేస్తున్నాడు, పూజా ద్రవ్యాలు అవి సిద్ధం చేయించండి.
0: అమ్మా, సీతమ్మా, కమలా, రండరా, రండి రండి.
2: అన్నయ్య, తమ్ముడు, ఎంత బాధపడ్డావురా. ఈ అనర్థానికంతా నా మూర్ఖతేరా కారణం తమ్ముడు.
3: మనం నిమిత్త మాత్రం కదా అన్నయ్య. అన్నయ్య, ఇవో దేవతామూర్తులు, రండి, పునః ప్రతిష్ఠించాలి. అర్చనకు వేళవుతోంది. నాయన్లారా, కాంచీపురం మఠాధిపతులు, మా తండ్రి గారి స్నేహితులు అయిన శ్రీ ఉపనిషద్ బ్రహ్మస్వాముల వారు ఎంతో వాత్సల్యంతో రమ్మని ఆహ్వానించారు. వారు మహాత్ములు, అష్టోత్తర శత ఉపనిషత్తులకు భాష్యకారులు, శతాధిక వృద్ధులు. వారి ఆజ్ఞానుసారం కాంచీపురం వెళ్ళి వారిని దర్శించి రావాలి నాయన.
4: గురుదేవ, నా ప్రార్థన కూడా మన్నించండి. కాంచీపుర యాత్రలో భాగంగా మా బాలాజీపేటను కూడా పావనం చేయండి.
3: అలాగే వెంకటరమణ, తప్పకుండా వెళదాం నాయన.
5: నాకు ఒక వరం ప్రసాదించండి గురుదేవ.
3: ఏమిటది కుప్పయ్య?
5: ఈ యాత్రలో భాగంగా మా గ్రామం తిరువతీయూరు కూడా పావనం చేసి మీ పాదపూజ చేసే భాగ్యం కలగజేయండి.
3: అలాగే నాయన, అంతా శ్రీరాముని అనుగ్రహం. కాలం గడిచిపోతోంది, ఈ దేహానికి వార్ధక్యం సమీపిస్తోంది. క్షేత్రయాత్ర కొంత సిద్ధం కండి నాయన.
5: చిత్తం గురుదేవా.

0: మహాశయ, మాది త్రిభువనం అనే గ్రామం. నా పేరు
1: రండి. దయచేయండి, తమను తెలియని వారెవరు? యక్షగాన కళాప్రవీణులు, గురుస్వాముల నుండి ఆనంద భైరవిరాగాన్నే కానుకగా పొందిన ప్రతిపాశాలు. త్రిభువనం స్వామినాథయ్య గారు, తమను తెలియని వారెవ్వరు ఈ ప్రాంతంలో?
0: స్వామివారి దర్శనం చేసుకుని పోదామని మనసై ఇలా వచ్చాను.
1: సంతోషం.
0: వారి ఆరోగ్యం ఎలా ఉంది?
1: స్వామివారు చాతుర్మాస వ్రతంలో ఉన్నారు.
0: ఇంత పండు వయస్సులో కూడా ఇంకా వ్రతాలు దీక్షలు అంటూ దేహానికి శ్రమ కలగజేయటం.
1: వారి దీక్ష తమకు తెలియంది కాదు. గత విశ్వావసు నామ సంవత్సరంలో గురుపత్ని సాధ్వీమణి కమలమ్మ గారు పరమపదించిన నాటి నుండి స్వామివారు ఐహిక చింతనకు పూర్తిగా దూరమైనారు. దివారాత్రాలు ఆ శ్రీరామనామ జపం తప్ప మరో ధ్యాసే లేదు. వారి సంరక్షణ కోసం మేమంతా ఇలా కనిపెట్టుకుని ఉంటున్నాం.
0: అంతటి మహనీయుని సేవాభాగ్యం అప్పిన మీరు ధన్యులు. శ్రీవారు సామవేదంలోని ఎన్నో దివ్యకాంతుల్ని దర్శించారు, సప్తస్వర సుందరులను భజించారు, సొగసైన మృదంగ తాళగతులను సొంతం చేసుకున్నారు, జనకజన్య రాగాలకు భావానుగుణమైన ప్రయోగశైలి నేర్పరిచారు, రాగరత్న మాలికచే సంగీత సరస్వతిని సర్వాలంకార శోభితం చేశారు. ఆ వాగ్దేవి అనుగ్రహంతో భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాల ద్వారా ఆ శ్రీరామచంద్ర చరణారవింద సేవా సౌభాగ్యాన్ని మృదుమధుర కీర్తనలలో ప్రబోధించారు.
1: వారు మహాత్ములు, వారి కీర్తి ఆచంద్రతారార్కు నిలుస్తుంది.

0: త్యాగరాజు. త్యాగరాజు
1: ఎవరు? ఎవరది?
2: రామా, శతకోటి భాస్కర తేజో సమానమైన ఈ కాంతిరేఖ ఎక్కడిది? నీవా రామచంద్ర, సీతాలక్ష్మణ సమేతంగా కదలి వచ్చావా తండ్రి?
0: భక్తాగ్రణి, నీ కర్మ పరిపక్వమైంది. అచిరకాలంలోనే కేవలం 10 పూటల్లో

0: ఈ దేహయాత్ర చాలించి నన్ను చేరగలవు. జన్మరాహిత్యానికి ఆపస్సన్యాసాన్ని ఆశ్రయించు, నీకు సాయుధ్యం సంప్రాప్తిస్తుంది. శుభమస్తు.
1: శ్రీ

0: అదేమిటి? స్వామివారు నేల కురిగిపోతున్నారు.
1: స్వామి
2: స్వామి
3: స్వామి
2: స్వామి
3: స్వామి
2: స్వామి
3: స్వామి
1: స్వామివారు నేల కురిగిపోయారు. వారి నుండి దివ్యజ్యోతి వేరే ఊరు తొలవకాలకి ఎగిసిపోతుంది.

0: త్యాగరాజస్వామి నాటకం విన్నారు. రచన శ్రీ కొత్తూర్తి భాస్కర్రావు. సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి. గానం శ్రీ ఎంఎల్ నరసింహం. ఇందులో త్యాగరాజస్వామి, శ్రీ ఏబి ఆనంద్. జపేశం శ్రీ కాటూరి విజయసారథి. శిష్యుడు శ్రీ ఏవిఆర్. నారదుడు శ్రీ ఎంఎస్ ప్రకాశరావు. శ్రీరాముడు శ్రీ మంత్రవాది మహేశ్వర్. పౌరులు శ్రీయుతులు ఏ గోపాలకృష్ణ, నక్కా వెంకట్రావు. వ్యాసులు శ్రీ పిఎల్ నారాయణరావు. రాజప్రతినిధి శ్రీ కేజీఆర్ గాంధీ. స్వామినాథయ్య శ్రీ కె మల్లికార్జున శర్మ. కమల శ్రీమతి ఏ నాగమణి. జపేశం భార్య శ్రీమతి ఎన్ శ్యామల. సీతమ్మ బేబీ యశోద. నిర్వహణ శ్రీ సివి సూర్యనారాయణ. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వెలువడింది.
1: మీరింతవరకు త్యాగరాజస్వామి నాటకం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్ అనగా 920 కిలోహెర్ట్జ్ మీడియం ఎఫ్ఎం 102 MHz పై ప్రసారాలు వింటున్నారు. వాతావరణం. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు అందించిన తాజా సమాచారం ప్రకారం తీవ్ర

గర్భపిండం భూభాగాన్ని దాటే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఈ తీవ్ర అల్పపీడనం ఉత్తరాంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలను దాటుతూ ఉంది. ఇది విశాఖపట్నం, గోపాల్పూర్ల మధ్య కళింగపట్నానికి నైరుతి దిశలో భూభాగ అంటే ల్యాండ్ఫాల్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ ప్రభావం మరొక 2-3 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఇదంతా పూర్తయ్యవడానికి ఇంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తరాంధ్ర తీరం, యానాం ప్రాంతాల్లో గంటకు గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలి వేస్తాయి. అదేవిధంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం నుంచి కూడా తీరం వెంబడి సెప్టెంబర్ 27వ తేదీ వరకు బలమైన ఎదురుగాలు వీసే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో సముద్రంలో చేపల వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ సాయంత్రం వరకు పశ్చిమ మధ్య వాయువ బంగాళాఖాతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. కాబట్టి ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో, అలాగే తీరానికి ఆనుకున్న సముద్రంలో తీరం నుంచి తీరం వెంబడి ఈ సాయంత్రం వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు, ఇంకా తీరాంధ్ర ప్రాంతాల్లో నివసించేవారు జాగ్రత్తలు వహించాలని కోరుతున్నారు. ఇక కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవుల్లో స్థానిక భద్రతా సూచి 3వ నెంబర్ను జారీ చేయడం జరిగింది. ఇక విశాఖపట్నంలో భారీ వర్షాలు నిన్నటి నుంచి పడుతున్నాయి. ఈ వర్షాలు నేడు కూడా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు ఒక ముఖ్య గమనికను జారీ చేస్తున్నారు ఏపీ ఈపీడీసీఎల్ వారు. ఈ వర్షాల రీత్యా గాలులు వేయటం, తదితర కారణాల రీత్యా విద్యుత్ లైన్లు తెగిపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు సంబంధిత జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తతో వ్యవహరించాలని ఏపీ ఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ బి సింహాచలం నాయుడు గారు ప్రజలకు సూచనలు జారీ చేస్తున్నారు. రోడ్లపై కానీ, ఇంకా పొలాల్లో కానీ తెగిపడిన విద్యుత్ తీగలు, నేలకూలిన స్తంభాలు ఉంటాయి. కాబట్టి వాటిని ముట్టుకోవద్దంటున్నారు. ఇక నీటిలో విద్యుత్ వైర్లు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎమరపాటుతో దయచేసి ఆ ప్రాంతాల్లోకి వెళ్ళవద్దు అంటున్నారు. ఇక చెట్ల కింద కానీ, ట్రాన్స్ఫార్మర్ల కింద కూడా నిలబడకూడదని వారు కోరుతున్నారు. మరి దాదాపు 2 రోజుల నుంచి వర్షాలు పడుతూ ఉండటం వల్ల తేమ శాతం పెరిగి స్విచ్ బోర్డులో నీరు ఉబికే అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా తడి చేతుల్లో కూడా స్విచ్ బోర్డులను ముట్టుకోవడం చేయటం వంటి పనులు చేయవద్దు అంటున్నారు. ఇంకా మెరుపులు వస్తున్న సమయంలో ఎలక్ట్రిక్ పరికరాలను, ప్లగ్లను తీసివేయాలని కోరుతున్నారు. పశువుల కాపురులు చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఈ సమయంలో పశువును విద్యుత్ స్తంభాలకు కట్టివేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే స్థానిక విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని వారు తెలియజేస్తున్నారు. అత్యవసర మరమ్మతుల కోసం ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచామని వెల్లడించారు కూడాను. విశాఖపట్నం ఆపరేషన్ సర్కిల్లో అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు ఏపీ ఈపీడీసీఎల్ విశాఖపట్నం జిల్లాలో డివిజన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. మహారాణిపేటలో 7-3-8-2-2-4-9-8-8-1 అనే నెంబర్ని సంప్రదించి సంబంధిత ఎలక్ట్రిక్ సమస్యల్ని వారికి తెలియజేయవచ్చు. ఇక మధురవాడలో 9-4-9-1-0-3-3-0-7-2-2, కంచరపాలెంలో 9-8-4-9-6-2-8-8-8-0, మహారాణిపేట డివిజన్ 1లో 9-4-9-0-6-1-0-0-1-9. ఏదైనా ఎలక్ట్రిక్ సంబంధపరమైన సమస్యలు అంటే వైర్లు తెగటం, విద్యుత్ పరమైన సమస్యలు ఉంటే ఈ నెంబర్లో సంప్రదించి తగినంత సహాయాన్ని పొందవచ్చు.

0: వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ప్రకటించిన కార్యక్రమం వింటారు.
1: ఆకాశవాణి వారధి నాటకం. రచన శ్రీ వి సంగమేశ్వరరావు. నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. వినండి వారధి నాటకం.
2: అమ్మగారు పాలండి. భారతమ్మ గారు, భారతమ్మ గారు పాలండి.
3: వస్తురానుండు నాగన్న.
2: రండమ్మా త్వరగా, ఆవల నేటైపోతుంది. ఉలమ్మ ఫోన్ వచ్చింది. హలో, ఎవరు? లీలా మేడం గారా? ఏటండి, 2 లీటర్ల పాలు ఎట్రా కావాలా? అమ్మమ్మమ్మమ్మమ్మ, మీరు అడిగితే లేదంటానటండి. ఇస్తానండి, తప్పకుండా ఇస్తాను. వస్తానండి, 1.25 గంటలు వస్తానండి. ఉంటానండి, ఉంటానండి, ఉంటానండి.
3: ఏమిటి నాగన్న, ఫోన్లో మాట్లాడుతూ అలా మెలికలు తిరిగిపోతున్నావు?
2: అదే నాకు తెలియదండి, ఆల్రెడీస్తో ఫోన్లో మాట్లాడితే నాకు తెలియకుండానే ఉళ్ళంతట ఊగిపోతుందండి.
3: నాగన్న,
2: మీతో గొప్ప సిక్కుచ్చిపడిందండి. ఆయన అమ్మగారు, నాకు తెలియక అడుగుతాను, పాలోడికి నీళ్ళోడికి 6 రోజులతో కాక మరి ఎవరితో పని ఉంటదండి?
3: ఆ పాలు నీరు సంబంధం ఏమో గాని నీ పాలకు నీళ్లతో సంబంధం ఎక్కువ అవుతుంది. కాస్త కల్తీ తగ్గించు.
2: అమ్మగారు, నా తెలియక అడుగుతాను, కల్తీ లేనిది ఎక్కడ చెప్పండి? మీరు కనిపించి ఈ పాల్లో నీళ్ళు కల్తీ గురించో అడుగుతున్నారు, కాని మాట కల్తీ, మనసు కల్తీ, మనసు కల్తీ, గాలి నీరు అన్నీ కల్తీ, అందులోనే ఈ పాలు కూడా.
3: పాలు మాట ప్రక్కన ఉంచితే నీవు మాటలమ్ముకునే బ్రతుకుతున్నావురా?
2: అమ్మా, వ్యాపారం చేసినోడి దగ్గర సరుకు లేకపోయినా పర్లేదు, గాని నోట్లో మాట లేకపోతే మూట ముళ్ళు సర్దుకోవాల్సిందే. రండమ్మా బేగి, నా టీ నాకు ఇచ్చేస్తే నేను అడిపోతాను.
3: నాగన్న, నేను కూడా నిన్ను చాలా రోజుల నుంచి ఈ విషయం అడగాలనుకుంటున్నాను. ఎందరో ఇళ్లకు పాలు పోస్తావు కదా, అక్కడెక్కడ టీ తాగకుండా ఇక్కడ ఎందుకు అడుగుతావు?
2: అమ్మా, టీ తాగాలంటే ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగనండి. నాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. టీ అంటే టీ గుండా పాలు పంచదార అందరూ వేస్తారు, కానీ అందులో అభిమానం కొందరే వేస్తారు. అందుకే మీరిచ్చే టీ కోసం పడిసేస్తాను. మళ్ళా భోజనానికి అయితే ఆడాళ్ళు లేని ఇంట్లోనే తింటాను.
3: ఏ, ఎందుకని?
2: మగవాళ్ళు వంట అద్భుతం. అబ్బో అబ్బబ్బో, ఆ వంటే వేరు.
3: నీకెలా తెలుస్తుంది ఆ వంట ఎవరో వండారు?
2: మొత్తం నోట్లో ఎట్టి ఎట్టగానే చెప్పేస్తానండి, అది ఆడోళ్ళు అంటావు మగవాళ్ళు అంటా.
3: గొప్ప కళే.
2: కళ కాదేటండి, అసలు నా తెలియకూడదా నమ్మగారు, వంట గురించి ఆడవాళ్ళకి ఏటి తెలుసండి? నలభీం పాకం అన్నారు గాని దమయంతి పాకం, ద్రౌపది పాకం అనలేదు కదండి. అంత ఎందుకండి, వంటల్లో పేరు తెచ్చుకున్న ఒక్క ఆల్రెడీ పేరు చెప్పండి చూద్దాం. ఏటమ్మ గారు అలా ఉండిపోయారు?
3: చదువు లేకపోయినా నీకు చాలా విషయాలు తెలుసునయ్యా.
2: విషయాలు తెలుసుకోవడానికి చదువు ఎందుకండి? ఇప్పుడు ఈ కాలనీ తీసుకోండి.
3: సరే సరే, ఆ విషయాలన్నీ మనకెందుకు?
2: అది కాదమ్మ గారు,
3: చెప్పకు.
2: అది కాదమ్మ గారు,
3: చెప్పకంతే.
2: ఇదేనండి మిగిలిన లేడీస్ కి మీకున్న తేడా. అందరూ చెప్పు చెప్పు చెప్పు అంటారు, మీరు చెప్పకు చెప్పకు చెప్పకు అంటారు.
4: అమ్మా, కాలేజీకి టైం అయింది.
3: ఇదిగోరా 5 నిమిషాలే, నాగన్నతో మాటలో పడి.
2: ఏటినయ్య బాబు, తవర ఇంకా బడి స్కూల్కి వెళ్ళనేదా?
4: బడి స్కూలు కాదు, కాలేజీ. ఇంజనీరింగ్ లో జాయిన్ అవడానికి వెళ్తున్నాను ఈరోజు.
2: అంటే అక్కడ చదువు చెప్పరా ఏటి బాబు?
4: చెబుతారు. బడి అంటే చిన్నపిల్లలు చదువుకునేది, కాలేజీ అంటే నాలాంటి పెద్దవాళ్ళు చదువుకునేది.
2: ఓస్, ఎక్కడైనా చదువు చెప్పడమే అయినప్పుడు ఈ పేరు మార్చడం ఎందుకు బాబు? ఏడో బాబు, నాకేం బాధపడలేదు. ఓలమ్మ నీలమ్మ మేడం ఫోన్ అయ్యి ఉంటది, ఆ అమ్మకు పాలెట్కెళ్ళాలా? బాబు, మన ఇంట్లో కొలయి వస్తుంది కదా.
4: ఎందుకురా?
2: ఆ అమ్మకు పాలెట్కెళ్ళాలి కదా. వస్తాను బాబు, వస్తాను.
4: కాలేజీకి టైం అవుతుంది, రాజేష్కి ఫోన్ చేసి వాడి బైక్ మీద వెళ్ళిపోతాను. హలో రాజేష్, నేను రా, వినయ్ని మాట్లాడుతున్నాను. అన్నట్లు నీ బండి మీద నేను వస్తాను, నువ్వు నా కోసం వెయిట్ చెయ్యి. ఓకే, ఉంటాను రా, బాయ్.
5: ఏరా వినయ్,
4: రండి మావయ్యా.
5: ఏం చేస్తుందిరా అమ్మా?
4: లోపల ఉంది, మీరు కూర్చోండి. ఏమిటి విశేషం, సీట్ తెచ్చారు?
5: నా మేనల్లుడికి ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది.

0: వాళ్ళ అమ్మను స్వీట్ అడుగుదామంటే వీడి కాలేజీ పనుల మీద 4 రోజులుగా సెలవు పెట్టింది. మేనల్లుడుగాను ఇవ్వకపోయినా మేనమామ నాకు తప్పదు కదరా, ఈ 4 రోజులు చూసి చూసి ఇక లాభం లేదనుకో నేనే తీసుకొచ్చాను స్వీటు. ఇందా
1: ఏమిటి 4 రోజుల క్రితందా?
0: ఒరే ఇప్పుడే కొన్నాను రా బాబు, భలేవాడివే. నా గృహ ప్రవేశం ముహూర్తం దగ్గరలో ఉండడం వల్ల ఈ 4 రోజులు రాలేకపోయాను రా. ఎంతవరకు వచ్చాయి కాలేజీ పనులు, ఆ ఫీజులు గీజులు కట్టడం ఏమైనా?
1: ఆ మామయ్య, కాలేజీ ఫీజులే కాదు, కాలేజీ సీటు కూడా కన్ఫర్మ్ చేసుకున్నాం, బస్ పాస్ కూడా డబ్బులు కట్టడం జరిగిపోయింది, ఇంకా ఇంటర్నల్ గ్రూప్ చేంజింగ్ కోసం ఈ రోజు వెళ్తున్నాం.
0: రే తండ్రి అనేవాడు ఎంతో బాధ్యతతో నిర్వర్తించాల్సిన ఎన్నో పనులు ఎందరో తండ్రుల కంటే ముందే పూర్తి చేస్తుందిరా మీ అమ్మ. ఇటు ఇంటి పని ఆఫీస్ పని చేసుకుంటూ నీకేం కావాలో చూసుకుంటూ సంసారాన్ని నెట్టుకు రావడం నీ తల్లికే.
2: కాదు కాదు, నా చెల్లికే సాధ్యం సుమా.
1: ఏది సాధ్యమో ఏది అసాధ్యమో కాని ఇలాంటి తల్లి కడుపున పుట్టిన నేను చాలా అదృష్టవంతుని మామయ్య. నాన్నలేని లోటు పూడ్చుకోలేనిది అంటారు, కాని నాకు మా అమ్మ పెంపకంలో మా నాన్న గుర్తు రాలేదంటే చాలా మంది నమ్మకపోవచ్చు.
0: నేను నమ్ముతానురా, నేను నమ్ముతాను. నేను మీ నాన్న చిన్ననాటి స్నేహితులు, మా స్నేహం కలకాలం నిలవాలని, మా స్నేహ బంధాన్ని సంబంధంగా మార్చుకోవాలని నా చెల్లిని పెళ్లి చేసుకున్నాడురా మీ నాన్న. కానీ ఆ ఆనందం మాకు ఎక్కువ కాలం నిలవలేదు. నువ్వు పుట్టిన కొద్ది కాలానికే కంపెనీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో కనీసం ఆఖరి చూపు కూడా దక్కకుండా కాలం చేశారా మీ నాన్న.
1: మావయ్య,
0: మీ నాన్న ఉద్యోగం మీ అమ్మకు వచ్చింది, అన్నగానే ఉన్నాను, వచ్చి నా ఇంట్లో ఉండమని నేను ఎంత చెప్పినా. అన్నయ్య, నాకున్న ప్రపంచం నా కొడుకు, వాణ్ణి చూసుకుంటూ ఆ ప్రపంచంలోనే బ్రతికేస్తాను అన్నయ్య అని అన్నీ తానే పెంచిందిరా మీ అమ్మ.
1: అదేంటి మావయ్య అలా అంటారు? నాకు మాత్రం తెలీదు, కనిపించని ఆ దైవం కంటే కనిపించిన ఆ అమ్మే నాకు నా దైవం.
0: రే మీ అమ్మని ఆ దైవాలతో పోల్చకరా బాబు, ఎందుకంటే ఆ దైవాలు మన కోరికలు తీర్చాలి అంటే కానుకలు, మొక్కుబడులు, దీక్షలు, వ్రతాలు అంటూ చాలా విధాలుగా వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ నీకేం కావాలో నువ్వు ఆలోచించేలోగా నీకు అందించాలి అన్నదే దాని ఆలోచన, ఆశయం, జీవిత లక్ష్యం.
1: మామయ్య
0: అవునరా, నువ్వు చూస్తే చిన్నపిల్లాడి, అది చూస్తే మా ఇంటి ఆడపిల్ల. సమాజంలో ఒంటరిగా బ్రతకడం కష్టమమ్మా, వచ్చి మా అందరితో పాటు ఉండు అని నేను ఎన్నిసార్లు చెప్పినా. అన్నయ్య, నా కొడుకు మీ అందరి అదుపాజ్ఞల్లో కాదు, నా అనురాగంలో పెరగాలి అని అపురూపంగా పెంచుకుందిరా మీ అమ్మ.
3: అన్నయ్య, నువ్వు కాస్త ఆగుతావా? ఒరే నాన్న వినయ్, టిఫిన్ చేసిన తర్వాత మంచినీళ్లు త్రాగటం లేదేరా?
1: మర్చిపోయానమ్మా.
3: మంచినీళ్లు త్రాగటం మర్చిపోవడం ఏమిట్రా? ఇదిగో త్రాగు. కాలేజీకి కావాల్సిన అన్ని సర్టిఫికెట్స్ రెడీ చేసుకున్నావా?
1: ఎప్పుడో రెడీ చేశానమ్మా, ఇప్పుడే తెస్తానుండు.
3: ఏంటన్నయ్య ఇది, వాడితో మాట్లాడటానికి ఏమీ దొరకలేదా నీకు? నా గురించి తప్ప
0: ఇది మరీ బాగుందమ్మా. కాని మాటలు మాట్లాడితే తప్పు గాని ఏంటి, కన్నవాళ్ళ గురించి మాట్లాడడం కూడా తప్పే.
3: తప్ప తప్పున్నారా? 4 రోజులుగా ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లడమా? ఏ కోర్సులో చేరాలా నిర్ణయించుకోలేక వాడు సతమతమవుతుంటే నీవు ఆవు కథ అమ్మ కథ అంటూ చెప్తే ఎలా అన్నయ్య?
0: ఇప్పుడే చెప్పాలమ్మా, ఎందుకంటే తర్వాత వాళ్ళు ఎలాగూ వినరు కాబట్టి.
3: ఊరుకన్నయ్య, వాడు నా కొడుకు.
0: నీ కొడుకు? ఏ కొడుకైనా తల్లి కొంగు పట్టుకుని తిరుగుతున్నంత కాలమే కొడుకు. భార్య కొంగుచాటుకు చేరిన తర్వాత కొడుకు కాస్త కొరకంచు.
3: అన్నయ్య
0: అవునమ్మా, ఏ తల్లిదండ్రుల కథ అయినా కొన్నాలి. కొంతకాలానికి అది పాత కథ, ఇంకొంతకాలానికి అదే ఎందుకు పనికిరాని కథ.
3: అది ఎవరి విషయంలో ఎలా జరిగిందో తెలియదు, కాని నా విషయంలో ఎప్పటికీ జరగదన్నయ్యా.
1: అమ్మా నేను వెళ్తున్నాను.
3: మరి నేను?
1: నువ్వు కాలేజీకి ఆటోలో వచ్చేయమ్మా, నేను మా ఫ్రెండ్ బైక్ మీద వెళ్తాను. మామయ్య వెళ్తాను.
0: బెస్ట్ ఆఫ్ లక్ అల్లుడు.
1: థ్యాంక్స్ మామయ్య. అమ్మా ఎదుర్రా అమ్మా.
3: నాన్నా జాగ్రత్త.
1: అలాగేనమ్మా.
0: అమ్మా భారతమ్మా, నీ కొడుకు వెళ్లి చాలాసేపు అయింది గాని ఇటు రామ్మా. ఇదిగో నా గృహ ప్రవేశ ఆహ్వానం, నువ్వు తప్పకుండా 2 రోజులు ముందే రావాలి, సరేనా?
3: సరే. ఇంతకీ ఇంటి పనులన్నీ పూర్తయినట్లేనా అన్నయ్య?
0: పూర్తయినట్లేనమ్మా. ఏమిటో, ఇద్దరం పనిచేసేది ఒకే ఆఫీసులో, సొంత ఇల్లు కట్టుకున్న నేను, ఈ అద్దెంట్లో నువ్వు, చిత్రంగా లేదు?
3: లేదన్నయ్య, ఎందుకంటే వద్దులే.
0: అదేమిటమ్మా ఆగి

0: పోయావే చెప్పు.
1: ఎందుకులే అన్నయ్య, నువ్వు బాధపడతా.
0: నేను బాధపడతానా? పర్వాలేదు చెప్పమ్మా.
1: నువ్వు ఉద్యోగం చేస్తున్నావు.
0: అవును.
1: మా వదిన కూడా ఉద్యోగం చేస్తుంది.
0: కరెక్టే.
1: రెండు చేతులు సంపాదించిన మీరు ఎవరికి పెట్టాలి? మీకు బాధ్యతలు లేవు కాబట్టి బాధలు లేవు.
0: అంటే మాకు పిల్లలు లేరనే గాని ఉద్దేశం?
1: అందుకే చెప్పనన్నాను, నువ్వు ఇలా బాధపడతావనే.
0: నేనెందుకమ్మా బాధపడాలి? పిల్లలు లేనందుక? పిల్లలు లేనందుకు నేను బాధపడడం లేదు సరికదా? సంతోషిస్తున్నాను కూడా.
1: అన్నయ్య.
0: అవునమ్మా, ఇప్పుడేమో తండ్రిని అయ్యానని చంకలు గుద్దుకోవడం, తర్వాత వాళ్ళ చేత గుద్దులు తిని గుండెలు బాదుకోవడం, ఇవన్నీ అవసరం అంటావా చెప్పు.
1: ఎప్పుడో ఎక్కడో జరిగిన ఒకటి రెండు సంఘటనలు ఆధారం తీసుకుని అనవసరంగా ఏదో ఊహిస్తున్నావన్నయ్య.
0: ఎప్పుడో ఎక్కడో జరిగిన ఒకటి రెండు సంఘటనలకు ఆధారంగా కాదమ్మా. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అనేవారు ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఏ కొడుకుని చూసినా ఏమున్నది గొప్పతనం ముందో వెనుకో తల్లిదండ్రులను దగా చేయడంలో కనిపిస్తుందమ్మా వేళ నేర్పరితనం.
1: ఒరే అన్నయ్య, పిల్లలు లేని కారణంగా నువ్వు ఎంతో క్షోభ అనుభవిస్తున్నావు అనుకునేదానిరా. ఏదైనా దొరకన దానిమీద విరక్తి పెంచుకోవటం మంచిదే, కాని అది కలిగి ఉన్నవాళ్లను మాత్రం నిరాశకు గురి చేయకు. అందులోనూ పిల్లల విషయంలో అన్నయ్య, ఐశ్వర్యవంతురాలైన ఓ భక్తురాలు పిల్లల కోసం అనేక పూజలు వ్రతాలు చేస్తుంటే చివరకు ఆ భగవంతుడు కరుణించి ప్రత్యక్షమై, తల్లి నీకు సంతానం కలిగితే సంపద కోల్పోతావు, ఏం కావాలో కోరుకో అంటే, స్వామి కటిక దరిద్రంలోనైనా కన్న తల్లినయ్యే అవకాశం ఇవ్వు స్వామి అని ప్రాధేయపడిందట. అలా ఉంటుందన్నయ్యా, మాతృత్వం అనేది ఓ అందమైన అనుభూతి, తీయటి జ్ఞాపకం, మధురమైన భావన. ఇలా ఎన్ని చెప్పినా నీకు అర్థం కాదు. ఎందుకంటే
0: నాకు పిల్లలు లేరు కనుక.
1: అన్నయ్య,
0: నేను కమర్షియల్ గా ఆలోచిస్తాను కనుక. అంతేనా అమ్మా? నువ్వు నీ కొడుకుని చూడడంలో పడి లోకాన్ని చూడడం మర్చిపోయావమ్మా. నువ్వింకా తల్లిదండ్రులను కావడిలో మోసుకు తిరిగే శ్రవణ కుమారుడు కథల కాలంలో ఉన్నావు. కానీ వాస్తవానికి తల్లిదండ్రులకు పట్టిన అన్నం పెట్టాలని వాళ్ళు బ్రతుకుండగానే శ్మశానాల్లో వదిలేస్తున్న రోజులమ్మా ఇవి.
1: పుత్తన్నయ్య, పిల్లలపై నీకున్న ద్వేషాన్ని నా కొడుకు రూపంలో చూడకు. చూసావా, వాడు టిఫిన్ తిన్న తర్వాత నేను చెప్పేంత వరకు మంచినీళ్లు త్రాగటమే మర్చిపోయాడు. ఎలా బ్రతుకుతాడో ఏమిటో.
0: అమ్మా, వాడి బ్రతుకు కోసం నువ్వేమీ బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. చేపకి ఎదరడం, పక్షికి ఎగరడం ఎవరు నేర్పారు? ఎవరు నేర్పక్కర్లేదు. అలాగే ఈ కాలం పిల్లలు కాలానికి అనుగుణంగా వాళ్ళంతటా వాళ్లే మారిపోతారు. దీనికోసం నువ్వే కోచింగ్ సెంటర్లోనూ చేర్పించాల్సిన అవసరం అయితే లేదమ్మా. అది సరే, కాని ఇంటికొచ్చిన వాడికి కాస్త టీనీలైనా పోస్తావా లేదా?
1: ఇస్తానుండయ్య, మాటల్లో మర్చిపోయాను.
0: కొడుకు మాటల్లో పడితే అన్ని మర్చిపోతావు. చూడమ్మా, ఈ కాలం పిల్లలకి తల్లి మమకారానికి కారం ఎలా పూయాలో వాళ్ళకి తెలుసు, తండ్రి ఆశలను అడి ఆశలు ఎలా చెయ్యాలో వాళ్ళకి తెలుసు. మీ పిల్లలు మీ ఇంట్లో ఉన్నట్టే బయట కూడా ఉంటారనుకోవడం నీలాంటి తల్లిదండ్రుల పిచ్చి భ్రమ తల్లి.
1: సరేలే అన్నయ్య, ఇది మనకెప్పుడు ఉన్న భాగోతమేగా, దీన్ని ఎక్కడితో వదిలేశాను.
0: సరే, ఇంతకీ మీ వాడిని ఇంజనీరింగ్ లో ఏ గ్రూప్ లో జాయిన్ చేస్తున్నావమ్మా?
1: అదే ఇంకా తెలియదన్నయ్య.
0: అదేమిటమ్మా?
1: వీడు ముందు ఈసీలో చేరుతానంటున్నాడు, కాని వీడు ఫ్రెండ్స్ అందరూ ఐటీలో ఉన్నారట, అందులోకి వెళ్లిపోతానంటున్నాడు. మనది పేమెంట్ సీట్ కనుక కాలేజీ వాళ్ళు ఏదైనా ఓకే అంటున్నారు.
0: వాడంటున్నాడు సరే, కాలేజీ వాళ్ళు అంటున్నారు ఓకే. మరి ఇంతకీ నువ్వేమంటున్నావు?
1: నేనా? నేను వింటున్నాను.
0: అంటే?
1: అంటే ఏముందన్నయ్య, వాడిష్టమే నా ఇష్టం, వాడికి ఏది నచ్చితే నాకు అదే నచ్చినట్టు.
0: సరిపోయింది. నీ కొడుకు ఇంజనీరింగ్ లో ఏ గ్రూప్ లో జాయిన్ అవ్వాలో కూడా నువ్వు నిర్ణయించుకోవు. కనీసం నీకు ఆ ఆలోచన కూడా ఉండదా?
1: ఎందుకుండదన్నయ్య, నా ఆలోచనంతా వాడి ఫీజు ఎంత కట్టాలి, ఎక్కడ కట్టాలి, బుక్స్ ఎక్కడ కొనాలి, వీటన్నిటికీ డబ్బు ఎలా సరిపెట్టాలి అన్నట్టు. అన్నయ్య, డబ్బంటే గుర్తొచ్చింది, ఆఫీసులో లోన్కి అప్లై చేశాను, రాగానే ఇస్తాను. ఓ 50,000 రూపాయలు సర్దగలవా?
0: అదేమిటమ్మా,

0: కాలేజీ సీటు కోసం కట్టవలసిన డబ్బంతా ఉందన్నావు, మళ్ళీ ఇప్పుడు 50,000. ఓహో, ఏదైనా అపార్ట్మెంట్ కి అడ్వాన్స్ ఇద్దాం అనుకుంటున్నావా ఏమిటి?
1: నాకెందుకన్నా అపార్ట్మెంట్ ఆస్తులున్న, నా కొడుకే నా ఆస్తి. ఈ అద్దె కొంపలోనే ఉంటే నాకు వచ్చే నష్టమేమీ లేదు, కాని నా కొడుకు కాలేజీకి బైక్ మీద వెళ్లాలి, వాడికంటూ ఓ సెల్ ఫోన్ ఇవ్వాలి. కాలేజీలో ఇవన్నీ ఉన్న వారిని చూసి వీడు లేనివాడిగా ఫీల్ అవ్వకూడదు. అందుకే ఏమిటండియ్యా అలా చూస్తున్నా?
2: అమ్మా భారతి, నాకు పిల్లలు లేనందుకు బాధ లేదు, కాని ఒకవేళ ఉన్నా ఖచ్చితంగా వాళ్ళని నీ అంత గొప్పగా పెంచలేకపోయేవాడినేమోనమ్మా.
1: అన్నయ్య,
3: అమ్మా అమ్మా అమ్మా, శుభవార్తమ్మా.
4: ఒరే నెమ్మదిగా, కళ్ళు తిరుగుతున్నాయిరా, ఇంతకీ విశేషం ఏమిట్రా?
3: ముందు నన్ను దీవించమ్మా.
4: విశేషం ఏమిటో చెప్పకుండా ఏమిట్రా హడావుడి?
3: అమ్మా, ముందు నువ్వు ఉద్యోగం మానేయాలి.
4: మానేసి
3: మహారాణిలా కూర్చోవాలి, అది కూడా జర్మనీ దేశంలోనా అమెరికా దేశంలోనా అనేది నువ్వే చెప్పాలి.
4: నాకేమి అర్థం కావటం లేదురా.
3: ఇదిగో అమ్మా, ఇది ఓ అమెరికన్ కంపెనీ నుండి వచ్చిన అపాయింట్మెంట్, ఇది ఓ జర్మనీ కంపెనీ నుండి వచ్చిన అపాయింట్మెంట్. చెప్పు, నేను ఎందులో జాయిన్ కావాలో నువ్వే చెప్పు. అమ్మా, నీకు అమెరికాలో ఉండాలనిపిస్తే ఈ కంపెనీలో జాయిన్ అవుతా, నీకు జర్మనీలో ఉండాలనిపిస్తే ఈ కంపెనీలో జాయిన్ అవుతా. చెప్పమ్మా చెప్పు.
4: చాలా సంతోషంరా. అయినా నాకెందుకురా అమెరికా జర్మనీలు? ఉద్యోగం చేయవలసిన వాడవు నువ్వు, నీ ఇష్టం.
3: అదేం కుదరదు. చెప్పు చెప్పమ్మా, నన్ను ఎక్కడ జాయిన్ అవ్వమంటావో?
4: ప్రతిదీ తల్లిదండ్రుల ఇష్టాల మీద ఆధారపడేలా కాకుండా చిన్నప్పటి నుంచే నీ నిర్ణయాన్ని నువ్వు తీసుకునేలా పెంచాను, అందుకే ఈ నిర్ణయం కూడా నీదే.
3: అదేమిటమ్మా అలా అంటావు? ఈ రోజు నేను ఎలా ఇంజనీరింగ్ కావడానికి కారణం నీ కష్టం అమ్మా. ఇదంతా నీ శ్రమ, నీ శ్రమకు దొరికిన ఫలితం అమ్మా. అది
4: నాదే ఉందిరా, ప్రతి తల్లిదండ్రులాగానే నేను చదివించాను, ఇందులో నా గొప్పే ఉంది.
3: అలా అనకమ్మా, తల్లి తండ్రి ఇద్దరు ఎంతో కష్టపడితే కాని తమ పిల్లలకు సరైన భవిష్యత్తు చూపించలేకపోతున్నారు. కాని నాన్న లేకపోయినా ఆ లోటు ఎప్పుడూ తెలియకుండా ఆ రెండింతల కష్టాన్ని నువ్వే పడి చదివించావు.
4: మీ నాన్న గుండెల మీద నిన్ను ఆడిస్తున్నప్పుడు నీ చిన్న చిన్ని పాదాలతో నువ్వు ఆయన తంతూ ఉంటే ఆ ఆనందంతో ఆయన పరవశించిపోతూ, ఒసే భారతి, మనవాడు వేస్తున్నవి బుడిబుడి అడుగులు కాదే, ఉన్నత శిఖరాలను ఎక్కడానికి వీడు ఇప్పటినుంచి ఆరాటపడుతున్నాడు అని మురిసిపోయేవారు. నిన్ను గొప్పవాడిగా చూడాలని ఆయన కోరిక. నువ్వు కష్టపడి చదివి ఆయన ఆశయాన్ని నెరవేర్చావు నాయనా.
3: అది సరే, చెప్పమ్మా నువ్వు ఏ దేశంలో ఉండాలనుకుంటున్నావు?
4: నేనైతే ఈ దేశంలోనే ఉండాలనుకుంటున్నాను. మా నాన్న నా పేరు భారతి అని పెట్టినందుకు, నేను ఈ భారతదేశంలో పుట్టినందుకు తెలియదు గాని ఈ దేశం అంటే నాకు ఎనలేని అభిమానం. ఇక్కడ గాలి పీల్చాను, ఈ నీరు త్రాగాను, ఈ గడ్డపైనే పుట్టాను, ఈ మట్టిలోనే కలిసిపోతాను, అందుకే నేనెక్కడికి రాను, ఇక్కడే ఉంటాను.
3: నిజమేనమ్మా, నా కోసం ఎక్కడైతే కష్టపడ్డావో అక్కడే నువ్వు సుఖపడాలి. పిల్లల్ని కష్టపడి చదివించినందుకు తల్లిదండ్రులు పిల్లల ద్వారా ఎంత సుఖపడతారో నలుగురు చూసి తెలుసుకోవాలి. అందరి ముందు నువ్వు గర్వంగా నిలబడాలి, ఎందరో తల్లులకు నువ్వు ఆదర్శం కావాలి.
4: నిజంగా చాలా ఆనందంగా ఉందిరా నాన్న, చాలా ఆనందంగా ఉంది.
3: అమ్మా, ఈ విషయాన్ని మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పొస్తానమ్మా.
4: అలాగే నాన్న, తప్పకుండా వెళ్ళిరా. అన్నట్టు ఒరే నాన్న, సుందరమూర్తి మామయ్యకి చెప్పటం మర్చిపోకు.
3: అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను.
4: ఏమండీ, మన అబ్బాయి ఇంజనీరు, మీరు ఊహించినట్లుగానే మనవాడు పెద్ద ఇంజనీర్ అయ్యాడండి. మీరు ఏ లోకంలో ఉన్నా మీ దేవుళ్ళ వాడికి అందిస్తారు కదూ, మీ దేవుళ్ళ వాడికి అందిస్తారు కదూ. మనవాడు ఇంజనీరు, మనవాడు ఇంజనీరు.
5: ఏంటండి భారతమ్మ గారా, నానండి పెంటైనే బట్టలొట్టుకొచ్చినాను, మీరు పట్టపగలే కలకలేస్తున్నారు ఏంటండి?
4: నువ్వా? సరే సరే, బట్టలు అక్కడ పెట్టు.
5: అలాగే.
4: అవును, రెండు రోజుల్లో తెస్తానని చెప్పింది మీ ఆవిడ? ఉద్యోగం చేసుకునేదాన్ని ఇంత ఆలస్యం చేస్తే నాకు ఇబ్బంది కాదు?
5: అదేటమ్మ గారు అలాగంటారు, అది ఎప్పుడైనా తమ బట్టలు నేర్చేసినదేటండి, దానికి ఒంట్లో బాగుంది.

0: ఒంట్లో బాగోలేదా? ఏమైంది?
1: అదేదో సిగ్నీ చూపు అంటాం గారు, వచ్చేసినది ముడుకులన్నీ పట్టేసి అని నల్లాక మంచం మీద తొంగుంది, అందుకే బట్టలు నానట్టుకొచ్చినాను.
0: సరే సరే, దానికంటే ఒంట్లో బాగోలేదు, నువ్వేం చేస్తున్నావు? నువ్వైనా తీసుకురావచ్చుగా బట్టలు. ఆ నాగనతో ఎన్నిసార్లు కబురు పంపించినా తాగేసి ఇంట్లో పడుకున్నావని చెప్పాడు.
1: నిజమే, కానీ ఎందువల్ల చేత?
2: ఇంటి ఆడదు, ఇంటి ఆడదు అనుకో, ఇంట్లో పోగలేకపోతే ఏ మూడు బాగుంటది, ఏ మూడు బాగుంటదండి. అందుకని
1: బాతో తాగాను అమ్మగారు.
0: బాతలో తాగావా? దాన్ని ఒకసారి నీ మొగుడేం చేస్తున్నాడంటే, ఆడ ఏటీసీడు, ఆడెప్పుడు తాగేస్తోంగుంటాడని చెప్పిందే.
1: అలా చెప్పిందా? అది నిజమేనా అమ్మగారు, కానీ ఎందువల్ల చేత? ఇప్పుడు అది పొద్దున్న రేవుకి వెళ్ళిపోయి బట్టలన్నీ ఉతికించిన తర్వాత ఎవరి బట్టలు అలా ఇచ్చేసి అలిచిన లక్ష్మీ తల్లిని చక్కగా ఇంటి కొట్టుకొచ్చి నా చేతులు ఎట్టేస్తుంటే మరి నాకేం పని ఉంటుంది ఈ పని తప్ప? అందుకని సంతోషం కొలుతాయి.
0: సరే సరే, ఎప్పుడు నువ్వు మందు తాగడమేనా? దానికి మందు మాకు ఇస్తున్నావా లేదా?
1: అంతేవా, నానెందుకు చేస్తున్నాం గారా?
0: బాగోలేని దానికి మందులు ఇవ్వటం వెదవ పని ఏమిట్రా?
1: నిజమే కదా, మీకు తెలియదా అమ్మగారు? ఇప్పుడు అది ఈ రేవుతో పాటు నన్ను ఉద్ధరించడానికి 10 ఏళ్ళలో పనికి కూడా వెళ్తుందిలేండి. మరి ఇది ఇక్కడ తొంగుంటే ఆ పనులన్నీ అయిపోతున్నాయి కదా, అందుకని ఇది బేగా బాగుపడిపోవాలని. అలే వద్దున మధ్యాహ్నం సాయంత్రం వచ్చేసి దీని సేత బిల్లలు మింగించేస్తాను, మరి నాకేం పని ఉంటది ఈ పని తప్ప? అందుకని తాగానమాట.
0: సరే సరేలే, నువ్వు వెళ్ళు.
1: అదేటమ్మ గారు, బట్టలోకి వెళ్ళిపోతున్నావు మరి డబ్బులు?
0: నీకు డబ్బులిస్తే ఏం చేస్తావు నాకు తెలుసు, గాని దాని చేతికిస్తాను, నువ్వు వెళ్ళు.
1: సరే, అలాగే చేద్దాం అమ్మగారు. కానీ అమ్మగారు, మీరు ఇయ్యాల్సిన డబ్బులకి నన్ను ఎక్కడో అప్పుడేస్తాను, నా పని కానిచ్చేస్తాను.
0: ఇదిగో పెంటయ్య, అది జబ్బు నుంచి కోలుకునేసరికి దాన్ని అప్పుల్లో ముంచేస్తావా ఏమిటి? అయినా తాగి రోడ్డు మీద తిరిగేవాడికి ఎవరిస్తారప్పు?
1: అమ్మగారు మీకు చాలా విషయాలు తెలియవండి. ఏమండి, మందు తాగినోడికి అప్పుకు బాధనేది, పేక తాగినోడికి అప్పుకు బాధనేది, మరి ఎవడికి అప్పుకు బాధ మీకు తెలుసా?
2: ఇప్పుడు తిండికి గింజలు లేక అవి కొనుక్కోవడానికి డబ్బులు లేక అప్పు గురించి చూస్తుంటుంది వాళ్ళకేనండి అప్పుకు బాధ.
1: అయినా అమ్మగారు, తిండికి డబ్బుల్లాగ చచ్చిపోయినోడిని చూసినాం గాని తాగుడికి అప్పు దొరక చచ్చిపోయిన వాళ్ళని ఎక్కడైనా చూసినామండి?
2: చూడలేదు కదా,
1: అందుకని అప్పు ఎక్కడైనా దొరికేస్తుంది. వస్తాను అమ్మగారు. అమ్మగారు అమ్మగారు అమ్మగారు, మర్చిపోనాను, ఎనయ్య బాబు గారు బట్టలు తూతుంటాయని జేబులోని ఈ సిగరెట్ ప్యాకెట్లోని కైనీ ప్యాకెట్ దొరికినాయండి. 3 రోజులు అయిందండి పాపం బాబు ఎంత బాధపడుతుంటే. ఇందండి, వస్తానండి, వస్తాను వస్తాను అమ్మగారు.

0: అమ్మా అమ్మా, ఏమిటమ్మా ఇక్కడ నిద్రపోతున్నావు?
1: ఏం లేదురా, నీకోసం ఎదురు చూస్తూ అన్నట్టు ఎక్కడికి వెళ్ళావురా?
0: రెండింటికి చదువుకోవడానికి వెళ్ళానమ్మా.
1: సరే రా, భోజనం చేద్దువు గాని.
0: అక్కర్లేదు, చేసొచ్చాను.
1: చేసొచ్చావా? ఏమైందిరా అలా ఉన్నా?
0: ఏమీ లేదు.
1: ఏమైందో చెప్పరా?
0: అబ్బా, ఏమీ లేదని చెప్పానుగా.
1: అది కాదు నాన్న, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు నాన్న.
0: చెప్పమంటావా? నా ప్రాబ్లం నువ్వే, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వా. అరే, కాసేపు రిలాక్స్గా ఉంటుందని మౌనంగా ఉన్నాను, అంత మాత్రానికే? ఏమైంది ఏమైందంటే నేనేం చెప్పాలి?
1: అది కాదురా, నీ ఒంట్లో బాగోలేదేమోనని కంగారులో అలా అడిగాను. రాత్రి కూడా అన్నం తినలేదు నువ్వు.
0: మనసు బాగోలేదు.
1: ఈ వయసులో మనసు బాగోలేదు అంటే
0: ప్రేమించుకున్నట్లు వెదవ తిరుగులు తిరుగుతున్నట్లు అంతేనా? అనమ్మా అను.
1: అది కాదురా, నువ్వు
0: ఇలా గుచ్చిగుచ్చి అడిగితే ఎవడైనా చెడిపోతాడు. చిచి.
1: అది కాదు నాన్న, నీ మార్కుల లిస్టు వచ్చింది. నీకు ఫస్ట్ ఇయర్లో 65% వచ్చింది, సెకండ్ ఇయర్లో 50% వరకు వచ్చింది, ఇప్పుడు ఈ సంవత్సరం 45 పడిపోయింది. దీనికోసం నువ్వేమైనా బాధపడుతున్నావే?

0: చేయగలమోనని.
1: ఇప్పుడు నేను చదువుతున్నది ఎల్కేజీ యూకేజీ కాదు, ఇంజనీరింగ్. అక్కడ 100కి 100 రమ్మంటే రావు. నాకన్నా తక్కువ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
0: కొంచెం కష్టపడి చదివితే
1: చెప్పడానికి బానే ఉంటుంది చదువు చదువు అని, కానీ నువ్వు చదివితే తెలుస్తుంది

0: బండి కొంటారు, బయటికి తీస్తే బోల్డ్ జాగ్రత్తలు చెప్తారు, మాకు తెలియనట్లు సెల్లిస్తారు, ఎక్కువసేపు మాట్లాడద్దు అంటారు, ఫోన్ వస్తే ఎక్కడి నుండి అంటారు, ఫోన్ చేస్తే ఎవరికి అంటారు. చిచి, అనుమానం పక్షులు.
1: అనుమానం కాదురా, అభిమానం. అతి ఏదైనా అనర్థానికి దారితీస్తుంది కదా, అందుకని.
0: అంటే?
1: అంటే బతకడం కోసం తింటాం, అలా అని మితిమీరిన తిండి తింటే చస్తాం. చూసావా, బ్రతికించాల్సిన తిండి కూడా మితిమీరి తింటే ఎలా చంపేస్తుందో.
0: నేనింకా చంటి పిల్లని కాదమ్మా.
1: ఆ విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నాన్న.
0: ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకునే జ్ఞానం నాకు ఉందని అర్థం చేసుకోవే.
1: సరే, రాత్రి ఎంతవరకు చదువుతావోనని ఆ ఫ్లాస్కులో టీ ఉంచాను, తాగాలనిపిస్తే తాగు, నీకు ఏ ఇబ్బంది కలగకూడదనేరా నా బాధ. ఒరే నాన్న, నీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనురా, తట్టుకోలేను. నువ్వు దేనికోసమో బాధపడటం లేదు కదా, నువ్వు దేనికోసమో బాధపడకూడదు. నువ్వు దేనికోసమో బాధపడకూడదు.

0: ఎవరు మీరు?
1: మీరెవరు?
0: మీరెవరో చెప్పండి.
1: ముందు మీరెవరో చెప్పండి.
0: నేను చెప్పను. ముందు మీరెవరో చెప్పండి.
1: మీరెవరో చెప్పకపోతే నేనెవరో చెప్పాల్సిన అవసరం నాకు లేదు.
2: ఎవరు మీరు? రండి కూర్చోండి.
0: మర్యాదలు బాగానే ఉన్నాయి. ఇంతకీ వినయ్ మీ అబ్బాయేనా?
2: మా అబ్బాయి. ఏమైంది మా వినయ్కి? ఏమైంది?
0: వినయాన్నే నేర్పలేదు. ఇంతకీ మీ వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు?
1: అది తెలియకే కదండి మేం కంగారు పడుతున్నాం.
2: దయచేసి చెప్పండి మా అబ్బాయి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు?
0: అమ్మా మహానటి, నువ్వు నటించడం తగ్గించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. నేను అసలే మంచివాడిని కాదు. ఈ ఏరాస్వామి ఏ రంగానికి, ఇదంతా గడగడలాడిపోతుంది.
1: ఇంతకీ మీ వేరంగం ఎక్కడెందుకండి?
0: నేను మీతో చెప్పను.
1: ఏమి?
0: ఎందుకంటే నాకు మీతో పని లేదు కాబట్టి.
1: అయితే ఇదిగో ఈవిడితో చెప్పండి.
0: అలాగే మీరు వినండి. మీ వాడు తీసుకెళ్ళింది నా అన్న కూతుర్ని. ఎగరేసుకుపోయాడండి.
2: అంటే?
0: లేపుకుపోయాడమ్మా. మా అన్న అమెరికాలో ఉంటూ దాన్ని నా దగ్గర నుంచి చదివిస్తున్నాడు. అమ్మాయి అందంగా ఉందని, బాగా డబ్బుందని అమాయకురాలు చేసి తీసుకుపోతాడా? చెప్పండి ఎక్కడుంచాలని. మా అమ్మాయికి ఏదైనా జరిగితే అమెరికాలో ఉంటున్న మా అన్నయ్యకి ఏం సమాధానం చెప్పాలి నేను?
1: అది కాదండి, అసలు మాకింతవరకు
0: సమాధానం చెప్పాల్సింది నువ్వు కాదు. నువ్వు తప్పుకో, నువ్వు చెప్పుకో.
2: చూడండి, అసలు ఇలా జరిగిందని మీరు చెప్పే వరకు తెలియదు నాకు. అసలు ఎందుకు ఇలా జరిగిందో.
0: అమ్మా, జరిగిన విషయం మీకు తెలిసే జరిగిందని నాకు తెలుసు. ఇలాంటి తప్పుడు పనులకి పిల్లల్ని ఉసిగొలిపి బాగా డబ్బున్న అమ్మాయిలకి వలయమని చెప్పి పంపించే ఉంటారు. చిన్నప్పటి నుంచి బాగా ట్రైనింగ్ ఇచ్చే ఉంటారు.
1: దాని పెంపకం గురించి ఏం తెలుసునని అలా మాట్లాడుతున్నావయ్యా? అమెరికా డబ్బుతో అమ్మాయిని పెంచావుగా. మీ అమ్మాయే మా వాడిని లేపుకుపోయి ఉంటుంది.
0: లేదు, మీ వాడే మా అమ్మాయిని లేపుకుపోయాడు.
1: లేదు, మీ అమ్మాయే మా వాడిని లేపుకుపోయింది.
0: లేదు, మీ వాడే మా అమ్మాయిని లేపుకుపోయాడు.
1: లేదు, మీ అమ్మాయే లేపుకుపోయాడు.
0: ఇక మాట అనవసరం. వీళ్ళ గురించి ఎంక్వైరీ చేశాను. ఈవిడ గారికి మొగుడు లేదు, ఆ పిల్లాడికి అడిగినోడు లేడని తెలిసింది. చెప్పండి, మర్యాదగా చెప్పండి, మా అమ్మాయిని ఎక్కడ దాచారు? లేదా నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాను.
2: చూడండి, మీరు పోట్లాడినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా నాకు తెలిసినంత వరకే చెప్పగలనా? ముందు మీరు ఇలా వచ్చి కూర్చోండి.
0: ఏటి కూర్చోవాలా? ఏటి కూర్చోవాలా? మీ వాడు మా అమ్మాయిని కాలక్షేపం కోసం కబుర్లు చెప్పడానికో తీసుకెళ్లలేదమ్మా, కాపురానికి తీసుకెళ్లిపోయాడు. మాయ చేసి మా అమ్మాయిని తీసుకుపోయిన వాడింట్లో నేను కూల్ గా కూర్చొని కూల్ డ్రింక్ తాగాల, కూల్ డ్రింక్ తాగుతూ ఉట్టరకం చెయ్యాలా? అసలు మీకు బుద్ధుండే మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరు?
1: అయ్యా అయ్యా అయ్యా, మీరు అనవసరంగా అరిచిదాన్ని పరువు ఎందుకండి తీస్తారు?
0: అసలుగా ఇలా పరువు మర్యాద కూడానా? మీకేం తెలుసు అండి, మీకేం తెలుసు? ఇలా అబ్బాయి చేసిన ఎదవ పని వల్ల కనిపించిన ప్రతి వెదవ నన్ను ఎదవలాగే చూస్తున్నాడండి.
1: కొంతమంది వెదవలు అంతే సార్, వెదవల్ని ఇట్టే పట్టేస్తారు.
0: మా బాగా చెప్పారు. నువ్వు తప్పుకో, నువ్వు చెప్పుకో. ఇదిగో మీ ఇద్దరు తల్లి కొడుకులు ఆస్తి కోసం నాటకం ఆడుతున్నారని నాకు బాగా తెలుసు. నాకున్న పలుకుబడితో నేను ఏమైనా చేయగలను. అమ్మా అమ్మమ్మ, అడగడానికి వచ్చి నన్ను ఎన్ని మాటలంటారా? మిమ్మల్ని ఊరికే వదలను. ఇదిగో దీనికి మీరే సాక్ష్యం.
1: నేనా? అయినా ఆవిడ మిమ్మల్ని ఏమి అనలేదు కదండి.

0: ఏమి అనలేదా.
1: ఆహా, ఆవిడ మీకేమవుతుంది?
0: నా చెల్లెలు.
1: ఓహో, తమరి పేరు?
0: సుందరమూర్తి.
1: అయితే ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆమెకి సుందరమూర్తి అనే ఓ అన్నయ్య ఉన్నాడు, అతను కూడా నన్ను అనరాని మాటలు అన్నాడు అని కంప్లైంట్ చేస్తాను.
0: ఏమండి ఏమండి ఏమండి, ఇది చాలా అన్యాయం అండి.
1: అన్యాయమా? అన్యాయమా? లేకపోతే అన్యాయం అయిపోయిన ఆడపిల్ల గల వాళ్ళకి సాయం రాకుండా అమ్మాయిని ఎత్తుకుపోయిన వాడికి అలాంటి ఎత్తులు నేర్పిన జిత్తుల మారికి నువ్వు సాయం చేస్తావా? నన్ను తక్కువగా చూస్తున్నారు, నా పలుకుబడి పరపతి చూపిస్తాను, నీ అంతు తేలుస్తాను, నా తడక చూపిస్తాను.
0: అయ్యా అయ్యా
1: కూడా.
2: భారతి, భారతి, ఇది ఒకటమ్మా, నీళ్ళు తాగమ్మా, మంచి నీళ్ళు తాగు.
3: చూసావమ్మా, నువ్వు చెబితే గాని మంచి నీళ్లు కూడా తాగని నీ కొడుకు నీ చేతే నీళ్లు తాగించాడమ్మా.
4: నేను అసలు ఊహించలేదు అన్నయ్య.
3: నీ ఊహల్లో పెరుగుతున్న వాడి ఊహ నీకెలా అర్థమవుతుందమ్మా? అయినా చెబుతూనే ఉన్నాను, పిల్లల మీద అంత ఆపేక్ష పనికిరాదు అని. వాళ్ళు మనకు అర్థం కారమ్మా, అర్థం కారు.
4: అవునన్నయ్య, అర్థం చేసుకోలేకపోయాను. నేను ఇచ్చేది వేరు, వాడికి నచ్చేది వేరు అంటే నేను వాడిని అర్థం చేసుకోలేకపోయాననే కదా అర్థం.
3: అంతేనమ్మా, అందుకే అంటారు అడ్డాలు నాడు బిడ్డలు గాని గడ్డాల నాడు బిడ్డలా అని. కుర్రాలంతా అంతేనమ్మా.
4: అన్నయ్య, వాళ్ళు అలా చేస్తున్నారు అంటే తప్పు వాళ్ళది కాదన్నయ్య.
3: మరి
4: వాడికి పెన్ను కావాలంటే నేనే ఇవ్వాలి, సెల్ల బిల్లు నేనే ఇవ్వాలి. వాడి ఆకలి అవసరం గుర్తించగలిగిన నేను వాడి మనసు తెలుసుకోలేకపోయాను, కేవలం అవసరాలు తీర్చే యంత్రంలో మారిపోయాను. అందుకే తప్పు నాదే అన్నయ్య, నాదే.
3: అంటే కొడుకు అనేవాడు తప్పు చేస్తే ఆ తప్పు తల్లిదండ్రులదేనంటావు?
4: ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ తప్పు తల్లిదండ్రులదే అన్నయ్య. కొడుకు ఏ ఇంజనీరో డాక్టరో అయితే నా కొడుకును ఇంత గొప్పవాడిని చేశానని సంబరపడే తల్లిదండ్రులు పిల్లలు చెడిపోతే మాకేమి సంబంధం లేదనటం సరికాదు కదా.
3: చూడమ్మా, నీ మాటలు విన్న తర్వాత నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైందమ్మా. ఇంతవరకు పిల్లలు చెడిపోతున్నది ఆకతాయి గుణం వల్లనో వయసు ప్రభావం చేతనో అనుకునేవాడిని, కానీ నీలాంటి తల్లిదండ్రులు చేస్తున్న అతి గారాభమే ఇలాంటి అనర్థాలకు దారి తీస్తుందమ్మా.
4: ఇది గారాభం కాదన్నయ్య, మన ఇష్టాల్ని అభిప్రాయాల్ని వాళ్ల మీద రుద్దకూడదు. వాళ్ల వాళ్ల ఇష్టాల్ని కష్టాల్ని తెలియజేసే స్వేచ్ఛ స్వాతంత్రం వాళ్లకుండాలి.
5: అమ్మగారు పాలండి.
3: సరే సరే, నాగన్ వచ్చినట్టున్నాడు, నువ్వు లోనికెళ్లి గిన్నె తీసిరామ్మా, వెళ్ళు.
5: ఏటి బాబు, అమ్మగారు ఇంకా కోలుకోనేదా?
3: ఎలా కోలుకుంటుంది, గుండెల్లో పెరిగిన కొడుకు గుండెల మీద బలంగా తన్ని వెళ్ళిపోతే ఏ తల్లి మాత్రం ఎలా కోలుకోగలదు. అయినా ఈ విషయం నీకెలా తెలుసు నాగన్నా?
5: ఏటి బాబు, మరీను వాళ్ళు వెళ్ళిపోయిన గంటలోనే కాలనీ అంతా గంట మోగిపోయింది, మరి మాకేటి పనండి ఇలాంటి విషయాలు తెలుసుకోవడం తప్ప. బాబు, ఓ మంచి వార్త 100 మందికి చెబితే 10 మందికి తెలుస్తుంది, ఇలాంటి వార్త 2 చెబితే చాలు 200 మందికి తెలుస్తుంది.
3: మాకే ఇంతవరకు తెలియదయ్యా.
5: మరి ఊరకే అన్నారేటండి, ఇంటిదాని భాగవతం ఊరందరికీ తెలిసిన తర్వాతే దాని మొగుడికి తెలుస్తుందని. ఇది అంటే వినయబాబు వెళ్ళిపోయిన కాడ నుంచి అమ్మగారు బయటికే రాలేదు, మీరు కూడా ఎప్పుడూ ఇక్కడే ఉంటున్నారు కదా, అందుకే ఈ విషయం అందరికీ తెలిసినా మీకు తెలియలేదు. నేను కూడా ఎందుకులే బాగోదని కదపలేదు.
3: సరే సరే, ఊరుకో, భారత్ వస్తుంది.
4: ఏ నాగన్నా, ఈ వారం రోజుల నుంచి టీ అడగటం లేదు?
5: అమ్మా, అది అది.
4: సరే కాని అందరూ ఏమనుకుంటున్నారు?
5: అమ్మా, అది ఏటినేదమ్మా.
4: పర్వాలేదులే, చెప్పు. మన శ్రేయోభిలాషులు పగస్తులు అందరూ మన చుట్టూ ఉన్నవాళ్లలోనే ఉంటారు. మనకు చెడు జరిగితే పలకరింపుల పేరుతోనో ఓదార్పు పేరుతోనో లోపల మనిషిని ఆనందింపచేస్తారు.
3: అమ్మా భారతి,
4: పర్వాలేదు, చెప్పు నాగన్నా, అందరూ ఏమనుకుంటున్నారు?
5: తల్లి తండ్రి అన్ని మీరే పెంచినా వినయబాబు అలా చేయడం బాగులేదు అనుకుంటున్నారు.
4: అంతేనా, ఇంకా ఈ తల్లికి పెంచటం రాదని, కొడుకుని క్రమశిక్షణలో పెంచలేదని, తల్లికి కొడుకు సరైన శిక్ష విధించాడని,

0: మగ దిక్కు లేని కొంప అంతేనని అనుకోవటం లేదు.
1: ఎందుకు అనుకుంటారమ్మా, ఎందుకు అనుకుంటారు? నువ్వేమిటో తెలియదు ఎవరికమ్మా ఈ కాలనీలో.
0: మరి వాడంటే తెలియని వాడు ఎవరన్నయ్యో అందరికీ తెలుసు.
2: అవునమ్మా అందరికీ తెలుసు. తినయ్ బాబు పోగిరి గుంటలతో జత కట్టడం, ఆ అమ్మాయిని ఎంటేసుకుని పార్కులమ్మట తిరగడం కాలనీలో చాలా మందికి తెలుసమ్మా.
0: చాలా మందికి తెలుసు, నాకే నాకే తెలియదు, నాకే తెలియదు.
1: భారతి ఊరుకోమ్మా. ఏమిటమ్మా ఇది చిన్నపిల్లల ఊరుకో. నాగన్నా.
2: బాబు
1: భారతం ఎలాంటిదో నీకు తెలుసు కదా. ఈ విషయం నీకు ముందుగానే తెలిసినప్పుడు ఒక్క మాట ఆమెతో చెబితే నీ సొమ్మేం పోయిందయ్యా.
2: బాబు ఏదైనా అయిపోయిన తర్వాత అడగడానికి బాగానే ఉంటుంది, కానీ బాబు మీ పిల్లల గురించి మీరు తెలుసుకొని అది తప్పని మీకు అనిపిస్తే పర్వాలేదు, కానీ ఎదుటోడు తప్పు అని చెప్పాడో చెప్పు తీసుకుని కొడతారు. మీ పిల్లల మీద మీకున్న నమ్మకం అలాంటిది. అంతెందుకు బాబు, మీ అమ్మాయి ఎవరితోనో తిరుగుతుందంటే ఏ తండ్రి నమ్ముతాడు? శంప సెల్లు మనిపిస్తాడు. అందుకే తెలిసినా ఎవడు చెప్పడానికి ప్రయత్నం చేయడు. వస్తానమ్మా, ఇయ్యాల రేపు గొంటాదలు అంతేనమ్మా, మీరు మనసు పాడు చేసుకోకండి బాబు. వస్తాను బాబు.

0: భారతమ్మ గారు, ఓ సుందరమూర్తి గారు, మీరు ఇక్కడే ఉన్నారా? భారతమ్మ గారిని పిలవండి.
1: ఎందుకండి?
0: ఎందుకంటారు ఏమిటండి? అద్దెకున్న వాళ్ళు ఇలాంటి అప్రత్యక్ష పనులు చేస్తే ఇంటి ఓనర్ నాకు ఎన్ని కష్టాలు మీకు ఎలా తెలుస్తుందండి? ఇదిగో ఈ కాలనీ ప్రెసిడెంట్ పొద్దున్నే కంప్లైంట్.
2: కంప్లైంట్ నాదే కాదండి, కాలనీలో అందరిదేను. వీళ్ళ అబ్బాయి ప్రవర్తన వల్ల మిగతా వాళ్ళ పిల్లలు కూడా చెడిపోతారట, అందుకని వీళ్ళని కాలనీ నుంచి ఖాళీ చేయించమని అందరూ ఒకటే గోళ.
0: ఇదిగో సుందరమూర్తి గారు, మీకు ఇదే చెప్పడం. నేను 10 మందికి చెప్పేవాడిని కానీ ఇలా అందరితో చెప్పించుకునేవాడిని కాదు. అందుకని నాతో చెప్పించుకోకుండానే ఇల్లు ఖాళీ చేయండి. అయ్యో ప్రెసిడెంట్ గారు, చెప్పాను కదా పదండి.
2: సరే పదండి.
1: చూసావమ్మా, ఆఖరికి 10 మంది చేత నీతులు చెప్పించుకునే స్థాయికి దిగజార్చాడమ్మా నీ కొడుకు.
3: ఇందులో వాడి తప్పేమీ లేదన్నయ్య.
1: వాడి తప్పేమీ లేదు? వాడి తప్పేమీ లేదా? గుట్టుగా బతికే నీ బతుకు ఇలా బజారు పాలు కావడానికి కారణం వాడు చేసిన వెధవ పని కాదు? ఆ వీరాస్వామి లాంటి వాడు నిన్ను నానా మాట్లాడడానికి కారణం వాడు చేసిన వెధవ పని కాదు కారణం?
3: దయచేసి వాడిని ఏమీ అనకన్నయ్యా.
1: అమ్మా, ప్రేమకి అభిమానానికి ఓ హద్దు ఉంటుంది. సరే ఇప్పుడేం చేయాలో చెప్పు. నేను ఇంతలా గొంతు చించుకుని అరుస్తూ ఉంటే ఏమీ చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావమ్మా?
3: అన్నయ్య, వాడికి ఏం కావాలో నేను చెప్పే వరకు తెలుసుకోలేని వాడు ఆ అమ్మాయికి ఏం కావాలో ఎలా తెలుసుకోగలడా అని ఆలోచిస్తున్నాను.
1: అమ్మా, చేసిన పనికి సిగ్గనిపించడం లేదురా? ఆ పని చేసే ముందు కనీసం మీ అమ్మాయినా నీ గుర్తుకు రాలేదురా?
4: మావయ్య.
1: మావయ్యట మావయ్య, నువ్వు చేసిన వెధవ పనికి అది 10 మంది ముందుకు వెళ్ళలేక బాధపడుతూ కూర్చుంటే దాన్ని వాదార్చలేక నేను ఏడవలేక ఎంత నరకం అనుభవించానో నీకేం తెలుసురా? ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ కళ్ళల్లోనే బాధను దిగమింగుకున్నావురా.
4: మా అమ్మ బాధపడడంలో అర్థం ఉంది, కానీ నీకెందుకు బాధ?
1: నాకెందుకు బాధ? బాగా అడిగావురా, చాలా బాగా అడిగావు. రే, నీ తల్లి నా చెల్లిగానే నీకు తెలుసురా, కానీ నాకు పిల్లలు లేరని బాధపడుతూ కూర్చునే కంటే ఓ చెల్లెల్నే కూతుర్లా భావించిన తండ్రిని రా నేను. కానీ నువ్వు పుట్టిన తర్వాత దానికి పిచ్చి పట్టింది. అవును, కొడుకు పిచ్చి. ఏం చూసినా కొడుకు, ఏం చేసినా కొడుకు, కొడుకు కొడుకు కొడుకు కొడుకు ధ్యాసలో పడి తన గురించి కూడా తాను పట్టించుకోవడం మానేసింది. దాని ఆశలు అడి ఆశలైన రోజున అది నాకు దక్కదేమోనన్న భయం పట్టుకుంది. అందుకే పిల్లలంటే కష్టమని, వాళ్ళుంటే నష్టమని ఇష్టం లేనట్టుగా మనసు చంపుకొని దాంతో మాట్లాడానే తప్ప పిల్లలంటే ప్రేమ లేక కాదురా. దాన్ని నా పిల్లగా చూసుకుంటూ నాకు పిల్లలు లేరన్న బాధనే మర్చిపోయాను. కానీ నువ్వు చేసిన వెధవ పనికి అది నా కళ్ళ ముందే తల్లడిల్లిపోతా ఉంటే బాధ నాకు కాక మరింకెవరికి రా
3: అన్నయ్య.
1: సరే సరే, ఇంతకీ మీరు ఎందుకు వెళ్ళిపోయారు?
4: ఇష్టపడి
1: మరెందుకు వచ్చేశారు?
4: కలిసి

0: కష్టమని.
1: బాగుందిరా, చాలా బాగుంది. ఇష్టపడి వెళ్ళిపోయారట, కష్టంగా ఉందని వచ్చేసారట. ఇదేమన్నా బొమ్మలాట అనుకున్నారట్రా పెళ్ళి అంటే?
2: అన్నయ్య, ఇంతకీ ఆ అమ్మాయి ఏదిరా?
1: అడుగుతున్నది నిన్నే, ఆ అమ్మాయి ఏది?
0: దాని దారినది పోయింది.
1: ఆహా, ఇద్దరిది ఒకే దారి అనుకుని వెళ్ళిన ఇంతలోనే చెరోదారి అయ్యింది. ఎందుకని?
0: మేం కలిసి ఉండలేమని తెలిసింది.
1: మరి మీ ప్రేమ?
0: అది ప్రేమ కాదు, ఆకర్షణ అని తెలుసుకున్నాను.
1: ఆకర్షణ నువ్వు తెలుసుకునేటప్పటికే ఇక్కడ జరగాల్సింది అంతా జరిగిపోయిందిరా. నీ చదువు నాశనం అయింది, మీ అమ్మ పరువు గంగపాలయింది. రే, చస్తే కొరివిపడ్డానికి కొడుకు అంటారు, కానీ అది బతుకుండగానే నువ్వు కొరివిలా తయారయ్యావు కదరా.
2: అన్నయ్య, నాన్న వినయ్, నీ ప్రేమ విషయం నాకెందుకు చెప్పలేదురా?
0: అంత ధైర్యం చేయలేకపోయానమ్మా.
1: పారిపోవడానికి ఉన్న ధైర్యం చెప్పడానికి లేకుండా పోయింది వీడికి.
2: నీ ఇష్టాన్ని కాదంటానని అనుకున్నావా? నీ సంతోషం కన్నా నాకు కావలసిందేముంటుంది? అయినా మీరు అలా వెళ్లిపోవలసిన అవసరం ఏమొచ్చిందిరా?
1: తప్పు చేసిన వాడు తప్పించుకు తిరుగుతాడు కదమ్మా, ఇది అలాగే.
2: ప్రేమించటం తప్పు కాదురా, అది నిరూపించుకోవడానికి నిజాయితీగా నిలబడాలి. తల్లిదండ్రులను ఒప్పించే ధైర్యం కావాలి. కన్నవాళ్లు పిల్లల మీద పెంచుకున్న ఆశలు, అడియాసలు చేస్తూ 10 మంది మీ గురించి చెడుగా చెప్పుకుంటూ ఉంటే తల్లిదండ్రులు పడే మనోవ్యథ మీకు అర్థం కావటం లేదురా?
0: అమ్మా, నన్ను క్షమించమ్మా, నేను నిన్ను

0: మిమ్మల్ని మేము బాగానే అర్థం చేసుకున్నామండి. కొడుకు చేసిన పనికి తల్లి బాగానే అభినందిస్తుంది, చెప్పింది చెప్పినట్లుగా చేశాడని తెగ మురిసిపోతుంది.
1: ఏమండి కాస్త మర్యాదగా మాట్లాడండి.
0: ఏటండి మర్యాద? కాదు ఏటి మర్యాద, ఇదిగో మా అన్న కూతురు, దీన్ని తీసుకెళ్లి వారం రోజుల తర్వాత దాని పొమ్మండం అనటండి, ఇలా మర్యాద?
2: నేనేం పొమ్మనలేదు, అదే పోయింది.
0: ఆ నువ్వు పొమ్మన్నా అదే పోయినా నీదే తప్పు. ప్రేమించానని మోసం చేస్తారా? పెళ్లి చేసుకుని ఆడపిల్ల గొంతు కోస్తారా? అసలు నేను మీకు ఎలా కనబడుతున్నానండి? ఇదిగో నేను ఎర్రి వెంగళప్పని కాదు.
1: అయితే మీరు వెర్రి వెంగళప్ప కాదనమాట.
0: ఇదిగో నాకు చిర్రొచ్చుకొచ్చిందంటే ఏం చేస్తానో నాకే తెలీదు.
1: మీకు తెలియకుండా మీరేం చేస్తారండి?
0: ఇదిగో ఇదిగో ఇదిగో నేను ఏమైనా చేయగలను. ఏం చేస్తానంటే ఏం చేస్తా, ఏమి చెప్పను, చేసి చూపిస్తానంతే. ఏమయ్యా, పెళ్లి చేసుకుని నీ దారిని నువ్వు వచ్చేస్తే దాని గతేటి?
2: దాన్ని అడగండి.
0: నేను అడగను, నువ్వే అడుగు. చచ్చే నువ్వే చెప్పు.
2: హాస్టల్లో ఉంటానన్నదిగా
0: అనుకున్నాను, ఖచ్చితంగా అదే అనుకున్నా, ఇలాగే జరుగుతుంది అనుకున్నా. ఇది లేచిపోయిన తర్వాత కాదు కాదు, వీడు దీన్ని లేపుకుపోయిన తర్వాత నాకు నా అమెరికా అన్నయ్యకి చాలా పెద్ద గొడవ జరిగిపోయింది. ఇక డబ్బులు పంపడం, మరి దీన్ని నా ఇంట్లో ఎందుకు ఉంచుకుంటాను? అయినా నాకు పెళ్లి కావాల్సిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇది ఇంట్లో కూర్చుంటే ఈ కాలం పెళ్లిళ్ళు కాకుండా దీంతో తోడుగానే ఉంటారు టీవీ సీరియల్స్ చూడడానికి.
3: అయ్యా ఇటు చూడండి.
0: నేను చూడను.
3: నేను చెప్పేది వినండి.
0: నేను విన్నా.
1: అయితే బయటికి వెళ్ళండి.
0: నేను వెళ్ళను. నన్ను వెళ్ళమన్నా నువ్వెవడయ్యా? నీకు ముందే చెప్పాను మాట్లాడొద్దని. నువ్వు తప్పుకో, నువ్వు చెప్పుకో.
3: చూడండి, జరిగింది ఏదో జరిగిపోయింది. చిన్న పిల్లలు తెలుసో తెలియకో చేసిన పనిని మనం కాస్త పెద్ద మనసు చేసుకుని.
0: ఆహా చూడమ్మా, నా మనసు ఒకటే సైజు, దాని పెద్దది గాను చిన్నది గాను చేయలేను. దీన్ని నా ఎండ తీసుకెళ్తే నన్నింట్లోకి రాని మా ఇంటి ఆవిడ.
1: అదనమాట అసలు సంగతి.
0: నువ్వు తప్పక, అయినా ఇది నా అన్న కూతురు కాబట్టి చెప్తున్నాను. దీనికి ఏదైనా జరిగితే మీ అడ్రస్ కూడా లేకుండా చేస్తాను. జాగ్రత్త.
1: ముందు నీకు అడ్రస్ ఉందా? అది చూసుకోవయ్యా.
0: ఇదిగో వాళ్ళకంటే ముందు నీకు అడ్రస్ లేకుండా చేస్తాను. ఇదిగో రాణి, నీ అడ్రస్ నువ్వు చూసుకోవే.
3: అమ్మా ఇలారా, ఒరే వినయ్ రారా, అసలు మీరు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు?
4: మా అభిప్రాయాలు కలవలేదండి.
2: అమ్మా మేం కలవలేం, రాణి ఉద్దేశం వేరు, నేను ప్రేమనుకుని మోసపోయాను.
4: వినయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, మోసపోయింది నువ్వు కాదు నేను.
2: నేనే మోసం చేయలేదు, నా ఉద్దేశాన్ని చెప్పాను.
4: నా అభిప్రాయాన్ని నేను చెప్పాను, అది మోసం చేయడం ఎలా అవుతుంది?
2: పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్లి తర్వాత భర్త అదుపాధ్యంలో ఉండాలి ఆడదంటే.
4: అదే అదే ఆ అహంభావం నీలో నాకు నచ్చలేదు. నాకు నచ్చినట్టు నేనుంటాను, అంతేగాని నీ చేతిలో కీలుబొమ్మలో మాత్రం కాదు.
2: నీకు జీన్స్ వేసుకోవద్దని చెప్పానా లేదా?
4: జీన్స్ లోనే

0: ఉంటానని పెళ్లికి ముందు నువ్వు ఎన్నిసార్లు అన్నావో గుర్తులేదా?
1: అప్పుడు వేరు, మరీ అన్ని గంటలు ఫోన్ లో మాట్లాడడం నాకు నచ్చలేదని చెప్పానా?
0: ఏ, నీతో కూడా మాట్లాడేదాని కదా, అప్పుడు నచ్చింది, ఇప్పుడు నీకు నచ్చటం లేదా?
1: అప్పుడు వేరు, కనబడిన వారందరితో అసుకు వేయొద్దని చెప్పానా లేదా?
0: నేనందరితో సోషల్ గా మూవ్ అవుతానని అందుకే నచ్చానని చెప్పావు.
1: అప్పుడు వేరు.
0: అప్పుడు వేరు, ఇప్పుడు వేరుగా ఉండడం నాకు చేత కాదు. నేను అసలు అమెరికాలో పుట్టి పెరిగిన దాన్ని.
1: ఆహా, మరి ఆ అమెరికా ఏరా అంటున్నావు?
0: నాకు ఇండియా అంటే అభిమానం. అందుకే అమ్మా నాన్న అక్కడ ఉద్యోగాలు చేస్తున్నా, ఎన్నో యూనివర్సిటీలు ఉన్నా ఇక్కడికి వచ్చి చేరాను.
1: అమెరికాలో ఉద్యోగం నా కళ,
0: ఇండియాలో స్థిరపడాలన్నది నా కోరిక.
1: ఇప్పుడు నువ్వు నా భార్యవి, నా మాట వినాలి.
0: నీ మాట వినడానికి ఓ ఆడదెందుకు, ఓ కుక్క పిల్లని పెంచుకు.
1: యూ అమ్మా,
2: అమ్మా భారతి.
3: అనయ్య, పాపిష్ట చేతులు ఆడపిల్లని గౌరవించడం కూడా నేర్పించలేకపోయా. చూడమ్మా, ఒకరికోసం ఒకరు బ్రతకటమే వివాహ వ్యవస్థ. ఆవేశంలో చేసుకున్నా, అనాలోచితంగా చేసుకున్నా, ఇప్పుడు మీరిద్దరూ భార్యాభర్తలు.
1: ఆ మాట అనద్దమ్మా.
0: ఈ సాడిస్ట్ తో నేను బ్రతకలేను.
1: నాకు ఇష్టం లేదమ్మా.
2: బాగుందిరా, చాలా బాగుంది. చిన్నప్పటి నుంచి నీ ఇష్టం నీ ఇష్టం అని పెంచిన నీ తల్లి ఇష్టానికి ఎంత విలువనిచ్చావురా. నీ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే తన కంట్లో గుచ్చుకున్నంత బాధపడేదిరా. నీకు జలుబు చేస్తే తనకి జబ్బు చేసినంత నీరసించిపోయేదిరా నా పిచ్చి చెల్లి. అలాంటి దానికి గొప్ప విలువనిచ్చావురా.
1: మామయ్య.
2: మామయ్యట మామయ్య. ఏమ్మా, గడవడం కోసమో గడించడం కోసమో అందరినీ వదులుకొని అమెరికాలో ఉడిగం చేస్తున్న నీ తల్లిదండ్రులకి గొప్ప బహుమతినిస్తున్నావమ్మా. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల మీద మక్కువతో నీ ఇష్టానికి అనుగుణంగా ఇండియాలో నేను చదివిస్తున్నందుకు వాళ్ళ భలే గుణపాఠం నేర్పుతున్నావు తల్లి. ఏమ్మా భారతి, ఇదేనా పిల్లల వల్ల మీరు అనుభవిస్తున్న సంతోషం ఆనందం? ఇలాంటి వాళ్ళని చూసా పిల్లలు లేని నాలాంటి వాళ్ళు కుంగిపోవాలి. నాకు పిల్ల చెల్ల అంటూ ఉంటే నేను నీలాగే బాధపడవలసి ఉండేది. నాకు పిల్లలు లేరు కనుక నేను చాలా హాయిగా ఉన్నాను, సంతోషంగా బతుకుతున్నాను.
3: నువ్వు బతుకుతున్నది సంతోషంగా కాదన్నయ్యా, ఆత్మ వంచనత. సంతోషం ఆనందం అనేవి మనసుకు సంబంధించిన విషయాలు.
2: అంటే ఏమిటమ్మా?
3: అంటే ఏముందన్నయ్యా, కొడుకు ఓ భవంతి కట్టుకుని అందులో వాడు సుఖంగా బతుకుతూ కన్నవారిని పక్కనే ఉన్న పూరిపాకలో ఉంచినా వారికి ఆ పాకలో ఉంటున్నావన్న బాధ కంటే తమ కడుపును పుట్టినవాడు ఓ భవంతిలో ఉంటున్నాడనే భావన వారిని ఆ కష్టాల నుంచి దూరం చేస్తుంది. పిల్లలు పుట్టకపోతే అది గుండె కోత, పుట్టి చనిపోతే అది కడుపు కోత. కాని పుట్టిన పిల్లలు సక్రమమైన మార్గంలో పెరగకపోతే ఆ కన్న హృదయాలకు తప్పదు రంపపు కోత.
2: నిజమేనమ్మా, నిజమే. కాని ఆ రంపపు కోత వీళ్ళకి అర్థం కావడం లేదమ్మా. ఎందుకంటే ఆ రంపాలు వీళ్లే కాబట్టి. అయినా ముందుగా నీలాంటి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విధానాన్ని తెలుసుకోవాలమ్మా.
3: పిల్లల్ని పెంచే విధానమా? ఎలా ఉంటుందన్నయ్య అది? క్రమశిక్షణ పేరుతో కఠినంగా ఉంటే భయపడి ఆత్మహత్యలు చేసుకునే పిల్లల గురించి విన్నాను. వాళ్లకు స్వేచ్ఛనిస్తూ వెనుక నుంచి వాళ్ల గురించి వాకప్ చేస్తే అది వాళ్లకు తెలిసి మానసికంగా కృంగిపోయే వాళ్ల గురించి తెలుసుకున్నాను. కానీ నా కొడుకు నా పెంపకంలో భయపడకూడదు, అలా కృంగిపోకూడదని స్వేచ్ఛనిచ్చి పొంగిపోయాను. అలా స్వేచ్ఛనివ్వడమే తప్పైతే నేను చేసింది తప్పే.
2: ఊరుకోమ్మా, చిన్నప్పటి నుంచి వాడిష్టం వాడిష్టం అంటూ పెంచాం. ఏది మంచో ఏది చెడో ఆలోచించుకునే జ్ఞానం వాడికెక్కడదమ్మా. వాడెలా నడుచుకోవాలో అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఇలా బాధపడి ప్రయోజనమే ఉందమ్మా.
3: వాడెలా నడుచుకోవాలో నేనేం చెప్పగలనన్నయ్య. పాకుతున్న పసివాడికి చెప్తా, ఒరే నాన్నా అది నిప్పురా కాలుతుంది అని. కాని జ్ఞానం వచ్చిన కొడుక్కి చెప్పనవసరం లేదు, వాడికి తెలుసు ఆ నిప్పుతో సిగరెట్టు కాల్చొచ్చని, సిటీ బస్సులు కాల్చొచ్చని. బుడిబుడి అడుగులు వేస్తున్న పిల్లవాడికి నానా బాబు పడిపోతాడేమోనని పట్టుకుంటాం. నడక నేర్చిన తరువాత

0: వాడి వివేకం విచక్షణతో వాడే నిర్ణయం తీసుకోవాలి. వాడి నడక బడి వైపో బావి వైపో.
1: వాళ్లే నడుస్తారులే అని వదిలేస్తే వాళ్ళ నడక బావి వైపేనమ్మా. 20 సంవత్సరాలు నీ గుండెల్లో పెరిగిన నీ కొడుకు 20 రోజుల ప్రేమ ముందు నీ కన్న మమకారం ఓడిపోయేలా చేశాడు తల్లి.
0: కన్న మమకారము ఎప్పుడూ ఓడిపోదన్నయ్యా. ఒక ఊరిలో నాలాంటి పిచ్చి తల్లి కొడుకును చాలా అమితంగా ప్రేమించింది. ఏమడిగినా కాదనేది కాదు. ఈ అవకాశాన్ని కొడుకు చెడు అలవాట్లకు వాడుకున్నాడు. ఒకరోజు తాగిన మైకంలో తల్లిని డబ్బులిమ్మని అడిగాడు. అనారోగ్యంతో కూలి పనికి వెళ్లలేకపోవటం వల్ల తన దగ్గర డబ్బులు లేవని చెప్పింది ఆ తల్లి. క్షణికావేశంలో కొడుకు కన్న తల్లిని ముక్కలు ముక్కలుగా నరికేశాడట. అది చూసిన గ్రామస్తులు ఆ కిరాతకుడికి ఎలాగైనా శిక్ష పడాలని ఆ కన్న తల్లి మాంసపు ముక్కల్ని ఓ గంపలో వేసుకుని ఆ కిరాతకుణ్ణి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారట. ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసిన న్యాయమూర్తి విచారణ లేకుండానే ఆ కిరాతకుడికి మరణశిక్ష విధించారట. ఆ మాంసపు ముక్కల్లో ఎక్కడో ఉన్న కన్న తల్లి పేగులు ఆ మాటలకు న్యాయమూర్తి మీదకు ఉవ్వెత్తున లేచి తిరగబడ్డాయట. అలా ఉంటుందన్నయ్యా తల్లి మమకారం. అన్నయ్యా, హనుమంతుడు గుండె చీలిస్తే శ్రీరాముడు కనపడినట్లు ఏ తల్లి గుండె చీల్చినా వాళ్ళ పిల్లలే కనపడతారన్నయ్యా. వాళ్ళ

0: నువ్విచ్చిన స్వేచ్ఛను నేను తప్పుగా వాడుకున్నాను. ఇప్పుడు ఆ తప్పు తెలుసుకున్నాను. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా.
1: క్షమించండి, ముందు నా చదువు పూర్తి చెయ్యాలి. చెప్పండి, నన్ను ఏం చేయమంటారు?
2: మీ ఇద్దరూ మంచి స్నేహితుల్లా మళ్లీ కలవండి. మీ చదువు పూర్తయిన తర్వాత కూడా మీ అభిప్రాయాలు ఎలాగే ఉంటే అప్పుడు విడిపోదురు గాని. లేకపోతే
3: ఇప్పుడు మేం చెయ్యాలనుకున్న పెళ్లి అప్పుడు చేస్తాం.
4: విదేశీయులు సైతం మన వివాహ వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను అనుకరించాలని ఆశపడుతుంటే నేటి యువతరం పాశ్చాత్య సంస్కృతి వైపు మొగ్గు చూపడం విచారకరం. అది దేశ భవిష్యత్తుకు వినాశనం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు నేటి యువతరం మీద ఆధారపడి ఉన్నాయి. మీరు విచక్షణ విజ్ఞానంతో తీసుకున్న నిర్ణయాలు తల్లిదండ్రులకు నచ్చేలా, 10 మంది మెచ్చేలా, నేటి తరానికి నిచ్చెనలా, భావితరానికి వారధి కావాలి. మీరు వారధి కావాలి.
5: ఇంతవరకు వారధి నాటకం విన్నారు. రచన శ్రీ వి సంగమేశ్వరరావు, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: నాగన్న శ్రీ ఎం అప్పలరాజు, భారతమ్మ శ్రీమతి కె రాజేశ్వరి, వినయ్ శ్రీ జీవీఎస్కే కుమార్, సుందరమూర్తి శ్రీ వి సంగమేశ్వరరావు, పెంటయ్య శ్రీ ఎస్ వెంకటేశ్వరరావు, వీరాస్వామి శ్రీ శేఖర్ మంత్రి శంకర్రావు, కాలనీ ప్రెసిడెంట్ శ్రీ పిసిహెచ్ నాయుడు, ఇంటి యజమాని శ్రీ జి కృష్ణమూర్తి, రాణి శ్రీమతి ఎల్ భవానీదేవి, వ్యాఖ్యాత శ్రీ పి శివప్రసాద్. ఇది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తీవ్ర వాయుగుండం తీరాన్ని తాకుతున్న ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ ప్రక్రియ మరొక 2 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలను దాటుతూ ఇది విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య కళింగపట్నానికి నరిదిశలో తీరాన్ని దాటుతూ ఉంది. దీని ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంది కాబట్టి మత్స్యకారులు సముద్రంలో రాబో 4 రోజుల పాటు చేపల వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. ఇక విశాఖపట్నంలో గత 2 రోజులు కురుస్తున్న వర్షాలు

0: వల్ల నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశం ఉంది కాబట్టి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం జీవీఎంసీ యంత్రాంగం పూర్తి అప్రమత్తతో పనిచేస్తుంది. 56 ప్రభావిత ప్రాంతాలను 56 పునర్వాస కేంద్రాలను సిద్ధం చేయడం జరిగింది. అవసరమైతే ప్రజలను పునర్వాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండవాలు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు. ఏదైనా అవసరం ఏర్పడితే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యవసర సహాయం కానీ ఏర్పడితే దీనికోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. 22 జేసీబీలు, 149 టిప్పర్లు లేదా టాటాయస్లు, 30 మినీ ఎక్స్కవేటర్లు సిద్ధం చేశారు. సిటీ ఆపరేషన్ సెంటర్ జోనల్ కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు నిరంతర పర్యవేక్షణ జరుగుతూ ఉంది. దీనికోసం సిఓసీను అదనపు కమిషనర్ ఎస్ఎస్ వర్మ నిరంతరం మానిటరింగ్ చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ జీవీఎంసీ కమిషనర్ ఆదేశం చేశారు. అత్యవసర సహాయానికి జీవీఎంసీ టోల్ ఫ్రీ 1800425009 అనే నెంబర్కి కాల్ చేయవచ్చు. ఇక జీవీఎంసీ వాట్సాప్ నెంబర్ 901218870. వర్షాలకు సంబంధించిన సంఘటనలు వెంటనే తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పౌర సంబంధాల అధికారి జీఎంసీ వారి సూచన ఇది. ఇక ప్రస్తుత వాయుగుండం పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ చేన్ గారు ప్రజలకు తెలియజేస్తున్న ముఖ్య గమనిక ఏమిటంటే, ఈరోజు భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు. ఎదురుగాలు వీచే అవకాశం ఉంది కాబట్టి చెట్ల కింద అదేవిధంగా హోర్నింగ్ల వద్ద నిలబడకూడదని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మత్స్యకారులు రాబో 3 రోజుల పాటు సందులో చేపలకు వేటకు వెళ్ళవద్దని కోరుతున్నారు. ఇక రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యి వరదల్లో చిక్కునే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్త పడాలంటూ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆకాశవాణి నాన్న నాటకం రచన శ్రీ కె విద్యాసాగర్, నిర్మాణం శ్రీ కెకేఎల్ స్వామి, సమర్పణ రసధ్వని గ్రామీణ సాంస్కృతిక సేవా సమితి, పొగిరి గ్రామం, శ్రీకాకుళం జిల్లా. పర్యవేక్షణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. వినండి నాన్న నాటకం.
2: అయ్యా లోపలికి రావచ్చునా?
3: రండి.
2: శుభోదయం పోతయ్య గారు. ఎలా ఉంది మీ ఆరోగ్యం?
3: ప్రస్తుతానికి బతికే ఉన్నారు.
2: ఏం చేస్తున్నారు?
3: ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను.
2: మీ అబ్బాయి కోడలు అలికిడి లేరు? లేరా?
3: లేరు.
2: ఎక్కడికి వెళ్లారు?
3: తెలీదు.
2: మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లరు కదండి.
3: ఈరోజు వెళ్లారు కదా.
2: మీరు కోపంగా ఉన్నట్టున్నారు.
3: ఉంటే మాత్రం ఏమిటి లాభం, ఎవరికి నష్టం?
2: మీ కోడలు లేత వంకాయలు, చింత చిగురు, 2 లీటర్ల పాలు అదనంగా తెచ్చిమ్మని చెప్పింది. ఇచ్చి పోదామని వచ్చాను. ఇదిగోండి సంచి, వస్తానండి.
3: ఆగండి, రావడం పోవడం అంతా మీ ఇష్టమేనా? అలా కూర్చోండి. నా కొడుకు మీకు బాగా తెలుసు కదా.
2: మీ అబ్బాయి నాకు చాలా సన్నిహితుడండి. మీ అబ్బాయే కాదు, ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ నాకు బాగా పరిచయస్తులే.
3: వాళ్లకు కావలసినవన్నీ తెచ్చిస్తుంటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేస్తుంటారు. ఈ కాలనీలోనే నివాసం ఉంటున్నారు. అందరికీ తలలో నాలుకలాగా. అవునా?
2: నా వివరాలన్నీ బాగా తెలుసుకున్నారే.
3: నాకు ఓ సమస్య వచ్చి

0: పిందండి, దాన్ని మీరే తీర్చాలి.
1: మీకు సమస్య ఏమిటది?
0: మీరు వెంటనే మా అబ్బాయితో మాట్లాడి నన్ను మా ఊరికి పంపించేలాగా ఒప్పించాలి.
1: అతనితో మీకు వచ్చిన సమస్య ఏమిటో?
0: నా కోడలు కూడా చాలా ఉత్తమరాలు, వాళ్లతో నాకే ఇబ్బందులు లేవు.
1: మరి
0: రాను మర్రు అంటున్నా వినకుండా బలవంతంగా మా ఊరి నుండి ఇక్కడికి తీసుకొచ్చి జైలు లాంటి ఇంట్లో ఖైదీ చేశాడు.
1: మీ ఆరోగ్యం బాగులేదు గనక మంచి వైద్యం ఇప్పించడానికే కదా మిమ్మల్ని ఇక్కడ తీసుకువచ్చింది.
0: నిజమే, 2 మాసాలు అవుతున్నా నా జబ్బు ఏమిటో డాక్టర్లు చెప్పలేకపోతున్నారు. సరికదా, పోటుకి పిడికెడు మాత్రలు మింగిస్తున్నారు. అనవసరంగా వాడికి బోల్డు ఖర్చు అవుతుంది, నాకు ఊసిపోక పిచ్చెక్కిపోతుంది.
1: మీ సమస్య ఏమిటో నాకు అర్థమైందండి.
0: కదా, వెంటనే ఏదో ఒకటి చెయ్యండి, నన్ను మా ఊరికి పంపించండి.
1: అంటే ఈ వాతావరణంలో మీరు ఇమడలేకపోతున్నారు, చేయడానికి పని లేక కాలక్షేపం కాక బాధపడుతున్నారు, అవునా?
0: నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి మట్టితోనూ పచ్చని పైరుడితోనూ ఒంటికి పట్టిన చెమటతోనూ పాదాలకు చల్లగా తగిలే నేల తల్లి చెమ్మతోనూ మాట్లాడుకుంటూ పెరిగి పెద్దయిన రైతుని, మా తాత ముత్తాతలిచ్చిన జ్ఞాపకాల పందిరి లాంటి నా ఇంటిని శాశ్వతంగా వదిలి కొడుకు దగ్గరే స్థిరపడాలన్న ఆశ లేనివాడిని. కానీ నా కొడుకు, నువ్వు ఒంటరిగా అక్కడ ఉండలేవు, అందరం కలిసిందవరా అని బలవంతంగా తీసుకొచ్చాడు. ఇప్పుడు పోదాము అంటే అడ్డుపడుతున్నాడు.
1: ముసలి తల్లిదండ్రులను సాకడం పెద్ద భారంగా భావిస్తున్న కొడుకులు ఎక్కువైన ఈ రోజుల్లో తండ్రిని తన దగ్గరుంచుకోవడమే ఆనందంగా భావిస్తున్న కొడుకు మీకు ఉండడం నిజంగా మీ అదృష్టం అండి.
0: ఏం అదృష్టం, బంగారు పంజరంలోని చిలుకులాగైపోయిందండి నా బ్రతుకు.
1: ఈ కాలనీలో మీ వయసు వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్లతో పరిచయం పెంచుకోండి, మీకు ఊసిపోతుంది.
0: సరదా కూడా తీరింది, వాళ్ళంతసేపు కొడుకులు కోడళ్ళు పట్టించుకోవడం లేదని, పెన్షన్ డబ్బులు కూడా మిగల్చడం లేదని ఒకరి గోడు ఒకరికి చెప్పుకోవడంతోనే సరిపోతుందండి.
1: ఇప్పుడు కాలం చాలా మారిపోయిందండి, పిల్లలకు అందించే ప్రేమాభిమానాలు తిరిగి వాళ్ల నుండి పొందాలని తల్లిదండ్రులు ఆశించడం తప్పు. అలాంటి ఆశను వదులుకుంటేనే హాయిగా బతకగలమని అనుకునేంత వరకు ఈ తరం వృద్ధులకు మనశ్శాంతి దొరకదండి.
0: మీ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎప్పటికప్పుడు అడుగుదాం అనుకుంటున్నాను, మీ వయసు ఎంత?
1: 80 సంవత్సరాలు.
0: నిజమా? చూడ్డానికి అలా కనిపించరు. ఏం తింటున్నారండి?
1: ఏం తిన్నా మనశ్శాంతితో బతుకుతున్నానండి, అందుకే ఆరోగ్యంగా ఉన్నాను. 38 సంవత్సరాలు మిలిటరీలో పనిచేసినా వ్యసనాలకు వ్యామోహాలకు లొంగలేదు, రోజూ యోగా ధ్యానం చేస్తాను.
0: మరి మీ కుటుంబం పిల్లలు ఎవరూ లేరా?
1: ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు లేరు.
0: సరేగాని, ఇతన్ని ఎప్పుడూ వెంటేసుకుని తిరుగుతారు, ఎవరండి ఇతను? ఉలుకు పలుకు లేని రాయిలా పడుంటాడు, ఏమన్నా జబ్బా?
1: ఇతని గురించి చెప్పాలంటే చాలా ఉంది. ప్రస్తుతానికి నేను నెత్తిన వేసుకున్న సవాలక్ష వ్యాపకాల్లో ఇతని ఆలనాపాలనా చూడడం కూడా ఒకటి.
2: గుడ్ మార్నింగ్ తాతాజీ.
1: గుడ్ మార్నింగ్ అయ్యా.
2: నాన్న ఆశీర్వదించు.
0: పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోయారా?
2: ఈరోజు నీ 20వ పుట్టినరోజు నాన్న, మర్చిపోయారా?
0: నా పుట్టినరోజా?
3: అవును మామయ్య, ఈరోజు మీ పుట్టినరోజు. మీ పుట్టినరోజును మీరు మర్చిపోయినా మీ అబ్బాయి గారు మాత్రం ఈరోజు మీరు ఎదురుగా లేకపోయినా పండగలా జరుపుకుంటారు.
0: కాటికి కాలు జోపుకొని కూర్చున్న వాణ్ణి, నాకెందుకమ్మా ఈ పుట్టినరోజులు?
3: మామయ్య, పండగ పూట అశుభం మాటలేంటి?
1: తండ్రి పుట్టినరోజు పండగట, నాకు తెలిసిన భాషలో నాకు తెలియని సరికొత్త అందమైన వాక్యం.
2: తాతాజీ,
1: తమ కడుపును పుట్టిన పిల్లల పుట్టినరోజుల్ని ఘనంగా జరుపుకుని తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల జన్మదినాలు గుర్తుకరాని గుర్తుకు తెచ్చుకోని కొడుకులు ఉన్న ఈ కాలంలో తండ్రి నిండు 100 ఏళ్ళు బతకాలని ఆశపడుతున్న నీలాంటి కొడుకును కనడం నిజంగా మీ నాన్న చేసుకున్న పూర్వజన్మ సుకృతమయ్యా.
2: మీరు పొరపాటు పడుతున్నారు తాతాజీ, ఈయనకు కొడుకుగా ఈ భూమి మీదకి రావడమే ఆ దేవుడు నాకిచ్చిన గొప్ప వరం.
3: మీరందరూ మాట్లాడుతూ ఉండండి, నేను అందరికోసం టిఫిన్ రెడీ చేస్తాను.
0: తాతాజీ, మంచి సందర్భం కుదిరింది, నా సమస్య ఏమిటో మీకు చెప్పాను. నా పుట్టినరోజు కానుకగా నేను కోరుకున్నది నాకు.

0: తీర్చండి.
1: నీకు సమస్య, అదేంటో నాకు చెప్పు, నేను తీరుస్తాను.
2: వెంటనే తనను తన స్వగ్రామం పంపించేయమంటున్నాడండి.
1: ఈ మాట ఇప్పటికి నాతో కొన్ని వందల సార్లు చెప్పావు నాన్న. ఇక్కడ ఉండడానికి ఏంటి నీకు ఇబ్బంది? మాకు తెలియకుండా నిన్నేమన్నా బాధ పెట్టామా?
0: అదేం కాదురా,
2: ఇక్కడ తనకు ఊసిపోవడం లేదట.
1: అందుకని నన్ను వంటరి చేసి వెళ్ళిపోతావా?
0: నువ్వు ఒంటరి ఎలా అవుతావురా? నీకంటూ ఓ కుటుంబం కూడా ఉంది కదరా.
1: ఈ కుటుంబంలో నువ్వొకడేవి కాదా? ఎన్ని ఉత్సవ విగ్రహాలున్నా పూజలు అందుకునే మూల విరాటు ఒక్కడే. నా కుటుంబం అనే గుడిలో ఆ మూల విరాటు నువ్వేనాన్న.
0: అది కాదురా.
1: మరేం చెప్పకు, అమ్మ నా చిన్నప్పుడే చనిపోతే అమ్మలా నన్ను పెంచావు. నా భవిష్యత్తు కోసం అహోరాత్రులు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసునాన్న. నేను ప్రయోజకుణ్ణవ్వాలన్న పట్టుదలతో నీ స్తోమత శక్తికి మించినదైనా నన్ను హాస్టల్లో ఉంచి మరీ చదివించావు. నాకు దూరంగానే ఉన్నావు.
0: దూరంగా ఉన్నా మన మనసులు కలిసే ఉన్నాయిరా, ఉంటాయి కూడా.
1: ఇంతకాలం నా కోసం కష్టపడి అలసిపోయావు, ఇంకా అక్కడ ఒంటరిగా ఉండడం ఎందుకు?
0: ఒంటరిగా బతకడం నాకు అలవాటైపోయిందిరా దేవుడా అంటే వినిపించుకోవేమిరా.
2: ఒక వయసు వచ్చాక తల్లిదండ్రులు శారీరకంగా బలహీనులు అవుతారు, మానసికంగా చిన్నపిల్లలు అయిపోతారు. అప్పుడే వాళ్ళ ఆలనా పాలన సరిగ్గా చూడాల్సిన బాధ్యత కన్నబిడ్డలదవుతుంది పోతయ్య గారు.
1: నీ ఆరోగ్యం బాగున్నంత వరకు నువ్వు దూరంగా ఉన్నా భరించాను. గత 6 మాసాలుగా నీ ఆరోగ్యం క్షీణించింది, అందుకే మంచి వైద్యం కోసం నిన్నెక్కడ తీసుకొచ్చాను.
0: నా ఆరోగ్యం బాగానే ఉంది, నువ్వే నాకు అనారోగ్యమని ఆ డాక్టర్తో చెప్పించి నన్ను ఇక్కడ కట్టిపడేశావు.
2: మీ మీద మీ అబ్బాయికి ఉన్న ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి పోతయ్య గారు.
3: పోనీ, నా వల్ల మీకేదైనా ఇబ్బంది కలిగితే చెప్పండి మావయ్య, నన్ను నేను సరిదిద్దుకుంటాను.
0: ఎంత మాటన్నావు తల్లి, కూతురు లేని లోటును తీర్చిన కోడలమ్మా నువ్వు. నీ వల్ల నాకు ఇబ్బందా?
3: ఊసిపోకపోవడం అయితే చెప్పండి మావయ్య, హాస్టల్లో ఉండి చదువుకుంటున్న మీ మనవల్ని తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచుతాను.
0: నా కాలక్షేపం కోసం వాళ్ల భవిష్యత్తు నాశనం చేస్తావా? వద్దమ్మా.
3: అయితే ఇంకెప్పుడు మా నుంచి దూరంగా వెళ్లాలని ఆలోచించకండి మావయ్య. మీరు దూరంగా ఉన్నా మిమ్మల్ని తలుచుకునే క్షణం ఉండదు. ఏదో లోటు చేస్తే గాని మా నాన్న నా నుండి ఎందుకు దూరంగా వెళ్ళిపోయారు అని అనుక్షణం బాధపడుతుంటారు మీ అబ్బాయి గారు. అది మీకు ఇష్టమైతే అలాగే కానివ్వండి మావయ్య.
0: అమ్మా,
2: పోతయ్య గారు కూతురులాంటి కోడలు, తండ్రిని కొడుకులా ప్రేమించే కొడుకు కథల్లో కనిపిస్తారని నా 80 ఏళ్ల జీవితానికి అనుభవపూర్వకంగా తెలుసు. మీ జీవితం ధన్యం, దయచేసి మీ ఆలోచన మార్చుకోండి.
0: పోనీ, నా ఆరోగ్యం బాగుపడ్డాకైనా పంపిస్తారా?
1: డాక్టరు నీకు 100 ఏళ్ల గ్యారంటీ అన్న మరుక్షణం నేను నేను పంపిస్తాను, సరే?
3: సరే అని అనండి మావయ్య. మావయ్య, ఈ పూట మీకు నచ్చిన వంటకాలన్నీ వండుతాను. పిల్లలు కూడా వస్తున్నారు, అందుకే మేము ఆఫీస్కి సెలవు పెట్టేశాం. ఆ తాతాజీ గారు, మీ భోజనం కూడా ఇక్కడే.
2: అలాగేనమ్మా.
0: ఏంటమ్మా, పిల్లలు కూడా వస్తున్నారా?
3: అవును మావయ్య, మీ పుట్టినరోజు మాకు పండగ రోజు. పిల్లలు లేని పండగ సందడి ఉండదు, సరదా ఉండదు.
2: మనం నిత్యం తలచుకునే స్వర్గం నరకం మరెక్కడో లేవు. ప్రేమరాహిత్యంతో నిండిపోయిన పాలరాతి మందిరమైనా మనిషికి నరకంలా కనిపిస్తుంది. ఆప్యాయంగా మమతానురాగాలు పంచుకునే పూరి గుడిసైనా మనిషికి స్వర్గాన్ని తలపిస్తుంది. మీలాంటి వారి పరిచయం కలగడం నిజంగా నా అదృష్టం అండి.
3: హలో హలో హలో ఓనాడేట్. అవునండి, అర్జెంటుగా రండి.

0: అమ్మయ్యా, వచ్చేసారా? కనీసం ఫోన్ కూడా చేయలేదేమిటండి? డాక్టర్ ఏమన్నారు? ఏమండి, ఏంటండి మాట్లాడరు? అసలు ఏం జరిగిందండి? మావయ్య రే, మావయ్య, మావయ్య, మావయ్య బయట కూడా లేరు. ఏమైందండి చెప్పండి.
1: హాస్పిటల్లో ఉన్నారు.
0: సీరియసా?

0: ప్రస్తుతానికి పర్వాలేదు.
1: ఏమండి, ఏమిటండి ఇది? ఏంటి చిన్న పిల్లల్లాగా, అసలు ఏం జరిగిందండి? ఇంతకీ ప్రాబ్లం ఏమిటండి?
0: నాన్నకు లివర్ క్యాన్సర్.
1: లివర్ క్యాన్సరా?
0: నెల రోజుల్లోగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చెయ్యాలి, లేకపోతే నాన్న మనకు దక్కరు.
1: ఏమండి ఏమండి, మీరు అలా ఢీలా పడిపోకండి. ఎందుకండి అలా ఢీలా పడిపోతున్నారు? ఏమండి, ఆపరేషన్ చేశాక పర్వాలేదు కదా, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, మామయ్య గారిని బతికించుకుందామండి, వెంటనే ఆపరేషన్ చేయిద్దామండి.
0: ఆపరేషన్ పెద్ద ప్రాబ్లం జానకి.
1: మెడికల్ సైన్స్ అడ్వాన్స్ అయిన ఈ రోజుల్లో ఏం ప్రాబ్లం ఉంటుందండి? ఇటొచ్చి డబ్బే ప్రాబ్లం అవుతుంది. ఆ సమస్య మనకు లేనప్పుడు ఇంకేం ప్రాబ్లం ఉంటుంది?
0: టైం కావాల్సినంత టైము మనకు అందుబాటులో లేదు. అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరిగితేనే ఆ టైంలో ఆపరేషన్ జరుగుతుంది, లేకపోతే ఆ తర్వాత నాన్నని బతికించడం సాధ్యం కాదు.
1: అబ్బాబాబా, నెల రోజులు టైం ఉన్నదన్నారు కదా.
0: నాన్నకి జరగాల్సింది లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్, కావాల్సింది లివింగ్ డోనర్.
1: అంటే
0: నాన్న బ్లడ్ గ్రూప్కు చెందిన బతుకున్న వ్యక్తి తన లివర్ నుంచి చిన్న మొక్కను దానం చేయాలి.
1: అయితే ఇంకా ఆలస్యం ఎందుకండి? వెంటనే పేపర్లోనో టీవీ ఛానల్లో ప్రకటిద్దాం.
0: అలా చేయడం కుదరదు జానకి. డబ్బిచ్చి అవయవం తీసుకోవడానికి కొన్ని చట్టపరమైన ఇబ్బందులున్నాయి.
1: మధ్యలో ఈ తెరకాసేమిటండి?
0: అవును జానకి, అవయవాన్ని దానం చేసే వ్యక్తి తను ఎటువంటి ప్రలోభానికి ఒత్తిడికి లొంగకుండా రోగి మీద ఆత్మీయత కొద్ది దానం ఇస్తున్నట్లు ముందుగా కోర్టులో అఫిడవిట్ వేయాలి, ఆ తర్వాత రాష్ట్ర కమిటీ ముందు హాజరు కావాలి, ఆ కమిటీ నుంచి అనుమతి లభించాకే ఆపరేషన్ జరగాలి. కానీ ఇదంతా నెల రోజుల్లో జరిగే పని కాదు. నా లివరే మా నాన్నకి ఇవ్వడం కరెక్ట్, అలా ఇవ్వవచ్చని డాక్టర్ చెప్పారు. పైగా నేను ఆయన కొడుకును గనుక చట్టపరమైన అనుమతులు అవసరం లేదు.
1: ఏమండి,
0: ఈ ప్రపంచంలో మా నాన్నకంటే నాకెవరూ ఎక్కువ కాదు. నాకు ఈ జన్మను జీవితాన్ని ఇచ్చిన మా నాన్న నాకు దేవుడు. అలాంటి దేవుడు ప్రాణాలు కాపాడే అవకాశం నాకుందని తెలిసి మరొకరు దయాధర్మాల మీద మా నాన్న ప్రాణాలు వదిలేయడం భావ్యం కాదు.
1: ఇంకా నెల రోజులు టైం ఉంది కదా, మీరెందుకలా తొందరపడే నిర్ణయాలు తీసుకుంటున్నారు?
0: ఆ నొప్పి వచ్చినప్పుడు మా నాన్న పడే బాధ చూడలేకపోతున్నాను. వెంటనే ఆపరేషన్ జరిగిపోవాలి. ఇటొచ్చి నేను డొనేట్ చేయడానికి నా భార్యగా నీ అనుమతి కావాలి, ఏమంటావు?
1: నేను ఒప్పుకోకపోతే?
0: ఆపరేషన్ జరగదు, నాన్నని బతికించుకోలేను. ప్లీజ్ జానకి, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుని భయపడకు, సింపుల్ ఆపరేషన్.
1: నన్ను కొంచెం ఆలోచించుకొనివ్వండి.
0: సరే, రేపు ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళాలి, ఈలోగా ఆలోచించుకో.

హలో డాక్టర్, నొప్పి తగ్గిందా? థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. వెంటనే నా టెస్ట్లకు ఏర్పాటు చేయండి. అరగంటలో మీ ముందు ఉంటాను. ఉంటాను డాక్టర్. జానకి, జానకి రెడీ అయ్యావా?

0: లేదు.
1: అరే ఇంకా రెడీ కాలేదా? మనం హాస్పిటల్కి వెళ్ళాలి కదా.
0: మీ నిర్ణయంలో మార్పు ఉండదా?
1: మార్చుకోవాల్సిన అవసరం ఉందా?
0: ఉంది.
1: ఎందుకని?
0: మీరు డోనర్ అన్న ఆలోచనే నేను భరించలేకపోతున్నాను.
1: మా నాన్న విషయంలో నేను డోనర్ను కాదు జానకి. మా నాన్న శరీరంలో అనేక అనేకమైన జీవకణాల్లో నేను ఒక కణాన్ని. మా నాన్న నా జీవితానికి బీజప్రదాత, నా జీవన భాగ్య వితాత కూడా.
0: మీకు మీ నాన్న కావాలి, అలాగే నా భర్త నాకు కావాలి
1: జానకి.
0: అవునండి, మీ నాన్నగారి మీద మీకెంత ప్రేమ ఉందో కోడలుగా నాకు అంతే ప్రేమ ఉంది. ఆయన ఆరోగ్యం కోసం మీరు ఎంత బాధపడుతున్నారు నేను అంతే బాధపడుతున్నాను.
1: మరి నా నిర్ణయాన్ని ఎందుకు మార్చుకోమంటున్నావు? ఏమిటి నీ భయం?
0: నాకున్న డాక్టర్ ఫ్రెండ్స్ అడిగి తెలుసుకుంటే ఆర్గన్ రిసీవర్ కన్నా డోనర్కే రిస్క్ ఎక్కువ అన్నారు.
1: ఎంతకీ నువ్వు ఫైనల్గా అనేది ఏమిటి?
0: ఏమండి, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదండి, బయట డోనర్ని వెతికి పట్టుకుందామండి.
1: టైంలోగా ఎవరు దొరకకపోతే
0: మన దురదృష్టం అనుకుందాం
1: జానకి.
0: అవునండి, జీవితం మొదట్లో మనం ఉన్నాం, చివరంచున ఆయన ఉన్నారు.
1: అసలు వస్తాయో రావో తెలియని పోస్ట్ ఆపరేషన్ కాంప్లికేషన్స్ తలుచుకుని నువ్వు అనవసరంగా భయపడుతున్నావు.

0: నాకేం కాదు.
1: ఒకవేళ మీకేమైనైతే, అమ్మో ఆ ఊహే నేను భరించలేకపోతున్నాను. ఏమండి, మీరు లేకుండా పిల్లలు నేను ఉండలేమండి.
0: నీకు చెప్పకుండా నేను డొనేట్ చేసి ఉంటే
1: ఏం జరిగేదో, ఆ తర్వాత ఎలా ఉండేవో చర్చించుకోవడం అంత అవసరమా ఇప్పుడు? ముందుగా చెప్పి మీ సంస్కారాన్ని నిరూపించుకున్నారు, భారీగా నా స్థానానికి గౌరవించారు, అందుకు చాలా థ్యాంక్స్.
0: జానకి, ఇప్పుడు చాలా టెన్షన్లో ఉన్నావు, తొందరేమీ లేదు, మరోరోజు ప్రశాంతంగా ఆలోచించి చెప్పు.
1: ఇక నేను ఆలోచించదలుచుకోలేదు, ఇకపై నా ఉద్దేశం సమాధానం మారవు.
0: అయితే హాస్పిటల్కి వచ్చి అక్కడ బాధపడుతూ మంచం మీద పడున్న మా నాన్న పెక్క నొక్కి చంపే.
1: నేనెవరి చావు కోరుకోవటం లేదు.
0: ఇదే సమస్య మీ నాన్నకొచ్చుంటే ఏం చేసేదానివి?
1: నాన్న, నా భర్త పిల్లల కన్నా మీరు ఎక్కువ కాదు అని చెప్పేదాన్ని, సరా?
0: నీలో ఎంత స్వార్థం ఉంటుందని నేను కల్లో కూడా ఊహించలేదు జానకి.
1: మీ ఐడియాలిస్టిక్ ఆలోచనలు పక్కన పెట్టి కాస్త ప్రాక్టికల్గా ఆలోచించండి. నాది స్వార్థమో ప్రేమో మీకే తెలుస్తుంది.
0: ఓకే, ఇక నీతో మాట్లాడడం అనవసరం. ఎవరి అనుమతి లేకుండానే మా నాన్నకి ఆపరేషన్ చేయిస్తాను, ఎవరేం చేస్తారో చూస్తాను.
1: ఏమండి ఏమండి ఏమండి!

0: జానకి, ఏమిటిది?
1: మీరు లివర్ డొనేట్ చేయకుండా ఆపడానికి నేను పొందిన కోర్టు స్టే ఆర్డర్.
0: దీని కారణంగా సకాలంలో ఆపరేషన్ చేయకపోతే మా నాన్న చనిపోతాడు.
1: తెలుసు
0: తెలుసు, మరి ఇంత దారుణానికి ఎలా పూనుకున్నావు?
1: మరో గత్యంతరం లేక
0: పర్యవసానం ఆలోచించావా?
1: ఆలోచించాను. ఏది ఏమైనా నా కుటుంబం నాకు ముఖ్యం, మీ జీవితం అంతకంటే ముఖ్యం.
0: కానీ మా నాన్న చావుక కారణమైన ఓ హంతకరాలతో కలిసి నా జీవితాన్ని నేను ప్రశాంతంగా గడపలేను. వెంటనే యార్డ్ను వెనక్కి తీసుకో.
1: వెనక్కి తీసుకోకపోతే
0: నేను నిన్ను భారీగా అంగీకరించలేను.
1: విడాకులిస్తారా? దేనికి? మీ క్షేమాన్ని కోరుకున్న భార్యగా నేను చేసింది తప్ప.
0: నీ కోరికలో స్వార్థం ఉంది
1: అని మీరనుకుంటే, మీ ఆలోచనలో అహం ఉందని, దానికి దెబ్బ తగిలింది గనకనే మీరు నాతో తెగదెంపులకు సిద్ధమవుతున్నారని నేను అనుకుంటున్నాను.
0: ఒక మగాడిగా నా ఆలోచనకి, ఒక ఆడదానిగా నువ్వు అడ్డుపడుతున్నందుకు నా అహం దెబ్బతినలేదు జానకి. మనిషిగా సాటి మనిషి బాధని, జీవితపు విలువని గుర్తించిన నీ మూర్ఖత్వాన్ని అంగీకరించలేకపోతున్నాను. ఎన్నాళ్ళు నా మీద నీ ప్రేమని నమ్మిన నా తెలివి తక్కువతనం మీద జాలిపడుతున్నాను. నా భారీగా అర్థం చేసుకుని సహకరిస్తావని, నీ మీద నేను పెంచుకునే నమ్మకానికి ఎదురు దెబ్బ తగిలి నాకు కలిగిన ఈ బాధను నువ్వు అహం అనుకుంటే అనుకో.
1: ఏమండి,
0: మనం చదువుకున్న వాళ్ళు, ఇంతకాలం ఎంతో కొంత సంస్కారం ఉందని అనుకుంటున్న వాళ్ళం గనక మనిద్దర బాధను రచ్చకీర్చి మన బ్రతుకుని నవ్వుల పాలు చేసుకునే కన్నా సామరస్యంగా విడిపోదాం.
1: ఏ బెదిరిస్తున్నారా?
0: బెదిరించడానికి నువ్వు నా శత్రువు కాదు జానకి.
1: సరే అయితే మనం విడిపోదాం. ఇదిగో ఫోన్, లాయర్తో మీరు మాట్లాడతారా, నేను మాట్లాడాలా, లేదా ఇద్దరం కలిసి వెళ్ళి మాట్లాడదామా?
0: జానకి,

0: రాజు.
1: నాన్న, నువ్వా?
0: నేనే.
1: హాస్పిటల్లో ఉండవలసిన వాడివి.
2: నేనే తీసుకొచ్చాను.
1: తాతాజీ, రేపో మాపో ఆపరేషన్ చేయించుకోవాల్సిన ఆయన్ని ఇంటికెందుకు తీసుకొచ్చారు?
2: నువ్వనే ఆ రేపో మాపో, అసలు ఆపరేషన్ జరుగుతుందా
1: తాతాజీ?
2: ఇంతవరకు జరిగింది డాక్టర్ నాతో చెప్పారు. ఇక ముందు జరగబోయేదేదో నేనే ఊహించి, ఇక ఆలస్యం చేస్తే బాగుండదని నేనే విషయమంతా చెప్పి తీసుకొచ్చాను.
1: దేనికి?
0: నా కారణంగా మీ భార్యాభర్తల మధ్య తలెత్తిన సమస్యను పరిష్కరించడానికి.
3: మామయ్య.
0: అవునమ్మా, ఏదో చిన్న ఆపరేషన్ అంటే నమ్మిన నాకు నా జబ్బు నా ప్రాణానికే కాదు మీ సంసారానికి కూడా ముప్పు తెస్తుందని తెలిసాక ఇక ఆగలేక వచ్చానమ్మా.
1: తాతాజీ, నా ప్రయత్నమంతా నీరుగార్చేశారు. ఇది నా వ్యక్తిగతమైన కుటుంబ సమస్య, ఇందులో తలదూచే హక్కు.
2: హక్కుల కన్నా బాధ్యతలు గొప్పవి రాజు. కుటుంబమైనా సమాజమైనా కొన్ని సమస్యల కారణంగా చీలిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు బాధ్యత వహించారు.

0: చించకపోతే జరిగేది అనర్థమే, మిగిలేది శూన్యమే.
1: తాతాజీ, మీరు చెప్పింది చేసిందే చాలు, ఇక మీరు వెళ్ళండి.
2: తాతాజీ ఆగండి.
1: ఏది ఏమైంది, ఆపరేషన్ జరిగి తీరుతుంది.
2: ఎలా? అమ్మాయి అడ్డం పడుతుంది కదా.
1: ఎలా జరుగుతుంది నువ్వే చూస్తావు. ముందు నువ్వు హాస్పిటల్లో బయలుదేరినా.
2: అమ్మా, నా కొడుక్కి నేను దేవుణ్ణని, నా పుట్టినరోజు మీ అందరికీ పండగ రోజునే చెప్పిన దానివి. నా కొడుకు నన్ను బతికించాలని చూస్తుంటే నువ్వెందుకమ్మా నా చావును కోరుకుంటున్నావు?
3: మామయ్య.
2: అంటే ఇంతవరకు నువ్వు నా మీద చూపించిన అభిమానం, ప్రేమ ఒక నాటకం అన్నమాట. మిమ్మల్ని కన్న తండ్రిలాగా చూస్తున్నాను అని నువ్వు చెప్పిన మాట కూడా అబద్ధమేనా అమ్మా?
3: మీరు నమ్మినా నమ్మకపోయినా మిమ్మల్ని కన్న తండ్రి కన్నా ఎక్కువగా అభిమానిస్తున్న దాన్ని. కానీ మీ జీవితంతో నా భర్త భవిష్యత్తు ముడిపడి ఉన్నాదని తెలిసాక ఆగలేకపోయాను. మీ అబ్బాయికి తన తండ్రి కావాలి, అలాగే నా పిల్లలకి తండ్రి కావాలి. అందుకే అడ్డుపడ్డాను. తప్ప?
2: నా కొడుకు నన్ను బతికించడానికి పడే ఆరాటంలో తప్పులేదమ్మా. అలాగే ఒక భార్యగా భర్తను కాపాడుకోవడానికి నువ్వు పడే ఆరాటమూ తప్పు కాదు. ఎటొచ్చి ఈ సమస్యకు కారణమైన నేను ఇంకా బతికుండటమే పెద్ద తప్పమ్మా.
1: నాన్న.
2: అవునరా, నా ఆరోగ్యం క్షీణిస్తుందని తెలిసిన ఎప్పుడైనా నా పరిస్థితి ఇది అని చెప్పి నాకింకా బతకాలని ఉంది, నన్ను బతికించు అని ప్రాధాయపడ్డానా?
1: నాన్న, కానీ పరిస్థితి తెలిసి నిన్ను బతికించుకోవడానికి ప్రయత్నించకపోతే నన్ను నేను క్షమించుకోలేని అపరాధం అవుతాను నాన్న.
2: ఒరే రాజు, 60 ఏళ్ల జీవితాన్ని ఆనందంగా గడిపేశానరా, నా బాధ్యతలు నెరవేర్చాను. అసలు ఏ మనిషి అయినా 60 సంవత్సరాల జీవితం అనుభవించాక హాయిగా చనిపోవడమే మంచిది అని నమ్మే వాళ్లలో నేను ఒకడిని. కానీ అదృష్టం కొద్దీ నా మరణం ఆమడ దూరంలో ఆగి నన్ను రమ్మని పిలుస్తుంది. ఒరే, నన్ను చావనీరా, నీకు పుణ్యం ఉంటుంది.
1: ఇదే పరిస్థితి నాకొస్తే తండ్రిగా నువ్వేం చేసేవాడివి? నన్ను బతికించడానికి నీ శక్తి వంచన లేకుండా ప్రయత్నించేవాడివి కాదా? వాడి కర్మ అని వదిలేసేవాడివా? ఏ తండ్రి కొడుకును వదిలేయడు. మరి కొడుకుగా నా తండ్రిని ఎలా కర్మకు వదిలేస్తాను నాన్న?
2: రాజు,
1: వయసుడిగిన తర్వాత అవసరం తీరాక నిర్దాక్షిణ్యంగా ఊరి మీదకు వదిలేయడానికో, ఏ కబేలాకు తరలించడానికో జన్మనిచ్చిన తల్లిదండ్రులు పశువులు కారు నాన్న. తల్లిదండ్రుల క్షేమాన్ని కోరుకునే మనిషికి జంతువుకి మధ్య తేడా ఉండదు. అందుకే మనిషిగా మిగలాలనుకుంటున్న నా ప్రయత్నానికి దయచేసి అడ్డుపడకున్నా అన్న.
2: వింటున్నావమ్మా వాడి మాటలు, మరి నీ అభిప్రాయం ఏమిటో చెప్పమ్మా.
3: నాకు పతిభిక్ష పెట్టండి మావయ్య.
2: అంటే నేను నీకిప్పుడు యమధర్మరాజులాగా కనిపిస్తున్నానన్నమాట.
3: నేను ఏ విషయానైనా ప్రాక్టికల్ గా ఆలోచిస్తాను మావయ్య. నేను నా భర్త పిల్లల గురించి తప్ప మరే విషయం ఆలోచించను. మీరు స్వార్థం అనుకున్నా సరే, నా భర్త క్షేమం, పిల్లల క్షేమం తప్ప మరొక్క కోరిక కూడా ఆ దేవుని కోరుకోను. వాళ్ళే నా లోకం, దాన్ని కాపాడుకోవడం కోసం నేను ఎంతకైనా తెగిస్తాను.
2: నా ఆపరేషన్కు ఒప్పుకోకపోతే నీ భర్త నీకు విడాకరిస్తూ ఉంటున్నాడు మరి?
3: మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మావయ్య. నా భర్త ప్రాణానికి ప్రమాదం జరగకుండా మీ కారణంగా ఆయన నా నుండి దూరం అయిపోయినా సంతోషమే. ఆయన కలకాలం జీవించి ఉండాలన్నదే నా కోరిక.
2: నా జీవన నాటకంలో ఇదో పెద్ద మలుపు. ఇప్పుడేం చేస్తావురా?
1: నా ఆలోచనను అర్థం చేసుకోకుండా తెగతింపులకు సిద్ధపడి దురదృష్టవశాత్తు తను నీ చావుకు కారణమైతే ఆ తర్వాత జరిగిందంతా మర్చిపోయి నేను తనతో కలిసి బతకలేను నాన్న.
2: ఆహా, అలాగా? ఒకవేళ నా అదృష్టం కొద్దీ నీ భార్య మనసు మార్చుకొని ఆపరేషన్కు అంగీకరించి ఆ తర్వాత నేను బతికి నీ ప్రాణానికి ముప్పు వస్తే అందుకు నేనే కారణమన్న నిజాన్ని నిప్పులా మింగుతూ నేను బతకలేను కదరా
1: నాన్న.
2: ఒరే రాజు, మన సమస్యకు పరిష్కారం దొరకాలంటే నీకు ఒక కథ చెప్పాలరా.
1: ఈ టైంలో కథలు చెప్పడం ఏమిటి నాన్న? ముందు హాస్పిటల్కి పద.
2: ముందు కథ వెళ్ళరా. ఆసుపత్రి నుండి ఇక్కడికి రాకముందు నాలో ఎక్కడో బతకాలన్న స్వార్థం కొంచెం ఉండేదిరా. కానీ ఒక మహానుభావుడి కథ విన్నాక నా ఆశకు అర్థం లేదని, ఒక తండ్రిగా అలాంటి స్వార్థం నాకు తగదని చాలా తప్పనిపించిందిరా.
1: మహానుభావుడా? ఎవరా మహానుభావుడు?
2: నేను చెప్పబోయే కథలోని మహానుభావుడు ఎవరో కాదురా, ఈ తాతాజీయే.
1: తాతాజీయా?
2: ఇంతకాలం ఇతనికి ముందు వెనుక ఎవరూ లేరనుకున్నాం. కానీ అతనికి అందరూ

0: ఉన్నారు. ఇతనెవరో తెలుసా? తాతాజీ గారి ఒక్క కోన ఒక కొడుకు. వాడి భార్య చనిపోయాక, రిటైర్ అయ్యాక ఇతని పంచనే చేరాడు. వాడితో కలిసి ఉన్నాడు. ఒకరోజు
1: నానా, అన్నం తిన్నావా?
2: బతకాలంటే తినక తప్పదు కదరా. అవును, రాత్రి 10 అయితే గాని నీకు ఇల్లు గుర్తుకు రాదు కదా. ఈరోజు తొందరగా వచ్చావే.
1: అది సరే.

0: అలా నిష్ఠూరంగా మాట్లాడుతావేంటన్నా?
1: నిజం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుందిరా. గత 6 సంవత్సరాలుగా నీతో కలిసి బతుకుతున్నా, 3 మనవలున్నా నా చుట్టూ ఎవరూ లేనట్టే అనిపిస్తుందిరా. ఆ టీవీ, ఫ్రిడ్జ్, సోఫా సెట్, ఈ కుర్చీలకు నాకు మధ్య తేడా లేనట్టే అనిపిస్తుందిరా.
0: ఓ అదే నాన్న, నేను నీ కోడలు ఉద్యోగస్తులమని నీకు తెలుసు. తెల్లారి ఇల్లు కదిలితే రాత్రిగ్గాని తిరిగి రాలేమని నీకు తెలుసు. ఇక పిల్లలంటారా, వాళ్ళ చదువులు కెరీర్ ప్లానింగ్స్తో వాళ్ళు బిజీగా ఉన్నారు కదా.
1: ఒరే అబ్బాయి, మనిషికి ఎన్ని వ్యాపకాలున్నా తనకంటూ ఓ కుటుంబం ఏర్పడ్డాక ఆ కుటుంబం పచ్చని తోటలా కలకలలాడాలిరా. దైనందిన సమస్యలతో సతమతమవుతున్న కుటుంబ సభ్యుల్ని సేద తీర్చి ఉత్తేజం, ఓదార్పునీడనిచ్చే పెద్దలు అనే మహావృక్షాలు ఉండాలి. అవసరాల ఆకలి, దాహాన్ని తీర్చే తల్లిదండ్రులనే ఫలవృక్షాలు ఉండాలి. అనురాగాల సువాసనలు వెదజల్లే పిల్లలు అనే పూల మొక్కలుండాలి. అందరినీ పెనవేసుకుని కలిపి ఉంచే అనుబంధాలనే లతలుండాలి. అప్పుడే అది ఆదర్శ కుటుంబం అవుతుంది.
0: నానా,
1: అలా కాకుండా ఎవరు ఎప్పుడు వస్తారో, ఎక్కడికి వెళతారో, ఏం చేస్తారో, ఏం చేయబోతున్నారో తెలియకుండా బతికేస్తే ఆ ఇల్లు ఏ బస్టాండో, రైల్వే స్టేషన్ అవుతుంది గాని కుటుంబం అనిపించుకోదురా.
0: నాన్నా, నువ్వు చెప్పినది నిజమే నాన్న, కానీ ఇప్పటి జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి కదా. అందుకే మనిషిని ఇప్పుడు చాటి మనిషి పట్టించుకునే సమయం తీరుబడి దొరకటం లేదనన్నా.
1: చాలా రోజులకు తీరుబడిగా మాట్లాడుతున్నావు, మళ్ళీ నా అవసరం ఏమైనా పడిందా?
0: నీతో 2 ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి నాన్న.
1: మళ్ళీ డబ్బు అవసరం వచ్చిందా?
0: నాన్న,
1: ఆ అవసరం ఉంటేనే కదరా తీరుబడిగా మాట్లాడతావు. సర్లే, విషయం ఏమిటో చెప్పు.
0: అదేనన్నా, నీ చిన్న మనవడు సంటిగాడు లేడా, వాడికి అహ్మదాబాద్ లో MBA సీట్ వచ్చింది.
1: మంచిదే.
0: వాడికి అర్జెంటుగా 5 లక్షలు కట్టాలి నాన్న.
1: రే, నా రిటైర్మెంట్ డబ్బు 10 లక్షలు అడపాదడపా ప్లాట్ కొంటానని, పిల్లల చదువులకని నువ్వే తీసుకున్నావు కదరా.
0: నీ పేరు బ్యాంకులో 3 లక్షలు FD చేసావు కదా.
1: ఓ అదే, భవిష్యత్తులో నాకేదైనా ఆరోగ్య సమస్య వస్తే నిన్ను ఇబ్బంది పెట్టడం పనికిరాదని దాచుకున్న డబ్బురా అది.
0: నాన్న, నిన్ను చూసుకోవడానికి నేను లేనా నాన్న? పోనీ, అప్పుగానైనా వాడికి ఆ 3 లక్షలు ఇవ్వు. రేపు చదువు పూర్తి అయిపోయాక ఏదైనా ఉద్యోగంలో చేరాక వాడే నీకు తిరిగి ఇచ్చేస్తాడు.
1: సర్లే, వాడిచ్చినా ఇవ్వకపోయినా నీ సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత నాకుంది కదా. ఎప్పటికి కావాలి?
0: రేపే కావాలి నాన్న.
1: సరే, ఆ రెండో విషయం ఏమిటో కూడా చెప్పు.
0: నాకు ప్రమోషన్ పై ముంబై ట్రాన్స్ఫర్ అయింది నాన్న.
1: అంటే ఈ మహానగరం వదిలి మరో మహానగరంలో బతకడానికి మానసికంగా సిద్ధపడాలన్నమాట. మరి పిల్లల చదువులు?
0: పిల్లలు 3 వాళ్ళ చదువుతున్న కాలేజీ హాస్టల్స్ లోనే చేరిపోతున్నారు.
1: అంటే ఇంత పెద్ద ఇంట్లో నేను నా కోడలు బిక్కుబిక్కుమంటూ ఉండాలన్నమాట.
0: ఆ అవకాశం కూడా మీకు లేదు నాన్న. రాబోయే రోజుల్లో పిల్లల చదువుల కోసం చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకని ఈ ఇంటిని అద్దెకి ఇచ్చేస్తున్నాను.
1: మరి మేమెక్కడుంటావురా?
0: నీ కోడలు వాళ్ళ అన్నయ్య ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఈ 3 ఏళ్ళు ఉంటుంది.
1: మరి నేను ఎక్కడుంటానురా?
0: నీకోసమే ఒక మంచి ఓల్డ్ ఏజ్ హోమ్ తో మాట్లాడొచ్చాను నాన్న.
1: ఓల్డ్ ఏజ్ హోమా? రే, వెనక ముందు ఎవరూ లేని అనాథలైన తల్లిదండ్రులు ఏ వృద్ధాశ్రమాల్లో చేరుతారు గాని, అందరూ ఉండి కూడా ఎవరూ లేనట్టు నేను ఒంటరిగా ఎక్కడో బతకడమేమిట్రా?
0: నాన్న, పరిస్థితులకు తలంచక తప్పదు నాన్న. నాకు మాత్రం మిమ్మల్ని అందరినీ ఇక్కడ వదిలేసి ఎక్కడో దూరంగా ఒంటరిగా బ్రతకాలని ఉంటుందా? కానీ ఉండక తప్పదు కదా.
1: రే, ఈ ప్రపంచంలో నాకంటూ మిగిలిన ఏకైక రక్తబంధానివిరా నువ్వు. ఈ వయస్సులో దృష్టి మందగిస్తున్న నా కంటికి చూపు, నడకకి ఆసరానిచ్చే చేతికర్రగా నువ్వున్నావన్న ధైర్యంతో బతుకుతున్నానరా. ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే నేను ఎలా బ్రతకగలనరా?
0: అహో నాన్న, ఈ రోజుల్లో ఎవరు ఒంటరి కాదు నాన్న. ప్రతి క్షణం సెల్ ఫోన్ లో చూసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. అసలు నేను ఒంటరిని అనే ఆలోచనే వదిలేస్తే హాయిగా బ్రతికేయచ్చు. సరే, టైం అయింది, పడుకోండి. రేపు తెల్లారిని మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం.
1: అబ్బాయి, నా కొడుకు నా కుటుంబం కోసం బతికి తీరాలన్న జీవితేచ్ఛ కారణంగా మూడు భయంకరమైన యుద్ధాల్లో నా మీద పడబోయిన మృత్యువును చూసుకోవడా కలగని భయం, ఇప్పుడు ఒంటరిగా అనాథ

0: చక్కగా బతకాలంటే కలుగుతుంది. సరే, భయాన్ని జయించి నేను బతకగలనా చూడాలి.
1: ఐ విల్ కాల్ యూ లేటర్. వచ్చేస్తున్నా. ఆ కాల్ బ్యాక్. ఓకే ఓకే. తాతయ్య, తాతయ్య.
0: ఎవరది?
1: నేను తాతయ్య, చంటిని.
0: చంటి? ఏమిట్రా అకస్మాత్తుగా అమెరికా నుండి ఓడిపడ్డావు? ఎన్నాళ్లకు నీకైనా ఈ తాతయ్యని చూడాలనిపించిందన్నమాట. అక్కడ అందరూ బాగున్నారా?
1: అందరూ బాగానే ఉన్నారు, కానీ అమ్మ చనిపోయింది తాతయ్య.
0: మీ అమ్మ చనిపోయిందా? ఆ విషయం ఇంతవరకు నాకు చెప్పలేదేమ్రా.
1: ఆ సంగతి నీకు చెప్పి నిన్నెందుకు బాధపెట్టలేని చెప్పలేదు తాతయ్య.
0: అయితే ప్రస్తుతం మీ నాన్న ఎక్కడున్నాడ్రా?
1: నా దగ్గరే. పెద్దని ఆస్ట్రేలియాలోను, చిన్నని లండన్లోనూ ఉంటున్నారు.
0: ముగ్గురు అన్నదమ్ములు తలో దిక్కుకి ఎగిరిపోయారన్నమాట, వలస పక్షులాగా.
1: చ, అదేం పోలికి తాతయ్య.
0: అవునరా, నడుస్తున్న కాలంలో మనిషి తన కోరికలు అవసరాలు తీర్చుకోవడానికి జన్మనిచ్చిన నేలని, పుట్టి పెరిగిన గూడిని వదిలి నేల నాలుగు దిక్కులకు ఎగిరిపోయే వలస పక్షి అయిపోయాడ్రా. పక్షులకి తాత్కాలికమైన బంధాలే గాని శాశ్వతమైన అనుబంధాలు ఉండవు కదా.
1: పూర్వంలాగా ఆప్యాయతలు, అనురాగాలంటూ పట్టుకుని వెళ్లాడడానికి ఇప్పుడు అవకాశం లేదు తాతయ్య. సుఖంగా బ్రతికే అవకాశాలు వెతుక్కుంటూ ఏదో ఒక మూలకు వెళ్ళక తప్పదు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్.
0: మీ తరానది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కాదురా, సెర్చ్ ఫర్ కంఫర్ట్ జోన్స్. ఏకవ్యక్తి కుటుంబాన్ని సృష్టించుకుని మనము మనది అనుకోవడం మరచిపోయి నేను నాది అనే సుఖవలయాన్ని తన చుట్టూ నిర్మించుకుని మనిషి ఏకాకిగా బతకడానికి అలవాటు పడిపోయాడు
1: తాతయ్య. అప్పటికీ ఇప్పటికీ నీ మాటల్లోనూ నీ ఆలోచనలోనూ మార్పు ఏమీ రాలేదు తాతయ్య.
0: అందుకే నేను ఇంకా మనిషిగానే ఉన్నాను. మీ నాన్న ఎలా ఉన్నాడ్రా? చాలా కాలం నుంచి ఫోన్లో కూడా మాట్లాడడం మానేశాడు.
1: నాన్న ఇప్పుడు మాట్లాడలేదు తాతయ్య, ఆ విషయం మాట్లాడడానికి వచ్చాను. బయట కారులో ఉన్నాడు.
0: కారులో ఉండడం ఏమిట్రా? పద పద.

0: రే, వీడు వీడు నా కొడుక, ఎలా ఉండేవాడు ఇలా అయిపోయాడేమిట్రా?
1: అల్జిమర్స్ అని జబ్బు తాతయ్య. ఈ జబ్బు వచ్చిన వాళ్ళకి ఏమీ గుర్తుండదు తాతయ్య. ఆకలి దాహం అని కూడా చెప్పలేరు. మనం తినిపిస్తేనే తింటారు. ఎక్కడికి వెళ్తారో ఏం చేస్తారో కూడా తెలియదు. 24 గంటలు కంటికి రెప్పలా కనిపెట్టుకుని చూసుకుని ఉండాలి.
0: మరి ఈ పరిస్థితుల్లో ఇక్కడికెందుకురా తీసుకొచ్చావు?
1: డబ్బైతే ఖర్చు అయ్యగలు కానీ దగ్గరుండి సేవ చేయడానికి టైం లేదు తాతయ్య. నీ దగ్గరుంచుకొని వైద్యం చేయిస్తామని తీసుకొచ్చాను.
0: ఇలాంటి పరిస్థితుల్లో నేను లేకపోతే మీ నాన్నని ఏం చేసేవాడివిరా?
1: ఈ దేశంలో ఈ వ్యాధిగ్రస్తులు ఆదరించే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఏదో ఒక సంస్థకు అప్పగించి వెళ్ళిపోయేవాడిని.
0: ఇదే పరిస్థితి నీకొస్తే మీ నాన్న ఇలాగే చేసేవాడా?
1: అలాంటి పరిస్థితి మా నాన్నకి రాలేదు గనక ఏం చేసావో నేను చెప్పలేను. నీ కొడుకు వచ్చింది గనక ఏం చేస్తావో చెప్పు.
0: నేను నీలా వయసులో ఉంటే కళ్ళలో పెట్టుకుని చూసేవాడిరా
1: తాతయ్య. నీకింకా ఎంత ఆయుసు ఉంటుందో తెలియదు కానీ ఉన్నంతకాలం ఆయన చూడు. మా దగ్గర డబ్బు ఉంది కానీ టైం లేదు. నీకు ఓపుకున్నంతకాలం చూడు. ఆ తర్వాత ఏం జరగాలి అదే జరుగుతుంది.
0: ఒరే చంటి, ఇది చాలా అన్యాయంరా. కన్న తండ్రిని కష్టకాలంలో ఇలా ఒంటరిగా అనాథలా వదిలేసి వెళ్ళడం నీకు కుడుగ్గా తగదురా
1: తాతయ్య. అన్నీ తెలిసిన వాడివి. ఎమోషనల్గా ఆలోచించుకో, ప్రాక్టికల్ బీ ప్రాక్టికల్గా ఆలోచించు. 15 సంవత్సరాల క్రితం మా నాన్న, అదే నీ కొడుకు, నిన్ను ఏ పరిస్థితిలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. ఇప్పటికీ మా పరిస్థితులు అవే. అదీగాక ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు 3 నుంచి 5 సంవత్సరాలు ఎక్కువ బతకలేరు. మా నాన్నకి ఈ వ్యాధి వచ్చి 3 సంవత్సరాలు అయింది. సో
0: ఒకవేళ మీ నాన్నకన్నా ముందు నేను చనిపోతే?
1: ఆ ఏర్పాట్లు చేసి ఉంచాను. ఇదిగో 10 లక్షల చెక్. అవసరమైతే ఫోన్ చేయి.
0: మీ నాన్న మీద నీకు మిగిలిన అభిమానానికి థ్యాంక్స్ రా. ఈ క్షణం నుంచి వీడి మీ నాన్న కాదు, నా కొడుకు. నా కొడుకును మరొకరు దయాధర్మాలతో బ్రతికించాల్సిన దుస్థితి ఇంకా ఈ తండ్రికి దాపురించలేదు. నీ డబ్బు నాకు అవసరం లేదు, నువ్వే వాడుకో. ఇక్కడి నుంచి వెంటనే పో.
1: అదిగో తాతయ్య.
0: మరికేం మాట్లాడకు. మీ నాన్న మీకన్నా చాలా అదృష్టవంతుడురా. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఏ రూపంలో వచ్చినా మీ ఎంత

0: దురదృష్టవంతులు మరొకరు ఉండరు. ఎందుకంటే ఆ రోజు మిమ్మల్ని ఆదుకోవడానికి మీకు నాన్ననేవాడు ఉండడురా.
1: తాతయ్య,
0: ఈనాటి ప్రతి తండ్రి ఒకప్పటి కొడుకే. అలాంటి కొడుకుని ఇంకా కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవడానికి నేను ఇంకా బతికే ఉన్నాను. వీడిని చివరి క్షణం వరకు చూడడానికి నేను బతికున్నంతకాలం నా కొడుకు అదృష్టవంతుడే. తండ్రి లేని మీరు దురదృష్టవంతుడివే. నువ్వుకి వెళ్ళొచ్చు.
1: తాతయ్య,
0: మరొక మాట, నేను బతికొండగా మీ నాన్న చనిపోతే ఆ కబురు మీకెవరికీ తెలియజేయను.
1: తాతయ్య,
0: ఎందుకంటే వీడి అంత్యక్రియలకు రావడానికి మీకు టైం దొరుకుతుందో దొరకదో, మీరు వస్తారో రారో, మీరు వచ్చేంత వరకు వీడి జీవితాన్ని ఒక జ్ఞాపకంలా మార్చుకుని వీడి శవాన్ని అద్దంలో ముఖంలా చూసుకుంటూ కుమిలిపోతూ గడపలేను. బ్రతికొండగా ఒక తండ్రికి కొడుకుగా, కొడుకులకు తండ్రిగా పనికి రాకుండా పోయిన వీడి శవాన్ని ఇకనైనా 10 మందికి పనికి వచ్చేలా మెడికల్ కాలేజీకి ఇచ్చేస్తాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు.
1: తాతయ్య,
0: పో. దేవుడా, నేను నిన్నెంతకాలం నాకు ఇది కావాలని నిన్ను ఎప్పుడు ఏ కోరిక కోరలేదు. కానీ నా జీవిత చర్మాంకంలో నిన్ను ఒక కోరిక, ఒకే ఒక్క కోరిక కోరుతున్నాను. నా తదనంతరం వీడు దిక్కుమాలిన చావు చావకుండా నేను బతికుండగానే వీడి ప్రాణాలు పోయేలా చూడు ప్రభు. లేదా నా చివరి క్షణాల్లో వీడి ఊపిరి ఆపేసే శక్తిని నాకు ప్రసాదించు.
2: విన్నావు కదా తాతాజీ కథ? ఆ కొడుకు ఆరణాపాలన చూడడానికి ఇంకా బతకాలని అతను పడుతున్న ఆరాటంలో అర్థం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను బతకాలని కోరుకుంటే అది స్వార్థం అనిపించుకుంటుందిరా.
3: నాన్న, బతకాలని నువ్వు కోరుకోవడం స్వార్థమైతే నిన్ను బతికించుకోవడానికి ప్రయత్నించడం నా బాధ్యత అవుతుంది.
2: ఒరే, చిన్నప్పటి నుండి నువ్వు కోరిన ప్రతి కోరిక నా శక్తికి మించినా సరే తీర్చాలిరా. ఇప్పుడు నిన్ను ఒక కోరిక కోరుతాను, తీరుస్తావా?
3: తప్పకుండా తీరుస్తాను. చెప్పు నాన్న.
2: చెబుతాను, కానీ తీరుస్తానని నా మీద ఒట్టేసి చెప్పురా.
3: నాన్న,
2: నన్ను చావనివ్వరా.
3: నాన్న,
2: నన్ను చావనివ్వరా.
3: నాన్న, కోరక కోరక ఎలాంటి కోరిక కోరావు నాన్న? జానకి, వింటున్నావా? ఎవరైనా దేవుణ్ణి నిండు నూరేళ్ళు కోరుకుంటారు, కానీ మా నాన్న స్వయంగా కొడుకునే చావనివ్వమని కోరుకుంటున్నాడు. ఆ కోరిక తగదని నువ్వైనా మా నాన్నకి చెప్పు జానకి.
4: ఏమండి?
3: ఊహ తెలిసిన వెంటనే మనిషి అనే ప్రాణి పలికే అమ్మా నాన్ననే రెండు పదాలు ఆ భగవంతుడు మనిషికిచ్చే సహజ సంపదలు. అలాంటి సంపద మా నాన్న నన్ను చావనివ్వమని కోరుతున్నాడు. జానకి, నాన్నంటే ప్రేమ, నాన్నంటే కర్తవ్యం, నాన్నంటే బాధ్యత, నాన్నంటే త్యాగం, నాన్నంటే మానవాకారం దాల్చిన జీవనదీ ప్రవాహం, తన సంతాన భవిష్యత్తుని పచ్చగా పండించే అనురాగ వాహిని. అలాంటి సజీవ జలధార అర్ధాంతరంగా నా లోకం నుంచి అంతరించిపోతానంటే నేనెలా అంగీకరించాలో చెప్పు జానకి.
4: ఏమండి?
3: జానకి, ఇదే పరిస్థితి రేపు నాకొస్తే నా బిడ్డలకు తల్లిగా నీ మాంగళ్యం కాపాడుకోవడానికి నీ పిల్లల్ని ప్రేరేపించనని ప్రాధేయపడనని నీ యంత్రాత్మ సాక్షిగా చెప్పగలవా జానకి?
4: ఏమండి, ఏమండి
2: రాజు?
3: తల్లి గర్భం నుండి ఈ భూమి మీదకి వచ్చిన ప్రాణికి తల్లి చూపించి పరిచయం చేసే మొట్టమొదటి రూపం నాన్న. నాన్న అన్న పదానికి అక్షరాలు రెండే కాని నిర్వచించడానికి నింగి నేలా చాలవు. ఓపిక శక్తి లేకపోయినా నాన్నంటే సంతాన ఆశల పల్లకిని మోసే బోయి, తన పిల్లల గొంతెమ్మ కోరికల శిలలను శిల్పంగా చెక్కే శిల్పి, తనను నమ్ముకున్న కుటుంబ సంక్షేమం సంక్షోభంలో పడకుండా కాపు కాసే దేవుడు ప్రతిరూపమే నాన్న. అలాంటి దేవుడు ప్రాణాలు చేతిలో ఇముడ్చకుండా నువ్వు నాకిప్పుడు దేవతలా కనిపిస్తున్నావు. మా నాన్న ప్రాణాలు కాపాడడానికి నేను చేసే ప్రయత్నానికి జయం చేకూర్చమని నీ కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తున్నాను.

0: దాదాజీ, మీ అబ్బాయి ఏమిటో రాయిపోతున్నాను.
1: బాబు, బాబు, బాబు ఏమైందిరా బాబు, ఏమైందిరా బాబు?
0: దాదాజీ, మీ అబ్బాయి చనిపోయాడు.
1: బాబు, బాబు. నన్ను విడిచి వెళ్ళిపోయావా బాబు?
0: ఊరుకోండి దాదాజీ, ఊరుకోండి.
1: కొడుకు మీద ప్రేమతో ఆ కొడుకునే చావును ప్రసాదించమని కోరుకుంటున్న తండ్రి, ఆ తండ్రి కోసం ప్రాణాలకు ప్రమాదం కొను తెచ్చుకోవడానికి సిద్ధమంటున్న కొడుకు, భర్త మీద ప్రేమతో వివాహ బంధాన్నే వదులుకోవడానికి ముందడుగు వేస్తున్న భార్య, వీళ్ళందరిలో కనుమరుగైపోతున్న అసలు సిసలైన త్యాగానికి నిర్వచనమైన మానవత్వం కనిపిస్తుంది. అలాంటి మానవత్వం అడుగంటిపోయి అంతరించిపోకుండా నా వంతు ప్రయత్నం చేయకపోతే నేను మానవత్వం ఉన్న మనిషిని అనిపించుకోను. మీ సమస్యను నేను పరిష్కరిస్తాను.
2: తాతాజీ,
3: తాతాజీ,
1: ఇన్నాళ్ళు నాలో జీవితేచ్ఛను పచ్చగా కాపాడిన, నాకంటూ మిగిలిన ఒకే ఒక బంధం నా కొడుకు చనిపోయాడు. నేను ఇంకా బతకాలనుకోవడంలో అర్థం లేదు. నాది ఏబీ పాజిటివ్ గ్రూపే. మీ నాన్నకు కావలసిన అవయవదానం నేను చేస్తాను.
3: తాతాజీ,
0: తాతాజీ,
1: ఏర్పాట్లు చేసుకోండి. నా కొడుకు శవాన్ని మెడికల్ కాలేజీ వారికి ఇచ్చిన మరుక్షణం నేను ఆపరేషన్ సిద్ధం. అమ్మా జానకి,
2: తాతాజీ,
1: ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా.
2: సరే తాతాజీ, ఇదిగోండి.
1: హలో, ఆంధ్ర మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ గారా?

0: ఇంతవరకు నాన్న నాటకం విన్నారు. రచన శ్రీ కె విద్యాసాగర్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: పోతయ్య శ్రీ కాళ్ళకూరి శాంతారాం, తాతాజీ శ్రీ వంజరాపు సత్యం, రాజు శ్రీ ఎందువ శ్రీనివాసరావు, కొడుకు శ్రీ ఎందువ సత్యారావు, చంటి శ్రీ టంకాల సంతోష్, జానకి శ్రీమతి బొల్లా లలితారాణి. నిర్మాణం శ్రీ కేకేఎల్ స్వామి. సమర్పణ రసధ్వని గ్రామీణ సాంస్కృతిక సేవా సమితి, పొగిరి గ్రామం, శ్రీకాకుళం జిల్లా. పర్యవేక్షణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమయ్యింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. డాక్టర్ చక్రవర్తి చిత్రం నుంచి మాధోబెద్ది పి సుశీల పాడిన పాట.

ओ बल्ले बल्ले बल्ले बल्ले बल्ले।

ఓ చిన్నోడా ఓ చిన్నోడా ఓ చిన్నోడా.

0: తోలికింత రాబోయి
1: సార్

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రస్తుతం అల్పపీడనం ఉత్తర ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలను దాటుతుంది. ఇది విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య కళింగపట్నానికి నైరుతిలో భూభాగాన్ని క్రాస్ చేసినట్లు వాతావరణ శాఖ వారు తాజా సమాచారాన్ని అందిస్తున్నారు. దీని ప్రభావం వల్ల ఇవాళ నుంచి 4 రోజుల పాటు ఉత్తరాంధ్ర తీరం, యానాం తీరాల్లో గంటకు 55 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో, కొన్ని సందర్భాల్లో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో బలమైన విచ్చలు ఎదురుగలవిచ్చే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు రాబో 4 రోజుల పాటు, అంటే ఈ నెల 27వ తేదీ వరకు ఇప్పుడు చెప్పిన ఉత్తరాంధ్ర తీరం, యానాం ప్రాంతంలో

వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా దక్షిణాంధ్రప్రదేశ్ తీరం ఎంబడి తీరం నుంచి తీరం వెంబడి గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీచే అవకాశం రాబో 4 రోజుల పాటు కనిపిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అలాగే తీరం నుంచి తీరం వెంబడి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. కాబట్టి ఇవాళ సాయంత్రం వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి తీర ప్రాంత ప్రజలు జాగ్రత్త వహించాలని తెలియజేస్తున్నారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు, వడరేవుల్లో 3వ నెంబర్ స్థానిక భద్రత సూచి ఎగరవేయడం జరిగింది. ఇక ప్రస్తుత అల్పపీడన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా భారీ వర్షాలు పడుతున్నాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ చైన్ గారు ప్రజలకు కొన్ని ముఖ్య గమనికలు తెలియజేస్తున్నారు. ఇవాళ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ఎదురుగాలు ఇచ్చే అవకాశం ఉన్నందువల్ల చెట్లు, హోల్డింగ్ల దగ్గర నిలబడకూడదని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దంటున్నారు. అదేవిధంగా లోటత్తు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుతున్నారు. విశాఖపట్నంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వివిధ ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొండవాలు, లోతత్తు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పునరావాస కేంద్రాలకు తరలివేందుకు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సిటీ ఆపరేషన్ సెంట్రల్ జోనల్ కంట్రోల్ రూముల ద్వారా 24 గంటలు నిరంతర పర్యవేక్షణ జరుగుతూ ఉంది. అత్యవసర సహాయానికి జీవీఎంసీ టోల్ ఫ్రీ 1800425009 ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు. జీవీఎంసీ వాట్సాప్ 9014218870. వర్షాలకు సంబంధించి సంఘటనలను వెంటనే తెలియజేయాలని జీవీఎంసీ పౌర సంబంధాల అధికారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఏకచిత్రగానం వింటారు. అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం నుంచి

ఏకచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెచ్ మీడియం వేవ్ ఎఫ్ఎం 102 మెగాహెర్జ్ పై ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు వింటున్నారు. వాతావరణ హెచ్చరిక. బంగాళాఖాతంలోని పశ్చిమ మధ్య దానిని ఆనుకుని ఉన్న వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఈ అర్ధరాత్రి కళింగపట్నానికి నైరుతి దిశగా, ఇంకా విశాఖపట్నానికి ఈశాన్యంగా, ఒడిశాలోని గోపాలపూర్కు వైపు కదులుతూ ప్రస్తుతం విశాఖపట్నం గోపాలపూర్కు మధ్య, కళింగపట్నానికి నైరుతి దిశగా ఉత్తరాంధ్ర దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలను దాటుతూ ఉంది. తీవ్ర అల్పపీడనం ముందు భాగం ఇప్పటికే భూభాగంలో ప్రవేశించింది. ఇది పూర్తి భూభాగాన్ని దాటే ప్రక్రియ మరో 2 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని 3 గంటల ప్రాంతం అందజేసిన వాతావరణ నివేదిక తెలియజేస్తుంది. భూభాగాన్ని దాటిన అనంతరం ఇది తొలుత వాయువు దిశగా పయనించి వచ్చే 12 గంటల్లో తీవ్ర అల్పపీడన స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత 24 గంటల్లో ఉత్తర వాయువు దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. ఈ ప్రభావం రీత్యా రాబో 12 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉత్తరాంధ్ర, యానాం ప్రాంతాల్లోనూ, ఇంకా ఆంధ్రతీర ప్రాంతంలోనూ పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాయలసీమ మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మాదిరి వర్షం పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తతో వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ తెలియజేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇక ఈదురుగాలి వీసే అవకాశం ఉన్నందున చెట్ల కింద, హోల్డింగ్ కింద నిలబడకూడదు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు వర్షపు నీరు చేరి ఆకస్మిక వరదలకు అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటారు.

వాళ్ళని తెలియజేస్తున్నారు. విశాఖపట్నంలో గత 2-3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి జీఎంసీ యంత్రాంగం సిద్ధంగా ఉంది. మరి అత్యవసర సహాయానికి జీవీఎంసీ టోల్ ఫ్రీ 1800425000009, ఇక జీవీఎంసీ వాట్సాప్ 9042188870. వర్షాలకు సంబంధించిన ఎటువంటి వివరాలనైనా పొందడానికి ఈ నెంబర్ల ద్వారా తెలియజేయాలని జీవీఎంసీ యంత్రాంగం విజ్ఞప్తి చేస్తుంది. ఇక ఏపీ ఈపీడీసీఎల్ వారు ఈ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఏపీ ఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ బి సింహాచార్య నాయుడు సూచించినట్లుగా రోడ్లపై కానీ పొలాల్లో కానీ తెగిపడిన విద్యుత్ తీగలు నేలకూలిన స్తంభాలను పట్టుకోకుండా ఉండటం, ఇంకా వర్షపు నీరు చేరిన ప్రాంతాల్లో కరెంటు తీగలు ఉన్నట్లు అనుమానం ఉన్నా కరెంటు స్తంభాలు వదిగినా ఆయా ప్రాంతాల్లోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అదే విధంగా ఇళ్లలో తడి చేతులతో స్విచ్లు తాకూడదని, ఒకవేళ ఉరుములు వర్షాలు వస్తున్న సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాలకు పెగ్గులు తీసేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పశువుల్ని ఈ సమయంలో కరెంటు తీగలకు కానీ కరెంటు తీగలున్న స్తంభాలకు కానీ లేక చెట్లకు కానీ కట్టివేయరాదని హెచ్చరిస్తున్నారు. అత్యవసర సమయాల్లో మహారాణిపేట సర్కిల్ కార్యాలయం 7382249881, ఇక మహారాణిపేట జోన్ 1 డివిజన్కి 9496101019, కంచరపాలెం 9849682880, మధురవడ పరిసర ప్రాంతాల వారు 9491030722 అనే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి అవసరమైన సహాయాన్ని పొందవచ్చని తెలియజేస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక శాస్త్రీయ సంగీతం డాక్టర్ ఎన్ రమణి, శ్రీ త్యాగరాజన్, శ్రీ ఏ అతుల్ కుమార్ వేణుగాన త్రయం వింటారు. శ్రీ శ్రీధర్ వయలిన్, శ్రీ శ్రీముషనం రాజారావు మృదంగం, శ్రీ ఈఎం సుబ్రహ్మణ్యం ఘటం వినండి.

కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో మీరింతవరకు డాక్టర్ ఎన్ రమణి, శ్రీ త్యాగరాజన్, శ్రీ ఏ అతుల్ కుమార్ వేణుగాన త్రయం విన్నారు. శ్రీ శ్రీధర్ వయలిన్, శ్రీ శ్రీ ముషగ ముషనం రాజారావు మృదంగం, శ్రీ ఈఎం సుబ్రహ్మణ్యం ఘటం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్, ఎఫ్ఎం 102 MHz పై ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు వింటున్నారు. వాతావరణ హెచ్చరిక. బంగాళాఖాతంలోని పశ్చిమ మధ్య దానికి ఆనుకుని ఉన్న వాయు ప్రాంతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఈ రాత్రి విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య కళింగపట్నానికి నైరుతి దిశగా ఉత్తరాంధ్ర తీరాన్ని ఆనుకుని దక్షిణ ఒడిశా తీరాలు మధ్య తీరాన్ని దాటి ప్రవేశిస్తూ ఉంది. ఇది భూభాగాన్ని దాటిన అనంతరం తొలుత వాయువు దిశగా పయనిస్తూ రాబో 12 గంటల్లో తీవ్ర అల్పపీడనం స్థాయిలో కొనసాగి క్రమంగా బలహీనపడుతూ ఉంటుంది. ఆ తర్వాత 24 గంటల్లో ఉత్తర వాయువు దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు తెలియజేస్తున్నారు. దీని ప్రభావం రీత్యా రాగల 12 గంటల పాటు ఆంధ్ర తీరం, ఇంకా ఉత్తరాంధ్ర తీరం, యానాం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ప్రముఖంగా కనిపిస్తూ ఉంది. ఇక రాబోవు 3 రోజుల పాటు అంటే 27వ తేదీ వరకు ఉత్తరాంధ్ర తీరం, యానాం, దక్షిణ ఆంధ్ర తీరంలో తీరం నుంచి తీరం వెంబడి గంటకు గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వేస్తాయి. కాబట్టి మత్స్యకారులు ఆయా ప్రాంతంలో సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. కళింగపట్నం, భీమనపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవుల్లో 3వ నంబరు స్థానిక భద్రతా సూచన ఎగరవేయడం జరిగింది. ఇవాళ సాయంత్రం వరకు సముద్రం అల్లకల్లోలం ఉంటుంది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ప్రజలెవరూ సముద్రంలో దిగరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక గడిచిన 2-3 రోజుల నుంచి విశాఖపట్నం, దాని పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడం వలన లోతట్టు ప్రాంతాలు జలమయలు కావడం, ఇంకా కొన్ని ప్రాంతాల్లో చెట్లు పడటం, అదేవిధంగా కొండవాలు లోతట్టు ప్రాంతాల్లో పాటు మరికొన్ని ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం

జీవీఎంసీ వారు అత్యవసర టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెంబర్ 1800 4250009. వాట్సాప్ నెంబర్ 9014218870. వర్షాలకు సంబంధించిన సంఘటనలు ఉంటే వెంటనే ప్రజలకు విజ్ఞప్తి చేయాలని జీవీఎంసీ వారు కోరుతున్నారు. ఇక అదేవిధంగా ఈ విస్తార వర్షాల వలన విద్యుత్కి అంతరాయం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఏపీ ఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ బి సింహాచారం నాయుడు గారు కొన్ని సూచనలు తెలియజేస్తున్నారు. రోడ్లపై కానీ పొలాల్లో కానీ తెగిపడిన విద్యుత్ తీగలు, నెలకొల్ని స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దంటూ స్పష్టం చేస్తున్నారు. ఇక నీటిలో విద్యుత్ వైర్లు పడి ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రమాదాలు పొంచి ఉండటం తదితర కారణాల రీత్యా నీరు చేరిన ప్రదేశాల్లో సంచరించవద్దని హెచ్చరిస్తున్నారు. ఇళ్లల్లో తడిచేతులతో స్విచ్లను తాకవద్దని, ఉరుములు మెరుపులు పడుతున్న సమయంలో ఎలక్ట్రిక్ పరికరాలకు ప్లగ్లను తీసివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పశువులు కాపురులు తమ పశువుల్ని ఎలక్ట్రిక్ స్తంభాలకు కానీ, ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్న కరెంటు చెట్లు కానీ కట్టివేయద్దని చెబుతున్నారు. ఏదైనా పరిస్థితులు అంటే స్థానికంగా ఏదైనా విద్యుత్ సమస్యలు ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా అత్యవసర మరమ్మతుల కోసం ప్రత్యేక బృందాలను కూడా సిద్ధం చేశామని వెల్లడించారు. మధురవాడ ప్రాంతంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే విద్యుత్కు సంబంధించి 9491030322 అనే నెంబర్కి ఫోన్ చేయవచ్చు. అదేవిధంగా కంచరపాలెం 9849962880, మహారాణిపేట డివిజన్లో 9490601019 ప్రాంతాల నెంబర్కి ఫోన్ చేసి ఆయా ప్రాంతాల వారు ఈ విద్యుత్ సంబంధ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఇక అదేవిధంగా ప్రస్తుత తీవ్ర వాయుగుండం పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ గారు ప్రజలకు తెలియజేస్తున్న ముఖ్య వివరణాలు ఏంటంటే, ఇవాళ కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ఎదురుగాలు వీచే అవకాశం ఉంది కాబట్టి చెట్ల కింద, హోటల్ కింద ఉండవద్దని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆకస్మిక వరదలు, ఈ వర్షాల వల్ల ఆకస్మిక వరదలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్త ఉండాలని సూచనలు తెలియజేస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడిన భక్తి గీతాలు వింటారు.